శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శాఖ సంవత్సరం 1948, వైశాఖ మాసం 28వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం మే నెల 18వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 10 సెకండ్లు. శుభోదయం

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: మానవుని మనుగడ ప్రారంభమైన నాటి నుండి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహార విహారాలలోనూ సాంఘిక సాంస్కృతిక విషయాలలోనూ అనేక పరిణామాలు జరిగాయి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు వాడిన వస్తువులను పరికరాలను చూడడం, వాటి గురించి తెలుసుకోవడం మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని వింత వస్తువులు చూసినప్పుడు వాటి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత మనలో ఉంటుంది. అలాంటి ఉత్సాహాన్ని రెట్టింపు చేసి తెలియని ఎన్నో విషయాలను మనకు గుర్తుండిపోయేలా చేసే ప్రదేశమే మ్యూజియం. మ్యూజియం అనే ఆంగ్ల పదం మ్యూసియన్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. కళలు శాస్త్రాలకు సంబంధించిన దేవతలు ఉండే మందిరం అని దీని అర్థం. మ్యూజియంను తెలుగులో సంగ్రహాలయం అంటారు. అంటే ఒక విషయం గురించి సంగ్రహమైన విస్తృతమైన సమాచారం కళ్లకు కట్టినట్లు మనం తెలుసుకోవచ్చు. మ్యూజియం అనగానే మనకు గుర్తుకు వచ్చేది రాజుల కాలం నాటి వస్తువులు, ఆభరణాలు, ఆయుధాలు మొదలైనవి ఉండే భవనం. వాటితో పాటు ఆ కాలం నాటి చరిత్రను, వారి జీవన శైలిని గురించి పరిచయం చేస్తూ గతం నుండి వర్తమానానికి తెచ్చిన సాక్ష్యాలు, వేల ఏళ్ల క్రితం మనుషుల మనుగడ ఎలా సాగింది, అప్పటి వాతావరణ పరిస్థితులు, వారు ఎదుర్కొన్న సమస్యలు వంటివి తెలుసుకోవడానికి పునాది వంటిది మ్యూజియం. ప్రపంచంలోని నాగరికతలు ఎన్ని, అందులో పురాతనమైన మెసపటోమియా, సింధు నాగరికతలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఉన్నాయి అనే విషయాన్ని నిర్ధారించి చెప్పిన వస్తువులను భద్రపరచి మనకు తెలిపేదే మ్యూజియం. పురాతత్వ శాస్త్రవేత్తల శ్రమకు ఫలితంగా భూమి పొరల్లో ఎప్పటి నుండో ఉండిపోయిన వస్తువులు, మనుషుల, జంతువుల ఆనవాళ్లు మొదలైనవన్నీ ప్రత్యక్షంగా మనకు చూపించే ప్రదేశం మ్యూజియం. చరిత్ర గురించి చెప్పే సామాగ్రిని భద్రపరచిన దానిని చారిత్రక సంగ్రహాలయం అని, విద్య, వైద్యం, సాంఘిక, తత్వ మొదలైన శాస్త్రాలకు సంబంధించిన పురాతన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలను భద్రపరిచిన దానిని వైజ్ఞానిక సంగ్రహాలయమని, చిత్రలేఖనం, సంగీత పరికరాలు మరియు అప్పటివారు ఉపయోగించిన వస్తువులు, వాహనాలు వంటి రకరకాల కళలకు చెందిన దానిని ఆర్ట్ మ్యూజియం అని అంటారు. ఈ విధమైన చాలా రకాల సంగ్రహాలయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాక అనేక కట్టడాలు, నిర్మాణాలు కూడా గతకాలపు దైనందిన జీవనం గురించి తెలిపే ప్రసిద్ధ ప్రదేశాలను సైతం మన చారిత్రక మరియు సజీవ చరిత్ర మ్యూజియంలుగా పరిగణించవచ్చు. అందుకే మ్యూజియంను కళలకు, శాస్త్రాలకు సంబంధించిన వస్తువులు పూర్వీకుల నుండి వారసత్వంగా మన వరకు తెచ్చిన అమూల్యమైన నిధి అంటారు. భవిష్యత్ తరాలకు సంస్కృతిని, నాగరికతను, జ్ఞానాన్ని అందించే అపూర్వ భాండాగారం మ్యూజియం. మన ప్రాంతంలో ఉండే మ్యూజియంను లేదా క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఉండే మ్యూజియంను చూడడం, వాటి గురించి తెలుసుకోవడం పిల్లలకు, పెద్దలకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న పలు దేశాల ప్రజల మధ్య పరస్పర సహకారం ఉండాలని, ప్రజల మధ్య సాంస్కృతిక అవగాహన పెంపొందాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ ఆర్బి ఉదయకిరణ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పొలం పనులు.

వేసవి కాలంలో వివిధ ఉద్యాన పంటలలో చేయవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పండ్ల తోటలను చూసుకుంటే, మామిడి పంటకు అధిక ఉష్ణోగ్రతల నుండి మామిడిని రక్షించడానికి తక్కువ వ్యవధిలో ఎక్కువసార్లు నీటిని పారించాలి. చెట్ల పాదుల్లో ఎండుగడ్డి ఇంకా వరి పొట్టు వేయటం వలన మల్చింగ్ లాగా పనిచేసి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడమే కాకుండా నీటి వృధాన్ని కూడా తగ్గిస్తుంది. కాయలు 100 గ్రాముల సైజులో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే కాయలు మంచి సైజు రంగు రావడానికి దోహదపడుతుంది. నీటి వసతి లేని తోటలలో మొక్కలను ఎండ ఇంకా వేడి నుంచి రక్షించడానికి 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవచ్చు. ఇక అరటి పంట విషయానికి వస్తే, వేసవి తీవ్రతకు పచ్చ అరటి త్వరగా నష్టానికి గురవుతుంది కాబట్టి గెలవచ్చే సమయానికి భూమిలో తగినంత తేమ ఉండేలాగా చూసుకోవాలి. ఎండ తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలలో పొట్టి పచ్చ అరటి అంటే వామనకేళి, కర్పూర చక్రకేళి ఇలాంటి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. 2-3 నెలలు వయసున్న సూది పిలకలను ఫిబ్రవరి మార్చి నెలలో నాటుకొని అరటి తోటలకు నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అవిస లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 3-4 వరుసల్లో అరటితో పాటు నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి. ఎదిగిన అరటి తోటలు గెలలతో ఉన్న తోటలకు వెదురు కర్రలతో ఊతం ఏర్పాటు చేసి వేసవి గాలులు ఇంకా అకాల వర్షాల నుండి రక్షణ కల్పించాలి. నేల స్వభావం ఇంకా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసవి కాలంలో తడులివ్వాలి. తేలిక నేలలో 2-3 రోజులకు ఇంకా బరువైన నేలలో 4-5 రోజులకు నీరు పెట్టాలి. మార్చి నెల నుంచి 10-15 రోజులకు ఒకసారి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 0.5% మందు ద్రావణాన్ని జిగురు మందుతో కలిపి పైరు పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేస్తే అరటికి వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి కలుగుతుంది. ఇక తోట వయసును బట్టి వేసవిలో కలిగే నష్టం, దాన్ని చేయవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటే, 4 మాసాలలోపు తోటలైతే గనక చెట్ల ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. నీటి తడులు 3-4 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. 1 లేక 2 మాసాల వయసు గల తోటల్లో 1% మొక్కలు చనిపోతే వాటిని దున్ని మరలా జూన్ లేదా జూలై నెలల్లో నాటుకోవాలి. ఎండలు తగ్గిన తర్వాత చెట్లు చిగురించి మామూలు ఎదుగుదలకు ప్రతి 3-4 రోజులకు ఒకసారి నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎరువులను తక్కువ మోతాదులో దగ్గర దగ్గరగా ఎక్కువసార్లు అందించాలి. 5 మాసాల పైబడిన తోటల్లో కూడా ఆకులు ఎండిపోతాయి, అయితే దుంపకు ఇంకా కాండానికి తక్కువ నష్టం కలుగుతుంది. ఈ వయసు తోటలు తేలిగ్గా తేరుకుంటాయి. గెల వేయటానికి సమయం తక్కువగా ఉన్నందుకు చిన్న గెలలు వేస్తాయి, పెద్ద గెలలు వేసినా సరిగ్గా పక్వానికి రావు. ఇటువంటి తోటలకు ప్రతి 3-4 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీటి తడి ఇవ్వాలి. ఎరువులను సిఫార్సు చేసిన మోతాదు కన్నా 50% అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. 5 మాసాల గ్రానైన్ అరటి తోటల్లో లేదా పూమొగ్గ విచ్చుకునే సమయంలో ఎసిటైల్ సాలిసిక్ యాసిడ్ 18 మిల్లీగ్రాముల లీటర్ నీటి కలిపి ఆకులు పూర్తిగా తడిచేలాగా పిచికారీ చేస్తే ఎండతాపాన్ని అధిగమించి దిగుబడులు తగ్గకుండా కొంతవరకు నివారించుకోవచ్చు. గెలలు వేస్తున్న ఇంకా గెలలు వేయడానికి సిద్ధంగా ఉన్న తోటలైతే ఈ దశలో ఉన్న తోటలకు జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. గెలలు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు లేత గెలలతో ఉన్న తోటల్లో తీవ్రమైన ఎండ ఇంకా వడగాలులకు ఆకులు పూర్తిగా మాడిపోయి ఎండిపోతాయి. అరటి గెలలు సరిగ్గా తయారు కాక ఎండ వేడికి మాడిపోతాయి. పచ్చారటి రకాలలో గెలలు కూడా జారి పడిపోతాయి. ఇటువంటి తోటలకు నీటి తడులు దగ్గర దగ్గరగా పెట్టాల్సి ఉంటుంది. తొండంతో సహా గెల మొత్తానికి ఎండు ఆకు చుట్టి ఎండ నుంచి రక్షణ కల్పించాలి. ఈ సమయంలో 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాషియం లీటర్ నీటికి జిగురుతో కలిపి 4 రోజుల వ్యవధిలో 4 సార్లు ఒకదాని తర్వాత ఒకటి ఆకులు గెలలు పూర్తిగా తడిసేలాగా పిచికారీ చేస్తే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇక గెలలు తయారైన దశలో ఉన్న తోటను గురించి చెప్పుకుంటే, వేసవిలో గెలలు సగం లేక ఆ పైన తయారైన దశలో ఉన్న తోటలు ఆకులు ఇంకా గెలలు ఎండిపోతాయి, చెట్లు విరిగి పడిపోతాయి. గెలలు కోసిన తర్వాత త్వరగా పండి రుచి తగ్గి నిల్వ సామర్థ్యం కోల్పోతుంది. ఇటువంటి చెట్ల గెలలకు ఎండు ఆకులను చుట్టి ఎండ నుంచి రక్షించాలి. పక్వానికి వచ్చిన గెలలను ఉదయం పూట చల్లని వాతావరణంలో కోసం అమ్ముకోవాలి. ఇక కొత్తగా నాటిన పెద్ద పచ్చారటి, పొట్టి పచ్చారటి ఇంకా తెల్ల చక్కెరకేళి రకాలలో దుంపకుళ్ళు ఉధృత ఎక్కువగా ఉంటుంది. పెద్ద మొక్కలలో కూడా ఈ తెగులు అధిక నష్టం కలుగజేస్తుంది. ఈ తెగులు లక్షణాలు ఎలా ఉంటాయంటే, కాండం ఇంకా దుంపం కలిసే భాగంలో కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమేపీ దుంప కుళ్ళిపోతుంది. క్రొత్తగా నాటిన పిలకలలో ఇంకా చిన్న మొక్కలలో మొవ్వు ఆకు కూడా కుళ్ళి మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కలలో కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. దుంప పైభాగం కుళ్ళిన వాసన వస్తుంది. కింద వరుసిన ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులు ఎండిపోయి మొక్క చనిపోతుంది. దీని నివారణకు తెగులు లేని ఆరోగ్యవంతమైన పిలకలు సేకరించి నాటుకోవాలి. వేసవిలో అంటే ముఖ్యంగా ఫిబ్రవరి జూన్ నెలల మధ్య ఈ తెగులు తట్టుకోలేని పచ్చారటి,
మరియు తెల్ల చక్కెరకేళి రకాలను నాటుకోకుండా ఉండటం మంచిది. వేసవిలో తోటలకు సరిపడా నీటి తడులు డ్రిప్ పద్ధతిలో పెట్టాలి. తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహా తొలగించి తగలబెట్టాలి. చుట్టుపక్కల ఆరోగ్యవంతమైన మొక్కల మొదళ్లు తడిచేలాగా బ్లీచింగ్ పౌడర్ లేదా సూడోమోనాస్ 50 గ్రాములు 1 లీటర్ నీటి కలిపిన ద్రావణంతో తడపాలి. ఇక తొండం కుళ్ళు తెగులు గురించి చెప్పుకుంటే, సూర్యరశ్మి తాకిడికి తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపీ అక్కడ కుళ్ళు ఏర్పడుతుంది. గెలబరువు పెరిగినప్పుడు కుళ్ళిన తొండం విరిగి గెలబడిపోతుంది. ఒక్కోసారి గెలలో కాయలు సరిగ్గా తయారు కావు. దీని నివారణకు తొండంపై అరటి ఆకులను చుట్టినట్టయితే ఎండు మచ్చలు ఏర్పడవు. మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలాగా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక సర్పిలాకార తెల్లదోమ ఈ మధ్య అరటి తోటలను కూడా ఎక్కువగా ఆశించి నష్టం చేకూరుస్తుంది. అరటి ఆకుల అడుగు భాగాన్ని చేరి వలయాకారంలో గుడ్లను పెడుతుంది. తదుపరి పిల్ల పురుగులు ఆకుల నుండి రసం పీల్చి మొక్కలను నీరసింపజేస్తాయి. ఈ పురుగులు విసర్జించిన తేనె లాంటి జిగురు పదార్థం ఆకులపై పడి మసిబూజు ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియకు ఆటంకం కలిగి దిగుబడులు ఇంకా నాణ్యత తగ్గుతుంది. దీని నివారణకు అజాడిరాక్టిన్ 10,000 ppm 3 ml 1 లీటర్ నీటి కలిపి నెల రోజుల వ్యవధిలో 3 సార్లు ఆకుల క్రింది భాగం తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఇక సపోటా పంట విషయానికి వస్తే, లేత తోటలకు తప్పనిసరిగా నీరు పెట్టాలి. అవసరాన్ని బట్టి ముదురు తోటలకు నీటి తడులు ఇవ్వాలి. తయారైన కాయలను ఉదయం వేళ చల్లగా ఉన్న సమయంలో కాయలను తొడుముతో సహా కోయాలి. ఇక దానిమ్మ విషయానికి వస్తే, వేసవిలో దానిమ్మ విశ్రాంతి దశలో ఉంటుంది. ఈ దశలో బ్యాక్టీరియా తెగులు ఆశించిన కొమ్మలను ఆశించిన భాగం నుండి 2 అంగుళాల కింద వరకు కత్తిరించి కత్తిరించిన కొమ్మలను ఇంకా కాయలను తీసి కాల్చివేయాలి. కత్తిరింపులు చేసిన వెంటనే 1% బోర్డో ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కత్తిరింపులు చేసిన కొమ్మలు మరియు కాండంపై 10% బోర్డో మిశ్రమాన్ని పోయాలి. చెట్ల పాదులలో వయసును బట్టి 3 నుంచి 5 kg వరకు పశువుల ఎరువును వేసి తేలికపాటి తడులు ఇవ్వాలి. తరువాత చెట్టును పెట్టకు గురి చేయాలి. 1 నెల తర్వాత మళ్లీ 1% బోర్డో ద్రావణాన్ని పిచికారీ చేయాలి. సాళ్ల మధ్యలో అంతర కృషి చేసినట్లయితే నిద్రావస్థలో ఉన్న పిండినల్లి ఇంకా ఇతర కీటకాలు నశిస్తాయి. ఈ కొమ్మలను కత్తిరించే కత్తెరలను కూడా 2% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేసుకోవడం మంచిది. ఇక పనస పంట విషయానికి వస్తే, పనసలో కళ్ళు పూర్తిగా విచ్చుకొని సువాసనలు వెదజల్లే కాయలను కోయాలి. కాయలను కోసిన తర్వాత ఎండిన రెమ్మలను తీసివేసి కాండం మీద వెలుతురు పడే విధంగా చేసుకుని ట్రైటాక్స్ మందును 3 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. కొత్తగా వేసిన పనస తోటలలో భూసార పరీక్ష చేసుకోవాలి. నీరు నిల్వ ఉండే నేలలు, మురుగునీరు పోయే సామర్థ్యం తక్కువగా ఉండే నేలలు పనికిరావు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వ్యక్తి 24 నుంచి 48 గంటల నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో గానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం గానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం గానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం గానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ఎంఓయూ, ఇది కేవలం గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జునూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవం, అరకు చలి ఉత్సవం వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత 7 ఏళ్లతో పోలిస్తే

0: ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలులో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ,
1: 10వ క్లాస్ లో మీరు స్కూల్లో పోటీ ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానమైన మనం మొదట ఉండాలని ఆకాంక్షతో ముఖ్యంగా ఇష్టపడాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈరోజు విద్యార్థులు రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనతో పాటు పరిశ్రమల అభివృద్ది, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా, ఫిష్ మీల్ వంటి ముడి సరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకి 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్ మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इत्यमुना साकं संवादं विहितवान् श्रीमोदी द्विदिवसीय स्वीडन यात्रान्तर्गतं गतदिने गोथेनबर्ग इत्यत्र सम्प्राप्तवान्। भारत स्वीडन देशयोः सम्बन्धेषु मोदिनः असाधारण योगदानाय दूरदर्शी नेतृत्व सम्माने च प्रधानमन्त्री श्रीमोदी रॉयल ऑर्डर ऑफ द पोलर स्टार डिग्री कमाण्डर ग्रेड क्रॉस इत्यनेन सम्मानेन सभाजितवान्। प्रधानमन्त्री मोदी सह प्रतिनिधिमण्डलस्तरीयवार्तान्तर्गतम् उभौ नेतारौ भारत स्वीडन सम्बन्धानां समेषां पदक्षेपाणां समीक्षामपि कृतवन्तौ। उभौ नेतारौ व्यापार निवेश प्रविधि नवाचार हरित परिवर्तनम् अन्तरिक्ष रक्षा अनुसन्धानं समेत्य नैकेषु विषयेषु चर्चितवन्तौ। स्वीय सम्बोधने श्रीमोदी आतंकवादम् आलोचयन् नैकेषु विषयेषु विस्तृतेण वक्तव्यं प्रकटितवान्। आतंकवादं विरुध्य संघर्षे स्वीडिश प्रधानमन्त्रिणः समर्थनाय आभारमपि श्रीमोदी प्रकाशितवान्।
1: आतंकवाद पूरी मानवता के लिए गंभीर चुनौती है। पिछले वर्ष पहलगाम में हुए आतंकी हमले के बाद हमें स्वीडन से मिले समर्थन के लिए मैं प्रधानमंत्री क्रिस्टर्सन का आभार व्यक्त करता हूं। हम आतंकवाद और उसके समर्थकों के विरुद्ध लड़ाई जारी रखेंगे।
0: प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना स्वीडिश समवायाः आमन्त्रिताः। गोथेनबर्ग इत्यत्र प्रमुख स्वीडिश समवाय प्रमुखैः सह वार्तान्तर्गतं श्रीमोदी स्वीडिश समवायान् विनिर्माण हरित हाइड्रोजन अभियानं स्वच्छोर्जा अन्येषु क्षेत्रेषु च स्वीयोपस्थिति संवर्धनाय आग्रहमपि कृतवान्। प्रधानमन्त्री श्रीनरेन्द्रमोदी अद्य स्वीय यात्रायाः चतुर्थे चरणे नॉर्वे इत्यत्र सम्प्राप्येत। भारत नोर्डिक शिखर सम्मेलने भागग्रहणाय अथ द्विपक्षीय वार्ताभ्यः श्रीमोदी अद्य नॉर्वे इत्यत्र सम्प्राप्येत। प्रधानमन्त्रिणः मोदिनः नॉर्वे इत्यत्र एषा प्रथमा यात्रा स्यात्। श्रीमोदी राजा हेराल्ड पंचम इत्यमुना अथ रानी सौम्या इत्यनया साकं च मेलनं कुर्यात्। श्रीमोदी तत्रत्य प्रधानमन्त्रिणा जोनास गहरस्टोरे इत्यमुना साकं द्विपक्षीयां वार्तां कुर्यात्। कांग्रेस दलस्य नेतृत्वे केरलं शासनस्य शपथग्रहणम् अद्य स्यात्। कांग्रेस दलस्य नेता वीडी सतीशन अद्य तिरुवनन्तपुरम् इत्यत्र शपथवचनं स्वीकुर्यात्। कांग्रेस दलेन सतीशन इत्यसौ केरल प्रदेशस्य अग्रिम मुख्यमंत्री रूपेण समुद्घोषितः। कांग्रेस दलस्य नेतृत्वयुतेन यूनाइटेड डेमोक्रेटिक ग्रन्थियुतेन तत्र शासन विरचनं स्यात्। केन्द्रीयः गृह सहकारिता मन्त्री अमितशाहः गुजरात प्रदेशस्य गांधीनगरे 700 कोटिमितानां विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च कृतवान्। स्वीय द्विदिवसीय यात्रावधौ गतदिने गांधीनगर नगर निगमस्य 100 कोटिमितानां विकास कार्याणां शुभारम्भमपि श्रीशाहः विहितवान्। एतत्पूर्वं प्रथमे दिने श्रीशाहः सूचना केन्द्रस्य उद्घाटनं च कृतवान्। श्रीशाहः एआई तथा डीपटेक इत्येतौ भविष्यस्य अर्थव्यवस्थायाः मुख्य स्तम्भौ इति वर्णितवान्।
2: आने वाले 25 साल में जो सेक्टर विश्व की अर्थनीति को, विश्व के अर्थतंत्र को दिशा देंगे, वो सभी क्षेत्र में आज भारत फाउंडर बनकर अपनी मजबूत उपस्थिति को दर्ज करा रहा है और यही बता रहा है कि भारत का भविष्य बहुत सुनहरा है। एआई और डीप टेक के जो भविष्य है, इसके लिए इसके जैसे टेक पार्क बहुत बड़ा काम भी करेंगे और इसको आगे भी बढ़ाएंगे।
0: अन्ते च क्रीडा वार्तासु आईपीएल इत्येतस्यां क्रिकेट लीग प्रतिस्पर्धायाम् अद्य चेन्नई सुपर किंग्स सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये द्वन्द्वं स्यात् इति वार्ताः।
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగదర్శిని శీర్షికన పిల్లలకు ఆట వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మార్కెట్ తీరుపై సమాచారం గురించి శ్రీ బీటీవీఎస్ఎల్ కాంతారావు గారి ప్రసంగం వింటారు. ఇంకా కొల్లేటి జాడలు ధారావాహిక రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ఎం కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్లయోగానందీశ్వరరెడ్డి. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ గారి గానం వింటారు. 9:30 నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 10:30 ఆంధ్రప్రదేశ్లో పురావస్తు శాఖ చేస్తున్న కృషి గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ పురావస్తు మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ కె తిమ్మరాజు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 11:00 గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహానటి సావిత్రి గారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 లాహిర్ లాహిర్లో 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో వెరికోజ్ వైన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ నందన్ వేమూరి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా కె రవికిరణ్ గారి స్వీయ కవితలు వింటారు. 1:10 చిత్రతరంగిణి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఉపాధి మార్గంగా కాగితంతో కళాకృతులు తయారీ, ఈ అంశంపై శ్రీమతి ఎం రజనీ గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం లలిత గీతం ఎయిడ్స్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా దాని గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు వింటారు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 హిందీ పాఠం. శాంతికి రాహ్మే 10వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయుని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని ఎం స్వరూప. 4:45 రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి నక్షత్రకుడిని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జిల్లేపల్లి రవీంద్రబాబు, హార్మోనియం శ్రీ ఏ వెంకటేశ్వరరావు. 5:00 ఫిలిం గీతాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, ఈ అంశంపై డాక్టర్ కె శశికళ గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 వ్యవసాయ పాఠశాల. ఖరీఫ్లో పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పాఠం ప్రసారమవుతుంది. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి. అనంతరం జానపద గీతం వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం కడప కేంద్రం సమర్పణలో ప్రసారమవుతుంది. 8:00 హ్యాపీ ఫ్యామిలీ నాటిక వింటారు. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఈ కార్యక్రమంలో విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర ఉదాహరణలు, ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేత రామసూర్య ప్రకాష్ గారు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. 8:30 జాతీయ వార్తలు. 8:40 దేశభక్తి గీతం. 9:30 గజ్రా హిందీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రకృతిక మత్కరో శోషన్ బచావో పర్యావరణ అంశంపై ఎం జానకి గారి ప్రసంగం. ఇంకా కవితలు వింటారు. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం కడప కేంద్రం సమర్పణలో. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధ

0: ఆరాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థలను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపైన సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద రెండు దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. 2 దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్, స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. 2 దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణ పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూనా నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గా ఉగ్రతా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం 2 దేశాలు ట్యాగూర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్లో లభించిన ట్యాగూర్ చేతి వ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను 2 దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోథెన్బర్గ్లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గోథెన్బర్గ్లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్, స్వీడన్లు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: తన పర్యటనలో నాలుగో విడతగా ప్రధానమంత్రి ఈ రోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే మూడవ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరల్డ్ 5వ రాజు రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెస్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య మూడవ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈ రోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 వంతుల కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్టంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
2: ఎన్ఐడి ఏక్ ప్రకార్ సే రచనాత్మకతా కే ఆధార్ పర్ ఇన్నోవేషన్ ఔర్ ఉద్యమితా ఈ తినో కో జోడ్నే వాలా ఏక్ సంస్థాన్. జబ్ ఎన్ఐడి కి స్థాపనా హుయీ హో తబ్ ముజే లగ్తా హై కి ఇస్కే ఉద్దేశో కో బహుత్ అచ్చే తరీకే సే సోచా హో.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 14వ శ్లోకం.

అధిష్ఠానం శరీరము, తథా అలాగే కర్త అహంవృత్తి. పృథక్ విధం వేరువేరు పనులు కలిగిన కరణం చ ఇంద్రియాలు మరియు వివిధాహ రకరకాలైన పృథక్ చేష్టాహ ప్రాణాపానాది వాయువుల యొక్క కార్యాలు. అత్ర ఈ విషయంలో పంచమం ఐదవది దైవం ఇంద్రియాలను ప్రేరేపించే దేవతాశక్తులు.

అర్జున, జీవుడికి నివాస స్థానంగా ఉన్న శరీరము, అతడిలో కర్మ ప్రవృత్తిని మొలకెత్తించే అహం వృత్తి, ఆలోచనలకు క్రియారూపాన్ని కలిగించే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలలో చలనాలను కలిగించే ప్రాణాపానాది వాయువుల కార్యాలు, ఆ నేత్రాది ఇంద్రియాలకు చైతన్యాన్ని అందించే ఆదిత్యాది దేవతాశక్తులు అనే ఈ ఐదు సమస్త కర్మలకు కారణాలు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్షా భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినియోగదర్శిని శీర్షికన పిల్లలకు ఆట వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ తీరుపై సమాచారం గురించి శ్రీ బీటీవీఎస్ఎల్ కాంతారావు గారి ప్రసంగం వింటారు.
1: ఆట వస్తువులకు సాధారణంగా కరపత్రాలు ఉండవు. అందుకే నాణ్యత మరియు తగిన జాగ్రత్తలు తెలుసుకుని వాడాలి. లేకపోతే పరికిరాని పాతబడి ప్రమాదరహితంగా ఆట వస్తువులను అధిక ధరలకు కొని మోసపోవడం చాలా వరకు మనం చూస్తున్నాం. అందుకే మనం ఆట వస్తువులు కొనుక్కునేటప్పుడు కొన్ని విషయాలు గమనించాలి. ముఖ్యంగా ఆట వస్తువు లోపల నైలాన్, పాలిస్టర్ వంటి గొడ్డపీలికలు కుక్కి ఉంచితే అవి తొందరగా నిప్పు అంటుకుని కాలే ప్రమాదం ఉంది. వానిని నిప్పు హీటర్లకు, సిగరెట్లకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటే అటువంటివి కొనకండి. లోపల చూపించే పదార్థం శుభ్రమైనది కావాల్సినది కొనుక్కోవాలి. ఆట బొమ్మలతో బయటకు కనిపించే కాళ్లు వంటివి, అనగా బటన్స్తో చేసినవి, గట్టిగా కట్టబడి ఉండాలి. లేకపోతే పిల్లలు వాటిని ఊడబెరికి గొంతుకులోనో, ముక్కులోనో, చెవిలోనో కుక్కుంటారు. నాణ్యతను తెలుసుకుని గమనించి కొనాలి. నాణ్యత లేని వస్తువులు ప్రమాదకరములు కావచ్చు. విద్యుత్ ఉపయోగించవలసిన ఆట వస్తువులను చాలా అజాగ్రత్తగా తయారైతే వాటి వల్ల షాకు కొట్టడం లేదా కాలిపోవడం మొదలైన నష్టాలు జరగవచ్చు. 3 సంవత్సరంలోపు వయస్సు గల పిల్లల కోసం కొనే ప్లాస్టిక్ బొమ్మలు, రేకుతో తయారైన కార్ల వంటి వస్తువులకు అంచులు పదునుగా ఉండి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అటువంటివి లేకుండా చూసి మనం కొనుగోలు చేయాలి. అలాగే ముళ్ల కొమ్మలు ఉన్న బొమ్మలు కొంటే కొమ్మల చివర్లు సూదిగా ఉండకుండా రబ్బరు లేదా జీలుగు తొడుగులు ఉన్నట్లు ఉన్నవి మనం చూసి కొనాలి. చిన్నారి పాపల కోసం వారి కోసమే ప్రత్యేకంగా తయారైనవే కొనండి. సున్నితమైనవి, సులభంగా బద్దలయ్యేవి కొనవద్దు. తిప్పి కీవలసిన యాంత్రిక భాగాలు కలిగిన మోటార్ల వంటివి కొంటే అలా కీ ఇచ్చినప్పుడు పిల్లల వేళ్లు అందులో పడి నలిగిపోకుండా చూసుకోవాలి. రోడ్డు ప్రక్క దుకాణాల వద్ద లేక ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే షాపుల వద్ద ఆట వస్తువులను కొనకండి. నమ్మకమైన నిపుణులైన విక్రేతల వద్దనే లేదా సూపర్ మార్కెట్లోనూ లభించే ఆట వస్తువులు చాలా వరకు సురక్షితమైనవి. ఆట వస్తువు మీద అది ఏ వయసు పిల్లల కోసం ఉద్దేశించబడింది అనేది మనం ప్రచురిస్తారు. వాటిని చూసి మనం కొనుగోలు చేయాలి. అలాగే వాటి మీద ఉత్పత్తిదారులు సూచించిన వివరాలు మనం తప్పక పాటించాలి. పిల్లల బొమ్మలు ఆడేటప్పుడు దగ్గరుండి చూస్తూ ఉండాలి. బొమ్మలు నోట్లో పెట్టి చప్పరించి ఇవ్వకండి. వాటికి పూసిన రంగులు చాలా విషభరితమైనవి మరియు ప్రమాదకరమైనవి. పిల్లలు ఆట ముగిసిన పెదప బొమ్మను తిరిగి అదే సంచిలో పెట్టి భద్రపరిచే అలవాటు మనం పిల్లలకు చేయాలి. పిల్లలు ఆట వస్తువులను అజాగ్రత్తగా వాడకుండా మనం గమనించాలి. తరచుగా మనం ఆ వస్తువులను పరీక్షించాలి. అవసరమైతేనే మనం మరమ్మతులు చేయాలి. మరమ్మతులు సాధ్యం కాకపోతే దాన్ని పారవేయాలి. విరిగిన బొమ్మలతో పిల్లలను ఆటలాడనివ్వకూడదు. వేగవంతమైన, సమర్థవంతమైన మరియు నమ్మదగిన సేవలను వినియోగదారులకు అందించుట కోసం ప్రతి బ్యాంకు వారు కొన్ని నియమాలను నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో వినియోగదారునికి కలిగే సందేహాలను స్నేహపూర్వకమైన, సుశిక్షితులైన సిబ్బంది సహాయ సహకారులుగా ఉంటూ మనకు సేవలు అందజేయాలి. ఆ నియమావళిలో పాటించవలసిన సౌమ్య విధానాలు పొందుపరచాలి. ప్రతి బ్యాంకు వారు ఈ నియమావళిని తప్పనిసరిగా వినియోగదారులు తెలుసుకునేలా ప్రచురించాలి. ఖాతాదారులకు బ్యాంకు సేవలు అనగా సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్, డిపాజిట్లు మరియు ఇతర పొదుపు పథకాలు, ఓవర్ డ్రాఫ్ట్లు, రుణాలు మొదలగు వాటి గురించి వారికి తెలిసే విధంగా ప్రకటించాలి. బ్యాంకు వ్యవహారాల్లో సమర్థవంతంగానూ, సమంజసంగానూ వ్యవహరించాలి. బ్యాంకు ఖాతాలు ఏ విధంగా నిర్వహించబడతాయో వాటి గురించి ఖాతాదారులకు బ్యాంకు వారు అవగాహన కలిగించాలి. ప్రతి బ్యాంకింగ్ కార్యకలాపాల్లో విశ్వసనీయతను ఖాతాదారులకు అవగాహన కలిగించాలి. బ్యాంకింగ్ మరియు ఇతర ఆర్థిక సంస్థలకు పాటించుటకు నిర్దేశింపబడిన చట్టపరమైన, నాణ్యపరమైన నిర్ణయాలకు, విధి విధానాలకు ప్రతి బ్యాంకీ కట్టుబడి ఉండాలి. బ్యాంకులో ఖాతా తెరిచే ముందు కావలసిన సమాచారాన్ని మరియు వినియోగదారుడు కోరిన మీదట అదనపు సమాచారాన్ని బ్యాంకు నుండి పొందవచ్చు. బ్యాంకు ఖాతా నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లు జరిగినో వాటిని వెనువెంటనే సరిచేయించుకోవచ్చు. అటువంటి పొరపాట్ల వలన వినియోగదారు నుండి ఎటువంటి ఛార్జీలు బ్యాంకు వారు వసూలు చేయకూడదు. వినియోగదారుల ఖాతాలో ఎటువంటి అవకతవకలు, మోసాలు జరగకుండా ఉండటానికి ఇటు వినియోగదారునికి అటు బ్యాంకు వారికి రక్షణ కొరకు వినియోగదారుడు ఖాతా తెరిచినప్పుడు ఖాతా తెరుచు యొక్క వ్యక్తి యొక్క గుర్తింపు మరియు చిరునామా, ఇతర వివరాలను మనం బ్యాంకు వారికి తప్పనిసరిగా ఇవ్వాలి. ఖాతా తెరిచే ముందు ఆ వ్యక్తి యొక్క సంతృప్తికరమైన పరిచయం అవసరం. ఖాతాదారుని ఛాయాచిత్రం అంటే ఫోటో బ్యాంకు వారికి అందజేయాలి. కాబోయే ఖాతాదారులు తమ పరిచయాన్ని బ్యాంకుకు సంతృప్తికరమైన పరిచయకర్త ద్వారానే కాకుండా ఖాతాదారుని విద్యుత్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ కార్డు, టెలిఫోన్ బిల్లు లేదా రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డుల ద్వారా బ్యాంకుకు అందజేయాలి. ఖాతాదారులకు సందిగ్ధతకు అవకాశం లేకుండా మరియు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేలా లిఖితపూర్వకమైన షరతులు, నిబంధనలు వాడుక భాషల్లో బ్యాంకు వారు అందజేయాలి. షరతులు, నిబంధనల్లో ఎటువంటి మార్పులు సంభవించను, అవి ఏ విధంగా ఎట్లు జరగనున్నవో ముందుగానే ఖాతాదారులకు బ్యాంకు వారు నోటీసు ద్వారా తెలియజేయాలి. బ్యాంకులు అందించే సాధారణమైన సేవల యొక్క ముఖ్యమైన వివరములు లిఖితపూర్వకంగా వినియోగదారులకు తెలియజేయాలి. ముఖ్యంగా ఒకరికన్నా ఎక్కువ వ్యక్తులు కలిసి సంయుక్తంగా అనగా జాయింట్గా ఖాతాలను కలిగి ఉన్నప్పుడు అందులోని ప్రతి ఖాతాదారునికి గల హక్కులు మరియు బాధ్యతల వివరములు బ్యాంకు వారు తెలియజేయాలి. సరియైన నోటీసు లేకుండా ఖాతాదారుని ఖాతాను బ్యాంకు వారు మూసేయరాదు. ఫేస్బుక్లు ఇవ్వని ఖాతాలను మరియు అవసరం లేని ఖాతాలను మినహాయించి మీ ఖాతాలకు సంబంధించి దినసరి వ్యవహారములు పట్టిక ఖాతాదారుని సౌలభ్యం కొరకు మరియు ఖాతాలను సరిచూసుకుంటకు గాను సాధారణంగా నెలకు ఒకసారి బ్యాంకు వారు వినియోగదారులకు అందజేయాలి. లేని ఎడల ఎప్పటికప్పుడు ఖాతాదారులే బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవాలి. ఖాతాదారుని కోరిక మేరకు నెలకన్నా తక్కువ కాల వ్యవధిలో కాకుండా ఇటువంటి పట్టికలు మీకు ఇవ్వబడతాయి. అయితే ఇందుకు గాను నిర్దేశింపబడిన రుసుము మనం చెల్లించాలి. ఖాతాదారుల ఖాతాలపై బ్యాంకు చెల్లించే వడ్డీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. అది నోటీసు బోర్డులో గాని లేదా పత్రికా ప్రకటనల ద్వారా గాని తెలియజేయబడుతుంటాయి. రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా వడ్డీ రేట్లలో చేయబోయే మార్పులను పత్రికా ప్రకటనల ద్వారా బ్యాంకులు తెలియజేస్తుంటాయి. చట్టపరంగా, న్యాయపరంగా ఖాతాదారుడు పొందే వడ్డీపైన ఖాతాదారుడు చెల్లించవలసిన పన్ను రేటు అనగా ఆదాయం పన్ను బ్యాంకు వారి నుంచి మనం తెలుసుకోవాలి. ఖాతా తెరిచేటప్పుడు గాని కోరినప్పుడు గాని ఖాతా నిర్వహణకు సంబంధించి ఖాతాదారుడు చెల్లించవలసిన నిర్దేశిత రుసుముల గురించి బ్యాంకు వారు వినియోగదారులకు తెలియజేయాలి. ఖాతాదారుడు పొందే రుణాలపై చెల్లించవలసిన వడ్డీ రేట్లు మరియు ఎప్పుడు చెల్లించవలసింది అనే వివరాలు బ్యాంకు వారు పారదర్శకంగా తెలియజేయాలి. వడ్డీ రేట్లలోని వ్యత్యాసాలను బహిరంగ సూచికల ద్వారా బ్యాంకులో నోటీసు బోర్డులో తెలియజేయాలి. రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను అనుసరించి బ్యాంకులు వసూలు చేయవలసిన వడ్డీ రేట్లలో ఏమైనా మార్పులు సంభవించినప్పుడు ఆ వివరములను పత్రికా ప్రకటనల ద్వారా, బ్యాంకు నోటీసు బోర్డుల ద్వారా వినియోగదారులకు తెలియజేయాలి. బ్యాంకుల వివరాలలో ఖాతాదారులకు ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు ఫిర్యాదు చేయగలసిన వ్యక్తి సంబంధిత విఘాధిపతి గాని శాఖ నిర్వహణాధికారి గాని కలిసి సంప్రదించవచ్చు. వారు సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోనకపోతే ఫిర్యాదు పుస్తకం అడిగి దానిలో ఫిర్యాదు నమోదు చేస్తూ దాని యొక్క నకలపై ఫిర్యాదును ధృవీకరిస్తూ బ్యాంకు వారి నుంచి రసీదు తీసుకోవాలి. దానిపై వినియోగదారునికి ఏ విధమైన చర్య తీసుకున్నది 3-4 వారాల లోపల బ్యాంకు వారు తెలియజేయనల్లా బ్యాంక్ హెడ్ ఆఫీసుకు గాని లేదా రీజనల్ ఆఫీసుకు గాని తెలియజేయాలి. అప్పటికీ పరిష్కారం కాని ఎడల వినియోగదారులకు సేవాలోపం కింద వినియోగదారుల ఫోరాల్లో వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. చట్టరీత్యా బ్యాంకు ప్రకటించవలసి వచ్చినప్పుడు బ్యాంకు శ్రేయస్సు కోరిన దృష్ట్యా ఖాతాదారుని కోరినప్పుడు బ్యాంకు ఖాతాదారుని అనుమతితో తప్ప ఇతరులకు బ్యాంకు వారు మీ ఖాతా వివరాలు గోప్యంగా ఉంచాలి. ఖాతాదారుని యొక్క ఖాతా వివరాలను ప్రభుత్వం వారికి అత్యవసరమైతే తప్ప ఇతరులకు ఇవ్వకూడదు. రుణ వివతరణ చేయుటకు లేదా మానుటకు అవి నిర్ణయించుకోవడానికి విషయాలను పరిగణలోకి బ్యాంకు వారు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తికి బ్యాంకు వారు రుణం ఇచ్చే ముందు ఆ ఖాతాదారుని యొక్క పూర్వ అనుభవం అనుసరించి ఖాతాదారునికి ఆర్థికమైన రుణ సదుపాయం కల్పిస్తుంటారు. బ్యాంకులు క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీల ద్వారా పొందిన ఖాతాదారుని వివరాలు, ఖాతాదారు అందించిన సమాచారము, క్రెడిట్ స్కోరింగ్, ఖాతాదారుని వయసు మరియు అతనికి రుణం తిరిగి చెల్లించగల సామర్థ్యం ఉన్నదా, ఖాతాదారుని యొక్క ఆర్థిక స్థితిగతులు, ఖాతాదారునికు రుణ సదుపాయం కావాలా, ఆ విషయంలో సహాయం చేయడానికై బ్యాంకుకు ముందుగా తెలియజేయవలసి ఉంటుంది. బ్యాంకుకు మనం రుణం పొందే ముందు మన యొక్క ఆర్థికపరమైన పూర్తి వివరాలు బ్యాంకు వారికి అందజేయాలి. అలా ముందుగా అందజేయటం వలన బ్యాంకు వారు మన యొక్క దరఖాస్తుపై తగిన చర్యలు తీసుకోవాల్సిన వీలైతుంది. చట్టరీత్యా బాధ్యత కలిగిన ఇతర వ్యక్తులు ఇద్దరు వ్యక్తులకు ఖాతాదారుకు బ్యాంకుకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. జామీను యొక్క వివరాలను బ్యాంకు వారు సంతృప్తిపరిచిన ఎళ్లే అతనికి లోన్ మంజూరు చేయబడుతుంది. హామీ కాని జామీను కాని కొంత మొత్తానికి సంబంధించి కావచ్చు లేదా పూర్తి మొత్తానికి కావచ్చు, రెండు సందర్భంలోనూ ఖాతాదారుడు బ్యాంకుకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇతర వ్యక్తులకు లేదా అపరిచితులకు జామీను గాని హామీను గాని సంతకం పెట్టాల్సి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి న్యాయ సలహా తీసుకుని మాత్రమే అటువంటి వారికి మనం హామీ ఉండవలసి. ఖాతాదారుడు బ్యాంకు సేవలు పొందుటకు జాగ్రత్తలు పాటించాలి. చెక్కు పుస్తకం చాలా జాగ్రత్తగా ఉంచాలి. చెక్కు పుస్తకం కావలసినప్పుడు చెక్కు పుస్తకంలోని కాగితాన్ని నింపి బ్యాంకు వారికి ఇవ్వాలి. చెక్కు ఇచ్చిన పుస్తకంలోని మొత్తం యొక్క చెక్కులు లెక్క పెట్టుకోవాలి. బ్యాంకులో బ్యాలెన్స్ లేకుండా చెక్కు రాసి ఇవ్వటం తట్టరిచ్చే నేరం. సంతకం చేసిన చెక్కు పోయిన ఎడ్ల రాతపూర్వకంగా బ్యాంకు వారికి తెలియజేస్తే వెంటనే తగిన చర్యలు బ్యాంకు వారు తీసుకునగలరు. పాస్ పుస్తకాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా వరకు మంచిది. బ్యాంకు నుండి పాస్ పుస్తకం తిరిగి తీసుకునే ముందు అన్ని చెక్కులు లావాదేవీలు సక్రమంగా మన యొక్క పాస్ పుస్తకంలో నమోదై ఉన్నది లేనిది సరిచూసుకోవాలి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ యొక్క వడ్డీని సరిగా లెక్క కట్టిన ఎడ్ల వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేసి వాటిని సరిచేసుకోవాలి. సేవింగ్స్ బ్యాంక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లను అదే బ్యాంకు యొక్క ఇతర బ్రాంచీలకు మార్చుకోవడం యొక్క సదుపాయం కలదు. కానీ ఈ విషయాలు చాలా మంది వినియోగదారులకు తెలిసే అవకాశం ఉండటం లేదు. డ్రాఫ్ట్లు పొందేటప్పుడు ఆ బ్యాంకు అధికారి సంతకం మరియు కోడ్ నెంబర్ ఉన్నది లేనిది మనం సరిచూసుకోవాలి. ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే మనం అక్కడే సరిచేయించాలి. ఖాతాదారు సేఫ్ డిపాజిట్ లాకర్ కొరకు ఏ విధమైన అదనపు డిపాజిట్లు చేయవలసిన అవసరం లేదు. వినియోగదారులు వ్యక్తిగతంగా తమ యొక్క సమస్యలను ఫలవంతంగా ఎదుర్కోవడానికి కొన్ని సూచనలు పాటించాలి. అనగా మనం క్రయం చేసే వస్తువులలో లోపం ఉంటే ముందుగా దానిని కొనుగోలు చేసిన దుకాణానికి వెళ్లి విక్రయదారునికు వివరించి చెప్పాలి. అతని నుంచి సహకారం లభించకపోతే పై అధికారిని కలిసి చెప్పాలి. కంపెనీ పేరు, సైజు, మోడల్, కేటలాగ్ నెంబరు, మనం ఎంత ఖరీదు చేసుకున్నామో ఆ యొక్క రసీదు, క్యాష్ మెమో కూడా మనం వెంట జాగ్రత్తగా ఉంచాలి. మన ఫిర్యాదును ఆవేశపడకుండా నెమ్మదిగా స్పష్టంగా ఆ వస్తువుల్లోని లోపాలని లేదా ఆ సేవల్లో కలిగే లోపాలని దానివల్ల మనం ఎదుర్కొన్న ఇబ్బందులను ఎదుటి వారికి వివరించాలి. కోపం ఉద్రేకం ప్రదర్శించకుండా వ్యవహారాల శైలిలో సంభాషించాలి. ఆ లోపాన్ని సరిచేయించాలా లేదా వస్తువు మార్చేలా ఎదుటి వారిని ఒప్పించాలి. స్టోర్ మేనేజర్ మిమ్మల్ని నేరుగా ఉత్పత్తిదారునికే ఫిర్యాదు చేయమని సూచించవచ్చు. తను కూడా బలపరుస్తానని అనవచ్చు. మన ఫిర్యాదును నేరుగా ఉత్పత్తిదారుకు వ్రాయాలి. అయితే ముందుగా పేర్కొన్న చర్య తీసుకున్న తర్వాతే, అనగా మనకు విక్రయించిన వ్యక్తికి మన యొక్క ఫిర్యాదును తెలియజేసిన తర్వాతే ఉత్పత్తిదారునికి తెలియజేయటం చాలా ఉత్తమం. ఫిర్యాదుదారుకు లిఖిత పూర్వకంగా మనం తెలియజేయాలి. అందువల్ల మన యొక్క రిజిస్టర్ పోస్ట్ రసీదును కూడా చాలా జాగ్రత్తగా ఉంచాలి. మన ఫిర్యాదును నేరుగా సంబంధిత ఉన్నతాధికారులకే పంపించాలి. అలా చేయడం వల్ల ఫిర్యాదులోని విషయాలను చాలా వరకు వారు గ్రహించి మన ఫిర్యాదుపై తక్షణం తెలియజేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: వినియోగదర్శిని శీర్షికన పిల్లలకు ఆట వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా మార్కెట్ తీరుపై సమాచారం మీరు ఇంతవరకు విన్నారు. ప్రసంగించిన వారు శ్రీ బీటీవీఎస్ఎల్ కాంతారావు.
2: నమస్కారం. జనాభా గణన

2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: రంగయ్య బావా.
1: వస్తున్నా వస్తున్నా.
0: అలా బజార్లో ఉంటా, తొందరగా వచ్చే.
1: సరే సరే.
2: ఆడసలు మనతో మాట్లాడి ఎన్నాళ్ళైంది, నీతో పనుండి ఇప్పుడు వచ్చి బావా అంటే నువ్వు తైక్యమని బయలుదేరడమే. బావంట బావ, నీ పెళ్ళానికి తమ్ముడా, నీ చెల్లికి మొగుడా, బావంట బావ.
1: అదేనే పిచ్చిదాన, ఆడికి పని పడగానే మనం గుర్తొచ్చామా లేదా? ఇన్నాళ్లుగా మాట్లాడిన వాడు ఆడంతటాడు వచ్చి మాట్లాడా లేదా? మనమైతే ఆడి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదుగా. అయినా ఒక్కూరులో ఉండేవాళ్ళం, తెల్లారి లేచిన కాడి నుంచి ఒకళ్ళ మొఖాళ్ళొకళ్ళం చూసుకునేవాళ్ళం. మాటలు లేకుండా కనపడ్డప్పుడల్లా ముఖం తిప్పుకుని తిరగడం ఎంత కష్టమో. ఇంట్లో కూర్చునేదానికి నీకేం తెలుస్తుంది, అయినా ఆడే వచ్చి మాట్లాడేడుగా.
2: ఆడికి పనుంది.
1: అయితే మాత్రం అయినా పని లేకుండా మాట్లాడుకోవటం ఎందుకు, పనికి మాలిన వాళ్ళల్లే.
2: ఆడు రమ్మనంగానే ఆ చేతి సంచిలో పంచే సొక్కాలు వేసుకుని వెళ్ళడమేనా?
1: వస్తా వస్తా. ఆడు బజార్లో నిలబడి ఉన్నాడు.

0: రెండు బార్లు పొద్దెక్కింది. ఎండ చిటపట్లాడుతోంది. ఈ ఎండలో పడి ఆడికెళ్తున్నాడు రంగయ్యన్నయ్య. మాట్లాడు. ఏంటో మరి? ఒసే బేబమ్మా, నల్లకోడి గుడ్డుకొస్తంది, చూసి నిమ్మలంగా దాన్ని గంపుకింది తిట్టు. ఏంటది నా మాట్లాడు? ఏంటి అట్ట ఈదులోకి చూస్తున్నావు?
1: వెళ్ళిపోయారులే, మనిషి అన్నాక ఎవరని తవరా ఉండాలి. ఎవరైనా పిలిచి వస్తావా అంటే చాలు, ఒంటి మీద బట్ట నిలవదు.
0: అదేంటి, ఎవరికి?
1: ఇంకెవరికి? నీ అన్నకి.
0: అదే రెండు బార్లు పొద్దెక్కింది కదా, ఇంత ఎండలో పడిపోతున్నాడు యాడికి? కాగి చల్లబడ్డాక వెళ్ళకూడదా? వెళ్ళేదేదు.
1: చల్లబడేదాకా ఆగాలంటే గంగిర్లు ఎత్తవే.
0: ఇంతకీ ఎక్కడికంటే చెప్పవే.
1: ఇంకెక్కడికి? రేపు శుక్రవారం గుడ్ల వల్లేరు గొడ్ల సంతకెళ్ళి సూడిపడ్డాను ఒకదాన్ని కొనాలంట.
0: మీకేనా?
1: అయ్యా రాత, మాకైతే మీ అన్న ఇంత ఆగమేఘాల మీద వెళ్తాడా ఆ భోజనానికి?
0: భోజనానికా? ఆడెవరితోనూ మాట్లాడట్లేదుగా.
1: ఇప్పుడు పనొచ్చి పడింది బావా అంట నీ అన్నని బోల్తా కొట్టించాడు. ఇంకేముంది, లేడికి లేచిందే పరుగైనట్టు బయలుదేరడిగిన.
0: రంగయ్యన్నంత సతకాలపు మనిషిని నేను ఎక్కడా చూడలా. అయినా రేపు సంత అయితే ఇవాళ వెళ్ళి ఏం చేస్తారు ఇల్లు?
1: అయితే నీ మట్టి బొరకు ఇంకా తట్టలేదా? నీ అన్నని వీళ్ళంతా తీసుకెళ్లేది ఎందుకనుకుంటున్నా?
0: గొడ్డు నాణ్యం అన్నయ్యకే బాగా తెలుసు కదా, అందుకేనేమోలే.
1: అదొక్కటే కాదమ్మా పిచ్చి రావడమ్మా, రేపొద్దున బయలుదేరి కైకలూరులో బస్సు

0: గుడివాడో బందరో వెళ్ళి మళ్ళా బస్సు ఒట్టుకుని గుడ్లవల్లే వెళ్లేసరికి పైటాలైపోద్ది. ఈలోపు పొద్దున్న మధ్యాహ్నం ఏదైనా తినాలా? తీరా సంతకెళ్లేసరికి మంచి గొడ్లన్నీ అమ్ముడైపోతే నాసిరకం కొనుక్కోవాలా?
1: అయితే
0: చెప్తా ఇను, ఈ వివరాలన్నీ ఆ భూషణానికి మీ అన్నే చెప్పి ఇయాలే బయలుదేరితే పాలపర్రు దగ్గర దిగి నాలుగు అడుగులు ఎత్తే పెద్దమ్మాయి శకుంతల సౌటుపల్లె ఉందిగా.
1: ఉంది, ఉంటే
0: రాత్రికి అక్కడే తిని పడుకుని తెల్లారే లేచి కాత ఏదన్నా తిని మళ్ళీ అంగలూరు మీదుగా నాలుగు అడుగులు ఎత్తే గుడ్లవల్లేరేనాయే. పడ్డ కొనుక్కుని మళ్ళీ అమ్మ ఇంట్లో అన్నం తిని బయలుదేరి తుమ్మకాలు పట్టుకుంటే రాత్రి అయ్యేసరికి ఊళ్ళోకి వచ్చి పడతారంట.
1: ఇదంతా ఎవరు చెప్పారు? ఆ భూషణమే?
0: నువ్వో తెలివి తక్కువ దానివి. అది నీ అన్న అర్జునుడికి శ్రీకృష్ణుని వారి గీత చెప్పినట్టు భూషణానికి చెప్పిన కథ.
1: ఇంకా భూషణానికి ఏం తీవ్రం? ఎంత వివరంగా అన్న చెప్పిన తర్వాత కూడా.
0: ఆడేమన్నాడు తెలుసా? సరే బావా, నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నాడు.
1: అందుకే ఈ ఏళ బయలుదేరారా?
0: అవును, ఆడు అక్కడికి నీ అన్నని నన్ను మా పెద్దదాన్ని ఉద్ధరించాలిగా.
1: ఆడు అంతే ఆ భూషణం కోసం?
0: నీ అన్న ఇంతే.

0: ఓ పెద్దమ్మాయి, నిన్నే.
1: నానా.
0: ఏంటే అంత ఆశ్చర్యంగా చూస్తావు? మన భూషణమేలే, కాళ్ళకు నిల్లి.
2: భలే వచ్చేసాం.
0: సరే గాని ఆ దుప్పట్లు ఎందుకు?
1: ఈ మడత మంచాల మీద వేస్తా, కూర్చో భూషణ మావయ్య.
2: సరేనమ్మా.
1: నానా ఓసారి లోపలికి రా.
0: వస్తున్నా. ఇంకా రాలేదా?
1: మీరొచ్చే ముందే వెళ్లారు. సాయంత్రం కూడా పాలు పట్టుకుని గుడివాళ్ళు పోయడానికి వెళ్తున్నారు. ఏ రాత్రి పదింటికో వస్తారు గాని.
0: అలాగా?
1: అవునానా, ఈ భూషణానికి మనకి మాటలు లేవుగా, ఎప్పుడు కలిశారు?
0: నిన్నేలే, శుక్రవారం సంతకెళ్దామని వచ్చి నోరు తెరిచి అడిగాడు. కాదనలేక.
1: ఏంటి నానా, నువ్వెన్నిసార్లన్నా రాగాని ఎవరో ఒకరిని తీసుకుని ఇట్టా వారానికి రెండు రోజులకి వస్తే అది వాళ్ల పని మీద, నేను వండి పెట్టలేను. ఊళ్ళో ఎవరు సంతకెళ్లాలన్నా నా ఇంటి మీద పడితే నేనెంతకని సావను? నాకిందేమన్నా నౌకర్లు చాకర్లోనా? ముగ్గురు చిన్నపిల్లలతో తలపేనం తోకొస్తాంది. పొద్దున పూట పాల వ్యాపారం కోసం ఇల్లు తిరిగి పాలు పోగేస్తుంటే వచ్చేదేమోలకి సాలక ఈయన సాయంత్రం కూడా పాలు పోగేయమన్నాడు.
0: అట్టన్నాడా? ఏదో భూషణం అన్నాడే కదా అని.
1: నీకు తెలియడం లేదు నాన్నా, ఇద్దరం చెరువు పక్కకి వెళ్లి పోగేస్తే ఆ బిందులు కట్టుకుని సైకిల్ తొక్కి తొక్కి ఈయన అవస్థ అవస్థ కాదు. మాకున్న కష్టాలు చాలినట్టు నువ్వొకడివి. ఆ పాడుగొడ్ల సంత కాదు గాని నాకు ఏదో సంత ప్రతి వారము.
0: అమ్మా అట్టనమాకమ్మా, ఆడు మనవాడేగా.
1: ఎవడే, ఎవరు మనవాడు? ఈ భూషణం మనవాడా? ఈయన మనవాడైతే మనవాడు కానాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్కడి పేరు చెప్పు. నీకందరూ మనవాళ్లే, ఇంట్లో నీ వాళ్లే పరాయివాళ్లు. నీ మూలాన అక్కడ అమ్మ, ఇక్కడ నేను ఎంత కష్టపడాల్సి వస్తుందో నీకు తెలియదు. చెప్పినా అర్థం చేసుకోవు.
0: ఇయాళ్ళకెళ్ళేనమ్మా, మనతో పాటు నాలుగు మెతుకులు.
1: మనతో పాటే పెడితే రేపు ఊరిళ్ళి నా పరువు తీస్తాడుగా మర్యాద చేయలేదని. సరే ఎల్లు, ఏం చేస్తాం, నా కర్మను కోడం తప్పా.

0: శశిరేఖత్త, ఓ శశిరేఖత్త,
1: ఇయ్యాలప్పుడెవరా? ఏటి ఇయ్యాలప్పుడొచ్చా?
0: రెండు కోడిగుడ్లుంటే ఇస్తా.
1: ఇయ్యాలెప్పుడెవరొచ్చారే?
0: ఉన్నాడుగా మా నాన్న.
1: ఓహో, రేపు శుక్రవారం కాదు గురువారం కట్టం వచ్చిందా? ఇగో నాలుగు తీసుకెళ్ళే, నీ మొగుడు చేసి చేసి వస్తాడు, ఆడికి లేకుండా చేయమాక.
0: సరే.
2: అజ్జుడు అజ్జుడు తీసుకుందామా?
3: అబ్బా, చాలా పెద్ద సంతే.
4: మరేమనుకున్నా మన జిల్లాలో దాదాపు ప్రతి ఊరు నుంచి గొడ్లని

0: అమ్మాలన్నా కొనాలన్నా ఇక్కడే మరి. చూడు అటు పద ఆ మాడిగెచ్చుడు, ఆగాగాగు, ఒక సాపిగానే ఉంది. గిన్నె కొమ్ములు తర్వాత ముచ్చిన గుంటలో చూడని చూసావా? చూడు పొడుగు బాగానే ఉంది. ఏమయ్యా ఈ పడ్డ మొదటితేనా?
1: ఆ పది ఈతలు పడ్డను చూస్తే తెల్లట్లా.
0: పడ్డ కొమ్ము ఇస్తలేదు గాని నువ్వు ఇస్తున్నావే. అయినా పడ్డను అమ్మడానికి వచ్చావా, కొనేవాళ్ళని పొడవటానికి వచ్చావా?
1: అమ్ముకునేవాడికి ఉన్న కష్టం కొనేవాడికి ఏం తెలుస్తుంది?
0: సర్లే, కష్టాలు అయింది ఎవరికి, తెలవంది ఎవరికి. ఎదో ఎన్నాళ్ళయింది, ఎంత చెప్తున్నావు? ఏంటి తగ్గేది ఏమన్నా ఉందా?
1: దానికి కూడా తగ్గదు.
0: నీ వాళ్ళకు చూసి అనుకున్నాలే నువ్వు ఇలాగే చెప్తావని. ఇదిగో భూషణం బావా, ఇట్లా ఇట్లా.
2: ఏంటి బావా?
0: పడ్డా రాజా పడ్డా, కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు.
2: దరఖాస్త ఇసురుగా ఉంది.
0: పడ్డటువంటిది
2: నెలలో ఈతదంటావా?
0: మరి చూస్తే మరో 10-15 రోజులు పట్టొచ్చులే గాని తీసేసుకో. లెక్క లేకుండా రోజుకు 4-5 సేర్లు పాలు ఇస్తుంది.
2: అంతేనంటావా?
0: అంతే.
2: బేరమాడి కాస్త బెట్టు చేద్దాం, ఏమంటా?
0: అలాగే. సరే పద, ఈ లోపెవడికన్నా దాని మీద పడ్డా పట్టను వదలరు. ఆయనకేదో ప్రాణం అవసరం వచ్చి అమ్ముతున్నాడు, లేకపోతే వదులుకోవాల్సింది కాదు. అందుకే ఆయనకు ఆక్రోశం.
2: సరే మరి
0: పడ్డను తీసుకునే తీసుకునేదే గాని. ఏది మీ ఊరు? ఎంట్రప్రగడ. ఏంటి సూర్యనారాయణ గారని?
1: అట్లూరి సూర్యనారాయణ. ఆయన నాకు మావవుతాడు
0: అనుకున్నాలే. పడ్డ రాజా పడ్డయ్యా, ఎందుకు అమ్ముతున్నా? అంత ప్రాణం మీదకే వచ్చింది.
1: ప్రాణం మీదకే వచ్చింది. మా అమ్మను హాస్పిటల్లో చేర్చా, ఏదో మాయరోగం. ఎక్కడ డబ్బు చాలట్లా, చుట్టా చుట్టా కన్న తల్లిని వదిలేలేను. ఈ పడ్డ నా దొడ్లోనే పుట్టింది, దీనమ్మ ఇంకా పాలిస్తానే ఉంది. పడ్డను అమ్మాల్సి వస్తుందని జన్మలో అనుకోలా, అమ్మ కోసం అమ్ముకోవాల్సి వచ్చింది.
0: సర్లే అదే పడకు, రైతు పడకు పుట్టినాడికి కష్టాలు కొరవుంటుందా? ఓ పంజి, నీ పరిస్థితి బాగోయినప్పుడు ఈ పడ్డని మళ్లీ నువ్వే కొనుక్కుందో గాని. ఇదిగో నా పేరు రంగయ్య, కొల్లేరులో పులపర్రు మాది.
2: బేరం ఆడితే తగ్గేవాడే బావా, అవసరంలో ఉన్నాడు.
0: ఏం మాట్లాయి, ఆయన పడ్డను కొంటున్నావా? ఆయన అవసరన్నా, ఇంకేం మాట్లాడుకో. రాజాలంటి పడ్డా, ఆయన అడిగింది ఇచ్చేయ్.
2: సరే మరి
1: నేను వెళ్తానయ్యా.
0: సరే సరే. చూసావా భూషణం, పడ్డను వదల్లేక వదల్లేక ఆయన కళ్ళు తుడుచుకుంటూ వెళ్తున్నాడు. నడు, పడ్డను తోలుకు పోదాం.
2: అమ్మయ్యా, సంత దాటాం బావా. మరి
0: ఏంట్రా?
2: ఏం లేదు, మా తోడల్లుడి తమ్ముడు ట్రాక్టర్ బోల్తా పడి కాళ్ళిరిగి గుడివాడ రాఘవయ్య గారి హాస్పిటల్లో ఉన్నాడంట. నిన్న నేను బయలుదేరుతుంటే కబురు వచ్చింది.
0: అయితే ఏంటంట?
2: ఏం లేదు, నేను కొత్తటెళ్ళి ఆయన చూసొత్తా. నువ్వేమనుకోనంటే
0: సర్లే, ఎల్రా దానికే ఉంది. ఈ పడ్డను నేను తోలికెళ్తాలే.
2: నాకేమాత్రం ఈలున్నా, ఈ మధ్యలో వచ్చి నిన్ను కలుతాలే.
0: నీ ముఖం ఏం వద్దులే, నేను తుమ్మకాలువ పట్టుకుంటే చీకటి పడకముందే ఊరు వెళ్తాలే.
2: మరి నేను వెళ్ళొత్తా బావా. ఏం లేదు, మళ్ళీ ఊరు నుంచి రావాలంటే.
0: ఏం వద్దులే, ఇంతదాకా వచ్చి హాస్పిటల్లో ఉన్నాను చూడలేదని తెలిస్తే బాగుండదు. అదిగో గుడివాడ బస్సు ఎక్కెక్కు.
2: అలాగలాగే వెళ్ళొత్తా బావా.
3: ఏంటో ఈ రాత్రికి ఇల్లు చేరతాడో లేదో.
4: నాన్న ఎందుకు వెళ్ళాడే?
3: నాకేం తెలుసు, ఆడు రమ్మన్నాడు, ఈయన వెళ్తాడు.
4: పడ్డను నాన్న తోలుకొస్తాడా?
3: అదే, మీ నాన్న తోలుకొత్తది. నువ్వు తిని పడుకో.
4: నాన్న వచ్చేదాకా పడుకోను, నీతోనే నిద్రకుండా ఉంటా. నాకు అన్నం పెట్టు.
3: సర్లే తినుదా. ఊరు మాట మణిగింది, ఈయన ఇంకా రాలే. నాన్న నాన్న అంటూ పిల్లాడు నిద్రోయాడు. ఏంటి ఇంత రాత్రి అయింది?
0: గుడ్లవల్లేరు నుండి రాక ఈ పడ్డ అంగళూరు నుండి ఎంటపరగడ వైపు పరిగెత్తింది. ఈ గేదె అక్కడదేలే, ఎంటబడి వెనక్కి తీసుకొచ్చి జంగాలవ కాలువ దగ్గర మళ్లీ పరుగు. నానా అవస్థ పడి తుమ్మకాల

0: రంగయ్య బావా. ఓ రంగయ్య బావా,
1: ఎరా బాగున్నావా?
0: బాగే. గొడ్ల వల్లేరు నుండి రాజాలాంటి పడ్డని తోలుకొచ్చావటగా.
1: ఏంటి, భూషణం చెప్పాడా?
0: ఆయన ఎక్కడ చెబుతాడు, నిన్ను అక్కడ వదిలేసి నిన్న సాయంత్రం ఊరికొచ్చి తిని పండాడు.
1: అరే నీ తమ్ముడికి ఎలా ఉంది, ఆడి కాళ్ళు ఎలా ఉన్నాయేంటి?
0: ఆడికేం తీపురం, కాళ్ళకేమైంది? ఏమీ కాల, బాగే. ఇందాకే సైకిల్ మీద వెళ్ళాడు.
2: అయినా ఎందుకు వచ్చిన వ్యవహారం ఆడి సంగతి తెలవదా?
1: ఆ భూషణం మా సెబ్బరాడు, అయినా మనాడే కదా.
2: మీకందరూ మనోళ్లే, మనోడు కానోడు ఈ భూమండలం అంతా ఎతికినా దొరకడు. బావా అంటే పడిపడి పోతివి. ఆడు ఏదో చెప్పి పడ్డం తోలించాడు.
1: ఏదో అయిపోయిందిగా, పోనీలే.
2: ఎన్న నిడిచిపెట్టాలి ఆడిని నలుగురిలో పెట్టి. ఏంట్రా తోడల్లుడు తమ్ముడి కాళ్ళు ఇరిగాయని ఎందుకు అబద్దం చెప్పావని నిలదీయాలి. యాదవ బుద్ధి ఆడును. అప్పుడు కూడా అంతే, దున్నని కొంటానంటే అడ్డుండి అప్పిప్పిస్తే బస్సులో జోబు కొట్టేశారన్నాడు. ఐదేళ్లైనా తీర్చలే, అయినా ఆడు మనోడే. అడిగితే మాట్లాడడం మానేశాడు. మళ్లీ ఇప్పుడు ఇది.
1: సర్లే అయిపోయిందిగా, వదిలే. ఏందిరా ఈ పని అని ఆడిని అడగటం ఎందుకు? వదిలేస్తేనే మంచిది.
2: అంతా మంచే, ఆడు ముంచుతాడు, మనం మాత్రం మంచి అనుకోవాలి.
1: పోనీలేవే.

0: ఎరా మురళి, అట్టున్నావే? ఇటు చూడరా, ఏంట్రా కత్తలేదు కానీ? ఏమైందిరా నీకు? నేనురా కృష్ణుణ్ణి, ఇటు మాట్లాడేంటి?
1: ఆడేటో చూస్తున్నాడు.
0: అటెందుకు చూస్తున్నావు? ఉపాలు నాకేసి తిరుగు. సాదేవుడన్నా అన్నాడా?
1: ఆడాడు పోతున్నాడు.
0: ఏమొచ్చింది ఇడికి?
1: ఏంటో మరి, మన మీద కోపం వచ్చిందేమో.
0: మనమేం చేశామని? సర్లే, పద పద గొడ్లు పరిగెత్తున్నాయి, వీడి సంగతి రాచూద్దాం. నువ్వు ఇంట్లోకి పోరా.
1: సరే.
2: వచ్చావా అయ్యా? గొడ్లను కట్టి 4 సొంబులు నీళ్లు వేసుకో.
1: అమ్మా,
2: పద 2 సొంబులు నీళ్లు పోస్తా.
1: వద్దు, నేను 4 సొంబులు పోసుకున్నా, ఆ తుండివ్వు.
2: ఇలా రా, నేను తుడుతాలే.
1: అమ్మా, ఇవాళ ఏటి వారిన మురళిగాడు కనపడి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకమ్మా?
2: నాకేం తెలుస్తుంది, మీరేమనుకున్నారో.
1: ఏమీ అనుకోలా, నేనే కాదు కిష్టుని బాబు మాట్లాడొచ్చినా మాట్లాడలా.
2: మురళీనా? ఎవర్రా? ఓహో, అంటే ధర్మరాజు సావిత్రి కొడుకా?
1: అవును.
2: అయితే ఆడు మీతో మాట్లాడు, వాడే కాదు మీరు కూడా ఆడితో మాట్లాడకూడదు.
1: అదేంటి, ఎందుకు?
2: అదంతేలే, వాళ్ళు మాట్లాడరు, మనము మాట్లాడకూడదు.
1: మనం అంటే?
2: ఊళ్ళో అందరూ.
1: ఎందుకునమ్మా, మురళి చాలా మంచోడు.
2: మురళిగాడు, ఆడమ్మ, ఆడు బాబు అందరూ మంచోళ్లే, అయినా కూడా వాళ్ళతో మాట్లాడకూడదు.
1: అదే ఎందుకు?
2: ఎందుకో ఒక అందుకులేరా, అదంతా పెద్దవాళ్ళ వ్యవహారం. నీకెందుకా గోళ? నీకోసమని తపేళా సిక్కలు చేసుంచిన, తిందుగానిరా.
1: మురళి మంచోడు, పాపం ఎప్పుడూ పనిచేస్తానే ఉంటాడు.
2: అదంతా నీకెందుకురా? ఆ సెక్కలేంటి అట్ట నమ్ముతున్నావు, బాలేవా ఏంది?
1: అది కాదమ్మా, వాళ్ళు మంచోళ్లేగా మరి, ఊరంతా వాళ్ళతో మాట్లాడకపోవడం ఏంటి?
2: నీకు అయ్యన్నీ ఎందుకురా అయ్యా? దా ఇలా రా, నీ తినిపిత్తా.
0: ఎరా, ఏంటి పరిగెడుతూ వచ్చావు?
1: బావా, మురళి వాళ్ళతో ఊళ్ళో ఎవ్వరూ మాట్లాడలేదంట, మనం మాట్లాడకూడదంట.
0: నువ్వు కూసారా? ఎవరూ మాట్లాడకూడదా? ఒరే, ఆమె లేచారేమోరా.
1: వెళ్ళా అంటే?
0: అంటే ఎవరు వాళ్ళతో మాట్లాడకూడదు.
1: ఎందుకు?
0: ఎందుకంటే నాకు చదవదురా.
1: వాళ్ళు మంచోళ్ళు.
3: ఆ రోజుల్లో గ్రామాల్లో వెలేనేది ఉండేది, కొల్లేటి లంక గ్రామాల్లోనూ అది తప్పలేదు. ఆ వెలికి కారణం చూపేవారు కొంతమంది పెద్దలు కూడి అలా నిర్ణయం తీసుకునేవారు. పెద్దల నిర్ణయం అంటూ అందరూ పాటించేవారు. అయిష్టంగానైనా ఆ వెలి వివరాలు వచ్చే భాగంలో కొల్లేటి జాడలు.

0: conditions. Meanwhile, the weather department forecast a heat wave to severe heat wave conditions over west Uttar Pradesh today. Heat wave conditions are very likely at isolated places over east Uttar Pradesh, Haryana, Chandigarh, Delhi, Madhya Pradesh, Marathwada, Punjab, Rajasthan, Telangana and Vidarbha today. According to IMD, a gradual rise in maximum temperatures by 3 to 5 degrees Celsius is expected over many parts of northwest India during the next 3 to 4 days. Aman Yadav, Akashvani News, Delhi.
1: In our bilingual live phone-in program Public Speak today, we will bring you an insightful discussion on the ongoing Phase 1 of Census 2027, the House Listing and Housing Census. V.A. Varade, Deputy Registrar General in the Office of the Registrar General and Census Commissioner of India, Ministry of Home Affairs, will be in our studio to answer listeners' queries. To participate, simply dial 011-233-1444 from 9:30 p.m. onwards tonight. Alternatively, you can send your queries via WhatsApp to 9289094044 or post your questions on X using the hashtag AskAIR. On to sports. In IPL cricket, Delhi Capitals defeated Rajasthan Royals by 5 wickets at Arun Jaitley Stadium, Delhi last night. Chasing a target of 194 runs set by Rajasthan Royals, Delhi Capitals scored 197 for 5 in 19.2 overs. KL Rahul was the top scorer with 56 runs. For Delhi Capitals, Mitchell Starc took 4 wickets, which was later adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Neera Arakul.
2: Thank you, Shagun. Sweden confers its highest honor on PM Narendra Modi. The Royal Order of the Polar Star Degree Commander Grand Cross is Prime Minister Modi's 31st international award, is a top headline in the Pioneer, while the Asian Age headlines trade to chips. India inks 14 Netherlands pacts, lifts ties, Modi jettin, hold talks, adopt strategic partnership roadmap. The Statesman mentions metro to run extra train trips to encourage use of public transport. This capacity expansion aims to ensure uninterrupted service and efficient passenger management. UAE nuclear plant attacked by drone, testing Iran troops, writes the Hindustan Times. While the Times of India states drone attack sparks fire at UAE nuclear plant. In an editorial titled Diversification Gains, the Hindu commends India's export performance in April 2026, underscoring the attempts by the government and industry to diversify in terms of crisis. And finally, the Indian Express writes HPV vaccination sees uptick, 1,100 girls receiving the shot. The figure reflects a slow but steadily accelerating start to one of the country's most important public health drives in recent years in preventing cervical cancer. And with that, it's back to you, Shagun.
1: Thank you, Neena. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi holds bilateral talks with his Swedish counterpart Ulf Kristersson in Gothenburg. India and Sweden decide to elevate their bilateral ties to strategic partnership. Prime Minister Modi invites Swedish companies to enhance their presence in India under Make in India National Green Hydrogen Mission and National Critical Mineral Mission initiatives. Congress leader V.D. Satheeshan to be sworn in as Chief Minister of Keralam today. Southwest monsoon likely to hit Keralam coast on 26th of this month, 6 days ahead of its normal date. And in IPL cricket, Delhi Capitals beat Rajasthan Royals by 5 wickets in Delhi. And with that, we end the morning news. Have a nice day.
3: Akasavani Prakasam Jilla Samachara Lekha Vintaru Rachana Sri MVS Prasad.
4: జాతీయ అవార్డు సాధించిన గుండమాల పంచాయతీ, పల్లె నిద్ర, ఒక నెల ఒక గ్రామం కార్యక్రమాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం, పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ప్రకాశం జిల్లాలోని గుండమాల పంచాయతీ అవార్డు సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులలో ఆంధ్రప్రదేశ్లోని 5 పంచాయతీలు అవార్డులను దక్కించుకున్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధనా విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి అవార్డు దక్కించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10% ఎన్రోల్మెంట్ పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 20, 25, 26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 తరగతుల్లో 104,093 మంది విద్యార్థులు ఉన్నారు. 10% అదనపు లక్ష్యం అంటే 10,409 మందిని అదనంగా చేర్చాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటి వరకు 95,430 మంది విద్యార్థులను చేర్పించి 83.34% నమోదు సాధించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. 1 నెల 1 గ్రామం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 7వ తేదీన ప్రారంభించారు. అద్దంకి మండలం ధర్మవరంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సూరావారిపల్లిలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగుండ ప్రాజెక్టు టన్నెల్లో పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 7వ తేదీన పరిశీలించారు. తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం రాత్రి అంతా టన్నెల్లోనే ఉండి పనుల పురోగతి, పనులు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం 2వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం, వ్యవసాయ శాఖలపై విస్తృతంగా చర్చ సాగింది. తాగునీటి సరఫరా అంశంపై జరిగిన చర్చలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వెలుగొండ నుంచి ప్రజలకు సాగు తాగు నీరు అందిస్తామని చెప్పారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయటం కోర్టుల లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వై లక్ష్మణరావు అన్నారు. మార్కాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ అదనపు సివిల్ కోర్టును 7వ తేదీన వారు ప్రారంభించారు. నూతన కోర్టు ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను 7వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించి నగదు పురస్కారాలను అందించారు. జిల్లాలో 590కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులకు, మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన 31 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయడం ద్వారానే ఈసారి 10 ఫలితాల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. 15వ తేదీన ఆయన సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాతీయ పాఠ్యపుస్తకాల పంపిణీ 8వ తేదీ నుంచి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖాధికారి రేణుక తెలిపారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి.

కళలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి. 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం. ఆకాశవాణి బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: నవపదుల నిండి నూతన సబగులతో, నిత్యోత్సాహంతో, ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి
1: ప్రసారవాణి పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
4: కార్యక్రమంలో ముందుగా అతడు చిత్రానికి కార్తీక్

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: బొమ్మరిల్లు చిత్రానికి సిద్ధార్థ్ పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కొత్త బంగారు లోకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం అందించిన ఆ పాటకు మిక్కీ జే మేయర్ స్వరాలు అందించారు. కార్యక్రమంలో తరువాత చింతకాయల రవి చిత్రానికి రాజేష్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, రచన చంద్రబోస్.

చిత్రతరంగిణి ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్ గారి గానం వింటారు. కార్యక్రమంలో వినండి, సారగుణ పాలింప, కేదారగౌళ రాగం, ఆదితాళం, రామనాథంపురం శ్రీనివాస అయ్యర్ రచన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
2: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
3: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
2: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
3: సూక్తులతో సుధలు పంచుతూ,
2: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
3: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
2: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
3: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
2: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
3: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
2: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
4: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
0: నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పౌర్ణమి చిత్రానికి చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట దేవిపుత్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి
1: సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకి తీవ్రరూపం దాలుస్తున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ముఖ్యంగా ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులు అంతర్జాతీయ చమురు మార్కెట్ను కుదిపేస్తుండగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో అధిక భాగం పశ్చిమాసియా దేశాల నుంచే సరఫరా అవుతుండటం, అలాగే ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హర్ముజ్ జలసంధి ద్వారానే జరగడం వల్ల అక్కడి యుద్ద పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. యుద్దం మరింత విస్తరించే పరిస్థితులు కనిపిస్తుండటంతో చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, సముద్ర రవాణా మార్గాలపై దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. దీంతో ముడి చమురు సరఫరా ఒక్కసారిగా తగ్గిపోతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతోంది. ఈ ప్రభావం భారతదేశంపై మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భారత్ తన ఇంధన అవసరాల్లో దాదాపు 85% పైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడం సహజం. దాంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్య ప్రజలకు అందని స్థాయికి చేరుకునే ప్రమాదముంది. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పరిశ్రమల ముడిసరుకు వరకు ప్రతిదానిపై ఈ ప్రభావం పడుతుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల తయారీ రంగం, సేవారంగం, రవాణా రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దేశ జీడీపీ వృద్ధి రేటుపైన ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఇదే సమయంలో చమురు దిగుమతుల కోసం భారత్ మరింత ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతే దిగుమతుల ఖర్చు మరింత అధికమవుతుంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 10 ముఖ్యమైన సూచనలు చేశారు.

0: ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు ఇంధనాన్ని అత్యంత బాధ్యతతో వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తిగత వాహనాలను ఉపయోగించాలని, చిన్న చిన్న అవసరాల కోసం కూడా కార్లు, బైకులు వినియోగించే అలవాటును తగ్గించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహానగరాలు, పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యతో పాటు ఇంధన వృధా కూడా అధికంగా జరుగుతోందని, దీనికి పరిష్కారంగా ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, లోకల్ ట్రైన్లు వంటి రవాణా వ్యవస్థలు తక్కువ ఇంధనంతో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలవని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని అన్నారు. ఒకే కార్యాలయం, ఒకే విద్యాసంస్థ, ఒకే ప్రాంతానికి వెళ్లేవారు కారు పూలింగ్ విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. నలుగురు వ్యక్తులు నాలుగు వాహనాల్లో వెళ్లడం కంటే ఒకే వాహనంలో ప్రయాణించడం ద్వారా భారీగా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. ఇది కేవలం ఇంధన పొదుపుకే కాకుండా ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
1: సర్కార్ భీ లగాతార్ యే ప్రయాస్ కర్ రహీ హై కి దేశ్ కే సామాన్య నాగరిక్ పర్ ఇన్ సారీ విపరీత పరిస్థితియో కా కమ్ సే కమ్ అసర్ హో. లేకిన్ ఏసే సమయ మే దేశ్ కో జన్ భాగీదారీ కి శక్తి కి బహుత్ బడీ ఆవశ్యకతా. మేరీ దేశ్ కే హర్ నాగరిక్ సే అపీల్ హై, జహాన్ సంభవ హో పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే.
0: కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అమలు చేసిన వర్క్ ఫ్రం హోం విధానం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతగానో సానుకూల ప్రభావం చూపిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఆ కాలంలో కార్యాలయాలకు రోజువారీగా జరిగే ప్రయాణాలు తగ్గడంతో లక్షల లీటర్ల ఇంధనం ఆదా అయిందని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చోట మళ్లీ వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు కల్పిస్తే నగరాల్లో వాహనాల రద్దీ తగ్గుతుందని, ఇంధన వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా అవసరం లేని అధికారిక సమావేశాలు, వ్యాపార సమావేశాల కోసం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయకుండా ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్లను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో ప్రతి చిన్న సమావేశం కోసం విమానాలు, కార్లు, రైళ్ల ద్వారా ప్రయాణించడం అవసరం లేదని, డిజిటల్ వేదికల ద్వారా కూడా సమర్థవంతంగా పనులు నిర్వహించవచ్చని అన్నారు. ఇలా చేయడం వల్ల సమయం, డబ్బు, ఇంధనం మూడు కూడా ఆదా అవుతాయని స్పష్టం చేశారు.
1: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయే. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కీ ఖరీద్ కో టాలే.
0: భారత్ భవిష్యత్తు సాంప్రదాయ ఇంధనాలపై కాకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరముందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దేశవ్యాప్తంగా వేగంగా పెంచాల్సిన అవసరముందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడుతుండగా ఎలక్ట్రిక్ వాహనాలు దేశీయ విద్యుత్ వనరులతో నడుస్తాయని, దీనివల్ల విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి సబ్సిడీలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా ఈ మార్పుకు సహకరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు సరుకుల రవాణాలో కూడా పెద్ద మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో అధిక భాగం సరుకులు రోడ్డు మార్గం ద్వారా తరలించబడుతున్నాయని, దీనివల్ల భారీగా డీజిల్ వినియోగం జరుగుతోందని పేర్కొన్నారు. అదే సరుకులను రైల్వేల ద్వారా రవాణా చేస్తే తక్కువ ఇంధనంతో ఎక్కువ సరుకును తరలించవచ్చని తెలిపారు. రైల్వే రవాణా వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. భవిష్యత్తులో భారత రవాణా వ్యవస్థ మరింత ఇంధన సమర్థవంతంగా మారాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. భారత్కు ఇంధన దిగుమతుల మాదిరిగానే వంట నూనెల దిగుమతులు కూడా భారమవుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీనివల్ల దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబం తమ వంటల్లో కనీసం 10% నూనె వినియోగాన్ని తగ్గించినా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అన్నారు. అధిక నూనె వినియోగం గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని, నూనె వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా కూడా ఉండగలరని పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనం మరియు కుటుంబ ఆరోగ్యం రెండింటికి ఈ చర్య ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. విదేశీ ప్రయాణాలు, ముఖ్యంగా విలాసవంతమైన విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి ఖర్చులను కనీసం 1 సంవత్సరం పాటు తగ్గించాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు. ప్రస్తుతం దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవడం అత్యంత అవసరమని, అనవసర విదేశీ ఖర్చులు దేశ ఆర్థిక పరిస్థితిపై అదనపు భారం మోపుతున్నాయని అన్నారు. విదేశాలకు వెళ్లే ప్రతి వ్యక్తి డాలర్ల రూపంలో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని, దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ఖర్చులను నియంత్రించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా బంగారం కొనుగోళ్లను కూడా తగ్గించాలని పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటని, బంగారం దిగుమతుల వల్ల విదేశీ మారక ద్రవ్యంపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోందని తెలిపారు. కేవలం ఆడంబరాల కోసం బంగారం కొనుగోలు చేయడం కంటే దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వాలని ప్రజలను కోరారు.
1: ఏక్ జమానా థా జబ్ సంకట్ ఆతా థా తో లోగ్ దేశ్ హిత్ మే సోనా దాన్ దే దేతే థే. ఆజ్ దాన్ కీ జరూరత్ నహీ హై లేకిన్ దేశ్ హిత్ మే హమ్కో యే తయ్ కర్నా పడేగా కి సాల్ భర్ తక్ ఘర్ మే కోయి భీ ఫంక్షన్ హో, కోయి భీ కార్యక్రమ హో, హమ్ సోనే కే గహనే నహీ ఖరీదేంగే.
0: వోకల్ ఫర్ లోకల్ భావనను మరోసారి గుర్తు చేస్తూ విదేశీ వస్తువుల కంటే స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతీయ పరిశ్రమలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తే దిగుమతుల భారం తగ్గడమే కాకుండా దేశీయ పరిశ్రమలు బలపడతాయని అన్నారు. స్థానిక పరిశ్రమలు అభివృద్ది చెందితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలకు బదులుగా భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని కూడా సూచించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక వ్యాపారులు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు లాభపడతాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో మేలు చేస్తుందని వివరించారు.
1: आज समय की मांग है कि हम वोकल फॉर लोकल को एक जन आंदोलन बनाएं, विदेशी सामान की जगह लोकल उत्पादों को अपनाएं, अपने गांव, अपने शहर, अपने देश के उद्यमियों को हम ताकत दें. विदेश में वेडिंग इनका फैशन खूब बढ़ रहा है, లేకిన్ ఇస్ పర్ భీ బహుత్ విదేశీ ముద్రా ఖర్చు జరూరీ హై కి భారత్ మహి అప్ని వెకేషన్ మనాయే ఔర్ వెడింగ్ కే లియే భీ మనే మహంతా హూ కి భారత్ సే అధిక్ కోయి అచ్చి పవిత్ర జగా హో సక్తి హై.
0: వ్యవసాయ రంగంలో కూడా సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువుల తయారీలో మరియు దిగుమతుల్లో భారీగా ఇంధనం వినియోగించబడుతోందని అన్నారు. రసాయన ఎరువుల దిగుమతుల కోసం దేశం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. అందుకే రైతులు సహజ సిద్దమైన వ్యవసాయం వైపు మళ్లాలని, సేంద్రీయ పద్దతులను ప్రోత్సహించాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గితే భూమి సారవంతత పెరగడమే కాకుండా రైతుల ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయంలో ఉపయోగించే డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి ఆధారిత పంపులను ఉపయోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. సౌరశక్తి వినియోగం వల్ల రైతులు డీజిల్ ఖర్చుల నుంచి విముక్తి పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వ్యవసాయం సంపూర్ణంగా స్వచ్ఛ ఇంధన వనరుల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
1: సోలార్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ దేశో మే పహుంచ చుకా హై. పెట్రోల్ మే ఇథనాల్ బ్లెండింగ్ కో లేకర్ అభూతపూర్వ కామ్ హువా. पहले हमने शत प्रतिशत एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं, सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं. ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है.
0: యుద్ధ పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడటం అంటే దేశాన్ని రక్షించుకోవడమేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన జీవన శైలిని అవలంబించడం కూడా నిజమైన దేశభక్తేదని ఆయన పేర్కొన్నారు. ఈ సూచనలు

0: కేవలం ప్రభుత్వ ఆదేశాలు కావని, దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి పౌరుడు పాటించాల్సిన బాధ్యతలని స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, పరిశ్రమలు, రైతులు అందరూ సమన్వయంతో ముందుకు వస్తేనే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రజలకు పొదుపు సూచనలు చేయడమే కాకుండా ప్రధానమంత్రి స్వయంగా కూడా ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించడం విశేషంగా మారింది. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు చెప్పిన విషయాలను తానే ముందుగా ఆచరించి చూపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద పరిస్థితులు కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశాల ఆర్థిక స్థిరత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ఇంధన దిగుమతులపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంక్షోభం మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తోంది. అందుకే ప్రధానమంత్రి సూచించినట్లుగా ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సహజ వనరుల వినియోగం వంటి మార్గాల ద్వారానే భారత్ ఈ అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వింటారు.
2: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ 1:30 అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉమెన్ అన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
3: అమ్మా ఇంకా పడుకోలేదా?
4: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
3: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
2: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
5: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఎద్దుమైలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కోరిన పాట. పులి బైబుల్లి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

చక్రం చిత్రానికి చక్రి కౌసల్య పాడిన పాట వినబోతున్నారు. కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి
1: కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పురావస్తు శాఖ చేస్తున్న కృషిని గురించి శ్రీ కె తిమ్మరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: మే 18 ప్రపంచ మ్యూజియం డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మ్యూజియంస్ పరిస్థితి, అవి ఎక్కడెక్కడున్నాయి, ఏ వస్తువులు ఆ ప్రదర్శనకు ఉంచుతారు, అంటే ఆర్కియాలజీ విభాగంలో మనకి ఎన్ని మ్యూజియంస్ ఉన్నాయి, వాటి స్థితిగతుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీ కె కొల్లాబొత్తుల తిమ్మరాజు గారు మన ముందున్నారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్లో ఆర్కియాలజీ విభాగంలో ఏమేమి ఉంటాయి, అవి ఏమేం పనులు చేస్తాయి ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం తిమ్మరాజు గారు.
3: నమస్కారం సార్.
2: ముందుగా మీకు ప్రపంచ మ్యూజియం డే సందర్భంగా శుభాకాంక్షలు.
3: మీకు మరియు ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
2: సార్, ఆంధ్రప్రదేశ్లో మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటి పనితీరేమిటి, ఎలా వెళ్లి ప్రజలు వాటిని సందర్శించాలి, ఈ విషయాలు చెప్పే కంటే ముందు అసలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి, దాని పనితీరు ఏమిటి సార్?
3: పురావస్తు శాఖ అంటే పాతకాలం నాటి మన యొక్క చరిత్రను తెలుసుకుంటాం మరియు తెలుసుకున్న చరిత్రను డిస్ప్లే రూపంలో మరియు శాసనాల రూపంలో బయటకు తీసుకొచ్చి పాత రోజుల్లో ఏమేమి చరిత్ర మనం ఉన్నామో అన్నది ప్రజలకు చేరువు చేసేదాన్ని పురావస్తు శాఖ అంటారు. అంటే మనం తెలుసుకున్న మన హిస్టరీని దృశ్య రూపంలో మ్యూజియంస్లో పొందుపరిచి తద్వారా ప్రజలందరూ వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకుంటమే మ్యూజియంస్ విభాగం చేస్తున్న పని.
2: ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మ్యూజియంలు ఉన్నాయండి?
3: మన ఆంధ్రప్రదేశ్ మాట విషయానికి వస్తే ముందుగా మన విజయవాడలో మన ఈ ఆకాశవాణి రేడియో ప్రసార కేంద్రానికి కోతవేటు దూరంలో బాపు మ్యూజియం అనే ఒక మ్యూజియాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మన పురావస్తు ప్రదర్శనశాల శాఖ ఆంధ్రప్రదేశ్ వారు నిర్మించడం జరిగింది. అదే మన ఆంధ్రప్రదేశ్కి తలమానికమైన ప్రదర్శనశాల. అయితే అంతకుముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్

0: లో మనకి సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్ తో పాటు స్టేట్ మ్యూజియం అనేది కూడా ఉండేది. సో అదే స్థాయిలో మనకి ఇక్కడ మ్యూజియం పెట్టాం, పురావస్తు శాఖ బాపు మ్యూజియం పెట్టడం జరిగింది. అది కాకుండా స్టేట్ లో చాలా ప్రతి జిల్లాకి ఒక మ్యూజియం ఉండాలన్న ఒక పాలసీతో భాగంగా ప్రతి జిల్లాకి ఒక మ్యూజియం ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో లేనప్పటికీ ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ మ్యూజియంస్ ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్ లో, కాకినాడలో, రాజమండ్రిలో, ఏలూరులో, గుంటూరులో, కర్నూలులో, అనంతపూర్లో, మైలవరంలో, కడపలో మనకి మ్యూజియంస్ ఉన్నాయి. ఇంకా కొన్ని లేని జిల్లాల్లో రానున్న రోజుల్లో నిర్మించబోతున్నాం.
1: సార్, ఇప్పుడు మ్యూజియం అనగానే, ఇప్పుడు ఉదాహరణ మీరు ఇందాక చెప్పినట్టు సాలార్ జంగ్ మ్యూజియం అనగానే మనకి సుల్తాన్లు పరిపాలించిన ఘట్టాలన్నీ అక్కడ కనపడతాయి. ఇప్పుడు మనకి బాబు మ్యూజియంలో గాని, మీరు చెప్పిన విశాఖపట్నం మ్యూజియంలో గాని మనకి ముఖ్యమైన ఘట్టాలు లేదా వస్తువులు, రాజుల పరిపాలన వస్తువులు గాని లేదా బౌద్ధ ఆరామాలకు సంబంధించిన వస్తువులు గాని ఏమేమి ఉన్నాయి సార్?
0: కరెక్ట్ గా ప్రశ్న అడిగారు. నిజాం వాడిన వస్తువులు, నిజాం ప్రభులు సేకరించిన వస్తువులన్నింటినీ ఒక చోటగా కేంద్రీకరించి దాన్ని సాలార్ జంగ్ మ్యూజియం గా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో దొరికినయే కాకుండా మనకి అరబ్ దేశాల నుంచి కూడా కొన్ని వస్తువులను సేకరించి వాటిని సాలార్ జంగ్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. సాలార్ జంగ్ మ్యూజియం అనేది చాలా శోభాయమానమైన మ్యూజియం. చెప్పాలంటే ఇండియాలోనే 4-5 స్థానాల్లో ఇండియన్ మ్యూజియం, తర్వాత కలకత్తా నేషనల్ మ్యూజియం, ఇవన్నిటితో పాటుగా తనకు స్థానం ఉంది. అయితే ఇక్కడ మీరు అడిగిన అంశం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏ రాజులు పరిపాలించారు, వాళ్లు వాడిన వస్తువులు, వారు ముద్రించిన శాసనాలు, తర్వాత వారు వాడిన పరికరాలు, వారు నిర్మించిన దేవాలయాలు, ఆ దేవాలయాల్లో వాడిన విగ్రహాలు, ఇవి అన్నింటినీ ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క రకమైన కళారీతి ఉంటదన్నమాట. ఆ కళారీతిని బట్టి వాళ్ళు ఏ రాజులకు సంబంధించినవని చెప్తూ ఆ రాజులు నిర్మించిన దేవాలయాల్లో వాడిన విగ్రహాలనే గాని, వాళ్లు వేయించిన రాత్రి శాసనాలే గాని, ఆ రాజు ఉపయోగించిన వస్తువులనే గాని, తర్వాత రైట్ ఫ్రమ్ క్రీస్తు పూర్వం నుంచి సుమారుగా మనది మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా శాతవాహనులు పరిపాలన చేశారు. ఆ రోజుల్లో ఆ బౌద్ధం పరిడి వెళ్లింది. బౌద్ధంలో వారు వాడిన వస్తువులు, వారు వాడిన కళాఖండాలన్నింటినీ కూడా మనకున్న బాపు మ్యూజియంలోనే గాని, అంతేకాకుండా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క యాంటిక్స్ అన్ని లండన్ మ్యూజియంలో, అలా కాకుండా చెన్న ఎగ్మోర్ మ్యూజియంలో కూడా పెట్టడం జరిగింది. మన యొక్క అపురూప కళాఖండాలన్నీ అక్కడ పెట్టాం. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి ఇక్కడ మ్యూజియంస్ లేవు కాబట్టి మన కళాఖండాలని అక్కడ ప్రదర్శించడం జరిగింది.
1: మరి తిమ్మరాజు గారు, ఇప్పుడు మన యాంటిక్స్ కొన్ని అక్కడ ఉన్నాయి అంటున్నారు కదా, లండన్ లో గాని ఇప్పుడు చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో, అవి ఏమన్నా ఇక్కడికి తెచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా?
0: మా యొక్క శాఖ పరంగా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి పొలిటికల్ టాక్స్ ద్వారా రానున్న రోజుల్లో తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే భాగంగా మన నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందు కొన్ని ఆబ్జెక్షన్ మనం తేవడం జరిగింది. మనకి కూడా రానున్న రోజుల్లో తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి.
1: సార్, మరి ఇప్పుడు వేసవి సెలవులు కాబట్టి మ్యూజియంస్ కు వెళ్లాలి అనుకునే పిల్లలకి సమయ వేళలు, అంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మ్యూజియం కి సెలవు కూడా ఉంటుంది కదా మీకు మెయింటెనెన్స్ లో భాగంగా, మనకి ఈ వేళలు ఒకసారి మా శ్రోతలకు ఒకసారి చెప్తారా?
0: పట్టణంలో ఉన్న శ్రోతలకే గాని, గ్రామీణ ప్రాంత ప్రజలకే గాని, ప్రతి యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ లోనూ మ్యూజియంస్ ఉంది కాబట్టి ఈ సెలవులను మీరు వినియోగించుకుని మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియంస్ లో ఉన్న కళాఖండాలను వీక్షించవచ్చు. అంతేకాకుండా ఒక శుక్రవారం మినహా, పబ్లిక్ హాలిడేస్ మినహా, ప్రతిరోజు మ్యూజియంస్ పనిచేస్తాయి. మ్యూజియంస్ లో ఉన్న స్టాఫ్ వాటిని వివరిస్తూ ఉంటారండి. అయితే ఈ సందర్భంగా పిల్లలకే గాని, పిల్లల యొక్క తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే సెలవుల్లో మ్యూజియంస్ ని వినియోగించుకుంటున్న ద్వారా మనకి ఒక ఇంట్రెస్ట్ అనేది మన చరిత్ర మీద, మన సంస్కృతి మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. సో దట్ మన యొక్క లెర్నింగ్ స్కిల్స్ ని, మన ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేసుకుంటా ఒక అవకాశంగా భావించాలి. అంతేకాకుండా దృశ్య మాలిక్యంగా చూసినప్పుడు అవి ఫర్ ఎవర్ ఎప్పుడు మనకి గుర్తుండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యూజియంలో శాతవాహనుల యొక్క నాణ్యం చూస్తే పలానా నాణ్యం శాతవాహనుల కాలంది అనేది ఆ టైం పీరియడ్ తో సంబంధించిన అంశం మన యొక్క బ్రెయిన్ లో నాటుకుపోతుంది. సో దట్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా మనకు గుర్తుంటే ఆస్కారం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు పిల్లలు గాని తల్లిదండ్రులు గాని ఇప్పుడు మీరు చెప్పిన శుక్రవారం మినహాయించి, పబ్లిక్ హాలిడేస్ మినహాయించి, మీరు చెప్పిన 10 నుంచి 5 గంటల మధ్యలో వస్తే టికెట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఎంట్రన్స్ టికెట్స్ రేట్స్?
0: టికెట్స్ చాలా నామినల్ గా ఉన్నాయండి. చెప్పాలంటే ఇప్పుడున్న ధరలతో పోలిస్తే చాలా తక్కువ టికెట్లే ఉన్నాయి.

0: టికెట్లు ఖరీదని కాదు, అందరు ఎఫర్ట్ చేయగలిగిన స్థాయిలోనే టికెట్లు ప్రభుత్వం నిర్ధారించారు.
1: ఓకే, మన మ్యూజియంకి వెళితే మనం విజ్ఞానంతో పాటు ఆహ్లాదాన్ని కూడా పొందుతాం. అయితే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి మీ పరిధిలోకి ఇప్పుడు ఈ బౌద్ధారామాలు, తర్వాత ఈ డిగ్గింగ్ అంటే తవ్వకాల్లో వచ్చే యాంటిక్స్, ఇవి కూడా మీ పరిధిలోకి వస్తాయి కదా?
0: అవునండి, పురావస్తు శాఖ అంటే మ్యూజియంసే కాదు, మొట్టమొదటిగా ఎక్స్ప్లోరేషన్ చేస్తామంటే ఫస్ట్ ఒక ప్రదేశాన్ని ఒక చారిత్రక ప్రదేశంగా గుర్తించి, చారిత్రక గుర్తించిన ప్రదేశాన్ని తవ్వకాల ద్వారా తవ్వి తవ్వకాలు జరిపి త్రవ్వకాల్లో బయటపడిన యాంటిక్స్ ని మ్యూజియంస్ లో డిస్ప్లే చేస్తామండి. అంటే పురావస్తు శాఖలో భాగం ఏంటంటే ఎక్స్ప్లోరేషన్, ఎక్స్కవేషన్స్ అండ్ మ్యూజియం డిస్ప్లే.
1: ఓకే,
0: నా పరిధిలో 2018-17 ప్రాంతంలో, 2014-17 ప్రాంతంలో, ఏకొత్తపల్లి అనే ప్రాంతంలో,
1: ఏ జిల్లా అండి అది?
0: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దగ్గర ఉన్న కొత్తపల్లి అనే ప్రాంతంలో ఒక బౌద్ధ మహాస్తూపాన్ని తవ్వి అందులో ఉన్న అనేక శాస్త్రాలను బయటకు తీసుకుని తర్వాత అనేక రిలిక్స్ ని బయట పెట్టి కాకినాడ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా పోలవరం ముంపు గ్రామాలైన రుద్రంకోట మరియు రాయనపేట అనే రెండు జిల్లాల్లో, రెండు ప్రాంతాల్లో ఆది మానవులు నివసించిన సమాధుల్ని తవ్వి, ఆది మానవులు వాడిన సుమారుగా 3000 సంవత్సరాల క్రితం నాడు ఆది మానవులు వాడిన రాతి పూసలే గాని, వాళ్ల పనిముట్లే గాని, రాతి కొండలే గాని, రకరకాలన్ని త్రవ్వకాలు చేసి ప్రజెంట్ ఏలూరు మ్యూజియంలో చాలా శోభాయమానంగా వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. ఏలూరు, పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న శ్రోతలందరూ దాన్ని చూసి మీరు వీక్షించవచ్చు. ఆనాటి ప్రజలు వాడిన వస్తువులను చూసినప్పుడు ఆ రోజుల్లోని టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందా, ఆ రోజు నుంచి కూడా మానవుడు ఇంత జ్ఞానంతో ఉన్నాడా అనే ఒక ఆశ్చర్యానికి కూడా మనం లోనవుతాం. మనకి ఈ మ్యూజియంస్ వల్ల ఒక ఇన్నోవేషన్, ఒక క్రియేటివిటీ, ఒక ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సిస్టమ్ లో.
1: ఓకే, తిమ్మరాజు గారు, ఇప్పుడు మనకి బౌద్ధ ఆరామాలు అన్నారు కదా, అందులో భాగంగా ఇప్పుడు ఘంటసాల, అమరావతి ఇవేమిటి సార్? మరి
0: అవునండి, మన ఆంధ్రప్రదేశ్లో రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి కడప జిల్లా వరకు బౌద్ధ మతానికి పెట్టింది పేరు మన ఆంధ్రప్రదేశ్. ఆనాటి శాతవాహన ప్రభువులు ఈ యొక్క బౌద్ధ మతాన్ని విరివిగా వ్యాప్తి చేశారండి. ఆ కోవలోకి చెందిందే ఈ ఘంటసాలే గాని, అమరావతి గాని, ఖమ్మం జిల్లాలో ఉన్న నేలకొండపల్లి గాని, అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదుర్రు, గుంటుపల్లి, పావురాలకొండ, బుద్ధనకొండ, బొజ్జనకొండ, శంకారాం, అనేక బౌద్ధారామాలు ఉన్నాయి. ఆ బౌద్ధారామాలే ఒక మ్యూజియంస్ గా కూడా మేము తీర్చిదిద్దడం జరిగింది. మీరు ఆ బౌద్ధ స్థూపం దగ్గరికి వెళ్తే అక్కడ తవ్వినట్టుని అక్కడే ఒక మ్యూజియంస్ లాగా పొందుపరచడం జరిగింది. సో ఎక్స్క్యూటెడ్ సైట్సే మాకు అక్కడ మ్యూజియంస్ కింద ఉన్నాయి, వాటిని సైట్ మ్యూజియంస్ అని కూడా అంటారు.
1: మ్యూజియం అంటే ఊరికే కేవలంగా వెళ్లి ప్రదర్శనలు చూసేసి మనం ఆహ్లాదాన్ని పొందడమే కాదు, అది విజ్ఞానంతో పాటు మన చరిత్ర, మన నాగరికతకి ప్రతీకలుగా నిలుస్తాయి అంటున్నారు తిమ్మరాజు గారు. అయితే ఇప్పుడున్న మ్యూజియంల పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి సాలార్జంగ్ మ్యూజియం లాంటి మ్యూజియం డెవలప్ కావాలంటే ప్రభుత్వం నుంచి గాని లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి గాని ఏమన్నా ప్రతిపాదనలు ఉన్నాయా భవిష్యత్తులో ఏర్పాటు చేయడానికి?
0: మన ఆంధ్రప్రదేశ్లో బాపు మ్యూజియం ని ఇంచుమించు రామారామి అదే స్థాయికి చెందిన మ్యూజియం గా మనకున్న వనరుల దృష్ట్యా తీర్చిదిద్దడం జరిగింది. అయితే మన అమరావతి నూతన రాజధాని ఏర్పడిన పిదప మనకి పురావస్తు ప్రదర్శనశాల శాఖ వారికి అక్కడ ఒక స్టేట్ మ్యూజియం డెవలప్ చేసుకుంటానికి కూడా స్థలం అడగడం జరిగింది. సిడిఆర్ఏలో కేటాయింపులు కూడా చేశారు. రానున్న రోజుల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్కు చెందిన అనేక కళాఖండాలు హైదరాబాద్ లో ఉన్నాయండి, అవన్నీ తీసుకొచ్చి సాలార్జంగ్ మ్యూజియంకి, స్టేట్ మ్యూజియంకి ధీటుగా మన అమరావతిలో, మన ఆంధ్రప్రదేశ్లో మ్యూజియం నెలకొల్పడానికి మా శాఖ ప్రయత్నం చేస్తుందండి. మ్యూజియంస్ అంటే వినోదం మాత్రమే కాకుండా విజ్ఞానం పెంచాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల మ్యూజియంస్ టికెట్లు కూడా లేవు, కాబట్టి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మ్యూజియంస్ కి ఎందుకు వెళ్లాలంటే ఎవరైనా గాని, మనమే గాని, మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలి, మన వంశం ఏంటి, మన తాతలు ఎవరు, మన ముత్తాతలు ఎవరు అని ప్రతి ఒక్క జీవికి వాళ్ళ యొక్క పూర్వీకుల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది. అలాగే మన సమాజంలో యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ సొసైటీ మనం, మన యొక్క సొసైటీ, మన పూర్వీకులు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన యొక్క పూర్వీకులు ఎలా నివసించారు, మనం ఎలా ఉంటున్నాము, మనం నెక్స్ట్ తరానికి ఏమిస్తాం అనేది హెరిటేజ్. అంటే మన పూర్వీకులు మనకిచ్చిన దాన్ని మన నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని హెరిటేజ్ అంటారు. ఆ హెరిటేజ్ ని మ్యూజియంస్ లో నిక్షిప్తం చేసి ప్రజలందరికీ చూపించడమే పురావస్తు శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ మ్యూజియంస్ ని తప్పనిసరిగా వీక్షించి దర్శించి తద్వారా విజ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తున్నాం.
1: తిమ్మరాజు గారు, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ మ్యూజియం సందర్శిస్తే మంచి విజ్ఞానం వస్తుంది అంటున్నారు, దీనికి అనుబంధంగా ఇప్పుడు ఏపీ టూరిజం వాళ్ళు ప్యాకేజీలు పెడతారు కదా, ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం వన్ డే టూరు లేదా విజయవాడ వన్ డే టూర్ ఇలా అలా పెట్టినప్పుడు మీరేమన్నా ఏపీ టూరిజం వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఏమన్నా స్కీమ్లు ఏమైనా పెట్టారా?
0: వాళ్ళ యొక్క షెడ్యూల్ లో భాగంగా మా యొక్క బాబు మ్యూజియం గాని మా యొక్క ఆర్కియాలజికల్ సైట్స్ మా యొక్క మ్యూజియంస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా యొక్క సందర్శన స్థలాలన్నింటినీ వాళ్ళు టూరిస్టులకి చేరవేస్తారు, చాలా టూరిస్టులు కూడా వీక్షించడం జరుగుతుంది.
1: చాలా సంతోషం సార్. ప్రపంచ మ్యూజియం డే సందర్భంగా మ్యూజియంల సందర్శన ఓన్లీ వినోదం విజ్ఞానమే కాదు, మన చారిత్రక ఆధారాలని అక్కడ నిగూఢపరిచాము. మనం వెళితే మన నాగరికత ఎప్పటి నుంచో అక్కడ డెవలప్ అయి ఉన్నామో ఇత్యాది విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఒక శుక్రవారం మినహాయించి మిగతా అన్ని రోజుల్లో 10 నుంచి 5 గంటల లోపు వెళ్లి సందర్శన కేవలం తక్కువ ధరతోనే ప్రవేశ రుసుము టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని తిమ్మరాజు గారు తెలియజేస్తున్నారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పురావస్తు శాఖ చేస్తున్న కృషిని గురించి శ్రీ కె తిమ్మరాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: ఇప్పుడు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం సందర్భంగా ఏపీ శాక్స్ డైరెక్టర్ డాక్టర్ కె నీలకాంతరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
4: ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధికారక హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాడడం లాంటి వివరాలు అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కె నీలకంఠారెడ్డి గారు. ఏపీ శాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ కె నీలకంఠారెడ్డి గారు, వీరు ఐఏఎస్. వారిని అడిగి వారి సొసైటీ నుంచి ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న సేవలు ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నీలకంఠారెడ్డి గారు.
5: నమస్కారం అండి.
4: మీరు ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న పనుల గురించి తెలుసుకునే ముందు అసలు ఎయిడ్స్ అంటే ఏమిటి, ప్రజలు ఎందుకు అవగాహన పెంచుకోవాలి, ఇది అంత ప్రమాదకరమైన వ్యాధ?
5: ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా నమస్కారం అండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 20 సంవత్సరాల పైబడి మన రాష్ట్రంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కొరకు పనిచేస్తోంది. ఆ ఎయిడ్స్ గురించి గత 20-30 సంవత్సరాల నుంచి కూడా వింటున్నాము. హెచ్ఐవిని గానీ ఎయిడ్స్ గాని నియంత్రించలేము అనేది మనకు అందరికీ తెలిసిన విషయం, అంటే పూర్తిగా మందు లేదు అనేది. అంటే చాలా జబ్బులకు మనకి ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది టీకా అనేది కూడా కనుగొనడం జరిగింది, కానీ ఒక హెచ్ఐవికి మాత్రము అటు టీకా లేదు, ఇటు పూర్తిగా నయం చేయడానికి మందు కూడా లేదు. ఒక వ్యక్తికి హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ సోకినప్పుడు కేవలం నియంత్రించడం ద్వారానే అతని లైఫ్ స్పాన్ కానీ అతని హెల్త్ కానీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకిన తర్వాత ఇంకా దాని నుంచి విముక్తి అనేది పూర్తిగా ఉండదు. శరీరంలో ఉన్న వైరస్ ని నియంత్రించుకోగలిగితే ఖచ్చితంగా అతను మామూలు మనిషిలాగానే జీవించడానికి అవకాశం ఉంటుంది. ఏపీ శాక్స్ తరపు నుంచి అయితే మేము గత 20 సంవత్సరాల పైబడి వీటి మీద ప్రజలకు అవగాహన కల్పించడము, అంటే దీనికి మందు లేదు కాబట్టి పూర్తిగా నయం అవడానికి నివారణ ఎలాగ చేయాలి, ఒకవేళ ఈ జబ్బు సోకినట్టయితే ఎలాగ నియంత్రించుకోవాలనేది మేము అందరికి కూడా తెలియజేస్తున్నాము. సో నివారణ ఏంటంటే ముఖ్యంగా మేము చేపడతా ఉండేది ప్రజలకు దీని గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడం, వాళ్ళని అప్రమత్తం చేయడము, ఇది ఈ హెచ్ఐవి అనేది ఏ రకంగా సోకుతుంది, సో దీని నుంచి మీరు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నిరంతరము ప్రజలకు ఎడ్యుకేటివ్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే సమాజంలో ఏవైతే కొన్ని వర్గాలు ఉన్నాయో ఈ హెచ్ఐవికి కానీ ఎయిడ్స్ కానీ, అంటే వల్నరబుల్ గ్రూప్స్ అంటాం, అంటే వాళ్ళ వ్యవహార శైలి వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ జీవన శైలి వల్ల కావచ్చు, వాళ్ళ జీవనోపాధుల కొరకు వాళ్ళు చేపడుతున్నటువంటి వృత్తులు కావచ్చు, వీటి వల్ల ఏంటంటే వాళ్ళని హై రిస్క్ గ్రూప్స్ గా మేము కొంతమందిని కేటగరైజ్ చేశాం. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ వస్తారు, అంటే కమర్షియల్ సెక్స్ చేసేవాళ్ళు, అట్లాగే మేల్ టు మేల్ సెక్స్ వర్కర్స్ అని చెప్పేసి వాళ్ళొక కేటగిరీ ఉన్నారు, అట్లాగే ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి మనం చూస్తుంటాం, సో వాళ్ళొక వర్గంగా ఉన్నారు. అట్లాగే ఈ మధ్య మనకు ఈ ఇంజెక్టబుల్ డ్రగ్ యూజర్స్ అంటాం, అంటే ఈ సూదులు సిరంజిల ద్వారా ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు, అట్లాగే మైగ్రెంట్స్ అనేసి అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పనుల నిమిత్తం వెళ్లే వాళ్ళు, ఈ ట్రక్కర్స్ అంటాం, అంటే లాంగ్ డిస్టెన్స్ 500-1000 కిలోమీటర్ దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు కావచ్చు, వెహికల్స్ లో పనిచేసే క్లీనర్లు కావచ్చు, అంటే వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఒక 5-6 కేటగిరీలు మేము వీటిని గుర్తించి

0: ఇవి హై రిస్క్ గ్రూప్స్ కాబట్టి వీళ్ళ ద్వారా హెచ్ఐవి స్ప్రెడ్ కాకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళ మీద ప్రత్యేకంగా పనిచేయడానికి ఎన్జిఓస్ ని గుర్తించడం జరిగింది.
1: సార్, రకరకాల గ్రూపులుగా వీళ్ళని ఐడెంటిఫై చేశారు, ఓకే. అసలు ఇప్పుడు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ ప్రస్తుతం మన దేశంలో ఏ స్థాయిలో ఉంది, అలాగే మన రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది?
0: మనకు రీసెంట్ గా వచ్చినటువంటి అంచనాల ప్రకారం అయితే భారతదేశంలో ఇంచుమించు 25 లక్షల వరకు హెచ్ఐవి బారిన పడినటువంటి ప్రజలున్నారు. సో 25 లక్షల్లో ఆంధ్రప్రదేశ్ సంఖ్యకు వచ్చేటప్పటికి 3 లక్షల దాకా ఉన్నారు. అంటే మొత్తం 25 లక్షలు భారతదేశంలో ఉన్నటువంటి హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ లో ఆంధ్రప్రదేశ్ యొక్క పర్సంటేజ్ 12.1% అని చెప్పొచ్చు. అంటే భారతదేశంలో మనం 2వ స్థానంలో ఉన్నాం మహారాష్ట్ర తర్వాత. కాబట్టి ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే గత 10-15 సంవత్సరాలు తగ్గుతూ వస్తుంది.
1: ఓకే,
0: ఇప్పుడు తగ్గుతూ వచ్చినప్పటికీ ఇంకా మనకు ఒక 3 లక్షల వరకు ఉన్నారు. దీంట్లో ఏంటంటే ప్రెవలెన్స్ అంటాం, అంటే మనకు ఈ అడల్ట్ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి జనాభాలో ఎంత శాతం జనాభాకి ఎంతమంది ఉన్నారన్నప్పుడు మనం భారతదేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం ప్రెవలెన్స్ లో కూడా. కాబట్టి ఇంకా కొంత ఉధృతంగా ఇప్పుడు మేమైతే ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో సో అవి ఇంకా ముందు కొనసాగించడానికి అన్ని ప్రణాళికలు తయారు చేసుకున్నాము. వచ్చే రోజుల్లో ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాం.
1: డైరెక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం 2వ స్థానంలో ఉన్నాను, మరి హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వారికి ప్రభుత్వం అందించే సహాయ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఏపీ శాక్స్ ద్వారా?
0: అంటే దీంట్లో ఏమవుతుందంటే ఎవరికన్నా ఇప్పుడు హెచ్ఐవి సోకింది అని అనుమానం ఉన్నా లేదు, ఇప్పుడు రిస్కే బిహేవియర్ అంటాం, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ తర్వాత కొద్దిగా అసురక్షితమైన లైంగిక సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నప్పుడు ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్టు ICTC కేంద్రాలు అంటాం. ఇంచుమించు అంటే ప్రతి PSCలో కూడా ఈ ICTC కేంద్రంగా దాన్ని పరిగణించబడి ఈ హెచ్ఐవి సంబంధించిన టెస్టులు చేస్తున్నాము. అట్లాగే స్టాండర్లను ICTCs అంటాం, అది పూర్తిగా ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. సో అట్లాంటి చోటుకి వెళ్లి ఎవరైనా సరే వ్యక్తి అతనికి అనుమానం ఉన్నప్పుడు హెచ్ఐవి సోకిందేమో అక్కడికి వెళ్లి టెస్టింగ్ వెళ్లడము, అక్కడ ఫ్రీగా కౌన్సిలింగ్ తర్వాత టెస్టింగ్ రెండు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో ICTCలో వాళ్ళు టెస్టింగ్ అయిన తర్వాత హెచ్ఐవి వైరస్ సోకింది అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత ERT సెంటర్స్ అని చెప్పేసి అవి కూడా ఏపీ శాక్స్ పరిధిలోనే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ERT సెంటర్స్ లో వాళ్ళకి ప్రతి నెల కూడా ఆ ERT మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ప్రతిరోజు ఒక పిల్ వేసుకోవాల్సి ఉంటుంది. నెల అవగానే మళ్లీ ERT సెంటర్ రావడము, అక్కడ మళ్లీ కొన్ని టెస్టులు చేయడం వాళ్ళకు. సో వాళ్ళ వైరల్ లోడ్ తగ్గిందా, ఎట్లాగుంది, అంటే మిగతా సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మళ్లీ వాళ్లకు ఆ నెలకు సరిపడా డ్రగ్స్ అనేది మందులు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
1: సార్, మీరు ఎలాగో PSCల గురించి ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ హెచ్ఐవి సోకిన వ్యక్తి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ బిడ్డను కన్నేటప్పుడు తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు?
0: రాష్ట్రంలో ఇంచుమించు 2.5 లక్షల వరకు మన దగ్గర ERT మందులు తీసుకుంటున్నారు. సో ఈ ERT మందులు తీసుకున్నటువంటి వాళ్ళలో కొంతమంది అంటే తర్వాత కన్సీవ్ అవుతారు, అంటే గర్భిణీ స్త్రీలు కూడా ఉంటారు. సో వాళ్లకు మనం తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు కన్సీవ్ అవుతారో అక్కడి నుంచి కూడా వాళ్ళు ఖచ్చితంగా తూచా తప్పకుండా ERT డ్రగ్లు వాడాలి. అది ఏ ఒక్క నెల మిస్ అయినా కూడా మళ్ళీ బిడ్డకు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీ ఒకవేళ హెచ్ఐవి సోకి ఉంటే మాత్రం ఖచ్చితంగా మందులు వాడాలనేది ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే 32 నుంచి 36 వారాలు అంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటాం, ఆవిడకి ఏంటంటే 8th-9th మంత్ మధ్యలో ఈ వైరల్ లోడ్ టెస్ట్ అనేది చేస్తాం. సో ఆ వైరల్ లోడ్ టెస్ట్ ని బట్టి తనకి ఇంకా మందులు ఎక్కువ ఇవ్వడమా లేకపోతే అంటే వైరస్ అనేది కంట్రోల్లో ఉండాలి, స్కోర్ కౌంట్ ఉంటుంది అనమాట. ఆ శరీరంలో ఆ కౌంట్ కన్నా తక్కువ ఉన్నట్టయితే బిడ్డకు సోకే ప్రమాదం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు హెచ్ఐవి సోకినటువంటి వారు వాళ్ళని నిరంతరం వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఖచ్చితంగా టెస్టులు చేయించడం ఒకటి, ఈ 32-30 సెకండ్ అంటే 32 నుంచి 36 వారాల మధ్యలో టెస్ట్ చేయడం ఒకటి, తూచా తప్పకుండా చేసినట్టయితే ఖచ్చితంగా తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా మనం ఏర్పాటు చేయొచ్చు.
1: ఇప్పుడు ఎయిడ్స్ సోకిన వారు అనగానే ఇప్పుడు వాళ్ళని సమాజం నుంచి వెలివేసిన వాళ్ళలాగా, లేకపోతే వాళ్లే ఆత్మన్యూనత భావానికి లోనైపోయి ఇప్పుడు సమాజం నుంచి కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోతారు, అలా సోకిన వారి పట్ల సమాజం ఏ విధంగా
0: అంటే ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు బాధపడ్డారో సో వాళ్ళని అంటే వాళ్ళ హక్కులు చాలా సందర్భాల్లో మనం చూసాం. వాళ్ళకి ఏంటంటే పనిచేసే చోట నుంచి పంపించేయడము, చాలా చోట్ల ఏంటంటే ఈవెన్ స్కూల్స్ కాలేజెస్ లో కూడా ఒకవేళ తల్లిదండ్రులు హెచ్ఐవి సోకినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు కూడా వచ్చినట్టయితే అక్కడ స్కూళ్లలో కూడా పిల్లల్ని చేర్చుకోకపోవడము. అంటే మరీ ముఖ్యంగా ఏంటంటే హెచ్ఐవి బారిన పడినటువంటి వాళ్ళకి హాస్పిటల్స్ లో వాళ్ళకి సర్జరీస్ చేయకపోవడం కావచ్చు, ట్రీట్మెంట్ చేయకపోవడం కావచ్చు, లేదు ఒక చోటుకి వస్తే ఇంకొక చోటుకి రెఫర్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ గత కొంతకాలంలో గమనిస్తూ వచ్చాం. దీనికి ఏం చేసినట్టు కేంద్ర ప్రభుత్వము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక చట్టం అమల్లోకి తీసుకొచ్చాయి, హెచ్ఐవి నియంత్రణ మరియు అంటే ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పి 2017 యాక్ట్ ఇది. సో దీంట్లో ఏంటంటే ఎవరికైతే

0: హెచ్ఐవి సోకిన వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అతను తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది? ఆహార నియమాలు కానీ మరే ఇతర వివరాలు కానీ.
1: అంటే మనకు ఈ ఏఆర్టీ డ్రగ్స్ అనేది ఇంతకు ముందు కనిపెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకినప్పుడు అంటే వాళ్ళు కొద్దిగా న్యూట్రిషియస్ ఫుడ్ అంటే తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనేది ఉంది. ఇప్పుడు కూడా అది ఉంది, బట్ ఏఆర్టీ డ్రగ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతిరోజు అంటే వాళ్ళు ఇంకా ఒకసారి హెచ్ఐవి వైరస్ సోకిన తర్వాత వాళ్ళ జీవిత కాలం కూడా హెచ్ఐవి ఏఆర్టీ డ్రగ్స్ వాడాల్సిందే. అంటే ఆ ఏఆర్టీ డ్రగ్స్ వాడకుండా మానివేస్తే మాత్రం మళ్ళీ వైరస్ శరీరంలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
0: అంటే ఈ ఏఆర్టీసీ డ్రగ్స్ అంటే ఏమిటి మీరు మొదటి నుంచి?
1: అంటే యాంటీ రిట్రోవైరల్ డ్రగ్ అని చెప్పేసి మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సప్లై చేయబడుతున్నాయి, ఇది ఉచితంగా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ లో దీని ధర ఏంటంటే 2500 నుంచి 3300 వరకు ఉంటుంది. కానీ ప్రతి హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తికి కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది ఈ ఏఆర్టీ మందులు కూడా ఒక ఒక పిల్లి వేసుకున్నట్టయితే. సో హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి కూడా నార్మల్ లైఫ్ స్పాన్ గా లీడ్ చేయొచ్చు, దీన్ని ఎక్కడ కూడా మానివేయకుండా ఖచ్చితంగా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది.
0: సార్, ఇప్పుడు చాలా మంది హెచ్ఐవి సోకిన ఎక్కువగా యువతలో అతను తెలుసో తెలియకో వివాహానికి సిద్ధపడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఈ వ్యక్తి వివాహం చేసుకోవచ్చునా?
1: అంటే ఇప్పుడు మనం ఇంకా కొన్ని సందర్భాలు చూస్తున్నాము, అంటే తల్లి తండ్రి ఇద్దరు హెచ్ఐవి పాజిటివ్ అయ్యి ఉండి కూడా సో వాళ్ళు ఈ ఏఆర్టీ డ్రగ్స్ క్రమం తప్పకుండా వాడుతున్నట్లయితే వాళ్ళకు పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి సోకదు. అంటే ఏఆర్టీ డ్రగ్ అంత అడ్వాన్స్డ్ డ్రగ్ అనమాట. కాబట్టి ఒక హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి హెచ్ఐవి సోకనటువంటి వ్యక్తిని హెల్తీ వాళ్ళని చేసుకున్నప్పటికీ పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యకరంగానే పుట్టడానికి అవకాశం ఉంటుంది.
0: ఈ డ్రగ్స్ వాడడం వల్ల దాన్ని కంట్రోల్ చేయొచ్చు,
1: సోకకుండా కూడా చూడొచ్చు. అవునండి,
0: కేవలం డ్రగ్స్ తీసుకుంటే మాత్రం?
1: తీసుకుంటే కంటే ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకోవాలి.
0: హెచ్ఐవి సోకిన వారికి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే అతను మళ్ళీ రికవర్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ అది పెరిగే అవకాశం ఉందా?
1: అంటే పెరిగేవాడుకంటే ఇప్పుడు ఈ ఏఆర్టీ డ్రగ్స్ వాళ్ళు వాడిన తర్వాత కొంతకాలం మానేసి మళ్ళీ అంటే ఈ ఇర్రెగ్యులర్ గా వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ వైరస్ కూడా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఆ డ్రగ్ వల్ల. అప్పుడు ఏం చేస్తుంది, సెకండ్ లైన్ ఆఫ్ ఏఆర్టీ డ్రగ్స్ అని చెప్పి ఇంకా కొంత డోసేజ్ పెంచి పవర్ పెంచి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
0: నిర్లక్ష్యంగా ఉంటే అది పెరిగిపోతుంది.
1: నిర్లక్ష్యంగా అంటే ప్రతిరోజు వాడకుండా ఉంటే మాత్రము ఆ వైరస్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఆ వైరస్ పెరుగుతూ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు శారీరకంగా వేరే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది.
0: సార్, ఇప్పుడు మీరు ఏపీ శాఖ తరఫున ఇప్పుడు స్కూల్స్ లో గానీ కాలేజీల్లో గానీ లేదా సమాజంలో గానీ మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు?
1: ఇప్పుడు ఈ మధ్య మనం గమనిస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఎక్కువగా స్కూల్స్ లో తర్వాత హై స్కూల్స్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజెస్ లో కూడా ఎక్కువ కొద్దిగా స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఈ మధ్య పాజిటివ్ వచ్చినటువంటి కేసెస్ చూసినప్పుడు ఆ ఏజ్ గ్రూప్ చూసినప్పుడు యంగ్స్టర్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో అందుకని ఏం చేస్తున్నామంటే జూనియర్ కాలేజ్ లో రెడ్ రిబన్ క్లబ్స్ అనేవి ఏర్పాటు చేశాం. దానికి ఏపీ శాఖ నుంచి మేము ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళు ఆ రెడ్ రిబన్ క్లబ్స్ ద్వారా ఏం చేస్తారంటే ఈ హెచ్ఐవి తర్వాత ఎయిడ్స్ సంబంధించినటువంటి కార్యక్రమాల మీద అవగాహన కల్పించడము, పిల్లలకు ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టడము, ఎస్ఏ రైటింగ్స్ పెట్టడము, క్విజ్ కాంపిటీషన్స్ పెట్టడము, వాళ్ళలో వాళ్ళు చర్చించుకోవడము, అట్లాగే ఇవి ప్రభుత్వ కళాశాలలో కూడా ప్రైవేట్ కళాశాలలో కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పాం. అంటే దీంట్లో ఏంటంటే టీనేజ్ గ్రూప్ లో ఉన్నటువంటి పిల్లలు బిహేవియర్ ప్యాటర్న్స్ ప్రాపర్ గా ఉండవు, తర్వాత ఈ మధ్య కొద్దిగా డ్రగ్స్ కి ఎక్కువగా చూస్తున్నాం, సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు, తర్వాత వీటి వల్ల ఏమవుతుందంటే సో వాళ్ళని అప్రమత్తం చేసే అవసరం ఉంది. కాబట్టి తర్వాత వాళ్ళకి ఎడ్యుకేటివ్ పర్పస్ కూడా ఏం చేశామంటే ఈ మాడ్యూల్స్ అని తయారు చేసేసి పంపించాం. సో ప్రతి కాలేజీలో కూడా వాళ్ళు జస్ట్ ఒక బార్ కోడ్ వాళ్ళు స్కాన్ చేసుకుంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఆ మాడ్యూల్స్, ఒక 3-4 మాడ్యూల్స్ ఉన్నాయి. సో వాటిని ఒక్కొక్క మాడ్యూల్ 15-20 మినిట్స్ ఉంటుంది అంతే. సో ఆ మాడ్యూల్ వాళ్ళు చూడగలిగితే ఖచ్చితంగా హెచ్ఐవికి సంబంధించిన పూర్తి అవగాహన వాళ్ళకి వస్తుంది. అట్లాగే రిస్క్ అసెస్మెంట్ టూల్ అని చెప్పేసి కూడా అది కూడా ఆన్లైన్ లోనే ఆ రిస్క్ అసెస్మెంట్ టూల్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఒక 5-6 ప్రశ్నలు ఉంటాయి. సో ఆ ప్రశ్నలు వీళ్ళు సమాధానం వాళ్ళు తెలియజేసినప్పుడు వాళ్ళు అంటే రిస్క్ లో ఉన్నారా, వాళ్ళు హెచ్ఐవి టెస్టింగ్ కి వెళ్లాలా లేదా అని కూడా తెలిసిపోతుంది. అంటే ఇట్స్ సెల్ఫ్ అసెస్మెంట్ టూల్. నార్మల్ ఏంటంటే హెచ్ఐవితో మెయిన్ స్టిగ్మా అంటే దీనివల్ల ఏంటంటే బయటకు తెలిస్తే ప్రాబ్లం ఏమో, వివక్షకు గురి చేస్తారేమో అని చెప్పేసి భయం ఉంటుంది. కాబట్టి ఎవరితో చర్చించడానికి ఇష్టపడరు. కాబట్టి వీళ్ళంతకు వీళ్ళు స్వయంగానే సొంతంగానే ఈ మాడ్యూల్స్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు, ఈ రిస్క్ అసెస్మెంట్ టూల్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది కానీ అయినప్పటికీ ఇప్పుడు కౌమార దశలో ఉన్న వాళ్ళంటే తెలిసి తెలియక ఏదో శారీరక సంబంధం దగ్గర, కాలేజీ స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో కూడా ఇలాంటి కేసులు ఎదురవుతూ ఉంటాయి. మరి వాళ్ళకి మీరు యూనివర్సిటీ స్థాయిలో వాళ్ళకి ఏ విధంగా
1: ఇప్పుడు ఇంతకుముందు తెలియజేసినట్టు ఏంటంటే ఈ రెడ్ రిబన్ క్లబ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. అట్లా ఈ మాడ్యూల్స్ ఒకటి పంపించడం జరిగింది. ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ అని చెప్పేసి ఒక 2-3 నెలల క్రితం చేశాం. ఇంటర్నేషనల్ యూత్ డే నాడు మొదలు పెట్టేసి ఒక 90 రోజుల పాటు చేశాము. సో దాని ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హై స్కూల్స్ అట్లాగే కళాశాలలు జూనియర్ కాలేజ్ అన్ని కూడా కవర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ కూడా

0: వీటి మీద అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేశాను.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో సార్,
0: ఈ హై స్కూల్స్ కానీ కళాశాలలు కానీ గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ లో మేము చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటంటే 5,000 గ్రామాలను ఎంపిక చేసుకుని ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పేసి మా రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది. ఈ 5,000 గ్రామాలని ఏపీ శాఖ సిబ్బంది అట్లాగే ఎన్జిఓ సిబ్బంది సో వీళ్ళందరూ కూడా సందర్శించి అక్కడ అవగాహన కల్పించడము, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కళాశాలలు కావచ్చు స్కూల్స్ కావచ్చు సో వాటి వరకు కూడా వెళ్లి అక్కడ కూడా పిల్లలకు అవగాహన కల్పించడం అనేది ఏర్పాటు చేశాం.
1: ఇప్పుడు మీరు ప్రారంభంలో ఎయిడ్స్ సోకిన వ్యక్తికి అతనికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయంటున్నారు సమాజంలో, ఎలాంటి రైట్స్ సార్?
0: అతను పనిచేసే ప్రదేశంలో అతన్ని ఒక వివక్షకు గురి చేసిన లేదు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతనికి హెచ్ఐవి పాజిటివ్ డాక్టర్ తెలిసినప్పుడు ట్రీట్మెంట్ చేయకుండా వెనక్కి పంపించేసినా లేదు ఇంకో హాస్పిటల్ రెఫర్ చేసినా కూడా ఖచ్చితంగా దాన్ని అతను ప్రొటెస్ట్ చేయొచ్చు. అట్లాగే డిఎంఎండ్హెచ్ ఓంబడ్స్మన్ ఉంటాడు కాబట్టి అతను కంప్లైంట్ చేసి మళ్లీ అతనికి ఏవైతే అతనికి హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందో అవన్నీ కూడా ఏర్పాటు చేసే విధానము అమల్లో ఉందండి.
1: సార్ మరి ఇంతకు ముందు మన ప్రారంభంలో మీరు చెప్పారు లారీ డ్రైవర్లు లేకపోతే ట్రాన్స్జెండర్స్ లేకపోతే ఇంకా ఎవరైతే ఈ వ్యాధిని ఎక్కువగా
0: అంటే ప్రబల ప్రమాదం ఉంది వల్నరబుల్ గ్రూప్స్ హై రిస్క్ గ్రూప్స్
1: వాళ్ళని కంట్రోల్ చేయడానికి పర్టికులర్ గా ఈ సంవత్సరం మీరు చేపట్టిన ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
0: అంటే మనకి ఇంతకుముందు ఎన్జిఓస్ అని మీకు తెలియజేశాను, అంటే మనకు రాష్ట్రంలో ఒక 109 ఎన్జిఓస్ ఉన్నాయి. ఈ 109 ఎన్జిఓస్ కూడా ఏంటంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఈ హై రిస్క్ గ్రూప్స్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఎంఎస్ఎం ట్రాన్స్జెండర్ ట్రక్ డ్రైవర్స్ వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు, రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి నిరంతరం ఏంటంటే.
2: మీరు ఇంతవరకు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ కె నీలకంఠరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మహానటి సావిత్రి గారి ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: నేను మీతో మాట్లాడటం నాకెంతో ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది.

నా సినిమా జీవితం ప్రారంభమైన తర్వాత నేను మొట్టమొదటిసారిగా విజయవాడ ప్రోగ్రాం ఇవ్వడం ఇదే మొదటిసారి. మొట్టమొదటి చిన్నప్పుడు పిల్లల ప్రోగ్రాంలోనూ అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడుతూ ఉండేదాన్ని ఇక్కడ సిద్ధగా రేడియో స్టేషన్ వచ్చి. నేను పుట్టింది పెరిగింది ఈ ఊరే. మొట్టమొదటి నేను డాన్సులు నేర్చుకున్నాను. డాన్సులు నేర్చుకున్న తర్వాత ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉండేదాన్ని. మొదటి నుంచి మా ఇంట్లో అందరూ కూడా సినిమాలు యాక్ట్ చేస్తే బాగుంటుంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి, బాగా చేస్తుంది డాన్స్ అని చెప్పని అనేవాళ్ళు. కానీ చాలా వరకు వ్యతిరేకంగా ఫ్యామిలీ గర్ల్స్ అంతా సినిమాల్లో చేయటేంటి అది ఇది అని చెప్పని అసలు డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడే 2-3 సంవత్సరాలు మా వాళ్ళు అంతా కొంచెం దూరంగా చూడటం మొదలు పెట్టారు. సరే పైక్ వస్తుంది బాగా చేస్తుంది అని ఒకంతవరకు అభిప్రాయం తెలిసిన తర్వాత నాకు మా ఇంట్లోనే మా పెద్దనాన్న గారు వాళ్ళంతా ఎంకరేజ్ చేసి నన్ను మద్రాసు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్లిన తర్వాత మొట్టమొదటి జెమ్మి స్టూడియోలో ఎవరో తెలిసిన వాడు ఉంటే మా నాన్నగారు తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తే డాన్స్ చాలా బాగా చేస్తున్నారు, చాలా చిన్నపిల్లగా ఉంది, ఇంకో 2 సంవత్సరాలు పోయిన తర్వాత తీసుకురండి అన్నారు. సరే డివిటీ ఏం బాగలేదు, మనం అక్కడికి పోయి చదువుకోవచ్చు, శుభ్రంగా డాన్స్ చేస్తుంది నేర్చుకోవచ్చు అని చెప్పని ఊరుకున్నాం. తర్వాత మళ్ళీ 1950లో కళాపరిషత్తు కాకినాడ కళాపరిషత్తులో డాన్స్ చేసినప్పుడు నన్నుపూడి కృష్ణమూర్తి గారు అని చెప్పని వారు నా డాన్స్ చూడటం ప్రతిష్ఠించింది. అక్కడ నేను చూసి నన్ను సంసారం అనే పిక్చర్ కి తీసుకెళ్లారు నటించడానికి అని చెప్పి. నేను వెళ్లిన తర్వాత 1 రోజులు ఏమో షూటింగ్ లో పనిచేశాను. తర్వాత ఏదో బాగుండలేదు, అంతగా నటించడం తెలియటం లేదు అని చెప్పని అభిప్రాయపడ్డారు ఇంత పెద్దవాళ్ళంతా. నిజంగా వచ్చి ఉండదు అనుకోండి, అప్పుడు కొత్త కదా మరి నటించడం అంటే. మామూలుగా స్టేజ్ మీద డాన్సులు చేసేటప్పుడు కూడా నేను ఆడపిల్లలందరం కలిసి డాన్సులు చేసేవాళ్ళు కానీ అసలు మగవాళ్ళ పక్కన అసలు డాన్స్ చేసే ఎరగను నేను. అలాంటిది ఇంత పెద్ద హీరో గారు నాగేశ్వరరావు గారి పక్కన తీసుకెళ్లి మీరు లవ్ సెన్స్ అంతా యాక్ట్ చేయాలి అది ఇది అనేటప్పటికీ అసలు మొత్తం ఏమీ రాకుండా పోయింది.

పర్వాలేదమ్మా, నువ్వు డాన్స్ క్యారెక్టర్ ఇస్తాము, ఈ వేషం వద్దలే నీకు అనేసారు. మెల్లిగా ఎలాగైనా సరే నటనలో మాత్రం చాలా ముందుకు రావాలి అనే పట్టుదల పెరిగింది నాకు. దాంతోనే విజయ సంస్థలో నాకు పిలిచేస్తుండే అవకాశం జరిగింది. అంతకుముందు పాతాళ గారిలో చిన్న డాన్స్ చేశాను. డాన్స్ చేసినప్పుడు కేవీ రెడ్డి గారు అన్నారంట, ఈ అమ్మాయి డాన్స్ చేసేటప్పుడే ఎక్స్ప్రెషన్ బాగా తెలుస్తుంది, లాంగ్ షాట్ తీసినప్పుడే ఎక్స్ప్రెషన్ చాలా ఇదిగా ఉన్నాయి, కొంచెం పర్సనాలిటీ అది ఉంది, ఇంకా కొంచెం 2-3 సంవత్సరాల వయసు ఉంటే మాత్రం చాలా మంచి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని చెప్పని అన్నారంట ఆయన. తర్వాత దేవదాస్ తీయాలని చెప్పని వాళ్ళు ఏదో అభిప్రాయపడ్డారు. దేవదాస్ లో నాకు పార్వతి వేషం ఇవ్వడానికి చాలా మంది వెనకడారు, ఎందుకంటే ఏదో డాన్స్ క్యారెక్టర్లే తప్ప అమ్మాయి చేయగలదా అంత హెవీ క్యారెక్టర్ అని చెప్పని. డిఎల్ నారాయణరావు గారు ప్రొడ్యూసర్, ఆయన పెళ్లి చేస్తాడు రిలీజ్ అయ్యంటే బెజవాడ వచ్చి పెళ్లి చేస్తాడు సావిత్రి పాత్రను చూసి తప్పకుండా బాగుంటుంది అమ్మాయి క్యారెక్టర్ కి కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పిన అభిప్రాయపడి ఆ వేషాన్ని దేవదాస్ పార్వతిగా నటించడానికి నాకు అవకాశం వచ్చింది అన్నమాట. అప్పుడు అందరూ కూడా ఎంతో భయపెట్టేవాళ్ళు, ఎట్లా చేస్తావో నువ్వు, చాలా కష్టమైన పాత్ర అమ్మా, చాలా కష్టమైంది అని చెప్పని. ఆ పాత్రని అర్థం చేసుకునేంత వయసు లేదు నాకు అప్పట్లో, నటన కూడా అంతగా ఎక్కువ తెలిసిన రోజులు కావవి. అందరూ కూడా నేను అభివృద్ధిలోకి రావాలని చెప్పిన ఆశీర్వాదంతో నన్ను ఎంతో ప్రోత్సహించారు ఆ వేషానికి మాత్రం. ఆ నా అభిమానులందరూ కూడా ఇప్పటికే దేవదాసు పిక్చర్ పేరు చెప్పిన తర్వాత మిగతా పిక్చర్ పేరు చెప్తారు. ఇప్పుడు దేవదాసులో పాట ఒకటి విందాం.

ఇప్పుడు అర్ధాంగిలో ఒక పాట విందాం. ఆ అర్ధాంగి పాట వినబోయే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్. ఆ వేషం కూడా స్వయం సిద్ధం అని చెప్పిన చాలా మంచి క్యారెక్టర్. అప్పుడు ఆ రోజుల్లో పాత రోజుల్లో శాంతాప్తే విరాజ్ చేశారు. అలా ఉంది. ఈ మధ్య టీవీలో కూడా వేశారు. మేము ఒక మెద్దాస్లో తోట నటిస్తుంది. చాలా మంచి పాత్ర, నాకు నచ్చిన పాత్రలో ఆ పాత్ర ఒకటి. పుల్లయ్య గారు ఎంతో, ఆయన కొంచెం ఎమోషనల్ మనిషి అయినా కానీ, నేను చిన్నపిల్లని కదా అని చెప్పని బుద్ధగించి, ఏమే పిల్ల రావే తల్లి, నీకు దండం పెట్టాను రావే తల్లి అని చెప్పి ఎప్పుడు చెట్లకి కూర్చుంటుంది అని స్టూడియోలో. ఈ పిల్ల కొంచెం పెద్దదవుతున్నా గానీ, కొంచెం స్టార్ అవుతున్నా గానీ, స్టార్ లక్షణాలు ఏం తెలియట్లేదు పిల్లకి, ఎంతసేపు చెట్లకి కూర్చుంటుంది, జామకాయలు కూస్తుంది అని చెప్పేది. తర్వాత వద్దురా కన్నయ్య పాట అంటే నాకు మొదటి రికార్డింగ్ అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఆ పాట అంటే ఈ పాట ఎవరిది, ఈ పాట ఎవరిది, కదలకో అనేవారు. నేను అడుగుతున్నాను కదా అని చెప్పి చెప్పకూడదు అని చెప్పాను. తర్వాత ఆ రోజు ఆ పాట నీకేను నీకోసమని ఈ పాట రికార్డ్ చేసింది, చెల్లో నువ్వే పాడాలి అని చెప్పిన సిచ్యువేషన్ అంతా చెప్పేసి నాకెంతో సంతోషం అయింది.

పచ్చిమిరపకాయలు. ఏమిటి కాయగూరలు అమ్మాయిస్తుంది అనుకుంటున్నారా? నేనే దొంగనవాడు మొట్టమొదటి ఈ పేర్లతోనే కదా కాయగూరలు అమ్మటం మొదలు పెడతాను కదా. అదొకటి మంచి సరదైన క్యారెక్టర్. దానిలో రావోయి మా ఇంటికి ఒక పాట, అందులో చాలా ఆల్మోస్ట్ అన్ని పాటలు మంచి పాటలే దొంగనవాళ్ళ పాటలు. క్యారెక్టర్ ఒకటి మొట్టమొదట చేయగలనో లేనో నాకే అనుమానం వచ్చింది, కొంచెం గయ్యాలతనంగా ఉంటుందేమో, ఈ యాసగా మాట్లాడాలి తెలుగు అవుతుంది సరిగా వస్తుందో రాదో అని చెప్పని. ఆ దానికి తగ్గట్టుగా అందరు కూడా నాకు నన్ను ప్రోత్సహించి నేను ఆ క్యారెక్టర్లకి నా చేత నేనంత వరకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నించాను. దానికి మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు లభించింది అనుకోండి. ఆ పిక్చర్ లో ఒక పాట విందాం ఇప్పుడు.

నేను ఈ మధ్య తమిళ డ్రామాలు మొదలు పెట్టాను. మొదటి నుంచి చెయ్యాలని చెప్పాను. అందరు సరదాగా ఓకే డ్రామాలు కూడా చేద్దామని చెప్పాను. డ్రామాలకి సినిమాలకి ఏంటి తేడా అంటే, ఒక 5 నెలలు 6 నెలలు పిక్చర్ తీసి లేదా మేము యాక్ట్ చేస్తాం, యాక్ట్ చేసిన తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది అనుకోండి. కానీ డ్రామా అనేది ఒకసారి స్ట్రైట్ గానే ఒక అప్రిసియేషన్ ఉందంటే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పర్వాలేదు, ఈ డ్రామా మనకి మంచి ప్రోత్సాహం ఇస్తుంది అని చెప్పాను. రిజల్ట్స్ వెంటనే తెలుస్తాయి డ్రామా అయితే. ఇదైతే కొంచెం రిజల్ట్స్ వచ్చేవారు మన కష్టకొద్దని ఎలా ఉంది అని చెప్పని చూసుకోవాలి. నన్ను అడిగితే సినిమా కంటే డ్రామా కష్టం అని అంటారు, కానీ నాకు డ్రామా అంత కష్టం అనిపించలేదు. ఒక సీన్ యాక్ట్ చేస్తున్నావు అంటే, ఇవాళ తీసిన సీన్ పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడు మళ్ళీ ఏదో ఒక నెలకో లేకపోతే ఒక 15 రోజుల తర్వాత తీస్తారు. ఈ సౌండ్ మెయింటెనెన్స్ కానీ ఏ లెవెల్ అయితే మాట్లాడతాం ఆ లెవెల్ మెయింటైన్ చేసుకోవటం, కంటిన్యూటీ మెయింటైన్ చేయటం, తర్వాత ఆ సీన్ లో ఫలానా రోజున తీసిన డ్రెస్ ఏమిటి, హెయిర్ డ్రెస్ ఎలా చేసుకున్నాం, ఇవన్నీ గుర్తు పెట్టుకోవటం. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను, నటీనటులకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పని అనుకుంటాను. బహుశా నేను ఎక్కువ మాట్లాడానేమో, పాట కూడా విందాం.

ఏమంటే శివారు పాట తమాషాగా ఉంటుంది. క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ అనుకోండి, మొట్టమొదటి స్టూడెంట్ గా ఉంది, తర్వాత ఒక హీరోని ప్రేమించే ప్రేమికురాలుగాను, తర్వాత తను ఛాలెంజ్ చేసి ఒక లాయర్ గానే తను ఉండిపోవడం, వెరైటీ ఉన్న క్యారెక్టర్ అని చెప్పాలి. దానిలో రంగారావు గారు నేను యాక్ట్ చేసిన కోర్టు సీన్ లో మాత్రం నాకు చాలా బాగా నచ్చిన సీన్ అవి. మంచి మనుషులు చిత్రం అయిన తర్వాత ఇది అన్నపూర్ణ పిక్చర్ లో అనుకుంటాను, హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు ఆ సందర్భంలో ఒక కథ ప్రిపేర్ చేశాము, నువ్వును నాగేశ్వరరావు గారు వినాలమ్మా అతడి గారు కథ చెప్తారు అని చెప్పని ఆదిత్య శివారు గారు చెప్పారు. ఆ కథే ఆత్రి గారు చెప్పినది మూగ మనసులు. నేను అసలు ముందు మూగ మనసులు కథ విన్నప్పుడు గౌరీ వేషం వేస్తానని చెప్పారు. సరే ఈ వేషం వేయడానికి ఎవరినన్నా తీసుకురా, తర్వాత ఆ వేషం చేదు గాని లేదండి ఆ వేషం బాగుంది వెరైటీ ఉంది కదా, ఓల్డ్ గెటప్ కూడా చేంజ్ ఉంటుంది, ఏంటంటే లేదమ్మా రాధ వేషం నువ్వే వేయాలి తప్పుకుంటాను, ఆ క్యారెక్టర్ వేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వే బాగుంటావు వేషానికి అని చెప్పని ఆత్రేయ గారు మాధవ్ సుబ్బారావు గారు కూడా పట్టుదల పెట్టి ఆ వేషం చదివించారు. ఈనాడు మాధవ్ సుబ్బారావు గారు మాలో లేనందుకు మేము అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. తను పెద్ద డైరెక్టర్ అనే గర్వం గాని ఒక స్టేటస్ మెయింటైన్ చేసుకోవాలని గానీ అది గానీ ఇది గానీ కొంతమంది ఉంటారు కదా, అట్లా కాకుండా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మాతో పాటే మేమంతా ఒక మూవీగా ఉన్న సీన్ యాక్ట్ చేసేటప్పుడు ఆ సీన్ వరకు షార్ట్ వరకు యాక్ట్ చేసి మళ్ళీ మామూలుగా అవుతుంటాం. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఆ మూడ్ లోనే ఉంటే ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి అప్పుడప్పుడు చెప్తుంటారు బ్లడ్ ప్రెషర్స్ వచ్చేస్తాయి మీకు ఎక్కువ మూడ్ లో ఉండద్దు అని చెప్పని. అట్లా కాకుండా ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని ఒక స్కూల్ పిల్లల్లాగా మాటలాగా మాతో పాటే ఆయన ఒక స్టూడెంట్ లాగా ఉండి అందరి చేత కూడా పనిచేయించుకునేవారు. ఆల్మోస్ట్ అందరూ అడిగే ప్రశ్న ఇది, ఏమిటో తెలుసా నేను చెప్తానండి, మీరు నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన పాత్రలు ఏమిటండి? కోడికోడల్లో సుశీల క్యారెక్టర్, అర్ధాంగిలో పద్మ, దొంగరాడులో సీత, ఆరాధన, మంచి మనసులు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, ఎట్లా చెప్పుంటే పోతు, మాయాబజారు, మనుషులు మమతలు, రక్త సంబంధం. రక్త సంబంధం అనేటప్పటికీ ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంది చూసారు, అది మొట్టమొదట మేము తమిళ చిత్రంలో నటించాం శివాజీ గారు నేను. ఆ చిత్రంలో నటించేటప్పుడు ఒక్కొక్క సన్నివేశంలోనూ ఏ ఎమోషన్ తో అయితే నటించామో అదే మాదిరి ఒకసారి అన్నయ్య మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారే అని చెప్పి వచ్చే సన్నివేశం ఉంటుంది. అన్న వదిన వీళ్ళందరూ రాధను వదిలిపెట్టి వెళ్లేటప్పుడు అదే సిచ్యువేషన్ తమిళ్ లో తీసినప్పుడు అట్లాగే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక పడిపోవటము, తర్వాత సెట్ లో ఉన్న వాళ్ళందరూ నాకు అడ్వైస్ ఇవ్వడం మొదలు పెట్టారు, నువ్వు నటిస్తున్నాము అని చెప్పని తెలుసుకుని నటించాలి గానీ అందులోనే విలీనం అయిపోతే చాలా కష్టం అమ్మా, హెవీ క్యారెక్టర్స్ యాక్ట్ చేసేదని నువ్వు ఎక్కువ, పెద్ద నుంచి రాత్రి వరకు హెవీ సీన్స్ యాక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ లో ఉంచుకోవాలి, చాలా జాగ్రత్తగా నీ నడు దెబ్బతీస్తుంది, నడు నరాల మీద పనిచేస్తుంది అమ్మా ఇవన్నీ అని చెప్పిన అడ్రస్ ఇచ్చేవాళ్ళు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ని ఎన్ని రకాలుగానైనా చెప్పొచ్చు. ఒక సన్నివేశంలో హీరోయిన్ హీరోని నేను ప్రేమించాను, నేను ఆరాధించాను, మనందరం పెళ్లి చేసుకుందాము అని చెప్పని అడుగుతుంది అనుకోండి. సందర్భవశాత్తు ఆయనకి హీరోకి వీల్లేక లేదు అని చెప్పని తిరస్కరించడం జరుగుతుంది. అక్కడ చిన్న డైలాగ్ అనుకోండి నేను చెప్తాను, ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు ఇదే నేను చెప్పే నువ్వు నాకు చెప్పే సమాధానం. రీటేక్ అనమాట ఇది మధ్యలో మా భాషలో అక్కడ కట్ చేసి మళ్ళీ తీసుకుంటా అనమాట. ఇంకొక టైప్ లో చెప్తాను, ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు ఆరాధించినందుకు ఇదే నువ్వు నాకు చెప్పే సమాధానం. గయ్యాడి ఏమన్నా నువ్వే నా సర్వస్వం అనుకుని నిన్ను ప్రేమించినందుకు నిన్ను ఆరాధించినందుకు ఇదేనా నువ్వు నాకు చెప్పే సమాధానం. అట్లా హాఫ్ యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి.

0: కొంచెం రఫ్ గాను లౌడ్ గా యాక్ట్ చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అదే ఇంకో క్యారెక్టర్ ఏదో మాయాబజార్ లో మాయా శశిరేఖ అంటే హడావుడిగా ఉంటుంది అనమాట. నేను మాయాబజార్ లో యాక్ట్ చేసేటప్పుడు మాయా శశిరేఖ యాక్ట్ చేయాల్సిన సీన్స్ లో అమ్మ ఎట్లా చేస్తామంటే నేను ఎంతసేపు రంగారావు ఏ పక్క వెళ్తే అప్పకెళ్తున్నా ఆయన ఎట్లా నడుస్తుంటారు ఆయన ఎట్లా మాట్లాడుతుంటారు అని చూస్తూనే ఉండేదండి. ఆ గాథ ఒకటి చేతికిచ్చారు ఆ గాథ పట్టుకున్నారని ఆ రంగారావు లాగా ఉండేదండి అసలు. దూరం దూరం
1: దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా. మన పెళ్లి వేడుకలు ఇంకా రేపే కదా. సుందరి అప సుందరి ఒక సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు గడకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలు ఇంకా రేపే కదా. సుందరి అప సుందరి ఒక సుందరి.
0: నాకు అప్పుడప్పుడు ఈ మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం అవడం వల్ల ఎప్పుడన్నా రికార్డింగ్ జరుగుతుంటే షూటింగ్ లేని సమయాల్లో నేను రికార్డింగ్ వెళ్తూ ఉంటాను. ఒక రోజున మాంగళ్య బలం పాట రికార్డింగ్ అనుకుంటాను. రికార్డింగ్ ఉన్నదా అని చెప్పి అడిగితే ఉన్నదమ్మా వాయిన్ స్టూడియోలో అని చెప్పినంటే రికార్డింగ్ ఉండడం కోసం అని చెప్పి వెళ్ళాను. నేను వెళ్తే అలా రెండు భాషల్లో తీశారు ఆ చిత్రం. మాంగళ్య బలం తమిళలోని మంజుళి మహిళ అని చెప్పి తీశారు. పెను చీకట ఏ లోకం పాట రికార్డ్ చేస్తున్నారు ఆ వేళ. అంత రిహర్సల్ అయిపోయినాయి టే కనబోయే ముందు ఎవరో కవి గారు వచ్చి పాట అసలు అంటే ఎలా పాడితే పాట ఎంత మంచి పాట అయినా గాని ఎట్లా ఉంటుంది అనే దానికి బాబా ఆయన ఏదో ఎట్లా పాడితే బాగుంటుంది అని చెప్పని పక్కన అంటూనే ఉన్నారు. మ్యూజిక్ సంగతి మీకెందుకండి, మీ సాహిత్యం సరిగ్గా ఉందో లేదో చూసుకోండి అని చెప్పని. అసలు పాడాల్సింది పెను చీకట లోకము తెల్లరేగి నాలో శోకము. ఇది మీకు సరిగ్గా ఉంటే పర్వాలేదంటే లేదు ఎట్లా పాడితే బాగుంది ఆయన ఎట్లా పాడి వినిపించారంటే పెను చీక లోకం అని పోయి తాయలోకం ఒకటండి అని చెప్పని. మీతో పాటు ఇంకా మాట్లాడాలనే ఉంది. ఈ అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషం. మీ అందరితో మాట్లాడుకుంటూ సంతోషంగా కాలం గడిపినందుకు కూడా నాకెంతో సంతోషంగా ఉంది. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.

0: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మహానటి సావిత్రి గారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: ఆత్రేయ గారి సాహిత్యంలో ప్రేమ కానుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో తరువాత మోగనమ్ము చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జి కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
0: కార్యక్రమంలో చివరిగా ఆది దంపతులు. ఈ చిత్రానికి యేసుదాసు, పి సుశీల గానం చేశారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతెన్బర్గ్లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం, ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
2: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
1: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డర్ లెయెన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రధానమంత్రి క్రిస్టర్సన్తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల CEOలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో గోతెన్బర్గ్లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్లో అత్యున్నత పురస్కారమైన రాయల్

0: ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వాధీనతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్ లోని గోతన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈ రోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ V రాణి సోనియాలను మర్యాద పూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ 2 ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త UDF మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
1: നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും
0: മാജി KPCC അധ്യക്ഷൻ രമേശ് ചെന്നിത്തല, പ്രസ്തുത KPCC അധ്യക്ഷൻ സണ്ണി ജോസഫ്, మరొక మాజీ అధ్యక్షుడు కె మురళీధరన్, IUML నాయకుడు పికె కోన్హాలి కుట్టి తదితరులు కొంత మంత్రివర్గంలో సీనియర్ నాయకుల్లో ఉన్నారు. తిరువనంతపురంలో 21 మంది సభ్యుల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట అసెంబ్లీ స్పీకర్ థమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా ఋతుపవనాలు వస్తాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం LTTEతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్దం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదాల్ కలపు ప్రాంతంలో LTTE అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన LTTEపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ

వంటి పౌర ఆర్థిక మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయక ఆధ్వర్యంలో రేపు బట్టారమూలలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈ రోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడీ సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ రోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో వెరికోస్ వెయిన్స్, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ నందన్ వేమూరి గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ వేమూరి నందన్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ నందన్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ వాస్కులార్ సర్జన్గా, ఇది వింటుంటే కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ ఇటీవల కాలంలో బాగా దీని ప్రాచుర్యం అందరికీ తెలుస్తోంది, అవసరం ఎక్కువ పడుతోంది. అయితే మీరు అంటే ముఖ్యంగా రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు అని అనొచ్చేమో, ఈ వాస్కులర్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ప్రధానంగా రక్తనాళము అని అనగానే చాలామంది ఏమనుకుంటారంటే నరాలు, పైకి కనిపించేటువంటి నరాలు అన్నిటినీ నరాలు నరాలు నరాలు అని అంటుంటారు. నిజానికి నరము అంటే అది కాదు, వైద్య పరిభాషలో నెర్వ్ అనేదే నరము. కానీ మనకు పైకి కనిపించేటువంటి ఉబ్బుగా కనపడే నరాలన్నింటినీ కూడా నరాలు నరాలని అంటుంటాం, అవి రక్తనాళాలు. అంటే ఈ వైద్య పరిభాషలోకి వెళ్ళినట్లయితే ధమనులు సిరలు అని అంటుంటాం. మంచి రక్తాన్ని తీసుకొని వెళ్ళేది, చెడు రక్తాన్ని తీసుకొని వెళ్ళేది ఆర్టరీస్ అండ్ వైన్స్ అని ఇంగ్లీష్లో చెబుతూ ఉంటారు. ఈ ఆర్టరీస్ వైన్స్ని ఏదైనా అసౌకర్యము డ్యామేజ్ ఏదైనా అయినా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమొచ్చినా కూడా వాటిని శస్త్రచికిత్స చేసి, ఆపరేషన్ చేసి, సర్జరీ చేసి నయం చేసేటువంటి వైద్య నిపుణులుగా మిమ్మల్ని చెప్పుకుంటుంటారు డాక్టర్ గారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బాగా ఈ ఇబ్బంది తెలుస్తూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. మరీ ప్రధానంగా ఎక్కువగా నిలబడి పనిచేసే కార్మికుల్లో కూడా ఇది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండటం కూడా గమనిస్తున్నాం. వెరికోస్ వెయిన్స్ అనేటువంటి ఇబ్బంది అంటే మోకాల నుంచి కింద భాగంలో కాళ్ళకి ఒక చూపుడు వేలులావంత నరాల్లాగా అంటే నాళాలు కొంతమందికి ఆకుపచ్చ రంగులో, కొంతమందికి బ్లూ రంగులో కనిపిస్తూ ఉంటాయి. కొందరికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొందరికి అంతగా ఇబ్బంది పెట్టదేమో. మరి ఎక్కువ మంది చెబుతుంటారు, అబ్బో బాగా కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు నొప్పి, రాత్రి నిద్ర ఉండట్లేదు, ఇలాంటి సమస్య చెబుతుంటారు. వాళ్ళకై వాళ్లే వైద్యం చేసుకుంటారు, దానికి కొబ్బరి నూనె రాయడం, మర్దన చేసుకోవడం, వేడి నీళ్లు కాపడం పెట్టడం ఇలా చేస్తారు. ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ గారు, ఇబ్బంది పడే ఆ పేషెంట్కు తెలుస్తుంది, మీ డాక్టర్లకు తెలుస్తుంది ఆ ఇబ్బంది. ఏమిటి డాక్టర్ గారు వెరికోస్ వైన్స్ అనే సమస్య, ఎవరికి ఎందుకు వస్తుంది అది చెప్పండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి. ఇవాళ ప్రముఖంగా మనం మాట్లాడుకుంటే వాస్కులర్ సర్జరీలో ఒక చిన్న భాగం మాత్రమే వెరికోస్ వెయిన్స్ అంటాము. అందరిలో మనం చూసేవి వెరికోస్ వెయిన్స్ అని చెప్పలేము. మామూలుగా ప్రతి మనిషిలో రక్తనాళాలు ఉబ్బి కనపడతాం, రక్తనాళాలు ఒంటి మీద కొంచెం దిట్టంగా కనపడతాం, సహజం. వాటిని మనం వెరికోస్ వెయిన్స్ అని అనము. దాదాపు 100 మందిని చూసుకుంటే 90 మందికి బాగా కనపడతూ ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువగా కనపడతూ ఉంటాయి. ఉన్న ప్రతి నరము వెరికోస్ వెయిన్స్ కాదు.

0: నరము లేదంటే రక్తనాళము, అది చూసిన ప్రతిదీ వారికోజ్ వెయిన్స్ అని అనము. ఎక్కడైతే మరీ ద్రాక్ష గుత్తులాగా కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బి కనపడతా ఉంటాయో, లేదంటే కాళ్ళలో మెడల్ చుట్టూతో నలుపు వచ్చి కనపడతా ఉంటుందో, వీళ్ళకి సంబంధించిన వాటిని మాత్రమే వారికోజ్ వెయిన్స్ అని అంటాము. ఇవి ఎవరిలో ఎక్కువ వస్తాయంటే ఎక్కువ శాతం నుంచుని పనిచేసే వాళ్ళకి. వాటిలో ఫస్ట్ మనం ఎవరు చెప్పుకోవాలంటే కార్మికులు, రోజు వారి నుంచిని ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, లేదా టీచర్లకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నుంచునే ఉంటారు వాళ్ళకి, ట్రాఫిక్ పోలీసు వారికి, మాలాగా పనిచేసే సర్జన్స్కి, రోజుకి 6-7 గంటల కంటే ఎక్కువసేపు నుంచుని ఎవరికి ఎక్కువ పనిచేస్తారో వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వారికోజ్ వెయిన్స్ని.
1: లక్షణాలు ఏమిటి? కేవలం ఉబ్బి ఉండి, కొంచెం బాగా ఎక్కువగా ఉబ్బి ఉండి, మెలికలు మెలికలు మెలికలుగా నిచ్చెనలాగా డిఎన్ఏ షేప్లో ఉంటే కూడా అనుకోవచ్చా? అంటే లక్షణాలు ఇవి వెరికోస్ వైన్సే, టెస్ట్ చేస్తేనే తెలుస్తుందా? మీరు చూసి హిస్టరీ చెప్పేయొచ్చా? ఎలా
0: చూసి కూడా చెప్పొచ్చండి ఇవి వారికోజ్ వెయిన్సా కాదని. కొంతమందికి ఇందాక మనం చెప్పినట్టు మరీ రక్తనాళాలు కాళ్ళలో ద్రాక్ష గుత్తులాగా దిట్టంగా ఉబ్బి కనపడతా ఉంటాయి, ఒకటి. రెండు వచ్చేసి కాళ్ళలో నలుపు ఉంటుంది, మెడల్ చుట్టూతో నలుపు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ వరకు చర్మం తెల్లగా ఉండి కరెక్ట్గా మధ్యకాలు నుంచి మెడల్ చుట్టూతో పాదం వరకు మొత్తం కాలు నల్లగా అయిపోయి ఉంటుంది, అది వారికోజ్ వెయిన్స్ లక్షణమే. మూడు, కొంతమందికి ఎటువంటి రక్తనాళాలు ఉబ్బి కనపడవు, కాకపోతే వీళ్ళకు ఓన్లీ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఎట్లా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళకి సాయంత్రం అయ్యేసరికి కాలు చాలా భారంగా అనిపించటం, ఎవరైనా కాలు మసాజ్ చేస్తే బాగుండని అనిపించటం, ఇదొక లక్షణం. రెండు వచ్చేసి దూర ప్రయాణాలు చేసినప్పుడు మెడల్ చుట్టూతో వాపులు రావటం, ఇదొక లక్షణం. మూడు వచ్చేసి మనం నైట్ నిద్రపోతున్నప్పుడు నిద్రలో పిక్కలు పట్టేస్తాయి. ఇది రోజు జరగదు, సుమారుగా నెలకు వచ్చేసి 2-3 సార్లు జరుగుతూ ఉంటుంది. ఇట నైట్ నిద్రలో పిక్కలు పట్టేయటం. నాలుగు వచ్చేసి ఉదయం నిద్ర లెగిసిన వెంటనే మంచం దిగిన తర్వాత 3-4 అడుగులు వేయటానికి చాలా ఇబ్బంది పడతారు. 3-4 అడుగులు వేసిన తర్వాత కానీ కొంచెం కాలు ఫ్రీ అవ్వవు, ఇది కూడా 4వ లక్షణం. ఈ లక్షణాలన్నీ వారికోజ్ వెయిన్స్ లక్షణాలే. ఇదంతా ముదిరిపోతే లాస్ట్ వచ్చే 5వ స్టేజ్ ఏంటంటే మెడం చుట్టూతో గాయం అవుతుంది, మెడం చుట్టూతో నలుపు వచ్చి తర్వాత గాయం అవుతుంది. ఎంత కాలం నుంచి డ్రెస్సింగ్ చేసుకుంటా ఉన్నా ఆ మెడం చుట్టూతో ఉన్న గాయం మానదు. సో ఇవన్నీ వారికోజ్ వెయిన్స్ లక్షణాలు. కేవలం రక్తనాళాలు ఉబ్బుంటే మాత్రమే వారికోజ్ వెయిన్స్ అనుకోవటం అపోహ.
1: డాక్టర్ గారు, మీరు ఇప్పుడే చెప్పారు డాక్టర్ నందన్ గారు, కొంతమందికి అప్పుడప్పుడు పిక్కలు పట్టేయడం, పొద్దున్నే నిద్ర లేవగానే కాలు అడుగు వేయడం కూడా ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఒక లక్షణం, వన్ ఆఫ్ ద సింప్టమ్స్ అని అంటున్నారు. మరి కొందరు డాక్టర్లు ఆ పిక్కలు పట్టేయడం క్రాంప్స్ అని ఏదో ఇంగ్లీష్ పదం అంటుంటారని, కొంతమందికి ఏదో కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చని, కొన్ని ఇతరితర మినరల్ డెఫిషియన్సీ రావచ్చని అంటారు. మరి మీరు చెప్పేది ఇలా అంటున్నారు, ఏది అనుకోవాలి?
0: తప్పకుండా పిక్కలు పట్టేయడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనం అనుకున్నట్టు మినరల్ డెఫిషియన్సీ, బాడీలో మెగ్నీషియం తక్కువైనా, బాడీలో నీరు శాతం తక్కువైనా, బాడీలో వారికోజ్ వెయిన్స్ తక్కువ ఉన్నా, ఈ అన్ని కారణాలు పిక్కలు పట్టేటాకి ఉంటాయి. ఒకటి, పైనుంచి కిందకు వచ్చే మంచి రక్తనాళాలలో బ్లాక్స్ ఉన్నా కూడా నడుస్తున్నప్పుడు పిక్కలు పట్టేటివి ఇవన్నీ జరుగుతాయి. సో ఈ పిక్కలు పట్టేయటం ఇబ్బంది ఉంది అనగానే వారికోజ్ వెయిన్స్ అని మనం అనుకోలేం. సో దాని ఇది కూడా వారికోజ్ వెయిన్స్కి వన్ ఆఫ్ ది నోన్ సిమ్టమ్ అంటాం, అంటే వారికోజ్ వెయిన్స్ ఉండడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో వాళ్ళకి మనం కలర్ డాప్లర్ అంటాం, టెస్టులు చేసుకుని దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం ఇది వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన పిక్కలు నొప్పా లేదా ఏంటి అని.
1: అయితే డాక్టర్ గారు, చెబుతుంటారు డాక్టర్లు నిరంతరం రక్త ప్రసరణ జరుగుతూనే ఉండాలి శరీర భాగం మొత్తానికి, అన్ని కణాలకు, శరీరంలో ప్రతి భాగము కణమయము, కణజాలాలతో నిండి ఉంటుంది, ప్రతి కణానికి రక్త ప్రసరణ జరగాలి, జరిగితేనే మనిషి బ్రతకగలడు. మరి కాళ్ళల్లో ఉబ్బుగా ఉండి నల్లగా ఉండి, కొందరికి బ్లూగా ఉండి, కొందరికి గ్రీన్ ఆకుపచ్చగా ఉంటే అక్కడ రక్తం ఏమైనా స్టాగ్నేట్ అయ్యిందని అనుకోవాలా? రక్తం మరి ఆగకూడదు కదా, మరి అప్పుడు ఏమైనా జరగవచ్చు కదా. ఈ నాళాల్లో ఉండేటువంటి ఈ ఉబ్బులు ఒక్కొక్కసారి గుండె కొట్టొచ్చు, ఊపిరితిత్తులకు కొట్టొచ్చు, ఏదో ఎంబోలిజం అనే పదం వాడుతూ ఉంటారు డాక్టర్లు, అలా ఏమైనా జరిగే ప్రమాదం కూడా ఉండొచ్చు కదా.
0: అవునండి, మంచి ప్రశ్న. ఇందాక మాట్లాడుకున్నట్టు 2 రకాల రక్తనాళాలు ఉంటాయి శరీరంలో. పైనుంచి కిందకు వచ్చే మంచి రక్తనాళాలు కిందకి మంచి రక్తాన్ని తీసుకెళ్తాయి, కింద నుంచి పైకి చెడు రక్తాన్ని తీసుకెళ్లే వాటిని మనం సీరులు అంటాం. సో మెయిన్ మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పైనుంచి కిందకి వెళ్ళే రక్తనాళాలలో ఏమాత్రమైనా బ్లాకేజ్ ఉన్నా, ఇబ్బంది ఉంటే సడన్గా కాలు పాడైపోవటం, కాలు తీయాల్సిన అవసరం, ఇవన్నీ ఉంటాయి. కానీ కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాలలో వచ్చే ఇబ్బందిని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. సో కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాలలో కూడా కాళ్ళకు వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి చర్మం కింద ఉంటాయి, 2 కండరాల లోపల ఉంటాయి. చర్మం కింద ఉన్న రక్తనాళాలు మాత్రమే మనకు కనపడతాయి, వాటిని వారికోజ్ వెయిన్స్ అంటాం. వీటిల్లో ప్రాబ్లం వచ్చినా సరే కండరాల లోపల ఉన్న రక్తనాళాలు కింద నుంచి పైకి తీసుకెళ్తానే ఉంటాయి రక్తాన్ని. సో దానివల్ల ఏం

0: ఇబ్బంది రాదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇట్లా రక్తం చాలాసేపు చర్మం కిందుండి రక్తనాళాల్లో ఉబ్బి ఉబ్బి అట్లా అక్కడే పేరుకుపోయి ఉండి చాలా తక్కువ మందిలో, చెప్పాలి అంటే 100లో 2.5% నుంచి 3% మందికి మాత్రం వారికోజ్ వెయిన్స్లో రక్తం గడ్డ కట్టుకునే లక్షణాలు ఉంటాయి. అట్లా వారికోజ్ వెయిన్స్ గడ్డ కట్టుకుని కింద నుంచి పైకి ఈ 2-3% కింద నుంచి పైకి గడ్డెళ్ళే వాళ్ళు 0.5% నుంచి 1% వరకు మాత్రమే ఉంటారు.
1: డాక్టర్ గారు, ఎవరికి చూసినా మోకాళ్ళ నుంచి పాదం ఇక్కడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా, అక్కడ వరకే వస్తుందా, పైకి వెళ్ళదా, నడుముకు రాదా, పొట్టకు రాదా, ముఖానికి రాదా డాక్టర్ గారు?
0: ఎక్కడి నుంచి అన్నా రక్త ప్రసరణ కింద నుంచి పైకి వెళ్ళే భాగంలో లేదా చెడు రక్తనాళం ఏ ఆర్గాన్ నుంచి అన్నా గుండెకి వెళ్ళే మార్గంలో బ్లాకేజ్ ఉన్నప్పుడు అడ్డుపడినప్పుడు ఎక్కడన్నా శరీరంలో రక్తనాళాలు ఉబ్బి కనపడవచ్చు. బయటికి ఎక్కువ ఎక్కువ కనపడితే మనం వాటిని వారికోజ్ వెయిన్స్ అంటాం. అది కేవలం కాళ్ళలో మాత్రమే చూడగలుగుతాం. మెయిన్ మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే గజ్జల్లో ఉంటుంది. గజ్జల్లో ఈ బయట ఉండే చర్మం కింద ఉండే రక్తనాళం వెళ్ళి కండరాల లోపల ఉండే రక్తనాళాలను కలుస్తాయి. అక్కడ గేట్ ఏమన్నా డ్యామేజ్ అయితే మన బ్యారేజ్ గేట్ లాగా ఈ రక్తం వెళ్ళి దాంట్లోకి వెళ్ళగానే గేటు మూసుకుపోవాలి. ఆ గేట్లో ఏమన్నా డ్యామేజ్ వస్తే రక్తం అంతా వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చిన రక్తం మనకి ఉబ్బి అక్కడ రక్తనాళంలో కనపడుతూ ఉంటుంది. పొట్టలో కూడా ఉంటుంది వారికోజ్ వెయిన్స్, కాకపోతే వాటిని వారికోజ్ వెయిన్స్ అనడం ఇంకొక పేరుతో అంటాం. అవి లివర్ క్యాన్సర్లో మందు తీసుకుని లివర్ పాడైపోయిన వాళ్ళలో పొట్టలో కనపడుతూ ఉంటాయి. సో అది వేరే, కంప్లీట్గా ఇది వేరే.
1: సరే డాక్టర్ నందన్ గారు, వారికోజ్ వెయిన్స్ ఉబ్బి ఉంటాయి లేకపోతే వంకర్లు తిరిగి ఉంటాయి, మీరు చెప్పినట్టు ద్రాక్ష గుత్తులుగా ఉంటాయి, చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుందేమో, కానీ కలిగే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు చాలా అరుదుగా చెబుతారు కాళ్ళన్నీ లాక్కుపోతున్నాయి, నొప్పులుగా ఉంటున్నాయి, ఇబ్బంది పెడితేని తక్కువగా అంటుంటారు. మరి ఉన్నవాళ్ళందరూ అది చెప్పరే, ఏమిటి అసలు కలిగే ఇబ్బంది ఏంటి?
0: వారికోజ్ వెయిన్స్ దీర్ఘకాలికంగా మనం వదిలేసామంటే, ఎటువంటి వైద్యం తీసుకోకుండా ఏమి వదిలేసామంటే, చాలా కాలం నుంచి రక్తం అట్లాగే రక్తనాళాలలో పేరుకుపోయి ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న చర్మంలోకి కంటికి కనపడిన మోతాదులో రక్తం లీక్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి మడం చుట్టూతా నలుపు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లా దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేస్తే మడం చుట్టూతా నలుపు స్టార్ట్ అవుద్ది. మడం చుట్టూతా నలుపు స్టార్ట్ అయింది అంటే అక్కడ చర్మం పాడైపోయినట్టు అర్థం. సో దాని మీద స్లోగా గాయం స్టార్ట్ అవుద్ది. కొంతమందికి బయట నుంచి తగులుతుంది గాయం, ఆ గాయం మాందు. కొంతమందికి బయట నుంచి ఎటుగా తగలకుండానే ఆటోమేటిక్గా లోపల నుంచే గాయం పుట్టుకొస్తుంది.
1: ఇది అసలు ఎందుకు అంటే, ఇప్పుడు నాకు రాదే, ఆయనకు రాదే, మీకు రాదే, కొందరికే వస్తుంది ఎందుకు? అది వాళ్ళ శరీర తత్వం అనుకోవాలా, టెండెన్సీనా, ఏమైనా డెఫిషియన్సీలు ఉన్నాయా, లేకపోతే వంశపారంపర్యమా, తండ్రికి ఉంటే బిడ్డలకు వచ్చేస్తూ ఉండటం కూడా గమనించాం కొందరిలో, మీరు చెప్పండి డాక్టర్ గారు.
0: డెఫినెట్లీ అండి, వారికోజ్ వంశపారపరంగా కూడా వస్తాయి. నుంచినే ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్లో వారికోజ్ వెయిన్స్ మనం ఉంటుందని అనుకోలేము. నుంచి పనిచేసే ప్రతి టీచర్లో వారికోజ్ వెయిన్స్ ఉంటే మనం అనుకోం. కొంతమందికి బాడీ తత్వం అట్లా ఉంటుంది. వీటిలో ప్రధాన కారణం డెఫినెట్గా చెప్పాలంటే ఒబెసిటీ. లావుగా ఎక్కువగా ఉండే వాళ్ళలో వారికోజ్ వెయిన్స్ వచ్చే శాతం ఎక్కువ. దీనికి తోడు ఫ్యామిలీ హిస్టరీ, అంటే మన తండ్రి గారికో తల్లి గారికో తాతగారికో ఫ్యామిలీలో ఉంటే కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువ.
1: మరి ఏం చేయాలి డాక్టర్ గారు?
0: కొంతమందికి వారికోజ్ వెయిన్స్ మరీ దిట్టంగా ద్రాక్ష గుద్దులా కనపడి ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసలు ఎవరన్నా చూసి చెప్తే కానీ అలా పట్టించుకునే స్టేట్లో కూడా ఉండరు. వాళ్ళకైతే ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కంటికి కనపడకుండా ఎంతో కొంత చర్మానికి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి స్టాకింగ్స్ అంటామా, అన్ని డాక్టర్ గారిని కలిస్తే పరీక్ష చేసి ఎంత సివియర్గా ఉన్నాయో చూసి దాన్ని బట్టి సాక్స్లు అవి ఇస్తారు. అవి వేసుకుని ప్రశాంతంగా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమందికి బయట ఏం కనపడకుండా లోపల నొప్పులు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకు కూడా మనం స్కానింగ్ చేసి చూస్తాము. స్కానింగ్లో పెద్దగా ఇబ్బంది లేదు, చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉన్నాయంటే మందులు స్టాకింగ్స్తోనే చూస్తాము. మందులు స్టాకింగ్స్తో రక్తనాళాలు పెద్దగా బయట కనపడనప్పుడు 60-70% మందికి చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. నెల రూపులోనే వాళ్ళకి ఇబ్బందులన్నీ మాయమైపోతాయి, చాలా ప్రశాంతంగా ఉంటారు. అది కాకుండా డెఫినెట్గా మడం చుట్టూతో నలుపు అయిపోయింది, మడం చుట్టూతో గాయం అయింది అంటే మాత్రం డెఫినెట్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: ఏం స్కానింగ్లు, ఎక్స్రేనా, ఎంఆర్ఐయా, సిటీయా, పెథలాజికల్ కన్ఫర్మేషన్కి ఏమైనా పంపాలా, ఏం పరీక్షలు చేయించాలి డాక్టర్ గారు?
0: మనం సేమ్ పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటాం చూసారా, అట్లా కాళ్ళకి రక్తనాళాలకు చేసే స్కానింగ్ని కలర్ డాప్లర్ అంటాము. సో కలర్ డాప్లర్ పరీక్ష చేసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు గజ్జల భాగంలో చర్మం కింద ఉండే రక్తనాళాలు కండరాల లోపల ఉండే రక్తనాళంలో కలుస్తాయి. అక్కడ నిజంగా ఇందాక నేను చెప్పినట్టు గేట్ డ్యామేజ్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉందని తెలుసుకుంది. గేట్ డ్యామేజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్తో పని ఉండదు. గేట్ డ్యామేజ్లో కూడా స్టేజీలు ఉంటాయి, 1, 2, 3, 4 అని. 1, 2లో ఉన్న వాళ్ళకి మందులు సాక్సులతోనే మేనేజ్ చేసుకోవచ్చు జీవితాంతం.
1: చాలామంది ఏంటంటే ఈ సాక్సులు వేస్తే గాలి ఆడదు అని ఇబ్బందులు ఎక్కువగా వేయరు, మొదటి రోజు 2 రోజు వేస్తారు, తర్వాత తీసేస్తుంటారు. సరే డాక్టర్ గారు, ఆ గడ్డగట్టిన

0: తప్పదు అన్నారనుకోండి, ఏమిటి చేస్తారు సర్జరీ అంటే? వాటిని కట్ చేస్తారా, వెడల్పు చేస్తారా, రక్తం తోడేస్తారా, ఏం చేస్తారు?
1: ఫస్ట్ మనకు సర్జరీ చేయాలంటే ప్రతి వారికోజ్ వెయిన్కి సర్జరీ చేయం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 3-4 కారణాలు మాత్రమే ఉంటాయి. 1, సర్జరీ ఎవరికి చేస్తామంటే మరీ ద్రాక్ష గుత్తులాగా దిట్టంగా కనపడి కాలు కూడా లావైపోతుంది అనుకుంటే 1 వాళ్ళకి, 2 మెడం చుట్టూతా గాయం ఉన్న వాళ్ళకి, 3 మెడం చుట్టూతా నలుపు వచ్చేసిన వాళ్ళకి, 4 ఇట్లా దిట్టంగా ఉన్న వారికోజ్ వెయిన్స్ ఏనాడన్నా పగిలి అక్కడ నుంచి బ్లీడింగ్ అంటే రక్తస్రావం విపరీతంగా అయితే వాళ్ళకి మాత్రమే మనం ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ అంటే పూర్వకాలంలో గజ్జల్లో ఘాటు పెట్టి డ్యామేజ్ అయిన రక్తనాళం మొత్తం బయటికి తీసేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఒక చిన్న సూది ద్వారా, సూది మోకాలు భాగంలో మనం రక్తనాళంలోకి సూది పెట్టి దాంట్లోకి లేజర్ అంటాం, లేజర్ ఫైబర్ పెట్టుకుని పాడైపోయిన రక్తనాళం అయితే ఏదైతే ఉందో అది పైనుంచి కింద వరకు కాల్చుకుంటూ వచ్చేస్తాం.
0: లేజర్ విధానంతో కూడా దాన్ని,
1: లేజర్ విధానంతో కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
0: మరి ఈ సర్జరీ చేసేస్తే ఏదైతే ఇప్పుడు ప్రొసీజర్, అది లేజర్ విధానం కానీ మీరు చెప్పిన విధంగా చేసేసారనుకోండి, ఇక పూర్తిగా నయం అయిపోయినట్టేనా, మళ్ళీ తిరగబెట్టదా, రికరెన్స్ అంటుంటారు, ఆ ఇబ్బంది ఉండదా?
1: పూర్తిగా నయం అయిపోతాయి అనే మాట అపోహ మాత్రమే. డెఫినెట్లీ ఒకసారి వారికోజ్ వెయిన్ సర్జరీ అయిన తర్వాత కింద నుంచి పైకి రక్తస్రావం వెళ్ళటానికి మన శరీరం ఆటోమేటిక్గా కొత్త కొత్త చిన్న చిన్న రక్తనాళాలు పుట్టించుకుంటానే ఉంటుంది, ఎంతో కొంత రక్తనాళాలు కనపడతానే ఉంటాయి. 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఏ రక్తనాళం అయితే మూసేస్తామో లేజర్ ద్వారా మళ్ళీ ఆ రక్తనాళం ఓపెన్ అయ్యే ఛాన్స్ చాలా చాలా చాలా తక్కువ.
0: చేయించుకున్న తర్వాత జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా?
1: అసలు బాడీ మీద ఒక కుట్టు కూడా ఉండదండి, ఈ పేషెంట్కి ఆపరేషన్ అయిందని కూడా తెలియదు. జస్ట్ ఒక సూది, చేతికి ఇంజెక్షన్ పెట్టుకోవడానికి సూది ఎట్లా చేయించుకుంటాము, కాళ్ళకి ఇంజెక్షన్ పెట్టినట్టు ఆ సూది ఒకటి, ఆ సూది బెజ్జం మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ కూడా వెన్నుకు మత్తిచ్చి చేసే రోజులు కూడా కాదు ఇవి, డైరెక్ట్గా అక్కడే లోకల్ ఎనెస్థీషియా అంటాం, అక్కడ వరకు మాత్రమే మత్తిచ్చి చేసేసుకోవచ్చు. ఆపరేషన్ అయిన తర్వాత గంటకే పేషెంట్ నడిపిస్తాం.
0: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ నందన్ గారు, ఇవాళ రోజున ప్రతి 10 మందిలో కూడా కనీసం తక్కువలో తక్కువ 6-7 ఈ మధుమేహం, డయాబెటీస్ లేదా షుగర్ అనేటువంటి సమస్య, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అనే ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు, మనందరికీ తెలిసిందే ఇది. ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అంటే కంట్రోల్లో ఉన్నవాళ్ళు, కంట్రోల్ లేనటువంటి వాళ్ళు మందులు వాడుతూనే ఉంటారు, వీళ్ళకి ఈ సివియారిటీ ఉండి ఉంటే, ఏదైతే వెరికోస్ వైన్స్ అనేటువంటి ఎక్కువ తీవ్రంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే సర్జరీ చేయించుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేస్తారు?
1: షుగర్ ఉన్నా లేకపోయినా ఎటువంటి వాళ్ళకైనా ఈ కాలంలో ఓపెన్ సర్జరీ అనేది చాలా చాలా రేర్, తప్పని ఎక్కడో 100లో 1-2 తప్పని వాటికి మాత్రమే ఓపెన్ సర్జరీ చేస్తాము. సో షుగర్ ఉన్నా లేకపోయినా డెఫినెట్లీ లేజర్ ద్వారానే ట్రీట్మెంట్ ఉంటుంది అందరికీ. కొంతమందికి 1-2 సూదులు కూడా భరించిన వాళ్ళు, కొత్తగా గ్లూ థెరపీ అని వచ్చింది, అదైతే ఒక సూది నొప్పి కూడా తెలియదు వాళ్ళకి, ఒక సూది కూడా లేకుండా పైనుంచి కింద దాకా వెరికోజ్ వెయిన్స్ మూసేసి వచ్చేయచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే గబుక్కున గాయాలు అయినాయి అంటే, ఇందాక మనం చెప్పినట్టు వెరికోజ్ వెయిన్స్కి మెడల్ చుట్టూతో గాయాలు అయిందంటే, మామూలు వాళ్ళకైతే 4 రోజుల్లో మానితే వాళ్ళకి 5-6 నెలలు పడుతుంది. ఈ క్రమంలో మళ్ళీ షుగర్ కంట్రోల్ లేకుండా గాయం ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళు కూడా పోయే ప్రమాదం ఉంది.
0: రకరకాల కార్మికులు ఉంటారు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు, అసంఘటిత కార్మికులు, ముఠా మేస్తులు, ఇంకా బరువులు ఎత్తేటువంటి వాళ్ళు, ఎన్నో రకాల కార్మికులు మన నిత్య జీవితంలో ఉంటారండి. వీళ్ళల్లో కూడా ఈ ఎక్కువ నిలబడి, మీరు ఇందాకే చెప్పారు రోజులో ఎక్కువ సమయం నిలబడి ఉండేటువంటి వాళ్లకు వచ్చే అవకాశం ఉందండి అన్నారు, కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కార్మికుల్లో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మధ్య మధ్యలో ఏమైనా రెస్ట్ తీసుకోవాలనా, ఒక గంట పని చేసుకున్న తర్వాత కూర్చోవాలా, కొంత రిలీఫ్ ఏమైనా ఉంటుందా, వాళ్ళ కొద్దిగా సూచనలు చెప్పండి.
1: వారికోజ్ వెయిన్స్ ముందు రాకుండా ఉండడానికి కొన్ని చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలని చేసుకోవాలి. రాకుండా ఉండడానికి ప్రత్యేకించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ వచ్చే లక్షణం తత్వం ఉంది అంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఒకవేళ వచ్చిన తర్వాత వాటి వల్ల ఇబ్బందులు రాకుండా లేదా నొప్పులు బాధలు భరించకుండా ఎట్లా కాపాడుకోవాలి అంటే, మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ప్రదేశంలో 1.5 గంటల కంటే ఎక్కువసేపు కూర్చోకూడదు, ఒకటే ప్రదేశంలో 1.5 గంటల కంటే ఎక్కువసేపు నుంచోకూడదు. ఒక 1.5 గంట కూర్చుని ఒకటే చోట పని చేయాల్సి వస్తే 5 నిమిషాలు ఇటు అటు నడిచి కూర్చోవాలి. 1.5 గంట సేపు నుంచోవాల్సి వస్తే 5 నిమిషాలు కూర్చుని మళ్ళీ నుంచోవాలి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎక్కువ అంటే ఓకే 4-5 లీటర్లని కాదు, మీ బాడీకి తగిన 3-3.5 లీటర్లు. బాడీలో డీహైడ్రేషన్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ రక్తనాళాల్లో గడ్డలు కట్టుకునే లక్షణం అంత ఎక్కువ ఉంటుంది, మళ్ళీ పిక్కలు పట్టేసే లక్షణం అంత ఎక్కువ ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా కాలు ఒక దిండు ఎత్తులో పెట్టుకుని పడుకోవాలి. ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్టాకింగ్స్, పొద్దు నుంచి సాయంత్రం వరకు సాక్స్లు వేసుకున్నామంటే ఇవాళ మీ వారికోజ్ గురించి ఏ స్టేజ్లో అయితే ఉందో 1 సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత

0: కానీ మూడేళ్ళ తర్వాత కానీ దాదాపు అదే స్టేజ్లో ఉంటుంది, పెరిగే అవకాశం తక్కువ, చాలా తక్కువ.
1: ఆ సాక్స్లు లేదా స్టాకింగ్స్ అనేవి పగలు నిలబడి ఉన్నప్పుడు వేసుకుంటే మంచిదా, రాత్రి పడుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చా?
0: మనం నిలబడి ఎక్కువసేపు ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు మాత్రమే స్టాకింగ్స్ ఉంటే చాలు. టీచర్లు అనుకోండి పొద్దు నుంచి సాయంత్రం వరకు వేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తీసేయచ్చు.
1: మనం ఎందుకు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అనుకుందాం, వాళ్ళకి ఈ ఏదైనా ఈ కార్మికులు లాంటి వాళ్ళు ఎక్కువ నిలబడి పనిచేసేటువంటి కార్మికులు పరిశ్రమలోనో ఒక యంత్రం దగ్గర చేసేటప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆయన కాలుకో పాదానికో గాయం అయ్యింది. షుగర్ ఉంటేనే గాయం వెంటనే నయం అవ్వదు, చాలా జాగ్రత్తగా ఉండాలంటారు, పాదాలని కాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వెరికోస్ వైన్స్ కూడా ఉండి ఉంటే మీలాంటి వాస్కులర్ సర్జన్లు ఆ డయాబెటిక్ ఫుట్ కేర్ అనేది అంటుంటారు, ఆ పాదానిని నష్టం జరగకుండా. కొంతమంది చెబుతూ ఉంటారు అది నిర్లక్ష్యం చేస్తే కాలు లేదా పాదం తీసేయాల్సి వస్తుంది, యాంప్టేషన్ చేశారండి ఇలా అంటుంటారు. అంత పరిస్థితి లేకుండా దాన్ని సేవ్ చేయొచ్చా?
0: తప్పకుండా అండి. షుగర్ ఉన్న వాళ్ళలో గాయం వచ్చింది అంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని వెళ్ళి వాస్కులర్ సర్జన్ని కలవటం. ముందు మేము చూస్తాము అసలు ఆ కాళ్ళలో సరిపడా రక్త ప్రసరణ ఉందా అని. సరిగ్గా రక్త ప్రసరణ ఉంది అంటే మనం అక్కడ దాకా ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి యాంటీబయాటిక్ అక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా రక్త ప్రసరణ కావాల్సిందే. సో రక్త ప్రసరణ బాడీలో లేదు అనుకుంటే ఆ పుండు మానే అవకాశం చాలా చాలా తక్కువ. దానికి తోడు షుగర్ కంట్రోల్ ఉండదు, సో కాళ్ళు వేళ్ళు పోయే అవకాశం ఉంటుంది. ఒకసారి వాస్కులర్ సర్జన్ని కలిశారు అంటే కాళ్ళలో రక్త ప్రసరణ ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు ఉందని ఒక యాంజియోగ్రామ్ తీసుకుంటే తెలుస్తుంది మనకి. సేమ్ హార్ట్కి యాంజియోగ్రామ్ తీసుకున్నట్టే కాళ్ళకి యాంజియోగ్రామ్ తీసుకుంటాము. ఎక్కడ బ్లాక్ ఉంది, నిజంగా బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఆ బ్లాక్స్కి మనం ఏమైనా చేయగలవా అనేది ఆ స్కాన్లో తెలుస్తుంది మనకి. హార్ట్లో స్టంట్ పెట్టినట్టే కాళ్ళలో కూడా స్టంట్ పెట్టి రక్త ప్రసరణ మామూలు చేయగలుగుతాము. స్టంట్ పెట్టే అవకాశం లేనప్పుడు హార్ట్కి బైపాస్ చేసినట్టే కాళ్ళలో కూడా బైపాస్ సర్జరీ చేసి రక్త ప్రసరణ పెంచుతాము. ఒకసారి రక్త ప్రసరణ పెరిగింది అనుకుంటే డెఫినెట్లీగా ఆ గాయం మానుతుందండి, కాలు తీయకుండా మనిషిని కాపాడుకోవచ్చు మనం.
1: రక్తనాళం అది కాలుకు కానీ చెయ్యికి కానీ ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ రక్తనాళాలను అక్కడ సర్జరీ అంటే శస్త్రచికిత్స అంటే కోత కుట్లు లాంటివి అంటుంటారు, కట్ చేస్తారా లేదా డ్యామేజ్ అయినటువంటి రక్తనాళాన్ని జాయింట్ చేస్తారా మీ వాస్కులర్ సర్జన్లు డాక్టర్ గారు?
0: కొంతమందికి ట్రామా అంటాము అంటే యాక్సిడెంట్లు అయ్యి రక్తనాళాలు కట్ అయిపోవటం ఇవన్నీ జరుగుతాయి. కొంతమంది చేతిలో కట్ అవుతాయి, కొంతమంది కాళ్ళలో కట్ అవుతాయి. వాళ్ళకి ఏం చేస్తామంటే కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాలు, ఇప్పుడు దాకా మనం ఏ వ్యారికోజ్ వెయిన్స్ అనుకుంటున్నాము, ఆ రక్తనాళాన్నే తీసి దీనికి దానికి మధ్యలో బైపాస్ ఒక వారధిలాగా జాయిన్ చేస్తాము. ఎందుకంటే కింద వరకు రక్త ప్రసరణ పోతుంది కాబట్టి కాలు బతికించడానికి. ఈ మధ్యనే ఒక రీసెంట్గా ఆపరేషన్ చేశాము. అమరావతిలో స్టూడెంట్, తను ఇంజనీరింగ్ స్టూడెంట్, 18 ఏళ్ళు అతను, కట్టమే నుంచి కింద పడిపోయాడు, మోకాలు ఇరిగి కిందకు వచ్చి కిందకి సప్లై చేసే రక్తనాళం కట్ అయిపోయింది పేషెంట్కి. 6 గంటల తర్వాత వచ్చారు. మామూలుగా ఇటువంటి ఆపరేషన్ 6 గంటల లోపల చేస్తే చాలా బాగుంటుంది రిజల్ట్. 6 గంటల తర్వాత పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. అయినా సరే ఫాస్ట్గా యాంజియోగ్రామ్ తీసుకుని బ్లాక్ అయింది గుర్తించి పేషెంట్ని తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్కి అవతల కాలు ఉన్న రక్తనాళం తీసి అవతల కాలికి వేసుకుని బైపాస్ సర్జరీ చేసి ఇవాళ పేషెంట్ నడుస్తా కూడా ఓపీడీకి వచ్చారు ఈ మధ్యన.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వేమూరి నందన్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు కార్మికుల్లో వెరికోస్ వెయిన్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ నందన్ వేమూరి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ కె రవికిరణ్ గారి స్వీయ కవిత వింటారు.
3: కవిత శీర్షిక కర్షక కన్నుల కాంతి సంక్రాంతి. మనిషి జీవితంలో తారసపడే కార్మిక శ్రామిక సోదరులెందరున్నా వీరందరికీ తాతొకడున్నాడు, అతడే కర్షకుడు. దేశాన్ని శత్రుదాడుల నుంచి కాపాడేది సైనికుడు, దేశ ప్రజ ఆకలి బాధని బాపేవాడు కర్షకుడు. వెళ్ళొద్దాం రండి పల్లెకి, చూసొద్దాం ఈ తాతని. కతిపయ దినములలో దినకరుడు మకర రాశిలో ప్రవేశం, అదే మకర సంక్రమణం. ఈ ఆధునిక కాలంలో కూడా పలుకుబడిని కోల్పోని సనాతని తెలుగు భాషని బతికించే పంచాంగపు పలుకులివి. పల్లీయుల వాడుక భాషలో అవి సంకురాత్రి పెద్ద పండుగ. మనిషి మనుగడకు ఆలంబనమైన ప్రకృతికి విఘ్నతతో తరచూ కృతజ్ఞత తెలపడమే పండుగ. దైవాన్ని ప్రకృతిని ఆశ్రిత జనాన్ని సంతోష పెట్టడమే పండుగ పరమార్థం.

0: ఆరు నెలలు పడ్డ కష్టం బస్తాలకెత్తి గాదికి చేర్చిన బండి చక్రం, ఆనంద పరవశమైన కర్షక నేత్రం, ఎడ్లకు నాగలికి చేస్తుంది పూజా పునస్కారం. చేతులు రెండు కలిస్తే చప్పట్లు, కొన్ని జతల చేతులు చేరితే ఇక సందడులు సరదాలు ఆనంద ప్రవాహాల పరవళ్ళు. అతి కష్టంగా 10 మందిని కలిపేది ఇంటి పండుగ, అతి ఇష్టంగా ఊరంతా కలిసేది సంక్రాంతి పండుగ. మనుషుల్లో ఉత్సాహాన్ని నింపేది, మనసుల్లో 10 కాలాల పాటు దాన్ని నిలిపేది ఈ పండుగే. నగరాలంటే మరెక్కడి నుంచో ఊడిపడ్డవి కావు. పల్లెలే తాతలుగా, పట్టణాలు నగరాలు కొడుకులు మనవళ్ళుగా, పల్లె సీమకివి వారసులు. తాతగారి ఊరని కాబోలు మనవడు మనవరాళ్లకి ఊరుతుంది పొంగుకొస్తుంది అభిమానం. తాత బొంగమీసాలపై వాళ్లకు పుట్టేను చిలిపితనం, వాళ్లపై తాతయ్యకి ఉబుకుతుంది వాత్సల్యం. తెల్లవారుజామున చిక్కని చలిలో చుట్టూ చేరి చలి కాచుకోవడమే కాదు, మీ మధ్యనున్న వైరుధ్య భావాలను కూడా పనికిరాని చెక్కల వలె తన మంటల భగభగల్లో ముగ్గి చేయమని రగిలే భోగిమంటలిచ్చే సందేశం. పశువని చులకన వద్దు, పరమశివుని వాహనమది. జీవితంలో నిజమైన చేదోడు మనిషికి. కనుకనే వచ్చింది గంగిరెద్దనే సంప్రదాయం. పాలసముద్రాన్ని తెచ్చి వంటింట్లో నిలిపి తల్లి పాలకు సాటికాగల పాలనిచ్చి గోమాతలకు సబబు పసుపు కుంకుమ పూజలు. జీవిత గమనంలో ఆటుపోటులు సహజమని, ఉదాహరణ తామేనని స్ఫూర్తినిస్తూ ఎగిరే పతంగులు, దంతసిరి ఉన్న నోళ్లకే చెరకు గడలు, చిన్నారులకు ఆశీస్సుల వర్షంలో భోగిపండ్లయ్యే రేగుపండ్లు, వాకిళ్లలో రంగుల రంగవల్లులు, ముగ్గుల మధ్యలో సిగలో పూలతో గొబ్బెమ్మలు, అటుపై రథసప్తమికి నైవేద్యం తయారీకి ఇంధనమవుతాయి అగ్గికి. కోడిపుంజల పందాలు గుర్తు చేస్తాయి పౌరుష ప్రతాపాల వెనుకటి గాథలు. మూగజీవాలకు ప్రాణహాని లేని పందాలైతే మేలు మేలు. సంస్కృతి సంప్రదాయాలకు హస్తకళా నైపుణ్యాలకు నిలువెత్తు గోపురాలు మన బొమ్మల కొలువులు. కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలు, పిండి వంటలు, బావమరది బావగారి జట్టుగా బావమరదళ్ళ ఆటలు చెలక్తులు, కాంతుడి చిలిపిచూపులు, కాంతల మదికి పులకింతలు, చిన్నవాళ్ల కేరింతలు, పెద్దవాళ్ల అదిలింతలు, అందరికీ అన్నీ అమరుస్తూ అందర్నీ చూస్తూ ఆకలి మర్చిపోయే అత్తలు, మళ్ళీ పండక్కి నవదంపతులెవరన్న ఆరాలు, సన్నాహ శ్రీకారాలు, సంప్రదింపులు, పాదాభివందనాలు, శతమానం భవతి అని దీవెనలు, వీడ్కోళ్ళు, ఆడవాళ్ల ఆనంద బాష్పాలు, గుంభనగా కళ్ళొత్తుకునే మగవాళ్ళు, వచ్చే ఏడాది కోసం ఎదురుచూపులు, మన సంక్రాంతి ముచ్చట్లు. జయహో కర్షక, నీకు సాటి ఎవరిక.
1: మీరింతవరకు శ్రీ కె రవికిరణ్ గారి స్వీయ కవిత విన్నారు.
2: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: రుచులు అందరిది ఒకటే వాణి ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164. మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. గబ్బర్ సింగ్ చిత్రానికి కార్తీక్, శ్వేతామోహన్ పాడిన పాట, గీతరచన భాస్కర భట్ల రవికుమార్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. వార్తల వివరాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జలవనరుల క్యాలెండర్కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకురావాలని సూచించారు. రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరగనున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో మంత్రి చర్చిస్తారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులతో కూడా మంత్రి లోకేష్ సమావేశమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్టంలో ఐటీ రంగ అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ, నూతన ప్రాజెక్టులపై చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల సురక్షిత దర్శనం కోసం భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈ రోజు మేము అందరం కూడా చూసుకుంటాం.
0: ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ, దేశ నీటిపారుదల రంగంలో కేఎల్రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హీరాకూడ్, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికులు కేఎల్రావు అని మంత్రి పేర్కొంటూ,
2: కేఎల్రావు గారి వర్ధంతిని ఈరోజు ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరేట్లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ కానీ, ఒక నాగార్జున సాగర్ కానీ, ఒక శ్రీశైలం కానీ, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మాణంలో కేఎల్రావు గారు ప్రతిపాదించారు అని అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్రావు ఆశించినటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0: రెడ్డి గారు కూడా మరి ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉంది.
1: అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దేశాల సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడి భావితరాలకు అపురూపమైన విజ్ఞానాన్ని అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించి వాటిని మరింత ప్రోత్సహించే ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మ్యూజియాల్లో పలు ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ ఏపీటీడీసీ చైర్మన్ ఎన్ బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా విజయవాడ బాపు మ్యూజియంలో నిర్వహించిన మ్యూజియం డే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ చరిత్రకు బాపు మ్యూజియం స్మారక చిహ్నమని అన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మహాత్మాగాంధీజీకి జాతీయ పతాకాన్ని అందించిన చారిత్రక ప్రదేశంగా ఈ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే నిలయాలు పురావస్తు ప్రదర్శనశాలని అన్నారు. మ్యూజియాల చారిత్రక ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ
2: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల భాగంగా ఈరోజు బాపు మ్యూజియం నుంచి ముగల్రాజ్పురం కేవ్ వరకు 5K వాక్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఈవెంట్. పెయింట్స్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది, పురాతత్వం నుంచి వచ్చిన వస్తువులు ఉంటాయో ఆర్టిఫాక్ట్స్ దాని డిస్ప్లే కూడా ఉంటుంది. అక్కడికి చాలా మంది ఇంటలెక్చువల్స్ వస్తున్నారు. ఇది ఈవినింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది అయిన తర్వాత విజయవాడ మున్సిపాలిటీ స్టేడియం లో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కార్యక్రమం చేయడం జరుగుతుంది.
1: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతమున్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించేందుకు సంబంధించిన ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు ఈరోజు విడుదల చేశారు. కర్నూలులోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకుని ముసాయిదా రూపొందించినట్లు వివరించారు. ముసాయిదా ప్రతులపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోపు వ్రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా జన్ భాగీదారీ జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో ఉన్న 333 గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకార సేవల టికెట్లు విడుదల చేయనుండగా అదే రోజు మధ్యాహ్నం వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల ప్రాధాన్యతే భక్తుల భద్రతే ప్రధాన

లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వడితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన
1: మార్చండి, మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి, మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: వనితవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉపాధి మార్గంగా కాగితంతో కళాకృతుల తయారీ, ఈ దీని గురించి శ్రీమతి ఎం రజని గారితో పరిచయం వింటారు.
4: మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో కళలకు ప్రత్యేక స్థానం ఉంది. కుంచెతో బొమ్మను గీసి రంగులు అద్దితే అది చిత్రకళ. రాయితో లేదా మట్టితో శిల్పం తయారు చేస్తే అది శిల్పకళ. ఇలా వివిధ రకాల కళల్లో కళాకృతుల నైపుణ్యాన్ని బట్టి వారి కళలను మెచ్చుకుంటాం. అలాగే కాగితంతో కళాకృతులను ఎలా తయారు చేస్తారు, వాటి ప్రత్యేకత ఏమిటి, దీనివల్ల ఉపాధి మార్గాలు ఎలా ఉంటాయి, ఈరోజు మన స్టూడియోస్కి ఎం రజనీ గారు వచ్చారు. వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు.
5: నమస్తే అండి.
4: ఇప్పుడు మనకు గల కళలని చిత్రకళ అని, శిల్పకళలని, ఇలా వివిధ రకాల కళలున్నాయి కదండి, మరి ఈ కాగితం కళాకృతులను ఎలా తయారు చేయాలి అనిపించింది మీకు?
5: నాకు ముందు నుంచి కళలంటే ఇంట్రెస్ట్ అండి. పేపర్స్తో ముందు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నాను. ఇంట్లో కూడా వేస్ట్ పేపర్తో, వేస్ట్ మెటీరియల్తో కూడా నేను ఫ్లవర్స్ చేసి ఇంట్లో డెకరేట్ చేసుకునేదాన్ని. 7 ఏళ్ల క్రితం నేను ఒక బుక్లో చూశాను, పేపర్ క్విల్లింగ్ అనే ఆర్ట్ చూశాను. అందులో ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఈ ఆర్ట్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందనమాట. వాటినే నేను చిన్న చిన్న ఫ్లవర్స్ నుంచి ఒక పెటల్ తయారీ చూసాను నేను. దాన్ని నేను డెవలప్ చేసుకుని చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ అట్లా, ఇప్పుడు ఏంటంటే దేవుడి బొమ్మలు, సీనరీస్ అన్ని చేస్తాను.
4: గిఫ్ట్గా ఎవరికైనా ఇచ్చేవాళ్ళా?
5: చిన్న చిన్న కార్డ్స్ చేసి గిఫ్ట్స్ ఇవ్వడం అట్లా, నా పరిధిలో ఏంటంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లానే ఇచ్చేదాన్ని. ప్రశంసలు వచ్చేవి, చాలా బాగా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, అది ఇదని అడిగేవాళ్ళు, నాకు నేర్పించమని అడిగేవాళ్ళు. ఇదేమైందంటే అమ్మగారి ఊరు మచిలీపట్నం మేడం. మచిలీపట్నంలో పట్టాభి ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడున్న స్టూడెంట్స్కి, అక్కడ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు ఫ్రీగా నేర్పిస్తారు. వాళ్ళు ఏంటంటే అక్కడ మిషన్, పీటీషన్ కోర్సు, ఇట్లాగా మగ్గం వర్క్, పెయింటింగ్, ఇవన్నీ ఉంటాయి. నా ఫ్రేమ్ అక్కడికి ఎలాగో వెళ్ళింది సార్కి. డైరెక్టర్ సార్ ఉన్నారు, ఆయన నిజంగా చాలా మంచి మనిషి. ఆయన చూసారనమాట నా ఆర్ట్ చూసారు. ఆయన వెంటనే నన్ను అక్కడికి పిలిపించి ఏమేం చేసావో చూపించమ్మా అంటే చూపిస్తే, ఆయన ఏంటంటే ఆ బ్యాంకర్స్ అందరికి ఎక్కడ మీటింగ్ జరిగినా సరే, విజయవాడ జరిగినా సరే, ఆయన నాకు కాంటాక్ట్ చేసి నన్ను అక్కడ పిలిపించి ఆ ఫ్రేమ్స్ అని వాళ్ళకి చూపించి నన్ను కొంచెం కొంచెం అట్లా ఎంకరేజ్ చేశారు. నేనేంటంటే హాబీగా చేసుకునేదేం కాస్త సేల్ దాకా వచ్చాను. మొత్తం ఆ సార్ ఇదే వల్ల
4: బాగుంది. ఇప్పుడు ఈ కాగితంతో తయారు చేసే కళాకృతులకి మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక్కడే దొరుకుతుందా?
5: ఇక్కడే దొరుకుతుంది, ఇక్కడే దొరుకుతుంది. A4 షీట్స్ లోనే కలర్ షీట్స్ దొరికితే, అందులో కొంచెం క్వాలిటీ పేపర్ తీసుకుంటే గనక మనకి బాగుంది.
4: ఈ కాగితం మందం పొడవు అది ఎలా ఉంటుందండి?
5: థిక్నెస్ ఏంటంటే 3 mm 5 mm సరిపోతుంది, 7 mm 3 ఉంటాయి. అదేంటంటే మన ఫ్లవర్ సైజ్ని బట్టి 10 mm దగ్గర నుంచి తీసుకోవచ్చు. వేస్ట్ పేపర్స్ అయినా సరిపోతాయి మేడం, న్యూస్ పేపర్స్ తో కూడా బుట్టలు చేయొచ్చు.
4: అంటే ఇప్పుడు మీరు తయారు చేసేదానికి ప్రత్యేకమైన కాగితం అని వేరే ఏదో ఉండదా?
5: ఏమీ లేదు,
4: మామూలుగా A4 షీట్స్ తో
5: కొంచెం క్వాలిటీ పేపర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 3 mm 5 mm కటింగ్ చేసి కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి.
4: ఇప్పుడు ఈ కాగితంతో మీరు ఏమేమి తయారు చేశారండి?
5: దేవుడి బొమ్మలు చేస్తాను మేడం. అందులో బాలాజీ, వినాయకుడు, అమ్మవారు, జీసస్, బాబా, పద్మనాభ స్వామి అన్ని వచ్చాయి. ఇంకా సీనరీస్, నెమళ్ళు, బర్డ్స్, రకరకాల డిజైన్స్, ఫ్లవర్ తోనే డిజైన్స్, రకరకాల మోడల్స్.
4: మీకు బాగా సేల్ అవుతాయి అంటే ఫెస్టివల్స్ అప్పుడు సేల్ అవుతాయేమో కదా?
5: ఫెస్టివల్స్ అప్పుడు ఒకటిను, ఎగ్జిబిషన్స్ అప్పుడు స్టాల్స్ ఇస్తారు. DCH లో నాకు లైసెన్స్ ఉంది, నబార్డ్, మెప్మా తరపు నాకు స్టాల్స్ ఇస్తారు, ఇప్పుడు పెడతాము. బ్యాంకర్స్ కూడా నాకు ఇన్ని ఆర్డర్స్ కావాలని తీసుకుంటారు. రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు కూడా ఏమైనా ఫంక్షన్స్ కి వెళ్తా కూడా ఇవేంటి స్పెషల్ గా ఉంటాయి, బయట కూడా దొరకవు. వాళ్ళు ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఫోటో ఇచ్చి కూడా మధ్యలో ఫోటో పెట్టి కార్నర్స్ లో డిజైన్ చేసి ఇవ్వటం, నేమ్స్ కూడా నేను క్విల్లింగ్ తో చేయగలను అలా కూడా చేయిస్తున్నారు. గ్రీటింగ్ కార్డ్స్ ఇట్లా వాళ్ళే వచ్చి తీసుకుని లేకపోతే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుని తీసుకుంటారు మేడం.
4: ఇప్పుడు మీరు నాబార్డు, డిసిహెచ్ మెప్మా ఇవన్నీ అన్నారు కదా ఈ సంస్థలు, మీరు అక్కడ క్లాసులు చెప్తారా?
5: నాబార్డ్ తరపు క్లాసెస్ చెప్తానండి. ఇప్పుడు ఉయ్యూరు, ఆకునూరు ఇట్లా ఆ పరిధిలోనే మొన్నే 2 మంత్స్ చెప్పొచ్చాను. వాళ్ళు ఏంటంటే నాబార్డ్ తరపు వాళ్లే మెటీరియల్ ఫ్రీగా ఇచ్చి వాళ్లే ఫ్రీ కోర్స్ ఇప్పిస్తారు అక్కడున్న ఆడవాళ్ళకి.
4: ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నాబార్డ్ గానీ, డిసిహెచ్ మెప్మా ఈ సంస్థలన్నీ ఉచితంగా నేర్పిస్తున్నారా?
5: నేర్పిస్తున్నారు.
4: ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఎంత కాలం పట్టిందండి? అంటే చిన్న గ్రీటింగ్ కార్డ్ నుంచి అమ్మవారి ఫోటో గానీ ఏదైనా అంతవరకు నేర్చుకోవాలంటే సుమారుగా ఎంత కాలం పట్టింది?
5: 2-3 మంత్స్ సరిపోతుంది. మామూలుగా నేర్చుకోవాలంటే ఏదైనా ప్రాక్టీస్ లోనే రావాలి, శ్రద్ధ కావాలి, ఓర్పు కావాలి. ఇదేంటంటే చిన్న పని, చిన్న చిన్నవి అన్ని చేసుకుని చేస్తేనే పెద్ద సీనరీ తయారవుతుంది. అంతవరకు ఓర్పు కావాలి, ముందు క్రియేటివిటీ కావాలి, సాధించాలనే పట్టుదల కావాలి.
4: ఇప్పుడు మీరు ఒక అమ్మవారి ఫోటో చేయాలి, ఏమేమి సామాగ్రి కావాలి వాటికి?
5: క్విల్లింగ్ పేపర్ ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది. క్విల్లింగ్ పేపర్ ఒకటి అవసరం అవుతుంది. నీడిల్, క్విల్లింగ్ నీడిల్ అంటే బయట దొరుకుతుంది. ఫెవికాల్, బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక షీట్, 12x18 షీట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి మెటీరియల్ అంటే పెద్దగా ఖర్చు ఏమి ఉండదు. ఇదేంటంటే చేతి వర్క్, దానికి వేసుకుంటాం మనం. మెటీరియల్కి పెద్ద ఖర్చు ఉండదు.
4: తయారు చేస్తున్న ఈ కళాకృతులను మార్కెటింగ్ ఎలా చేస్తారు, అమ్మకాలవి ఎలా ఉంటాయి?
5: మార్కెటింగ్ బాగుంది. ఎగ్జిబిషన్స్ అప్పుడు పెడతాము, రెస్పాండ్ బాగుంటుంది, ఫ్రేమ్స్ కూడా బాగా వెళ్తాయి. ఇంకా మేమందరం ఏంటంటే మెయిన్ ఎగ్జిబిషన్స్ ఈ బ్యాంకుల నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి, వాటికి చేయటంతోనే నాకు టైం సరిపోతుంది.
4: డ్వాక్రా సంఘాలలో స్టాల్స్ పెడుతున్నారా?
5: పెడుతున్నామండి. మెప్మా తరపు మొన్న పీడబ్ల్యూడి గ్రౌండ్ లో పెట్టాము దసరాకి. నెక్స్ట్ వైజాగ్ అంటున్నారు.
4: అంటే ఇక్కడ మీరు తయారు చేసిన వాటన్నిటిని తీసుకెళ్లి అక్కడ పెట్టడం?
5: అక్కడ పెడతామండి. 10 డేస్ అలా ఉంటాయి. సేల్ బాగుంది, రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది.
4: ఇప్పటి వరకు సుమారుగా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారండి మీరు?
5: ఒక 10 ఇచ్చింటానండి. 10 ప్రదర్శనలు ఇచ్చింటాను.
4: అంటే ఒక విజయవాడలోనే కాకుండా
5: బయట కూడా ఇచ్చాము.
4: ఇప్పుడు ఒక వస్తువు తయారీ అయ్యాక దాన్ని మార్కెట్ లోకి తీసుకెళ్తారు, మీకు దాని మీద లాభం అది ఎంత ఉంటుందండి సుమారుగా?
5: సుమారుగా అంటే లాభం పర్వాలేదండి. మెటీరియల్కి పెద్ద ఖర్చు అవ్వదు.
4: ఎక్కువ శ్రమ,
5: శ్రమనే చూసుకోవాలి. ఇప్పుడు 10 రోజులు అనుకోండి, అట్లాగా ఒక రోజుకి ఇంతని వేసుకుని అట్లా దీనికి ఇంత, దానికి ఫ్రేమ్కి మన శ్రమకి వేసుకొని.
4: ఇప్పుడు తయారు చేసిన దానికి ఫ్రేమ్ కూడా మీరే చేసేస్తారా?
5: ముందు బయట ఇచ్చేవాళ్ళం అండి. బయట చాలా ఎక్కువ అవుతుంది, చేసిన దానికన్నా తనకి ఎక్కువ వెళ్తున్నాయి, ఫ్రేమ్కి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అలానే బ్యాంకు నుంచి కొంచెం అమౌంట్ నేను లోన్గా తీసుకుని నేనే ఫ్రేమింగ్ అన్ని మేము తయారు చేసి పెట్టుకుని ఈ 10-20 అయిన తర్వాత బయట నుంచి ఫ్రేమ్ చేసి అతను తెచ్చుకుని 2 డేస్ అయితే కనుక, 3 డేస్ అయితే కనుక తనతో చేపించేసేసి తనకి రోజుకి ఇంత అని ఇస్తున్నాం. అప్పుడైతే కొంచెం నాకు గిట్టుబాటు అవుతుంది.
4: అవును, మనం ఏదైనా చేసేదానిలో లాభం కొంచెం అన్నా ఉంటే మళ్ళీ దాన్ని పెట్టుబడిగా పెట్టుకుని మరిన్ని చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఈ కళాకృతులను తయారు చేయడానికి పెట్టుబడి ఎలా పెట్టారండి?
5: బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాం మేడం. ఇదేంటంటే బిజినెస్ లోన్ ఇస్తారు. మనం ఇలా ఏ బ్యాంక్ అయినా సరే వెళ్తే నేను ఇలా చేస్తున్నాను, నాకు ఇంత అమౌంట్ కావాలంటే ఫస్ట్ లో తక్కువ అమౌంట్ ఇస్తారు. ఒక 25,000 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీనికి పెద్ద మెటీరియల్ ఏమీ అవసరం లేదు. పేపరు, గమ్ము, నీడిల్ ఇవి ఉంటే చాలు. ఆ షీట్లో కూడా హ్యాండ్ మేడ్ షీట్, ఇవి క్వాలిటీ పేపర్స్ చూసుకుని చేయాలి. సీనరీస్ బ్యాక్గ్రౌండ్ షీట్స్ అవన్నీ చూసుకోవాలి. దాని మీద ఒక 25,000 అయితే అట్లా తెచ్చుకుని ముందు అలా ట్రై చేశాను. తర్వాత ఏమవుతుందంటే నాకు కొంచెం ప్రొడక్షన్ పెరిగింది. బయట ఫ్రేమింగ్ అయ్యేసరికి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఫ్రేమ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల నేను కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుని ఫ్రేమింగ్ కూడా నేనే తయారు చేసుకునేటట్టు ఇంట్లోనే పెట్టుకున్నామండి. ఇప్పుడు కొంచెం బాగుంది.
4: ఏదైనా ఫ్రేమ్ చేస్తేనే కదా
5: లుక్ వస్తుంది. లోపల మనం చేసిన ఆర్ట్ కూడా పాడవకుండా ఉంటుంది.
4: అంటే ఆ కలర్లన్నీ మనం చేసినట్టుగానే చక్కగా అలా ఉంటుంది.
5: ఉంటుంది, షేడ్ అవ్వడం అదేం ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు అంటారు మేడం, పేపరే కదా ఎందుకు అంత కాస్ట్ అంటారు. పేపర్ని పేపర్ లాగా అంటిస్తే ఎలా లుక్ ఉంటది, అది ఇన్ని రకాలుగా చేస్తే పేపర్ అలా వచ్చింది అనే వాళ్ళు ఉన్నారు.
6: ఎన్ని రకాలుగా మలిస్తే
5: మలిస్తేనే ఆ రూపం వస్తుంది కదా అంతేనా అనేవాళ్ళు ఉన్నారు. అసలు పేపర్ తో ఇలా కూడా చేయగలవమ్మా అనేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందిని చూసాను నేను, కానీ ఎక్కువ
6: పాజిటివ్ గా వచ్చారు. కాగితంతో రకరకాల కళాకృతులను చేస్తున్నారు కదా రజనీ గారు, మీరేమన్నా ప్రైజెస్ తీసుకున్నారా?
5: ప్రైజెస్ అంటే నేను పార్టిసిపేట్ చేయలేదండి. ఎగ్జిబిషన్స్ అప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారు, ఇది నేను ఓన్ గానే నేర్చుకున్నాను కాబట్టి నేను బయటికి కూడా వెళ్ళలేదు. మొన్న హైదరాబాద్ లేపాక్షికి ఒకటి స్టేట్ అవార్డ్ కోసం బాలాజీని పంపించాను.
6: ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, చక్కగా చేస్తున్నారు, అన్నీ మీరే చేయడం కష్టం అవుతుంది కదా, మీ కింద ఎవరన్నా అసిస్టెంట్ పెట్టుకున్నారా?
5: పెట్టుకున్నానండి, ముగ్గురుకి నేర్పించాను. వాళ్ళు నాతోనే ఉంటారు, వాళ్ళు మళ్ళీ చుట్టాలే. ఏదైనా ఎగ్జిబిషన్స్ అంటే గనక నేను మామూలుగా ఒకదాన్ని చేసుకుంటాను, ఎగ్జిబిషన్స్ ఏదైనా ఎదురు ఉందంటే గనక ముగ్గురిని కూర్చోబెట్టి చేస్తామండి.
6: ఇప్పుడు మీరు బ్యాంక్ వాళ్ళకి వాళ్ళకి చేస్తా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఒక 50-60 చేయాలన్నారు, మీ ఒక్కళ్ళ వల్ల ఒక 3-4 డేస్ లో అవ్వదు కదా?
5: అవ్వదండి.
6: ఇప్పుడు వారి సహాయం కూడా తీసుకుంటే మీరు చేయగలరు, ఇన్ టైమ్ లో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది.
5: అవునండి, చేయగలను. మామూలుగానే నేను ఖాళీగా ఉండను ఇంట్లో. ఇప్పుడు జాబ్కి వెళ్ళే ఆడవాళ్ళు ఎలా పనులు చేసుకుని కూర్చుంటారో నేను కూడా అంతే ఫాస్ట్ గా చేసుకుని కూర్చుంటాను. మార్నింగ్ కూర్చుని పిల్లలు వచ్చే టైంకి లేస్తాను, ఖాళీగా ఉండను.
6: మీ పిల్లలు నేర్చుకుంటున్నారా?
5: మా పిల్లలకి వచ్చండి, చేస్తారు. నేను చేయడం చూస్తున్నారు కదా, 7 నుంచి చేస్తున్నాను, చూస్తున్నారు వాళ్ళు, చేస్తారు. మా పాప కూడా చేస్తుంది, మా బాబు ఆర్ట్స్ బాగా వేస్తాడు.
6: రజనీ గారు, ఇప్పుడు మీకంటూ ఒక లక్ష్యం ఏదన్నా ఉందా? ఇప్పుడు ఇవి చేస్తున్నారు, మంచిగా సేల్ అవుతున్నాయి, ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా బాగా అవి చేయాలి, ఇది చేయాలి, ఏమైనా అనుకుంటున్నారా?
5: ఇంకా ఇంకా బాగా చేయాలి. ఏంటంటే స్పెషల్స్ చేయాలి, ఎవరు చేయలేని విధంగా. ఇప్పుడు కొంచెం నేను చేయగలనని అనుకుంటున్నాను, ఇంకా స్పెషల్ గా ఎవరు చేయలేని విధంగా చేసి నేను అవార్డు సాధించాలని ఆలోచిస్తున్నాను.
6: రజనీ గారు, ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
5: నేర్చుకునే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మామూలుగా క్లాసెస్ చెప్పినప్పుడు ఎవరైనా టీచర్ చెప్పింది చేస్తారు కదా, వాళ్ళేంటి కేవలం బేసిక్స్ చెప్తారు. క్రియేటివిటీ కావాలి ఎవరికి వాళ్ళే, అందరూ చేసినట్టు కాకుండా డిఫరెంట్గా ఆలోచించాలి, కలర్ కాంబినేషన్ తెలిసి ఉండాలి, చేసే వరకు కూడా నీట్గా ఉండాలి. చూసే వాళ్ళకి ఏంటంటే చూడంగానే అక్కడ మనకి చిన్న తేడా కూడా కనిపించకూడదు, వర్క్ నీట్గా ఉండాలి, కలర్ కాంబినేషన్ తెలిసి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కూడా ఎన్నుకోవడం తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి చేస్తే గనక మంచి ఇది ఉంది, ఎందుకంటే భర్త ఒక్కళ్ళే తెచ్చి ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న రోజులు పోయాయి, అన్ని రేట్లు పెరిగిపోయాయి, పిల్లల్ని చదివించుకోవాలి. ఇద్దరు చేస్తేనే ఆ ఇల్లు కొంచెం నిలబడుతుందని నా ఉద్దేశం మేడం.
6: బాగుందండి. రజనీ గారు చెప్పినట్టు కాగితంతో అనేక రకాలైన కళాకృతులను తయారు చేసుకోవచ్చు, ఇది ఉపాధి మార్గంగా కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. చక్కటి సలహాలు సూచనలు కూడా మనకిచ్చారు. నమస్కారం అండి.
5: నమస్తే అండి.

మీరింతవరకు కాగితంతో కళాకృతుల తయారీ ఈ అంశంపై శ్రీమతి ఎం రజని గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఎయిడ్స్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా దాన్ని గురించిన విశేషాలను వింటారు. ఎయిడ్స్ను అంతం చేయడానికి ప్రపంచం చేరువవుతుందని తాజా పరిశోధన ఒకటి చెబుతుంది. ఏడాదికి 2 సార్లు చొప్పున టీకా తీసుకుంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ను 100% సమర్థంగా నివారించడం సాధ్యమేనని మహిళలపై నిర్వహించిన పరిశోధనలో తేలింది. పురుషుల్లోనూ ఇది ఇంచుమించు ఇలాంటి ఫలితాన్ని ఇస్తోందని రుజువైంది. ఇంతవరకు ఉన్న నివారణ మార్గాలన్నింటిలో ఇది మెరుగైనదని, ఇది అనూహ్య పరిణామం అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. మహమ్మారిని అంతం చేసే అవకాశం మన ముందుకు వచ్చిందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్పై జరుగుతున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయి ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం మే 18 జరుపుకుంటాం. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని హెచ్ఐవి వ్యాక్సిన్ అవగాహన దినోత్సవం అని కూడా పిలుస్తారు. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ మహమ్మారి యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను గుర్తించడం, అలాగే హెచ్ఐవి సంక్రమణ, ఎయిడ్స్ను నివారించడానికి వ్యాక్సిన్ యొక్క అత్యవసర, నిరంతర అవసరాన్ని తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. సురక్షితమైన, సమర్థవంతమైన ఎయిడ్స్ వ్యాక్సిన్ను రూపొందించడానికి, అలాగే హెచ్ఐవి ఎయిడ్స్తో ముడిపడి ఉన్న కళంకాన్ని నిర్మూలించడానికి అంతులేని కృషి చేస్తున్న వేలాది మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, సమాజ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలను ఇది గౌరవిస్తుంది, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. వ్యాక్సినేషన్ డే ప్రధాన ఉద్దేశాల్లో కొన్ని: అవగాహన కల్పించడం, కొనసాగుతున్న హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారి గురించి, దాన్ని నివారించడానికి టీకా యొక్క తక్షణ ఆవశ్యకత గురించి ప్రజలలో అవగాహన కల్పించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇది టీకా పరిశోధనలో ఇటీవలి పురోగతులు, కొనసాగుతున్న ఇబ్బందులపై దృష్టిని పెడుతుంది. తద్వారా ప్రజలలో అవగాహన, భాగస్వామ్యం పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కృషి, పురోగతిని గౌరవిస్తూ సురక్షితమైన, సమర్థవంతమైన హెచ్ఐవి వ్యాక్సిన్ను రూపొందించడానికి అంతులేని ప్రయత్నాలలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న పరిశోధకులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, స్వచ్ఛంద సేవకులు, మద్దతుదారులు నిబద్ధతను ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యలలో ఒకదాన్ని పరిష్కరించడానికి ఆవిష్కరణ, దృఢ సంకల్పం అవసరం. పెట్టుబడి కోసం వాదించడం, హెచ్ఐవి వ్యాక్సిన్ పరిశోధన అభివృద్ధికి నిధులు, వనరులను పెంచాలని పిలుపునివ్వడానికి ఈరోజు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. పురోగతి సాధించినప్పటికీ వ్యాక్సిన్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుండి పెరిగిన స్థిరమైన నిధులు అవసరం. సమానత్వాన్ని ప్రోత్సహించడం, హెచ్ఐవి వ్యాక్సిన్ను అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల ప్రభావితమైన వారికి మిగిలిన వ్యాక్సిన్లతో సమానంగా అందించాల్సిన ఆవశ్యకతను ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం నొక్కి చెబుతోంది. విద్యా కార్యక్రమాలు, హెచ్ఐవి నివారణ టీకా యొక్క ప్రయోజనాలు, ఈ మహమ్మారిని నియంత్రించి నిర్మూలించడంలో టీకా పోషించే కీలక పాత్ర గురించి అవగాహన కల్పించడానికి ప్రచారాలు, కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహిస్తారు. మీరు ఇంతవరకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా దీన్ని గురించిన విశేషాలను విన్నారు. ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి.

సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట మస్తానా చిత్రం నుంచి మీకోసం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు రెడీగా ఉన్నారా? మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? నేనడగబోయే ప్రశ్నలకు 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, వేసవికాలం అనగానే మనకి గుర్తొచ్చే పండు మామిడి పండు కదా. మరి అంతటి రుచి ఉన్న మామిడి పండులో ఒక రకమైన అల్ఫాన్సో మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది? ప్రశ్న మరొకసారి, అల్ఫాన్సో మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది? ప్రశ్న విన్నారు కదా.

మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు సమాధానం తెలిస్తే 0866-24888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా సరైనవుడు చిత్రం నుంచి ఒక పాట విందాం.

నేనడిగిన ప్రశ్న, ఆల్ఫాన్సో మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందింది అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ వచ్చేసినాయి. ముందుగా మనకి కరెక్ట్ సమాధానంతో వాట్సాప్ చేశారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గహన, స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

ఆకురాతి రామకృష్ణ రాజ్యలక్ష్మి చినామిరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా నుంచి రామచంద్ర సువర్ణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత మన దేశం అని నేనే చెప్పా కదండి, మరి ఇండియా అని పంపిస్తే ఎట్లాగా, ఓకేనా? మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ దక్షిణ చిరువల్లులంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే బొమ్మిదిని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్. మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదండి, రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చూసుకోండి. తర్వాత చందలూరి విష్ణు సాయిమౌనిక చరణ్య కౌశిక్ పేర్నిమిట్ట నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. చందలూరి విష్ణు, ఓకే, వీరి పేరు చదివేశాం కదా. నెక్స్ట్ కోట హారిక మను రాజువోలు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్స్కి నేమ్స్కి కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఓకేనా? వెంకీ ఫ్రమ్ తణుకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కందేరి గోపీనాథ్ కందేరి సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు నరేంద్రారెడ్డి పెంచెలయ్య ముంతా పెద్దన్న బండారు శంకరయ్య గోపీనాథ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత లక్ష్మీ నరసింహ శర్మ సత్తెనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. జ్యోతి మనస్విని సాయిశ్రీ పృథ్వీ మోహన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కైకలూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. భారతీ కిషోర్ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే

బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏళ్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. భాస్కర్రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆల్ఫాన్స్ మామిడి పండ్లకు మన దేశంలోని ఏ ప్రాంతం ప్రసిద్ధి? మన దేశంలోని, ఓకేనా? నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఆత్మూరి మురళీ లక్ష్మి బట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రేణుకా గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట కరెక్ట్ ఆన్సర్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు తిరిగి పంపించొద్దు, ఓకేనా? నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎందుకంటే మిగతా వాళ్ళ పేర్లు చదవడానికి మనకి అవకాశం ఉండదు కాబట్టి పంపించిన వారు తిరిగి పంపించొద్దు, ఓకేనా? కుమారి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

షేక్ మహబూబ్ సుభాని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి రాఘవేంద్ర, రామలక్ష్మి, దేవేంద్ర కుమార్, తేజ, యాదవ్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రాజశేఖర్, రేవతి, వేదాయపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం, జానకి, శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సులోచన, కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప, మొలకలూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి విజయశేఖర్, ప్రసాద్, సుబ్బారాయుడు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి. మరి గోగులమూడి, రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వత్తిని రవికుమార్, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చూసేద్దామా? అల్ఫాన్సా మామిడి పండ్లకు మన దేశంలో మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకమైన రుచి, సువాసన కలిగిన ఈ పండ్లకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో డిమాండ్ ఉంది. ఓకేనా? మరి మన రెండవ ప్రశ్న, ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక ప్రశ్న చూద్దాం. ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్నక్క అసలు పేరు ఏమిటి? ప్రశ్న మరొకసారి, ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్నక్క అసలు పేరు ఏమిటి? ప్రశ్న విన్నారుగా, మరి ఆన్సర్ పంపించండి.

నేను అడిగిన ప్రశ్న ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్నక్క అసలు పేరు ఏమిటి అని అడిగాను కదా. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వాస్తు సిద్ధాంతి, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం కరెక్ట్ ఆన్సర్ అండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కైకలూరు నుంచి సత్యవతి, శివరంజని, శ్యామ్, జ్యోతి, సంజన వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి నాగమణి ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహన, స్నిగ్త వీరందరూ కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, అన్నయ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం పంపిస్తున్నారు, అయిపోయింది కదండి, రెండో ప్రశ్నకి పంపించండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. రవికిరణ్ రెబ్బన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావన్ పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వీరు. నెక్స్ట్ విజయశేఖర్ ప్రసాద్ సుబ్బారాయుడు ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ డేవిడ్ దోనకొండ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుండి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. లక్ష్మీ నరసింహ శర్మ సత్తెనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్రప్ప మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతీ కిషోర్ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. వైష్ణవి వావిళ్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం, రుద్రాంశ్ దక్షిణ చిరువోలులంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వారణాసి నుండి
రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, ముంతా పెద్దన్న, శశిరెడ్డి, చిన్నప్ప వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఆత్మూరి మురళీ లక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి తిరుపతి నుంచి

కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చందలూరి విష్ణు, సాయి మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, రత్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత రాజకుమార్, లావణ్య, సకినేటిపల్లి, రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెదవడుగురు గ్రామం నుంచి రాఘవేంద్ర, రామలక్ష్మి, దేవేంద్ర కుమార్, తేజ, యాదవ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్ కలిపి పంపించారండి. ఓకే, నీవే కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ సత్యరెడ్డి అనపత్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. దంపులూరు బలరామరెడ్డి సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామచంద్ర, సువర్ణ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుమారి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక మారుతీనగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫకూరుద్దీన్, ఫైజా అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినేపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కళ్యాణి చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వరగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ చూసేద్దామా. ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో చిన్న కాసల పేరు రత్నావళి. ఆవిడ తన భర్తలో పేరులోని ప్రసాద్, తన పేరులోని రత్న అనే పదాన్ని కలిపి రతన్ ప్రసాద్గా ఆకాశవాణిలో ప్రసిద్ధి చెందారు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో శాంతికి రాహ్మే పదవ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప. వినండి పదవ తరగతికి హిందీ పాఠం శాంతికి రాహ్మే.
1: ప్రణామ్ అధ్యాపికాజీ.
2: ఆశీష్ ఆవో బయట స్వరూప.
1: అధ్యాపికాజీ, శాంతికి పరిభాష క్యా హో సక్తా హే బతాయియేనా.
2: బహుత్ అచ్చా కి బాత్ హే, సునో. యది హమారే పాస్ దునియా కా సారా వైభవ్ ఔర్

0: సుఖ సాధన ఉపలబ్ధ హై పరంతు శాంతి నహీ హై తో వైసే సుఖ సాధన వ్యర్థ హై. సంసార్ మే మానవ ద్వారా జితనే భీ కార్య కియే జా రహే హై సబ్కా ఏక్ హీ ఉద్దేశ్య హై శాంతి. శాంతి కా కేవల్ యహ అర్థ నహీ కి ముఖ సే చుప్ రహే అపితు మన్ కో నియంత్రిత్ కర్ ఉసే బురాయి కే రాస్తే పర్ చల్నే సే రోక్నా హీ వాస్తవిక్ శాంతి హై. ఇసిలియే జహాన్ శాంతి హై వహాన్ సుఖ హై వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన హై. యుద్ధ దుఃఖ లాలచ్ ఔర్ సభీ పీడావోం కో మిటానే కా ఏక్ మాత్ర సాధన హై శాంతి. ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై కింతు శాంతి నహీ. అచ్చా సునో స్వరూప, మన దగ్గర ప్రపంచంలోని మొత్తం సంపద సుఖ సాధనము ఉన్నప్పటికీ శాంతి లేనప్పుడు అటువంటి సుఖ సాధనములు వ్యర్థం. ఈ ప్రపంచంలో మానవుని ద్వారా చేయబడే పనులన్నిటి ఉద్దేశ్యము ఒకటే, శాంతి. అంటే కేవలం మౌనంగా ఉండడమే శాంతి యొక్క అర్థము కాదు. మన మనస్సుని అదుపులో ఉంచుకుని అది చెడు మార్గంలో పడకుండా ఆపడమే నిజమైన శాంతి. అందువలనే శాంతి ఉన్నచోట సుఖముంటుంది, అక్కడే ప్రపంచ శ్రేష్ఠ స్థానం లభిస్తుంది. యుద్ధం దుఃఖం దురాశ వంటి అన్ని బాధలను దూరం చేసే ఒకే ఒక సాధనమే శాంతి. డబ్బు వైభవంతో భౌతిక సంపదలను కొనగలము కాని శాంతిని మాత్రం కొనలేము. శాంతి స్థాపనలు తమ జీవితాన్ని అర్పించిన వారిలో ఎందరో మహానుభావులున్నారు. మరి ఇప్పుడు మనం తమ జీవితాంతం అహింస శాంతి సేవ సౌభ్రాతృత్వం సాధనలో గడిపిన పునీతులైన నెల్సన్ మండేలా మదర్ థెరిస్సా వంటి మహనీయుల గురించి తెలుసుకుందాం. అచ్చా అబ్ ఇస్కే సంబంధిత్ శాంతి కి రాహ్ మే నామక్ ద్రుత్ వాచన్ పాట్ పడేంగే. పహలే తుమ్ పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, మండేలా కే నామ్ సే విశ్వ భర్ మే ప్రఖ్యాత్ శాంతి దూత్ కా పురానా నెల్సన్ రోలీ హల్హలా మండేలా తా. ఉన్కా జన్మ 18 జులై 1918 కో దక్షిణ ఆఫ్రికా మే హువా. వే దక్షిణ ఆఫ్రికా కే ప్రథమ్ అశ్వేత్ రాష్ట్రపతి తే. రాష్ట్రపతి బన్నే సే పూర్వ్ దక్షిణ ఆఫ్రికా మే సదియోం సే చల్ రహే రంగ భేద్ కా విరోధ కర్నే వాలే ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్ ఔర్ ఇస్కే సశస్త్ర గుట్ ఉమ్కోతో వే సుజ్వే కే అధ్యక్ష రహే.
0: అచ్చా అబ్ ఇస్కా భావార్థ్ మై తెలుగు మే బతాఉంగి సునో.
1: జీ అధ్యాపికా జీ,
0: మండేలా పేరుతో విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన శాంతి దూత పూర్తి పేరు నెల్సన్ రోలీ హల్హలా మండేలా. ఆయన 18 జులై 1918 దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆయన దక్షిణాఫ్రికాకి మొట్టమొదటి నల్లజాతికి చెందిన రాష్ట్రపతి. ఆయన రాష్ట్రపతి అవడానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో శతాబ్దాల తరబడి వర్ణభేద ఆందోళన చేపట్టిన ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఉమ్కోతోం వే సిజ్వేకి అధ్యక్షునిగా ఉన్నారు. అబ్ ఆగే పాట్ పడో.
1: జీ అధ్యాపికా జీ, రంగభేద్ విరోధి సంఘర్ష్ కే కారణ్ ఉన్హోనే 27 వర్ష రాబిన్ ద్వీప్ కే కారాగార్ మే బితాయా. ఉన్హే కోయలా కనిక్ కా కామ్ కర్నా పడాతా. సన్ 1990 మే శ్వేత్ సర్కార్ సే హుయే ఏక్ సమ్జౌతే కే బాద్ ఉన్హోనే నయే దక్షిణ ఆఫ్రికా కా నిర్మాణ్ కియా.
0: అచ్చా సునో, ఆయన వర్ణభేద విరోధ ఆందోళన కారణంగా 27 సంవత్సరాలు రాబిన్ ద్వీప కారాగారంలో గడిపారు. అప్పుడు ఆయన బొగ్గు గనులలో పనిచేయవలసి వచ్చింది. క్రీస్తు శకం 1990 శ్వేత ప్రభుత్వంతో అంటే తెల్ల జాతీయుల ప్రభుత్వంతో జరిగిన ఒక ఒప్పందం తరువాత ఆయన నూతన దక్షిణాఫ్రికాను నిర్మించారు. అచ్చా అబ్ ఆగే పడు.
1: జీ అధ్యాపికా జీ, సన్ 1993 మే నోబెల్ శాంతి పురస్కార్ భారత రత్న పురస్కార్ ఔర్ సన్ 2008 మే గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్త హుయే హై.
0: అచ్చా ఇస్కా అర్థ బతాఉంగి సునో.
1: జీ అధ్యాపికా జీ,
0: నెల్సన్ మండేలాను క్రీస్తు శకం

0: 1993 నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న పురస్కారం వరించాయి. అంతేకాక 2008 గాంధీ శాంతి పురస్కారం కూడా మండేలాకు దక్కింది. అచ్చా ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, ఉన్కా స్వర్గవాస్ 23 నవంబర్ 2013 కో హువా. ఏసే మహాన్ శాంతి దూత్ కే నిధన్ పర్ సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పిత్ కి. ఇన్కా సంఘర్షమయ జీవన్ హమే శాంతి కి రాహ్ మే చల్నే కే లియే పథ్ ప్రదర్శిత్ కర్తా హై.
0: సునో, ఆయన నవంబర్ 23 2013 స్వర్గస్థులైనారు. అలాంటి గొప్ప శాంతిదూత మరణానికి విశ్వవ్యాప్తంగా అపూర్వమైన శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్నో సమస్యలపై పోరాడి విజయం సాధించిన ఆ మహనీయుని జీవితం శాంతి స్థాపనలో మన అందరికీ ఎంతో మార్గదర్శకమైనది. అచ్చా, అబ్ హమ్ మదర్ తెరీసా కే బారే మే కుచ్ జాన్ లెంగే, పెహ్లి తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ, మదర్ తెరీసా ఏక్ ఏసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ్ వాత్సల్య కా పర్యాయ కహలాతా హే. ఏసి మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోకసే బోజ్ సియు తెరీసా తా. ఉన్కా జన్ 26 అగస్ట్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువా తా.
0: అచ్చా సునో.
1: జీ అధ్యాపికా జీ,
0: మదర్ తెరీసా అనే పేరు ప్రేమ, శాంతి, కరుణ, వాత్సల్యములకు పర్యాయపదంగా చెప్పబడుతోంది. అలాంటి గొప్ప మనసు కలిగిన అమ్మ మదర్ తెరీసా. ఆవిడ పూర్తి పేరు ఆగ్నేస్ గోకసే బోజసియు తెరీసా. ఆమె 26 అగస్టు 1910 జన్మించారు. ఆమె 1997 స్వర్గస్థులైనారు. అచ్చా ఆగే పాట పడో.
1: జీ అధ్యాపికా జీ, సన్ 1970 తక్ వే గరీబం ఔర్ అసహాయం కే లియే అపనే మానవి కార్యం కే లియే ప్రసిద్ధ హో గయి. సన్ 1979 మే నోబెల్ పురస్కార్. సన్ 1980 మే భారత రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా.
0: క్రీస్తు శకం 1970 వరకు మదర్ తెరీసా పేదలకు, అసహాయులకు తన మానవీయ కార్యాల ద్వారా ప్రసిద్ధి పొందారు. ఆమెను క్రీస్తు శకం 1979 నోబెల్ పురస్కారము, క్రీస్తు శకము 1980 భారతరత్న పురస్కారాలు వరించాయి. అచ్చా ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, ఉన్హోనే కత్నీసే కహిం కర్నికో అధిక్ మహత్వ దియా ఇస్లియే వే హమేషా కహా కర్తీతి ప్రార్థనా కర్నే వాలే హోటోం సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: మదర్ తెరీసా మాటలు చెప్పడం కంటే కూడా చేసి చూపడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవారు. ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని. అచ్చా ఆగే పడో.
1: జీ అధ్యాపికా జీ, మాతృమూర్తి కరుణామయి మదర్ తెరీసానే అపనే జీవన్ మే యహ సాబిత్ కర్ దికాయా హై కి మానవ సేవా హీ మాధవ సేవా హై. పరోపకార్ కే పద్ పర్ చల్నే వాలో కో హీ వాస్తవిక్ జీవన్ మిల్తా హై. ఆజ్ వే హమారే బీచ్ మే నహీ రహీ కింతు ఉన్కే మహాన్ విచార్ ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరోపకారీ గుణ్ ఆజ్ భీ ఏక్ దివ్య జ్యోతి కే రూప్ మే వాస్తవిక్ జీవన్ బితానే కి రాహ్ దికాతే హై.
0: అచ్చా సునో, మాతృమూర్తి కరుణామయి అయిన మదర్ తెరీసా ఇప్పుడు ఈరోజు మన మధ్య లేరు, కాని మానవత్వం, త్యాగం, సేవ మరి ఇంకా సహాయం అనేవి మన జీవిత పరమావధి అని నిరూపించడమే కాక ఆమె ఒక దివ్యజ్యోతి వలె మన అందరికీ వెలుగుబాట చూపారు. అచ్చా అబ్ కుచ్ కఠిన శబ్దార్థ బతాఉంగి లిఖ్ లో.
1: జీ అధ్యాపికా జీ, బతాయే మే లిఖుంగి.
0: సంసార్ దునియా.
1: సంసార్ దునియా.
0: ప్రపంచం.
1: ప్రపంచం.
0: మానవ్.
1: మానవ్.
0: మనుష్.
1: మనుష్.
0: మానవుడు.
1: మానవుడు.
0: వాస్తవ్.
1: వాస్తవ్.
0: యథార్థ్.
1: యథార్థ్.
0: వాస్తవం.
1: వాస్తవం.
0: లాలచ్.
1: లాలచ్.
0: లోభ్.
1: లోభ్.
0: దురాశ.
1: దురాశ.
0: పీడ.
1: పీడ.
0: దర్ద్.
1: దర్ద్.
0: బాధ

0: బాధా.
1: ప్రఖ్యాత్
0: ప్రఖ్యాత్
1: బహుత్ ప్రసిద్ధ
0: బహుత్ ప్రసిద్ధ
1: పేరు ప్రఖ్యాతలు గల
0: పేరు ప్రఖ్యాతలు గల
1: అశ్వేత్
0: అశ్వేత్
1: కాలే
0: కాలే
1: శ్వేత జాతీయుడు కానివాడు
0: శ్వేత జాతీయుడు కానివాడు
1: అంటే
0: అంటే
1: నల్లని వాడు అని అర్థం.
0: నల్లని వాడు అని అర్థం.
1: సప్న
0: సప్న
1: స్వప్న
0: స్వప్న
1: కళ
0: కళ
1: సమ్మాన్
0: సమ్మాన్
1: ఆదర్
0: ఆదర్
1: గౌరవం
0: గౌరవం
1: బుజుర్గ్
0: బుజుర్గ్
1: ఆదరణీయ
0: ఆదరణీయ
1: గౌరవనీయులు
0: గౌరవనీయులు
1: లోక్తంత్ర
0: లోక్తంత్ర
1: ప్రజాతంత్ర
0: ప్రజాతంత్ర
1: ప్రజాస్వామ్యం
0: ప్రజాస్వామ్యం
1: రాష్ట్రపతి
0: రాష్ట్రపతి
1: అధ్యక్ష
0: అధ్యక్ష
1: అధ్యక్షుడు
0: అధ్యక్షుడు
1: సదీ
0: సదీ
1: శతాబ్ది
0: శతాబ్ది
1: శతాబ్ది
0: శతాబ్ది
1: కారాగార్
0: కారాగార్
1: జైల్ ఖానా
0: జైల్ ఖానా
1: జైలు
0: జైలు
1: పురస్కార్
0: పురస్కార్
1: ఇనాం
0: ఇనాం
1: బహుమతి
0: బహుమతి.
1: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచుంగా జవాబ్ దో.
0: జీ అధ్యాపికా జీ.
1: నెల్సన్ మండేలా కా జన్మ కబ్ ఔర్ కహా హువా?
0: అధ్యాపికా జీ మే బతాఉంగీ, నెల్సన్ మండేలా కా జన్మ 18 జులై సన్ 1918 కో దక్షిణ ఆఫ్రికా మే హువా.
1: అచ్చా ఇన్కా పూరా నామ్ క్యా హే?
0: మండేలా కా పూరా నామ్ రోలీ హల్హలా మండేలా తా.
1: అచ్చా మండేలా ని 27 వర్ష కిస్ కారాగార్ మే బితాయా?
0: అధ్యాపికాజీ, నెల్సన్ మండేలా నే 27 వర్ష రాబిన్ ద్వీప్ కారాగార్ మే బితాయా.
1: అచ్చా దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత్ రాష్ట్రపతి కౌంతే?
0: దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత్ రాష్ట్రపతి నెల్సన్ మండేలాతే.
1: అచ్చా దక్షిణాఫ్రికా మే ప్రాయ మండేలా కో క్యా కహకర్ బులాయా జాతా హై?
0: దక్షిణాఫ్రికా మే ప్రాయ మండేలా కో మదీబా కహకర్ బులాయా జాతా హై.
1: అచ్చా సంయుక్త రాష్ట్ర సంఘిని మండేలా కా జన్మదిన్ కో కిస్కే రూప్ మే మనానే కా నిర్ణయ లియా?
0: సంయుక్త రాష్ట్ర సంఘ నే మండేలా కే జన్మదిన్ కో నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ కే రూప్ మే మనానే కా నిర్ణయ లియా.
1: అచ్చా మదర్ తెరీసా కా పూరా నామ్ క్యా థా?
0: మదర్ తెరీసా కా పూరా నామ్ హే ఆగ్నేస్ గోకసే బోధసియు తెరీసా.
1: అచ్చా తుమ్హారా ఉత్తర్ టీక్ హే. ఆజ్ హమారా పాఠ సమాప్త్ హో గయా.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: శుభాశీష్.
2: మీరింతవరకు శాంతి కీ రాహ్ మే 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావనీవనలత, విద్యార్థిని ఎం స్వరూప. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఈనాటి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి నక్షత్రకుడు పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జిల్లేపల్లి రవీంద్రబాబు. హార్మోనియం

సొమ్మివదలుచిన వాడవు నీవు తొందరపడక పోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడవలదు, తొందరపడవలదని నీవు చెప్పుతున్నావుగా. బాగుబాగు, అన్నిటికీ కాళ్ళు సాచిన నీకేమి తొందరయ్యా? పుట్టెడు అప్పుతో

ఏమి మాకు రావలసిన సొమ్ము మేము అడుగుతూ నీకు నిష్ఠూరమయ్యను కదా. నీవు అడుగుకున్న 40 దినములు నేటితో తీరుతున్నవి. ఇంత గనక నాకిచ్చినది ఒక్క కాసైనా లేదే. ఇంకా నీ విచ్చిదవరి మాకెట్లు నమ్మకమును ఇప్పుడు.

వృత్తి సవరింతున్నంటివా? లేదు భూవసతి గోస్వాదమింత ఇందునేదైనా వ్యాపారమందదగిన ఇంత పుణ్యంబు పుట్టునా ఇంత ధనమో? గంటు కట్టున ఈ స్వల్పకాలమున గడదు

ఇవి ఏమి కాక మానసులకు బలపడిన నేను కొనువారు ఎవ్వరూ ఎవ్వరూ లేరు. కావున నా ఉపదేశ వాక్యములను అనుసరించి నీవి రుణ బాధ తప్పించుకునమయ్యా. హరిశ్చంద్ర, నీ మేలు గోరి నేనింత వచ్చి

మీరింతవరకు సత్యహరిశ్చంద్ర నాటకం నుండి నక్షత్రకుడు పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ జిల్లేపల్లి రవీంద్రబాబు. హార్మోనియం సహకారం శ్రీ ఏ వెంకటేశ్వరరావు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా వానా చిత్రానికి రంజిత్ చిత్రా పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: చిత్ర తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట మహానుభావుడు ఈ చిత్రం నుంచి శ్వేత పండిట్ పాడిన పాటకు సంగీతం తమన్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రం నుంచి శరత్ సంతోషి శ్రీనిధి పాడిన పాటకు సంగీతం ఎంఎం కీరవాణి.

0: ధోమ్ తనకర నకర నకర ధోమ్ తనకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట.
1: మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట.
0: బల్లి పలుకు సత్యమంట. బల్లి పడితే

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సీతాకోక చిలుక. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటకు సంగీతం ఇళయరాజా.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మన యువాణి ప్రోగ్రాంలో ఈరోజు May 18th, క్యాలెండర్లో ఇదొక నార్మల్ డే కావచ్చు, కానీ వైద్య రంగంలో ఇదొక గొప్ప ఆశకి గుర్తు. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే. అదేంటి, ఎయిడ్స్కి ఇంకా వ్యాక్సిన్ రాలేదు కదా, అప్పుడే సెలబ్రేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. నిజమే, మనకి కోవిడ్ వచ్చిన ఏడాదిలోనే వ్యాక్సిన్ వచ్చేసింది, కానీ HIV లేదా ఎయిడ్స్ విషయంలో దశాబ్దాలుగా వేలాది మంది సైంటిస్టులు రాత్రి

వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. ఈ రోజుని మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఎయిడ్స్ని అంతం చేయడానికి వ్యాక్సిన్ కనుక్కునే పనిలో నిమగ్నమైన సైంటిస్టులకి కృతజ్ఞతలు చెప్పడానికి. ఎస్, 1997లో అమెరికన్ ఎక్స్ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ ఒక మాట అన్నారు, రాబోయే దశాబ్దంలో మనం ఎయిడ్స్ వ్యాక్సిన్ని సాధించాలి అని. ఆ స్ఫూర్తితోనే ఈ డే మొదలైంది. ఒకప్పుడు ఎయిడ్స్ అనే మాట వినగానే ప్రజల్లో భయం కనిపించేది, ఎందుకంటే అప్పుడు ఇది ఒక ప్రాణాంతక వ్యాధిగా అందరిలో ముద్రపడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి, వైద్యరంగం ఎంతో డెవలప్ అయింది. సరైన మందులు జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవితో ఉన్నవారు కూడా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, హెచ్ఐవి అనేది ఒక సామాజిక సమస్య మాత్రమే కాదు, అది మన అవగాహనకు సంబంధించిన పరీక్ష కూడా అని. నిజమేంటంటే ఎయిడ్స్ బాధితుల్ని అంటరాని వాళ్ళగా దూరం పెట్టడం వల్ల వైరస్ ఆగదు, వాళ్ళని మనలో ఒకరిగా చూడాలి. మనలోనే చాలామందికి ఇప్పటికీ అపోహలు ఉన్నాయి, హెచ్ఐవి ఉన్నవాళ్లతో మాట్లాడినా పక్కన కూర్చున్నా వ్యాధి వచ్చేస్తుందేమో అని. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. చేతులు కలపడం వల్ల, కలిసి భోజనం చేయడం వల్ల హెచ్ఐవి వచ్చేది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎయిడ్స్ పైన పోరాటంలో మందుల కంటే అవగాహన చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, వ్యాక్సిన్ పరిశోధనలు తుది దశకు చేరుకోవాలని, త్వరలోనే మనం ఎయిడ్స్ రహిత ప్రపంచాన్ని చూడాలని కోరుకుందాం. అప్పటి వరకు సైంటిస్టులకి, వాళ్ళ శ్రమకి సెల్యూట్ చేస్తూ రేపటి ఆరోగ్యకరమైన భారత్ కోసం మనవంతు సాయం కూడా చేస్తూ ఉందాం. ఆగండి ఆగండి, ఇంతకీ మనం ఏం చేయవచ్చు అని డౌట్ రావచ్చు. మనం రోజు వాడే సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు విషయాలు షేర్ చేస్తూ ఉంటాం. ఈరోజు హెచ్ఐవి నివారణ మార్గాల గురించి టెస్టులు చేయించుకోవడంలో మొహమాట పడకూడదని ఒక పోస్ట్ పెట్టండి. మనం పెట్టే ఈ చిన్న పోస్ట్ వల్ల దేశం బాగుపడిపోతుందా అంటే, ఆ పోస్ట్ని చూసే 1000 మందిలో ఒక్కరు ముందుకొచ్చి టెస్టులు చేయించుకున్నా మన వల్ల సహాయం అందినట్టే. కార్యక్రమంలో ఇప్పుడు చక్రం చిత్రం నుంచి చక్రి పాడిన పాటను వింటారు.

0: మంచి పాటను అయితే విన్నారు కదా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ కొంచెం సెన్సిటివ్. అదేంటబ్బా అనుకుంటున్నారా? బ్రేకప్. వినడానికి ఈ పదం చిన్నదే కానీ ఇది ఇచ్చే పెయిన్ మాత్రం కొంచెం గట్టిగానే తగులుతుంది. ఎవరికైనా సరే తాము ప్రాణంగా ప్రేమించిన పర్సన్ దూరం అవుతుంటే ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. గుండెల్లో ఏదో తెలియని బరువు, ఫోన్ వైపు చూడాలంటే భయం, కానీ చూడకుండా ఉండలేం. చూస్తే మళ్ళీ ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తాయేమో అని అదొక టెన్షన్. కానీ ఒక విషయం ఆలోచించండి, మనిషి జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. రైలు ప్రయాణంలో మన పక్కన కూర్చున్న ప్రతి ఒక్కరూ గమ్యం వరకు మనతో రారు, అవునా కాదా? కొందరు మధ్యలోనే దిగిపోతారు. బ్రేకప్ కూడా అంతే. ఒక మనిషితో మీ ప్రయాణం ముగిసిందని అర్థం తప్ప మీ జీవితం ముగిసిపోయిందని కాదు. మనలో చాలామంది బ్రేకప్ అవ్వగానే రూమ్ తలుపులు వేసుకొని సాడ్ సాంగ్స్ పెట్టుకొని ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏదో జీవితం ఇంకా అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు లేకపోతే నేను లేను అన్నట్టు ఉంటారు. కానీ ఒక్కసారి మీ అమ్మా నాన్నల ముఖాలు చూడండి, వాళ్ళకి మీరే ప్రపంచం. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎక్కడా ఉండరు. ఒకవేళ మీకు బ్రేకప్ అయితే ఇవి చేయండి. మొదటి పని యాక్సెప్టెన్స్. అవును, అది అయిపోయింది, వెళ్ళిపోయారు అని నిజాయితీగా ఒప్పుకోండి. లేదు బ్రో, అసలు మర్చిపోలేకపోతున్నా, ఏడుపు వచ్చేస్తుంది అంటే మనస్ఫూర్తిగా ఏడ్చేయండి, తప్పులేదు. అది మీ లోపలున్న భారాన్నంతా తీసేస్తుంది. కానీ ఆ జ్ఞాపకాల్లోనే ఉండిపోకండి. మీ హాబీస్ ఏంటి? డ్యాన్సింగ్, పెయింటింగ్, రీడింగ్, వాటెవర్. మీరు ఏదైతే బాగా చేయగలరో దాన్నే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోకస్ చేయండి. గుర్తుంచుకోండి, మనల్ని మనమే ప్రేమించుకోలేనప్పుడు ఇంకొకరు మనల్ని ప్రేమిస్తారని ఆలోచించడం కరెక్ట్ కాదు. మీ టైంని సెల్ఫ్ గ్రోత్ మీద ఇన్వెస్ట్ చేయండి. చివరిగా ఒక్క మాట, గాయం తగిలినప్పుడు నొప్పి పుట్టడం సహజం. కానీ ఆ గాయం తాలూకు మచ్చను చూసి బాధపడుతూ కూర్చోకూడదు. ఆ మచ్చ మనకి ఒక లెసన్ నేర్పింది అనుకోవాలి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. అన్ని ప్రాబ్లమ్స్ వాటికి అవే క్యూర్ అవుతాయి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుంచి కళ్యాణ్ మాలిక్, సునీత పాడిన పాటను వింటారు.

మంచి పాటను అయితే విన్నారు కదా. అలాగే ఇవాళ ఇంకొక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. అదేంటబ్బా అనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ మ్యూజియం డే. మ్యూజియం అనగానే మనలో చాలామంది గుర్తొచ్చేది ఏంటి, స్కూల్ రోజుల్లో క్లాస్ అంతా కలిసి వెళ్ళిన పిక్నిక్, అక్కడ లైన్లో నిలబడి చూసిన పాతకాలపు కత్తులు, నాణేలు, పెద్ద పెద్ద పెయింటింగ్స్. అవునా? కానీ ఫ్రెండ్స్, మ్యూజియం అంటే ఓన్లీ పాత వస్తువులను దాచిపెట్టే గది కాదు, అది మన

గతాన్ని మన సంస్కృతిని ఫ్యూచర్తో ముడిపెట్టే ఒక అద్భుతమైన టైం మిషిన్. నిజానికి మన హిస్టరీ ఎంత గొప్పదో, మన పూర్వీకుల లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో తెలుసుకోవడానికి మ్యూజియం అనేది బెస్ట్ ఆప్షన్. ఒక మంచి మ్యూజియం మనకి పుస్తకాల కంటే ఎక్కువ నాలెడ్జ్ని ఇస్తుంది. ఒక దేశపు సంస్కృతిని, కళని ప్రపంచానికి పరిచయం చేసేవి మ్యూజియంస్ మాత్రమే. అందుకే 1977 నుంచి ప్రతి సంవత్సరం May 18th ఈ వరల్డ్ మ్యూజియం డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన హైదరాబాద్లోనే తీసుకుంటే ఎంత గొప్ప మ్యూజియంస్ ఉన్నాయి చెప్పండి. సాలార్జంగ్ మ్యూజియం ప్రపంచంలోనే ఒకే వ్యక్తి కలెక్ట్ చేసిన అతిపెద్ద వస్తువుల ప్రదర్శనశాల. అలాగే నిజాం మ్యూజియం, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, ఇలా మన విజయవాడలో కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఇవాళ డిజిటల్ యుగంలో రీల్స్, షార్ట్స్ చూస్తూ చేస్తూ బిజీగా గడిపేస్తున్న మనం మన హిస్టరీని ఎంతవరకు గుర్తుంచుకున్నాం? గూగుల్లో ప్రతిదానికి ఆన్సర్స్ దొరకవచ్చు, కానీ మ్యూజియంకి వెళ్ళినప్పుడు వచ్చే ఆ ఫీలింగ్, ఆ వస్తువులు వెనుక ఉన్న కథలు మనకి లైవ్గా ఇచ్చే ఎక్స్పీరియన్స్ వేరు. మ్యూజియంస్ ఓన్లీ పాతకాలానివి కాదు, అవి మన ఫ్యూచర్కి ఇన్స్పిరేషన్. సైన్స్ మ్యూజియంస్, స్పేస్ మ్యూజియంస్ మనల్ని ఎంతో మోటివేట్ చేస్తాయి. కాలం మారుతుంది, తరాలు మారుతాయి, కానీ మన చరిత్ర, సంస్కృతి ఎప్పటికీ నిలిచిపోయే సంపదలు. ఆ సంపదల్ని కాపాడే పవిత్రమైన ప్రదేశాలే మ్యూజియంస్. కాబట్టి హాలిడేస్ అప్పుడు కానీ, వీకెండ్స్లో కానీ, లేక ఇంకెప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఒక్కసారి ఫ్యామిలీస్తో లేదా ఫ్రెండ్స్తో కలిసి దగ్గరలోని మ్యూజియంస్కి వెళ్ళండి. ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా మన గతాన్ని తెలుసుకుంటూ, మన వారసత్వాన్ని గౌరవిస్తూ భవిష్యత్ తరాలకి అందించే బాధ్యతని మనం తీసుకుందాం.

మంచి పాటను అయితే విన్నారు కదా. ఆఖరిగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ పేరు వింటేనే జేబుల్లో గలగలలు, గుండెల్లో దడదళ్ళు స్టార్ట్ అయిపోతాయి. మనిషిని నడిపించే మెయిన్ ఇంజన్, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు లోకాన్ని పరిగెత్తిస్తున్నది ఏంటో తెలుసా? రూపాయి. దాన్నే కాస్త స్టైల్గా డబ్బు, మనీ అంటున్నాం. ఈ రోజుల్లో ప్రపంచమంతా దీని చుట్టూనే తిరుగుతుంది కదా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు పెద్దలు. కానీ ప్రజెంట్ జనరేషన్లో మనం డబ్బుని ఎలా చూస్తున్నాం? అసలు డబ్బు మన జీవితాన్ని ఎలా శాసిస్తుంది? మనలో చాలామందికి చాలా కళలు ఉంటాయి. బాగా చదువుకోవాలి, మంచి ఐటీ జాబో లేక బిజినెస్సో చేసి లక్షల్లో సంపాదించాలి, లగ్జరీ కార్లు, పెద్ద పెద్ద ఇళ్ళు కొనేయాలని ఉంటుంది. తప్పులేదు, అస్సలు తప్పులేదు. ఎందుకంటే ఈ రోజుల్లో బ్రతకాలన్నా, మన కళల్ని నిజం చేసుకోవాలన్నా రూపాయి చాలా ముఖ్యం. సొసైటీలో గౌరవం, సెక్యూరిటీ అన్నీ దీంతోనే ముడిపడి ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న లైన్ గీసుకోవాలి. డబ్బు అవసరాలను తీరుస్తుంది కానీ ఆశల్ని కాదు. డబ్బుతో మనం మంచి బెడ్ని కొనగలం కానీ ప్రశాంతమైన నిద్రను కొనగలమా? బ్రాండెడ్ బట్టలు కొనగలం కానీ అందమైన బంధాలని, ప్రేమని కొనగలమా? మెడిసిన్స్ కొనగలం కానీ హెల్త్ని కొనలేం. వాచ్ని కొనగలం కానీ టైంని కొనగలమా? రూపాయి రూపాయి కూడబెట్టి లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ని మైనస్ చేసుకుంటే చివరికి ఏమీ మిగలదు. ఈ మధ్యకాలంలో అందరం డబ్బు సంపాదించే హడావుడిలో పడిపోయి అమ్మా నాన్నలతో, ఇంట్లో పిల్లలు, వైఫ్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. కాదు కాదు, టైం ఉండట్లేదు, దొరకట్లేదు కదా. చివరికి సంపాదన కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఆ తర్వాత అదే ఆరోగ్యం కోసం సంపాదించిందంతా హాస్పిటల్స్లో ఖర్చు పెట్టేస్తున్నాం. నిజంగా ఆలోచించండి, టైంకి తినడానికే తీరిక లేనప్పుడు ఆ సంపాదన అంతా దేనికోసం? లైఫ్లో సంపాదన ఎంత ముఖ్యం?

0: మన గోల్స్ని అచీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే డబ్బే మన వెంట పడుతుంది.
1: కార్యక్రమంలో ఇప్పుడు క్షణక్షణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీదేవి, రిక్కీ పాడిన పాటను వింటారు.

0: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
2: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: చెప్పి చెప్పి విసిగిపోయా.
4: ఏమైంది?
5: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
4: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
5: కరెక్ట్.
4: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది,
2: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్ 1 నుండి కాలువలకు సాగునీటి విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు స్పష్టం చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ప్రారంభించారు. జలవనరుల శాఖ వార్షిక క్యాలెండర్ ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో పోలవరం సహా రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష

0: నిర్వహించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88% పూర్తి అయ్యాయని వెల్లడించారు. భూసేకరణ 93% పూర్తయిందని, నిర్వాసితుల తరలింపు 45% పూర్తయిందని చెప్పారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1-2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్న సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంచారాణి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్లో 3,77 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ COCను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, రక్తహీనతతో బాధపడే నవజాత శిశువులను ముందే గుర్తించేందుకు పుట్టిన 24 గంటలలోపే వారికి బ్లడ్ టెస్ట్ చేసే సరికొత్త విధానాన్ని దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కేజీహెచ్లోనే ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దీనివల్ల చిన్న వయసులోనే రక్తహీనత వ్యాధులను గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని పాలకొండ నుండి రంపచోడవరం, పోలవరం వరకు ఉన్న గిరిజనులందరూ ఈ కేంద్రాన్ని సందర్శించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికీ ఈ టెస్ట్ చేయాలని ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్కి వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం గానీ, లేదా రేపు పెళ్లిళ్ళ సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పటానికి. జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ 2026 సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉందని ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువులు, పంటల వ్యూహంపై కీలక సూచనలు చేశారు. రాష్ట వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యూరియా సరఫరా విషయంలో జిల్లాల వారీగా నిల్వలపై పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఎరువుల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు యూరియా సరఫరాను మరింత పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్డు ద్వారా అవసరానికి అనుగుణంగా యూరియా పొందే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ముందస్తుగా యూరియా నిల్వలు చేయరాదని రైతులకు విజ్ఞప్తి చేశారు. యూరియా వినియోగంలో సమతుల్యత అవసరమని, మొదటి దశలో యూరియా వినియోగించి తరువాతి దశల్లో నానో యూరియా ఉపయోగించాలని రైతులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. మూలపేట పోర్టుకు సంబంధించి ప్రధానంగా ఉప్పు భూముల సమస్య, రోడ్డు, రైల్వే, పునరావాసం వంటి మౌలిక సదుపాయాల కల్పన సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించి బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు మరింత వేగవంతం చేయాలని, రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టులో డ్రెడ్జింగ్, పునరావాసం వంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ 3 పోర్టులతో పాటు ఫేజ్ 1 ఫిషింగ్ హార్బర్ల పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొన్నారు. నెల్లూరు 48వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. 54వ డివిజన్లో మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామని నారాయణ తెలియజేస్తూ,
2: ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో 14,000 కోట్ల రూపాయలతో వక్స టేకప్ చేశాం. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న 54 డివిజన్ లో 761 కోట్లతో వక్స సాధ్యమైంది. ఒకటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి, అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లేస్ కాదు, పేదరికాన్ని పూర్తిగా పారదారాల P4 ప్రోగ్రామ్ తీసుకోవాలని ఉద్దేశిత యాక్చువల్ గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
0: ఖరీఫ్ సీజన్ సంసిద్ధతలో భాగంగా కాలువల్లో పూడిక తొలగింపు పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ 2026 సీజన్ దృష్ట్యా అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ నీటిపారుదల శాఖల సమావేశం ఈ రోజు జరిగింది. ఇరువురు మంత్రులు సాగునీటి విడుదలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. వచ్చే జూన్1వ తేదీ నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 2025-26 ఖరీఫ్లో 99.35 లక్షల ఎకరాలకు గాను 888 టీఎంసీల నీటి సరఫరా చేశామని స్పష్టం చేశారు. రబీ సీజన్లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీరు అందించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్1 నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంజారాణి ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
3: ఇది నీ కోసమమ్మా.
4: దీనికి ఇంత తొందర వచ్చింది?
3: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
4: కానీ నాయనమ్మా, నీ కోసం
5: అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
3: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
8: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
7: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
8: ఎలా తెలుసుకోవచ్చు?
7: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
8: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
7: మరైతే ఈ రోజు టీ నీ తరపున.

0: పల్లెసీమలు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ఈ అంశంపై డాక్టర్ కె శశికళ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఇదివరకటి రోజుల్లో పేదవారి ఆహారంగా చెప్పుకునేటువంటి ఈ చిరుధాన్యాలని నేడు అందరూ కూడా వాటి పోషక విలువల్ని గుర్తించి ఈ చిరుధాన్యాల్ని ఆహారంగా తీసుకోవడం కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ కె శశికళ గారు ఉన్నారు. వీరు వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరిని అడిగి మనం ఈ తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చు, అసలు ఆ తృణధాన్యాల్లో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి, వాటిని ఆహారంగా తీసుకుంటే గనక ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. శశికళ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ సిరిధాన్యాలు లేదా తృణధాన్యాలు, చిరుధాన్యాలు అసలు అంటే ఏంటండి?
2: మామూలుగా చూసుకున్నట్లయితే మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో వరి, గోధుమలు ఉంటాయి కదండి, వీటిని సీరియల్స్ అని పిలుస్తాం అన్నమాట. మైనర్ మిల్లెట్స్ ని తెలుగులో చిరుధాన్యాలు అంటాం అన్నమాట, లేదా మీరు అన్నట్టు తృణధాన్యాలను కూడా అంటారు. వీటి కిందకి కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, వరిగలు, సజ్జలు, ఇంకా రాగులు, జొన్నలు, ఇవన్నీ చిరుధాన్యాల క్రిందకి వస్తాయండి. అయితే వీటిలో ఒక ఐదిటిని మాత్రం, అవేంటంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు, ఈ ఐదింటిని ముఖ్యంగా సిరిధాన్యాలు అని పిలుస్తారండి. ఇవి ఏంటంటే ఆహార ధాన్యాల్లో చిన్న గింజ కలిగిన గడ్డి జాతి పంట.

0: అంటే వరి, గోధుమ ఎన్ని గడ్డిజాతి పంటలే కానీ గింజ సైజులో చూసుకున్నట్లయితే ఇవి అతి చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలండి.
1: ఇప్పుడు మీరు చిరుధాన్యాలు అని చెప్పారు కదండి, సజ్జలు, రాగులు, జొన్నలు ఇలాగ చాలా చెప్పారు. మరి వీటిలో ఐదింటిని మాత్రమే సిరిధాన్యాలు అని చెప్పారు కదా, అలా ఎందుకని?
0: అవునండి, ఎందుకంటే ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతిలో మనం చూసినట్లయితే ఆధునిక వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన పదార్థాలని మనం ఇప్పుడు తింటున్నామండి. దానివల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం కదండి. మరి ఆ రోగాలను దేహం నుంచి దూరం చేసే శక్తి ఈ చిరుధాన్యంలో ఈ ఐదింటికి మాత్రమే ఉందండి. అంటే ఇప్పుడు అనుకున్నాం కదా, కొండలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఇవి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తున్నందువల్ల వీటిని ఐదింటిని మాత్రమే సిరిధాన్యాలుగా వర్ణించడం జరిగిందండి. ఇంతక మనం చెప్పుకున్నాం కదా, మిగతా ఈ రాగులు, సజ్జలు, జొన్నలు, వరిగలు ఇవి కూడా చిరుధాన్యాలే అనమాట. అయితే వీటిని తటస్థ ధాన్యాలు అని మాత్రమే పిలుస్తారు అనమాట. ఎందుకంటే ఇవి సిరిధాన్యాల లాగా మనకు వచ్చిన రోగాలను మన శరీరం నుంచి దూరం చేయలేవండి. ఇప్పుడు చెప్పుకున్న ఐదు సిరిధాన్యాలలో పీచు పదార్థము, శిష్ట పదార్థము అను శాతము ఒకే అంకెలో ఉంటుందన్నమాట. ఇవి రక్తంలోకి గ్లూకోస్ అంటే మేము తెలుసు కదా చక్కెరని అనమాట, విడుదల స్థాయిని నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడుతాయండి. అందుకని మిల్లెట్స్ అన్నిట్లో ఈ ఐదింటిని మాత్రమే మనం సిరిధాన్యాలుగా పరిగణించడం జరుగుతుందండి.
1: మరి ఈ మధ్యకాలంలోనే మనం ఎక్కువగా ఈ చిరుధాన్యాల ప్రసక్తి ఎక్కువగా వింటూ ఉన్నాం అందరి నోళ్లలో కూడా.
0: అవునండి.
1: అసలు ఇవి ఈ మధ్య కొత్తగా వచ్చిన ఉత్పత్తులా లేదంటే పూర్వకాలం నుంచి ఉన్నాయా, వీటి గురించి చెప్తారా?
0: ఈ చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు అనేవి కొత్తవి కాదండి. ఇవి మన ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు వీటిని పండించేవారు అనమాట. సహజ సిద్ధమైన వ్యవసాయ పద్ధతిలో వీటిని పండించి తద్వారా వచ్చిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని వాళ్ళు తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా జీవించారు వాళ్ళు ఒక టైంలో. ఇప్పుడు ఉన్న రోగాలన్నీ ఆ పాతకాలంలో లేవు కదండి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఆహారంలోనే శరీరానికి కావలసిన పోషకాలన్నీ తప్పనిసరిగా అందేవన్నమాట. కాబట్టి ఈ మనకి ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి కానీ మన పూర్వీకులు మాత్రం ప్రాచీన కాలంలోనే వీటిని సాగు చేయడం జరిగిందండి.
1: మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో ఈ చిరుధాన్యాల యొక్క ఆవశ్యకత ఏంటంటారు?
0: హరిత విప్లవం తర్వాత ఈ గడిచిన 40 సంవత్సరాలు చూస్తే రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం అధికం కావడంతో ఈ రసాయన అవశేషాలు భూమి, అలాగే నీరు, గాలి, ఆహార ఉత్పత్తుల్లో మిగిలిపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయండి. ముఖ్యంగా ఈ పురుగు మందుల అవశేషాలు ఉన్న ఆహార ఉత్పత్తులు తినడం వల్ల ప్రజల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తడం జరిగింది. పూర్వం ఎన్నడూ కనీ విని ఎరుగని కొత్త ఆరోగ్య సమస్యల్ని మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం కదండి. కాబట్టి ప్రస్తుత తరుణంలో ఒకవైపు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయం ఆచరిస్తూ, మరొక వైపు మన శరీరానికి కావలసిన అత్యంత సహజంగా అధిక పోషకాలను అందించే చిరుధాన్యాలను సాగు చేస్తూ సమాజానికి ఆహార మరియు ఆరోగ్య భద్రతలను అందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందండి.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే.
0: అవునండి.
1: మరి ఈ వరి, గోధుమ ఇలాంటి వాటినే మనం ఆహారంగా తీసుకోవచ్చు కదా, ఈ సిరిధాన్యాలను ఎందుకు తీసుకోవాలండి?
0: అవునండి. మరి సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ వరి, గోధుమలనే మనం తీసుకోవచ్చు కదా, మరి ఈ సిరిధాన్యాలను ఎందుకు తీసుకోవాలంటే, ఈ హరిత విప్లవం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 40 సంవత్సరాలు అయిందండి సుమారుగా. అప్పటి నుంచి మనకి ప్రధాన పంట వరిగానే మారిపోయిందండి. ఎక్కడ చూసినా మనం ప్రధానంగా తీసుకునేది అన్నమే తీసుకుంటున్నాం అనమాట. అది కూడా ఎలా తీసుకుంటున్నామండి, బాగా పొట్టు తీసేసి బాగా తెల్లటి మల్లె పువ్వులాగా ఉంటుంది కదా ఇప్పుడు మనం తినే అన్నం,
1: బాగా ఎక్కువగా
0: పాలిష్ చేసిన బియ్యాన్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్న విటమిన్లు, ముఖ్యంగా ఖనిజాలు అన్ని పోయి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న అన్నాన్నే మనం తింటున్నామండి. కానీ అది ఎన్నో క్యాలరీస్ ని మనకి ఇస్తుంది కదా, అది ఖర్చు పెట్టే శారీరక పని కూడా మనం చెయ్యట్లేదు. ఉదాహరణకు మనం చూడండి, ఆఫీసులో వెళ్ళిన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే పనులు, లేదా పిల్లలు స్కూల్లో కూడా వారికి శారీరక వ్యాయామం అనేది ఏమి ఉండట్లేదు అనమాట. సో మనం క్యాలరీస్ ని ఖర్చు పెట్టట్లేదు. తద్వారా ఏమవుతుందంటే ఈ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఉబకాయం అనే సమస్య ఎదురవుతుంది. ఒకసారి ఉబకాయం వస్తే అది అనేక సమస్యలకు దారితీస్తుంది. మనకు తెలుసు కదా, షుగర్, బ్లడ్ ప్రెషర్ ఇలాగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. అయితే మన శరీరానికి కావాల్సింది సమతుల ఆహారం అండి. అంటే ఇప్పుడు మనం వరి తింటే ఓన్లీ కార్బోహైడ్రేట్సే అందుతున్నాయని చెప్పాం కదా. కార్బోహైడ్రేట్స్ తో పాటు విటమిన్స్, మినరల్స్, మినరల్స్ అంటే ఖనిజాలండి, ప్రోటీన్స్, పీచు పదార్థము ఇవన్నీ చిరుధాన్యాలతోనే సమృద్ధిగా ఉన్నాయండి. కాబట్టి మనం తినే పాలిష్డ్ రైస్ లో మాత్రం ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటున్నాయి. కాబట్టి ఇది ఒక కారణం అండి. ఇంకొక కారణం కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన పరిస్థితి ఎలా ఉందంటే రోజు రోజుకి జనసాంద్రత, పశు సాంద్రత పెరిగిపోతుంది అనమాట. మరి పెరిగే జనాభాకి సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే సారవంతమైన భూముల్లో నీటి వసతి ఉన్న చోట మాత్రమే మనం ఈ చెప్పుకున్న వరి, గోధుమల్ని సాగు చేయడం కుదురుతుంది అనమాట. కానీ ఈ చిరుధాన్యాల యొక్క ప్రత్యేకత ఏంటంటే అతి తక్కువ సారవంతమైన భూముల్లో అతి తక్కువ నీటితో, ఇంకా చెప్పాలంటే సమస్యాత్మక భూములండి, అంటే చౌడు నేలలు కానివ్వండి, ఆమ్ల నేలలు కానివ్వండి, వీటిలో సైతం మనం చిరుధాన్యాలని సాగు చేపట్టవచ్చండి. ఈ చిరుధాన్యాల సాగు ఒకవైపు మానవులకు అవసరమైన అన్ని పోషకాలను అందిస్తూ మరోవైపు జాతీయ ఆహార భద్రతని అందిస్తున్నాయండి. ఈ రెండు కారణాల వల్ల మనం వరి, గోధుమల కంటే చిరుధాన్యాలని మన ఆహారంలో పొందుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదండి, వరి, గోధుమల కంటే వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు కదా.
0: అవునండి.
1: ఏ విధంగా ఇవి వరి, గోధుమల పోషక విలువల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉన్నాయంటారు?
0: మొదట చెప్పినట్టు వరి, గోధుమల్ని మనం సీరియల్స్ అంటామండి, వీటిని మిల్లెట్స్ అంటాం అనమాట. వీటితో పోలిస్తే వరిలోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ ఈ రెండింటికి ప్రత్యేకమైన తేడా ఏంటంటే పీచు పదార్థం అండి. ఇది కొర్రల్లో చూసుకున్నట్లయితే 8%, అరికల్లో 9%, అండు కొర్రల్లో 12%, సామల్లో 9%, మరి ఊదల్లో 10% ఉంటుంది అనమాట. ఈ అద్భుతమైన పీచు అంశం వల్లనే మనకు ఆరోగ్యం కలుగుతుంది. మరి మనకి రోజుకి సుమారు 36 మిల్లీగ్రాముల పీచు పదార్థం అవసరం అవుతుందండి. సిరిధాన్యాల్లో ఈ పీచు పదార్థం 8 నుంచి 12 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది అనమాట. ఒక్క పీచు పదార్థమే కానండి, ఇంకా సిరిధాన్యాలలో విటమిన్స్, B3, థైమిన్, నియాసిన్ అనే అమైనో యాసిడ్స్ ఈ సిరిధాన్యాల్లో పుష్కలంగా ఉంటున్నాయండి. మనిషికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించే ఈ అంశాలు సిరిధాన్యాల్లో ఉన్నాయి. కాబట్టే ఇవి అనేక రోగాలను నయం చేయడానికి వీలు కలుగుతుంది అనమాట.
1: ఇప్పుడు అందరూ చెప్తోంది ఏంటంటే ఎక్కువ పీచు ఉన్న పదార్థాలని ఆహారంగా తీసుకోండి అని చెప్తున్నారు కదా.
0: అవునండి.
1: మనం రోజు తినే ఆహారంలో ఈ పీచు పదార్థాలకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందంటారు?
0: ఇప్పుడు మనం మనిషి శరీర నిర్మాణం చూసుకున్నట్లయితేనండి, శరీర భాగాలు పనిచేయాలన్నా మనకి శక్తి అవసరం కదా. లేచింది మొదలుకొని పనుకోయే వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మరి అన్ని పనులు చేయడానికి మనకి ఆ శక్తి మనం అందించే ఇంధనంపై ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ ఇంధనం పోషకాల నుంచి లభిస్తుందండి. పోషకాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ పిండి పదార్థాలు, మాంసకృత్యులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం అనమాట. ఒక మాటలో చెప్పాలంటే అది మన ఆరోగ్యానికి ప్రాణం లాంటిది అనమాట. ముఖ్యంగా ఈ పీచు పదార్థం యొక్క పాత్ర క్యాన్సర్ రాకుండా, గుండె జబ్బులు రాకుండా, అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా, మధుమేహం రాకుండా, ఉబకాయం రాకుండా ఉంచడంలో ఈ పీచు పదార్థం ఎంతైనా ప్రధాన పాత్రని పోషిస్తుందనే చెప్పుకోవాలండి.
1: అంటే మన ఆహారంలో పీచు పదార్థాలు ఉండేటట్లుగా చూసుకోవడం చాలా ముఖ్యమైన,
0: చాలా ముఖ్యమైనదండి ఈ రోజుల్లో.
1: అలాగే ఇప్పుడు మీరు పీచు పదార్థం గురించి చెప్పారు కదండి, ఇంకా ఈ పీచు ఎక్కువగా ఉన్నటువంటి సిరిధాన్యాల్ని గనక తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఎక్కువ మంది బాధపడేది ఈ మధుమేహం.
0: అవునండి.
1: ఆ మధుమేహాన్ని ఏమన్నా నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుందా?
0: అవునండి. ఇప్పుడు 40 ఏళ్ళు దాటిందంటే మన అందరం ఎదుర్కొనే సమస్య మధుమేహం కదండి. మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థమే మన ఆహారం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుందండి. అంటే ఒకేసారిగా అధిక మొత్తంలో చక్కెరని విడుదల చేయాలా, లేదా చిన్న మొత్తాలలో కొద్ది గంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది అనమాట. ఇప్పుడు మధుమేహం అంటే మీకు తెలుసు కదండి, రక్తంలో షుగర్ లెవెల్ పెరగడం అనమాట. కొంతమందికి అవగాహన వచ్చేసి చిరుధాన్యాలను పాటిస్తున్నా ఇంకా చాలా వరకు వరి, గోధుమలనే మనం తీసుకుంటున్నాం కదా. ఈ వరి, గోధుమలలో పీచు పదార్థం తక్కువగా ఉండడం వల్ల మనం తిన్న 15 నుంచి 30 నిమిషాల్లో మనం తిన్న ఆహారం అంతా గ్లూకోజ్గా మారిపోయి రక్తంలో కలిసిపోతుంది అనమాట. ఉదాహరణకండి, 100 గ్రాములు మనం అన్నం తిన్నామంటే ఇమీడియట్గా 70 గ్రాములు గ్లూకోజ్ ఒక్కసారిగా శరీరంలోకి వచ్చి చేరుతుంది అనమాట. మనం అన్నమే కాకుండా మన స్నాక్స్ తింటాం కదండి, వీటికి స్వీట్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, లేదా పిల్లలకి స్నాక్స్ కింద బిస్కెట్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ తోడైతే అధిక మోతాదులో ఒక్కసారిగా రక్తంలోకి ఈ చక్కెర చేరుకొని క్రొవ్వు పెంచుతుందండి. తద్వారా ఇది అనేక రోగాలకి దారితీస్తుంది అనమాట. కానీ సహజ పీచు పదార్థం కలిగి ఉండడమే ఈ సిరుధాన్యాల ప్రత్యేకత. ఎందుకు వీటిని సిరుధాన్యాలు అంటున్నారంటే దీనిలో సహజంగానే పీచు పదార్థం చాలా ఉంటుందండి.

0: వీటిని రోజుకి 2 నుంచి 3 పూటలు మనం ఆహారంలో తీసుకుంటే, ఇందాక చెప్పుకున్నట్టు మనిషికి కనీసం రోజుకు అవసరమైన 30 మిల్లీగ్రాముల పీచు పదార్థము ఈ ధాన్యం నుండి మన శరీరానికి లభిస్తుంది అనమాట. ఇంకా ఏమన్నా తక్కువైనా కూరగాయల్లో కూడా పీచు పదార్థం ఉంటుంది కదండి, సో మనం తినే కూరగాయల ద్వారా కూడా పీచు పదార్థాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఈ సీరియల్స్కి మిల్లెట్స్కి తేడా ఎక్కడంటేనండి, ఈ వరి గోధుమల్లో ఈ పీచు పదార్థం అన్నది ధాన్యపు పై పొరల్లోనే ఉంటుంది, గింజ పై పొరల్లోనే ఈ పీచు పదార్థం ఉంటుంది అనమాట. కానీ మనం ఎప్పుడైతే మిల్లింగ్కి పంపిస్తామో ఆ పీచు పదార్థం తీసివేయబడుతుంది. కానీ ఈ సిరిధాన్యంలో అలా కాదండి, ఈ సిరిధాన్యాల్లో పీచు పదార్థము గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉంటుంది అనమాట. సో దానివల్ల అది మనం వాటిని తీసుకున్నప్పుడు పూర్తి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి, అందుకే వీటిని మనం సిరిధాన్యాలని అంటున్నామండి.
1: ఇప్పుడు మీరు పీచు పదార్థాల గురించి చెప్పారు కదండి, ఈ చిరుధాన్యాల్లో ఈ పీచుతో పాటుగా ఇంకా ఇతర పోషకాలు ఏమేమి ఉన్నాయంటారు?
0: చిరుధాన్యంలో ముఖ్యంగా ఏ పదార్థాల్లో లేనంత పీచు పదార్థం ఉందని చూసాం కదండి, దానితో పాటు పిండి పదార్థాలు 60 నుంచి 72% వరకు, అలాగే మాంస కృత్యులు 6.2 నుంచి 11.6 వరకు, క్రొవ్వు పదార్థాలు 1.2 నుంచి 4.7% వరకు, ఖనిజ లవణాలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా ఇంకో ప్రత్యేకత ఉందండి చిరుధాన్యాలకి, ఏంటంటే వీటిల్లో గ్లూటిన్ అనే పదార్థం ఉండదండి. ఆ గ్లూటిన్ అనే పదార్థం ఉండనందువల్ల మనం తీసుకున్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది అనమాట. అదే మనం అన్నం తిన్నట్లయితే ఒక్కసారిగా జీర్ణమైపోయి చక్కెర అంతా రక్తంలోకి విడుదలవుతుందని చూసాం కదా, ఇది మాత్రం ఇలా మెల్లమెల్లగా జీర్ణం అవడం వల్ల శక్తి అంతా ఒకేసారి విడుదల అవ్వకుండా కొంచెం కొంచెంగా శక్తి విడుదల చేయడం వల్ల రక్తంలో చక్కెర శాతం ఎక్కువ కాకుండా చూస్తాయండి. మధుమేహ వ్యాధిగ్రస్తులకి, స్థూలకాయంతో బాధపడే వారికి ఇవి అనువైన ఆహారం అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఎంతో విలువైన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్, జింక్ ఇవన్నీ సిరిధాన్యంలో పుష్కలంగా ఉంటున్నాయండి. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను, వరిలో ఇనుము శాతం, అలాగే ఇప్పుడు చిరుధాన్యం అనబడిన సామన్లో ఇనుము శాతం అంటే ఐరన్ అండి, ఈ రెండు పోల్చినట్లయితే వరి కంటే సామన్లో 13 రెట్లు ఎక్కువగా ఈ ఇనుము ఉంటుందండి. మనకి తెలుసు కదా, సాధారణంగా మహిళలు రక్తహీనతతో బాధపడతా ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళు ఈ సామన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ రక్తహీనతని అధిగమించవచ్చు అనమాట అండి.
1: అలాగే మరి ఇటువంటి సిరిధాన్యాల్ని మనం ఆహారంగా తినడం వల్ల ఎటువంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చు అంటారు?
0: ముఖ్యంగా ఈ సిరిధాన్యాలను తినడం వల్ల అండి మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ అంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు అదే చెక్ చేస్తారు కదా, దాని లెవెల్ని తగ్గిస్తుందండి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా దాని బారి నుంచి పడకుండా మన ప్రాణాలని కాపాడుతుంది. మధుమేహంలో కూడా టైప్2 అనే మధుమేహ వ్యాధిగ్రస్తుల్ని ఎంతగానో ఇది కాపాడుతుంది అండి. తర్వాత బ్లడ్ ప్రెషర్ ని కూడా ఇది నియంత్రిస్తుంది, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయండి.
1: ఇప్పుడు మీరు చాలా రకాల సిరిధాన్యాల గురించి, వాటి ఉపయోగాల గురించి, వాటిలో ఉండే పోషక విలువల గురించి ఇవన్నీ చెప్పారు కదండి.
0: అవునండి.
1: ఇప్పుడు చాలా మంది వీటిని ఆహారంగా తీసుకోవడానికి కూడా మొగ్గు చూపిస్తున్నారు, కానీ వాటిని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా ఆహారంలో చేర్చుకుని వాటిని ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా చాలా మందికి తెలియదు కదండి. మరి వాటి గురించి, అంటే వీటిని ఎలా ఆహార పదార్థాల్లో తీసుకుని వాళ్ళ దైనందిన జీవితంలో ఆహారాన్ని తీసుకోవాలో చెప్తారా?
0: అలాగేనండి. అన్నానికి ఎలాగా 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాము, అలాగే ఈ సిరిధాన్యాలను వాడడంలో కూడా అన్నిటిని కనీసం 2 గంటలు మనం నానబెట్టాలండి.
1: అంటే ముందుగానే నానబెట్టేసుకో,
0: తప్పనిసరిగా ముందుగా 2 గంటలు నానబెట్టాలి. ఒక్క అండు కొరలు మాత్రం 4 గంటలు నానబెట్టాలండి తప్పనిసరిగా. అలాగే మిగతా వాటిని 2 గంటలు నానబెట్టి మనం అన్నాన్ని ఎలా వండుకుంటున్నామో 1 గ్లాస్కి 2 గ్లాసుల నీరు పోసి ఉడికించుకోవచ్చు. కానీ వీటిల్లో అండు కొరలకు మాత్రం 4 గంటలు నానబెట్టి 1 గ్లాస్కి 3 నుంచి 4 గ్లాసులు నీరు పోయాలండి.
1: అంటే నీరు
0: ఎక్కువ పడుతుంది బాగా ఉడకడానికి, గట్టి గింజ అనమాట. అలా వండుకోవచ్చండి. తర్వాత దేనికదే విడివిడిగా మనం వండుకోవాలి, అంటే 5 రకాలను కలిపేసి వండుకోకూడదు అనమాట, దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. 2 రోజులకు 1 రకం చొప్పున, ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవాలి. అంటే 2 రోజులు కొర్రలు, 2 రోజులు అరికలు, అంటే 10 రోజుల్లో అన్ని మనం 2 రోజులు చొప్పున కవర్ చేయొచ్చు. మళ్ళా 11వ రోజున తిరిగి మొదటి సిరిధాన్యంతోనే ప్రారంభించాలన్నమాట. అలాగ కనుక మనం 6 నెలలు చేసినట్లయితే తప్పనిసరిగా మన శరీరంలో ఉన్న అనేక రోగాలను మనకు దూరపరచడమే కాకుండా మనకి ఎంతో మేలుని చేకూరుస్తాయి అన్నమాట. సో ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితుల్లో మనం అధికంగా వాడుతున్నటువంటి వరి, గోధుమ, మైదా, పంచదార వీటన్నిటిని తప్పనిసరిగా మాని ఈ సిరిధాన్యాలని జీవన విధానంలో మనం చేర్చుకోవాలండి. అలాగే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎప్పుడు అన్నమేనా, అన్నంలా వండుకోవడమేనా అని, అంటే కాదండి. ఈ చిరుధాన్యాలని ఇడ్లీలాగా చేసుకోవచ్చు, దోశ, రొట్టె, ఉప్మాలా చేసుకోవచ్చు, కిచడీ, పకోడీ, పులిహారం, కావాలంటే మన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, బిర్యానీ, మనం రైస్తో ఎలా చేసుకుంటామో అన్ని రకాలు ఈ సిరిధాన్యాలతో మనం చక్కగా చేసుకోవచ్చండి. ఇలా రకరకాలు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టపడతారు, తింటారు. సో తప్పనిసరిగా మన ఆహారపు అలవాట్లలో ఈ సిరిధాన్యాలని చేర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందండి.
1: అంటే శశికళ గారు, ఇప్పటిదాకా మన ఆహార పద్ధతుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రధాన ఆహార పంట వరి కాబట్టి మన ప్రజలందరూ కూడా దీన్నే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. కొన్ని ఏళ్ల బట్టి ఇదే జరుగుతోంది.
0: అవునండి.
1: ఇప్పుడు ఒకేసారిగా వీళ్ళని చిరుధాన్యాల వైపు మళ్లించటం ఎలా సాధ్యమవుతుందంటారు?
0: ప్రస్తుతం మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకి ఈ సిరిధాన్యాల్లో అవగాహన కల్పించాలండి. పిల్లలు కూడా ఇష్టపడరు తీసుకోవడానికి, కానీ వాళ్ళకి ముందు పెద్దవాళ్ళ మనం అలవాటు చేసుకుని వీటిలో ఉండే పోషక విలువలు, వీటి ద్వారా శరీరానికి చేకూరే ఉపయోగాలని వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళకి అన్నంలాగానే కాకుండా రకరకాలుగా, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఉప్మా, కిచడీ, పకోడీ, బజ్జీలు, అలాగే రకరకాలుగా వేసి వాళ్ళకి అలవాటు చేయాలండి. లేకపోతే చెప్పాను కదా, మంచి పోషకాలను మనం ఇస్తేనే మంచి సమాజాన్ని కూడా మనం రూపొందించగలం అన్నమాట.
2: మీరు ఇంతవరకు తృణధాన్యాలతో సంపూర్ణ ఆహారం ఈ అంశం గురించి డాక్టర్ కె శశికళ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: కుసుమ సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే కుసుమ సాగులో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో 4.6 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణంతో సుమారు 2.4 లక్షల టన్నుల కుసుమలు ఉత్పత్తి అవుతున్నా సగటు ఉత్పాదకత హెక్టారుకు 537 కిలోలు మాత్రమే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కుసుమ సాగు చేస్తున్నారు. దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల తర్వాత తెలంగాణలో కుసుమ సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఎక్కువగా నల్లరేగడి నేలల్లో కుసుమను సాగు చేస్తూ ఉంటారు. వర్షాభావం లేదా అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న ఖరీఫ్ పంటలకు కుసుమ మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఖరీఫ్లో తక్కువ వర్షపాతం వల్ల నేలలో నిల్వ ఉన్న తేమను ఇతర పంటలకు సరిపోనప్పుడు కుసుమను విత్తుకోవచ్చు. కొద్దిపాటి క్షారత్వం ఉన్న భూముల్లో కూడా కుసుమను సాగు చేసుకోవచ్చు. పూర్వకాలంలో కుసుమలో ఉన్న ఔషధ గుణాల వల్ల ఆయుర్వేద వైద్యంలో కుసుమను ఎక్కువగా వాడేవారు. వీటిని నూనె, ఎరుపు అద్దకపు రంగు కోసం సాగు చేసేవారు. తర్వాత వివిధ రకాల వంట నూనెలు రావటం, కృత్రిమ అద్దకపు రంగులు వాడటం పెరగడం ద్వారా అనేక రకాల కారణాల వల్ల కుసుమ సాగు కొంతవరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో కుసుమలో ఉన్న ఔషధ గుణాలు, ఉపయోగాలపై అవగాహన ప్రజలలో పెరిగినందువల్ల కుసుమ పంట సాగు పూర్వ వైభవం సంతరించుకుందని చెప్పొచ్చు. కుసుమ నూనె గురించి తెలుసుకుంటే కుసుమ గింజల్లో 25-30% నూనె ఉంటుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న నూనెల్లో కుసుమ నూనెను ఆరోగ్యపరంగా శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. దీనిలో 75-80% వరకు లినోలిక్ ఆమ్లం ఉండటం వలన శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించి గుండె జబ్బులు, శ్వాస సమస్యల నియంత్రణకు ఉపయోగపడుతుంది. అయితే మార్కెట్లో మిశ్రమ నూనెల తయారీ వాడకం ఎక్కువైనందువలన సరైన స్వచ్ఛమైన నూనెను కొనుక్కోవటం మంచిది. కుసుమ పూరేకుల గురించి తెలుసుకుంటే కుసుమ పూరేకులతో చేసిన హెర్బల్ టీ శరీర పోషణకు అవసరమయ్యే మోతాదులో అమైనో ఆమ్లాలు, ధాతువులు, ఇంకా బీకే, బీ2, బీ12, సిఈ విటమిన్లు విరివిగా ఉన్నాయని పరిశోధనలలో తెలిసింది. కుసుమ పూరేకులు స్త్రీలలో ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడం, హృద్రోగాలు, కీళ్లనొప్పులు, వాపులు, ఇంకా ఇలాంటి సమస్యలన్నీ సమర్థంగా ఎదుర్కోవడానికి తోడ్పడతాయని కూడా పరిశోధనలలో తెలిసింది. కుసుమ సంబంధిత ఔషధాలకు గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనులను వ్యాకోపింపచేసే గుణం ఉంది. ఇంకా రక్త ప్రసరణ సాఫీక సాగి కణజాలాలకు అవసరమయ్యే మోతాదులో ఆక్సిజన్ అందుతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇలాంటి ప్రయోజనాలున్నందుకు హెర్బల్ టీకా కూడా దీన్ని వాడుతున్నారు. నూనె తీసిన తర్వాత కుసుమ గింజల చెక్కను పశువుల మేతకు లేదా ఎరువుగా కూడా వాడుకోవచ్చు. కుసుమ లేత ఆకులు, లేత కాండాల్లో ఏ విటమిన్, ఇనుము, కాల్షియం, భాస్వరం ధాతువులు అధికంగా ఉండటం వలన ఆకుకూరగా కూడా కొన్ని ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు. కుసుమ ముదురుకాండం ఆకులు పసుగ్రాసంగా కూడా పనికొస్తాయి. ఎండుగడ్డిగా, పాతరగడ్డిగా కూడా నిల్వ చేసుకోవచ్చు. విడిపూల బొకేలో ఎండిన పువ్వులు మొక్కలతో పాటుగా డ్రై ఫ్లవర్స్ అలంకరణలో కూడా ఉపయోగపడుతుంది. కుసుమ పంట అవశేషాలను పార్టిషన్ బోర్డుల తయారీకి వినియోగిస్తూ ఉంటారు. ఇక కుసుమ సాగుకు అనువైన నేలలు ఏమిటంటే నీరు నిలవని, బరువైన, తేమను నిలుపుకునే నల్లరేగడి, నీటి వసతి గల ఎర్రకరప నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. కొద్దిపాటి క్షారత్వం కలిగిన నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. నేల తయారీ విషయానికొస్తే నల్లరేగడి నేలల్లో ఏకపంటగా పండించేటప్పుడు 3-4 సార్లు దుక్కి చేయటం వలన తేమను కాపాడటమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక విత్తడం గురించి తెలుసుకుంటే కుసుమ విత్తేందుకు సెప్టెంబర్ 2 పక్షం నుంచి అక్టోబర్ 2 పక్షం వరకు అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆలస్యమైన సందర్భాల్లో నవంబర్ 1 పక్షం వరకు కూడా విత్తుకోవచ్చు. కుసుమను ఎకరాకు 4 కిలోల విత్తనం వాడి వరుసల మధ్య 45 సెంటీమీటర్ల వరుసల్లో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. కుసుమ లేత ఆకుల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్నందుకు పంట విత్తాక ఒత్తు తీసే సమయంలో తొలగించిన మొక్కలను ఆకుకూరగా కూడా వాడుకోవచ్చు. ఎత్తుమడులు, కాలువల పద్ధతిలో విత్తినప్పుడు ఎకరాకు 8-10 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ఈ కుసుమ పంట సాగుకు అనువైన రకాలు, వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం. రకాలు చెప్పుకుంటే ISF 764, TSF1-1, మంజీరా, NARI-6, PBNS-2, GAF-414, DSH-185, ఇవి అందుబాటులో ఉన్న రకాలు. ఇక ISF 764 పంట రకం, దీని పంటకాలం 120 నుంచి 125 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకు 8 క్వింటాల దిగుబడి వస్తుంది. ఎండు తెగులు పేను బంకను కొంతవరకు తట్టుకుంటుంది. ఇక TSF1 రకమైతే 125 నుంచి 130 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడినిస్తుంది. తెల్లపూల రకం ఎండు తెగులును పూర్తిగా పేను బంకను కొంతవరకును తట్టుకుంటుంది. ఇక మంజీర రకమైతే 115 నుంచి 120 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి ఇస్తుంది. పూలు మొదట పసుపు రంగులో ఉండి తర్వాత నారింజ రంగుకు మారుతాయి. గింజ తెల్లగా ఉండి 27 నుంచి 30% నూనెని కలిగి ఉంటుంది. ఇక నారి 6 రకమైతే పంటకాలం 130 నుంచి 135 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకు దిగుబడి 5 నుంచి 6 క్వింటాల వరకు వస్తుంది. ముళ్ళు లేని రకం కావడంతో పంట కోత నూర్పిడి సులభంగా ఉంటుంది. పూతను సేకరించడానికి అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. PBNS2 130 రోజుల పంటకాలంతో ఎకరాకు 7 క్వింటాల దిగుబడి వరకు వస్తుంది. నీటిపారుదల కింద సాగుకు అనువైన రకంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక DIF 414 పూలే కుసుమ ఈ రకమైతే పంటకాలం 135 రోజులు, దిగుబడి ఎకరాకు 8 క్వింటాల వరకు వస్తుంది. నీటిపారుదల కింద సాగుకు అనుపైన రకంగా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా DSH 185 రకం పంటకాలం 130 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల వరకు వస్తుంది. ఎండు తెగులను తట్టుకునే సంకర రకంగా దీన్ని చెప్పుకోవచ్చు. భూమిలోని శిలీంధ్రాల ద్వారా సంక్రమించే రోగాలను తట్టుకునేందుకు కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ లేదా 1 గ్రాం కార్బన్డిజంతో కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే కొంతవరకు చీడపడలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడచ్చు. ఇక ఎరువుల విషయానికొస్తే సాగుకు 2-3 వారాల ముందుగా బాగా కొళ్లిన పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున భూమిలో వేసుకోవాలి. వర్షాధార కుసుమ సాగులో ఎకరాకు 16 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం అందించే ఎరువులు వాడాలి. జీవన ఎరువులైన అజోస్పైరులం లేదా అజిటోబాక్టర్ కిలో విత్తనానికి 25 గ్రాములతో విత్తన శుద్ధి చేస్తే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. అజోస్పిరులం ఇంకా అజోటోబాక్టర్తో విత్తన శుద్ధి చేస్తే సిఫార్సు చేసిన నత్రజనిని సగానికి తగ్గించి వాడుకోవచ్చు. గంధక మూలకాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే అధిక గింజ దిగుబడి, నూనె శాతాన్ని పొందొచ్చు. ఇక నీటి యాజమాన్యం విషయానికొస్తే బరువు నేలల్లో పంటకు నీటి తడి ఇవ్వనవసరం లేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో అయితే నేలలో తేమలేనప్పుడు కాండం సాగే దశలో అంటే 30 నుంచి 35 రోజుల్లోపు లేదా పూత దశలో

0: పేనుబంక విషయానికి వస్తే ఆలస్యంగా విత్తిన పంటపై దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు టైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాండం తొలిచే ఈగ గురించి తెలుసుకుంటే, ఇది కాండాన్ని తొలిచి లోపలికి ప్రవేశించి లోపల భాగాన్ని తినేయటం వల్ల మొక్క పై భాగం వడిలిపోతుంది. దీని నివారణకు టైమిథయట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఫ్యూజేరియం ఎండు తెగులు గురించి తెలుసుకుంటే, ఒకే పొలంలో ప్రతిసారి కుసుమ సాగు చేస్తుంటే కనుక భూమిలో ఎండు తెగులు కలుగజేసే ఫ్యూజేరియం శిలేంద్రం ఉధృతి పెరుగుతూ ఉంటుంది. ఈ తెగులతో ఆకులు పాక్షికంగా పసుపు పారి వడిలిపోయి చివరకు మొక్కలు ఎండిపోతాయి. ఎండు తెగులను తట్టుకునే రకాలైన TSF1 NARI SH1 సాగు చేసుకోవాలి. ఈ తెగులు విత్తనం నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి కార్బటిజం 1 గ్రాము కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా ఈ తెగులు వ్యాప్తిని నివారించుకోవచ్చు. ఇక పంట కోత విషయానికి వస్తే, రకాలను బట్టి విత్తిన 115 నుంచి 135 రోజులకు పంట కోతకు వస్తుంది. ఉదయం వేళల్లో కోయటం వలన గింజ తక్కువగా రాలటమే కాకుండా ముళ్ళు కూడా మెత్తగా ఉంటాయి. సాధారణంగా మొక్కలను నేలమట్టం వరకు కోసి కట్టెలు కట్టి ఆరబెట్టి కట్టెలతో కొట్టి లేదా ట్రాక్టర్తో తొక్కించి గింజలను వేరు చేస్తారు. ఈ కుసుమ పంట విస్తీర్ణం తగ్గడానికి ముళ్ల వల్ల పంట కోతకు కూలీలు రాకపోవటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో యాంత్రీకరణ అభివృద్ధి వలన వరి కోత యంత్రంతో ఎలాంటి మార్పులు చేయకుండా కుసుమ కోత నూర్పిడి కూడా చేసుకోవచ్చు. పూర్తి యాంత్రీకరణ వల్ల కుసుమ పంటను సులువుగా సాగు చేసుకోవచ్చు. ఇలా తక్కువ పెట్టుబడితో, తేలికైన యాజమాన్యంతో, అనేక ఉపయోగాలతో నమ్మకమైన దిగుబడినిచ్చే ఈ పంట సుమారుగా 4 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. ఇక సరైన నీటి యాజమాన్యం, నేల సారాన్ని బట్టి 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా గరిష్టంగా దిగుబడిచ్చే అవకాశం ఉంటుంది. దీని మార్కెట్ ధర క్వింటాలకు 3,500 నుంచి 4,000 వరకు పలుకుతుంది కాబట్టి దీనిని సాగు చేసుకునే రైతులు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రాత్రి 7:15 ఖరీఫ్లో పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు. వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంత వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త బి సహదేవరెడ్డి. అనంతరం జానపద గీతం. 7:45 వికసిత్ భారతి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. రాత్రి 8:00 కథ మారింది నాటిక వింటారు. రచన శ్రీ తుర్లపాటి బాబ్జీ. నిర్వహణ శ్రీ ఏవైఎన్ రెడ్డి. 8:15 90 వసంతాల ఆకాశవాణి విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర ఉదాహరణలు ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేత రామసూర్య ప్రకాష్ గారు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 దేశభక్తి గీతం. రాత్రి 9:00 గజ్రా హిందీ కార్యక్రమం. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం కడప కేంద్రం నుండి వింటారు. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏమి

మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదాపడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత, సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ

జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయ్కి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళతారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్ గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ ను సీబీఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖ అధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నతస్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ది వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ, పరిశోధన రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం,

0: పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వ్యవసాయ పాఠశాల వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి.
3: మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఖరీఫ్లో వరి, వేరుశనగ, పత్తి, కంది, మొక్కజొన్న, చెరుకు పంటలు సాగు చేస్తారు. రబీలో పప్పుశనగ, వరి గాని ఇతర పంటలు కూడా, మొక్కజొన్న కూడా రబీలో సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఖరీఫ్ రైతులంతా కూడా సన్నద్ధం కావాలంటే ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలా అనే దాని గురించి చర్చించుకున్నాము. రబీ పంటల సాగు అనంతరం కూడా ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవుతుంటారు కాబట్టి రబీలో పంటల సాగు అనంతరము మళ్లీ తొలకరి పంటలు అంటే ఖరీఫ్లో వేసుకోవడానికి రైతులు అధిక దిగుబడులు పొందటానికి ఎలా సన్నద్ధం కావాలి, దీని కొరకు రైతులు ఆచరించవలసిన ముఖ్య యాజమాన్య పద్ధతులు అనేటివి గురించి తెలుసుకున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా నీరు పారుదల కింద వరి పంట సాగు చేసింటారు కాబట్టి ఆ పంట అంతా కూడా, వరి పంట అంతా కూడా మెషిన్ కట్టింగ్స్ చేసింటారు. దానివల్ల వరి కోయలన్నీ కూడా, వరి దుబ్బులన్నీ కూడా ఎక్కువ హైట్ లో కోసేది కాబట్టి అదంతా కూడా అట్లే ఉంటది కాబట్టి రబీ పంటల అనంతరము పంట అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాము. మామూలుగా వరి కోతల తర్వాత పంట వ్యర్థాలన్నీ కూడా నేలలో ట్రాక్టర్తో లాగబడే రోటోవేటర్తో కలే దున్నుకోవాలి. ఈ పంట అవశేషాలను కూడా యంత్రాలతో కోసిన తర్వాత వరిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసే ట్రాష్ షెడ్డర్ ద్వారా కూడా పంట అవశేషాలను నేరుగా విచ్ఛిన్నం చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. పంట అవశేషాలు కూడా మనకు ఏమన్నా ఉపయోగించుకోవాలంటే పుట్టగొడుగుల పెంపకానికి కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ వరిగడ్డి అనేదాన్ని ఏ పంట వ్యర్థాలను కూడా కాల్చకూడదు అన్నమాట. మనం కాల్స్తే ఏమవుతుందంటే నేలలో ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరిగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా పంట అవశేషాలను పంట అయిపోయిన తర్వాత కాల్చకూడదు అన్నమాట. ఈ వరి కోయలనంతా కూడా వరి కంబైనర్ తో హార్వెస్ట్ చేసిన తర్వాత గడ్డిని చుట్టలుగా చుట్టే యంత్రం ఉంటుంది అనమాట, దాన్నే బేలర్స్ అంటారు, ప్యాడీ బేలర్స్ ను. వాటిని ఉపయోగించుకునేసి వరి గడ్డినంతా కూడా కట్టలుగా చేసుకునేసి పశువుల మేతగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ పంట అవశేషాలను కూడా మనము కులిపింపజేయచ్చు అనమాట. అంటే వివిధ రకాల సూక్ష్మజీవుల సమ్మేళనంతో, అంటే వేస్ట్ డీకంపోజర్ అంటారు దాన్ని, వేస్ట్ డీకంపోజర్ ను ఉపయోగించి కూడా దాన్ని స్ప్రే చేసి కంపోస్టింగ్ చేసి భూమిలోకి దున్నుకోవచ్చు అనమాట. అంటే ఈ పంట అవశేషాలను వివిధ రకాల జీవుల సమ్మేళనంతో కంపోస్ట్ పద్ధతిలో వాడుకోవడం ద్వారా నేల భౌతిక మరియు రసాయనిక లక్షణాలు మెరుగుపడమే కాకుండా భూసారము మరియు నీరు నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది అనమాట. దీన్ని ఎట్లా చేయాలంటే, ఒక 200 లీటర్ల డ్రమ్ము తీసుకునేసి దాంట్లో ఈ వేస్ట్ డీకంపోజర్, దీన్నే గజియాబాద్ డీకంపోజర్ కూడా అంటారు, లేదు డీకంపోజర్ ఏ, డీకంపోజర్ బి అనేటివి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఈ డీకంపోజర్ ఆన్లైన్ లో కూడా ఉంటాయి కాబట్టి, గజియాబాద్ డీకంపోజర్ అనేది మనం 30 గ్రాములు ఉంటుంది అనమాట, ఆ 30 గ్రాముల బాటిల్ తెచ్చుకునేసి ఈ కల్చర్ ఏం చేయాలంటే 200 లీటర్ల నీటిలో 2 కేజీల బెల్లం కలిపేసి డీకంపోజర్ 30 గ్రాములు వేసేయాలన్నమాట. దీన్ని 5 రోజుల వరకు ప్రతిరోజు 2 సార్లు ఉదయం సాయంత్రం పూట కలయి తిప్పాలన్నమాట. ఈ ద్రావణం అంతా కూడా ఒక 5 రోజుల్లో తయారవుతుంది అనమాట. అంటే ఈ వేస్ట్ డీకంపోజర్ తయారు చేసిన ద్రావణం అంతా కూడా 5 రోజుల్లో తయారవుతుంది కాబట్టి దీన్ని 1:3 నిష్పత్తిలో ఈ మిశ్రమాన్ని పిచికారు చేసుకోవాలి. అంటే 1 లీటరు డీకంపోజర్ తో తయారు చేసిన నీటిని ఇంకా 3 లీటర్ల నీటి కలిపేసి, అంటే 1:3 నిష్పత్తిలో కలుపుకునేసి ఈ మిశ్రమ పంట అవశేషాలను త్వరగా కులింపజేస్తాయి అనమాట. పంట అవశేషాల మీద చల్లచ్చు లేదు స్ప్రే చేయొచ్చు అనమాట. స్ప్రే చేస్తే బాగా తేమ ఉన్నప్పుడు బాగా కూలిపోతాయి కాబట్టి దీన్ని మళ్ళా కూడా కుళ్ళిన తర్వాత భూమిలోకి కలయిదునుకోవచ్చు. తర్వాత అట్లే కూడా ఇంకా కూడా పత్తి పంట, కంది పంట అవశేషాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా కాల్చకూడదు అనమాట. పత్తి పంటను మామూలుగా ఏం చేస్తామంటే, ఈ పత్తి పంట అవశేషాలు అట్లే ఉంటే గనక మనకు పింక్ బోల్వామ్ అనేది పురుగు ఎక్కువగా ఉధృతమవుతుంది కాబట్టి ఈ పంట అవశేషాలను మల్చర్ అనేది ఉంటుంది అనమాట, ట్రాక్టర్ డ్రాన్ మల్చర్ అంటారు, దాన్ని షెడ్డర్ కమ్ మల్చర్ అంటారు. దీంతో మనం గాన ట్రాక్టర్ తో వాడినట్లయితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని నేలలో కలయదునడం జరుగుతుంది. మరియు ఈ పత్తి మరియు కంది కట్లు మనం ఏమంటే ఒక డ్రమ్ములో వేసేసి బయోచార్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ పొడి మాదిరిగా, బొగ్గుల పొడి మాదిరిగా తయారు చేసుకున్నట్లయితే బయోచార్ అనేది సేంద్రీయ కర్బనము భూమిలో పెరిగేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ బయోచార్ అనేది తయారు చేసుకునేసి మనము భూమిలో కూడా నేలలో కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ పంట అవశేషాలను కూడా మనం వర్మి కంపోస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనము వర్మి కంపోస్ట్ అంటే ఈ లేయర్స్ లాగా వేసుకునేసి మళ్ళా పశువుల ఎరువు వేసుకునేసి పంట అవశేషాలన్నీ కూడా వర్మి కంపోస్ట్ గా తయారు చేసి తర్వాత మనము పంటలకు ఎరువుగా కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత వరి పంట తర్వాత కూడా దుక్కి దున్నకుండా మొక్కజొన్న పంటను కూడా 0 టిలేజ్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు వరి కోసిన తర్వాత మనము మళ్ళా ఖరీఫ్ లో వర్షాలు పడేటప్పుడు మొక్కజొన్న వేసుకోవాలంటే కూడా 0 టిలేజ్ పద్ధతిలో కూడా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. తర్వాత ఈ వరి, మొక్కజొన్న, జొన్న మరియు సజ్జ వంటి పంటల నుండి కూడా వెలువడిన అవశేషాలను వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల్లో మల్చింగ్ గా వాడుకోవచ్చు అనమాట. ఈ మల్చింగ్ చేసేదాని వల్ల ఏమవుతుందంటే కలుపు నివారించబడుతుంది, తర్వాత నీటి సంరక్షణ ఉంటుంది, తర్వాత కలుపు నివారణతో పాటు భూసార పరిరక్షణ కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పంట అవశేషాలను కూడా ఉద్యానవన పంటలకు మల్చింగ్ గా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న కంకులు తీసేసిన తర్వాత దీన్ని మిషనరీ ఉపయోగించుకునేసి సైలేజ్ తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే సైలేజ్ ని మనము మాగబెట్టిన మాగుడు గడ్డి అంటారు, దీన్ని పశుగ్రాసాలు కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ హ్యాపీ సీడర్, దాన్ని పుష్పో సీడర్ అంటారనమాట. ఈ సీడర్ తో మనము వరి కోసిన తర్వాత మొక్కజొన్న పంటను విత్తుకోవచ్చు అనమాట. అంటే దుక్కి దున్నకన్నానే కూడా ఈ హ్యాపీ సీడర్ ను ఉపయోగించుకునేసి వరుసలలో 2 అడుగులు వరుసకు పెట్టుకునేసి 20 సెంటీమీటర్లు మొక్క మొక్కకు పెట్టుకునేసి హ్యాపీ సీడర్ లేదా పుష్పో సీడర్ ను ఉపయోగించుకునేసి మనము మొక్కజొన్నను విత్తుకోవచ్చు అనమాట. ఇంకా ఈ విధంగా ఎంతో విలువైన పంట అవశేషాలను తగలబెట్టకుండా వ్యవసాయంతో పాటు వివిధ పరిశ్రమలకు ముడిసరుకుగా వాడుతూ సద్వినియోగం చేసుకోవాలన్నమాట. ఈ పంట అవశేషాలను కూడా బయోచార్ చేసుకోవచ్చు, లేదు డీకంపోజర్ను ఉపయోగించుకునేసి కంపోస్ట్ చేసి భూమిలో దున్నుకోవచ్చు, లేదు బ్రికెట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ బ్రికెట్స్ ను కూడా మనము వివిధ పరిశ్రమలకు ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా చేసేదాని వల్ల ఈ వ్యవసాయ వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ పంట అవశేషాలను యాజమాన్యం చేపట్టిన తర్వాత ఇంకా ఖరీఫ్

సాగుకు ముందుగా మనము భూసార పరీక్షలు అనేటివి చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా నేలలో అన్ని పోషకాలు అంటే సూక్ష్మ పోషకాలు, మేజర్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని సమృద్దిగా ఉంటేనే నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నేల ఆరోగ్యంగా ఉంటే మనకు దాని మీద వచ్చే పంట దిగుబడి కూడా అన్ని పోషకాలు ఉంటాయి. నేల ఆరోగ్యంగా ఉంటే పంట వచ్చిన తర్వాత మనుషులు తీసుకుంటే వాళ్ళు కూడా పోషకాలు అన్ని అందుతాయి. తర్వాత పంట పశుగ్రాసాలకు కూడా నేల ఆరోగ్యంగా ఉంటే వాటికి పశువులకు కూడా మేత ఉపయోగిస్తుంది కాబట్టి పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఫైనల్ గా నేల ఆరోగ్యం అనేది వన్ హెల్త్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే నేల ఆరోగ్యం బాగుంటే మనుషుల ఆరోగ్యం బాగుంటుంది, మనం పశువుల ఆరోగ్యం బాగుంటుంది, పశువుల నుంచి వచ్చే పాలు అన్ని కూడా న్యూట్రియంట్స్ తో ఉంటాయి. కాబట్టి నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. మనం పంట వేసే ముందు భూసార పరీక్ష అనేది చేయించుకోవాలి. ఈ భూసార పరీక్షను ఏ విధంగా చేసుకోవాలంటే మనము ఒక ఎకరా ఏరియాలో ఒక 5 నుంచి 7 సార్లు ఒక వి షేప్ లో తీసుకునేసి, మామూలు పంటలు అయితే ఒక అడుగు లోతు తీసుకుని వి షేప్ లో తీసుకునేసి దాన్ని క్వార్టరింగ్ చేసేసి ఫైనల్ గా ఒక 1/4 కేజీ మట్టి వచ్చేడిగా తీసుకునేసి దాంట్లో ఒక గుడ్డ సంచిలో ప్యాక్ చేసేసి దాంట్లో మన రైతు పేరు, సర్వే నెంబరు, ఏ పంట వేసిన తర్వాత మనము శాంపుల్ తీసినాము, వేయబోయే పంట అన్ని డీటెయిల్స్ కన్నా మనం దగ్గరలో ఉండే పరిశోధనా స్థానంలో గాని లేదా కృషి విజ్ఞాన కేంద్రంలో గాని లేక వ్యవసాయ శాఖ ప్రయోగశాలలో గాని ఇచ్చినట్లయితే భూసార పరీక్ష చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ భూసార పరీక్షలు విధిగా చేయించుకోవడం వలన భూమిలో ఉన్న పోషక విలువల స్థాయిని కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఎరువుల మీద అనవసరంగా వాడకంలో కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చు మరియు అధిక తర్వాత సుస్థిరమైన దిగుబడులు కూడా పొందవచ్చు అన్నమాట. కావున పంట తీసిన తర్వాత వేసవి కాలంలో మట్టి నమూనా సేకరణకు అత్యంత అనుకూలమైన సమయం. దీని కొరకు ప్రతి జిల్లాలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు ఆధ్వర్యంలో భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇతర వివరాల కొరకు అందుబాటులో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని కూడా సంప్రదించి మనము ఏ విధంగా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలనేది కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా కూడా ఈ భూసార పరిరక్షణ కోసము వేసవిలో రైతులు చేపట్టవలసిన ముఖ్యమైన పనులు ఏమంటే ఈ భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. మనం ఒకసారి భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత మనకు వాళ్ళు కార్డు ఒకటి ఇస్తారనమాట, భూసార తెలిపే కార్డు అనేది. దాంట్లో మనకు ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, సూక్ష్మ పోషకాల లేదా స్థూల పోషకాల తక్కువగా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, మధ్యస్థంగా ఉన్నాయా అనేది అన్ని కూడా ఉదజని సూచిక అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ భూసార పరీక్షల ఆధారంగా ఏమంటే నత్రజని, భాస్వరము, పొటాషు తక్కువగా ఉంటే మనము సిఫార్సు చేసిన ఎరువులకు 30% అదనంగా వేసుకునేసి పంట సాగు చేసుకోవాలన్నమాట. అదే మధ్యస్థంగా ఉంటే సిఫార్సు చేసిన ఎరువుల వరకు వేయాలి. పోషకాల లభ్యత అనేది ఎక్కువగా ఉంటే మనము ఇంకా 30% సిఫార్సు చేసిన ఎరువులను తగ్గించుకునేసి ఎరువులను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాషు ఇవి చూసినట్లయితే భాస్వరము మధ్యస్థం నుంచి ఎక్కువ ఉండొచ్చు, పొటాషియం కూడా మధ్యస్థం నుంచి ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఆ ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మనము ఎరువుల మీద కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు. తర్వాత సేంద్రీయ కర్బనం అనేది ప్రతి ఒక్క నేలలో కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి సేంద్రీయ ఎరువులను వాడుకోవడం వల్ల కూడా మనము రసాయనిక ఎరువుల స్థాయిని తగ్గించుకునేసి పంట ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక ఆహార ధాన్యాల నాణ్యతను కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఈ సేంద్రీయ కర్బనం అనేది అన్నిటికీ మూల కారణం. కాబట్టి సేంద్రీయ కర్బనాన్ని పెంచుకునేదానికి రైతులు ఎక్కువగా ముఖ్యంగా పచ్చిరొట్ట పైర్లు, తర్వాత పశువుల ఎరువులు, అందుబాటులో ఉండే సేంద్రీయ ఎరువులన్నీ కూడా పంట వేసుకునే ముందు వేసుకోవాలన్నమాట. ముఖ్యంగా పచ్చిరొట్ట పంటలను వేసుకోవడం ద్వారా నేలలోని సేంద్రీయ పదార్థం స్థాయిని పెంచుకుని సూక్ష్మజీవులకు అనువైన పరిస్థితులను నెలకొల్పి మొక్కలకు సరైన మోతాదులో అన్ని రకాల ధాతువులను అందేలా చూసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా గాలిలో నత్రజనిని స్థిరీకరించి పంటకు అనువుగా మార్చి రసాయనిక ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. తర్వాత పచ్చిరొట్ట ఎరువులు సాధారణంగా నేల పాలిట వరాలుగా పరిగణిస్తారు. అధిక దిగుబడులు సాధించాలన్న ఆతృతతో నేటి రైతాంగం విపరీతంగా రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతిని పంట తీవ్రమైన పోషక పదార్థ లోపాలకు గురి అయి చీడపుళ్ల ఉధృతి కూడా ఎక్కువవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి సమగ్ర పోషకాల యాజమాన్యం చేపట్టాలన్నమాట. అంటే బ్యాలెన్స్డ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చేపట్టాలి. దానిలో ముఖ్య భాగం పచ్చిరొట్ట ఎరువులు కల్టివేట్ చేసి అవి నేలలోకి కలియదున్నాలి. మామూలుగా వేసవి జల్లెలు అంటే సమ్మర్ షవర్స్ వచ్చినప్పుడు పచ్చిరొట్ట పైలైనటువంటి జనుము, జీలుగా, పిల్లిపెసర మొదలగు పంటలను
చల్లుకోవాలన్నమాట. ఒక ఎకరాకు 10 నుంచి 12 కేజీల విత్తనాలను చల్లుకోవాలి. ఇవే పచ్చిరొట్ట పైర్లే కాకుండా చెట్లు ఆకులు, అంటే వేప, కానుగ, జిల్లేడు, గ్లైర్సీడియా, ఇవన్నీ కూడా ఆకులను కట్ చేసి సేకరించి పొలంలో వేసుకునేసి కలయదున్ని కొలనిచ్చిన తర్వాత పంటను సాగు చేసుకోవాలి. మెయిన్గా గోదావరి ప్రాంతాల్లో పచ్చిరొట్ట పైర్లు వేసుకుని వరిని నాటుకోవాలన్నమాట. తర్వాత ఇంకా కూడా ఈ పచ్చిరొట్ట పైర్లే కాకుండా ఈ మధ్య ప్రభుత్వం కూడా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని PMDS కిట్స్ అనేటివి ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 18 పంటల విత్తనాలు, అపరాలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్య పంటలు, తృణధాన్యాలు మరియు పచ్చిరొట్ట పైర్లు ఇవన్నీ కలిపి ఒక కిట్ రూపంలో ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఋతుపవనాలు రాకముందే పొడి నేలలోనే విత్తనాలు వేసుకోవచ్చు అన్నమాట. వర్షం పడిన వెంటనే ఇవి మొలస్తాయి కాబట్టి మొలిచిన 40 నుండి 50 రోజుల తర్వాత ఇవి భూమిలో కలయదున్నాలి. పచ్చిరొట్ట పైర్లు, పచ్చి ఆకులు ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేసేదాని వల్ల ముఖ్య ప్రయోజనాలు ఏమంటే, ఈ చాలా రకాల పచ్చిరొట్ట పైర్లు పప్పు జాతికి చెందినవి, అందుచేత గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. వీటిలో సేంద్రీయ పదార్థం ఉంటుంది కాబట్టి సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారము పెంపొందించడానికి దోహదపడతాయి. తర్వాత ఈ పచ్చిరొట్ట పైర్లు కూడా భూమిని గుల్లబరిచి నీటి నిల్వ సామర్థ్యం పెంచి సులభంగా నీరు గాలి వేర్లకు అందించేలా చేస్తాయి. ఈ పచ్చిరొట్ట పైర్ల సాగు వల్ల సూక్ష్మ పోషక పదార్థాలు లోపాలు కూడా రాకుండా ఉంటాయి. ఈ పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుల్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు కూడా జరిగి భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకు బాగా అందుబాటులోకి వస్తాయి. ఈ సమస్యాత్మక నేలలు, అంటే చౌడు నేలలు, తెల్ల చౌడు, నల్ల చౌడు అని ఉంటాయి. ఎక్కువగా ఈ సమస్యాత్మక నేలలో జీలుగును వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఈ పైర్లు వేయడం వలన ఎకరాకు దాదాపుగా 25 కేజీల నత్రజని ఎరువు నేలకు అందిస్తుంది కాబట్టి మనము సిఫార్సు చేసిన ఎరువులో కూడా 25% తగ్గించుకునేసి పంటలకు వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పచ్చిరొట్ట పైర్లు వేసుకునేసి ఎరువులను ఆదా చేసుకుంటే రైతులకు సాగు ఖర్చు కూడా కొంతవరకు తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా కూడా ఈ పచ్చిరొట్ట పైర్లే కాకుండా మనము ముఖ్యంగా ఇప్పుడు చెరువులు, నీటి కుంటలు వీటిల్లో అంతా కూడా ఒండ్రు అనేది ఉంటుంది అన్నమాట. ఈ చెరువుల్లో పూడికను తీసేసి దాన్ని టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత వదలని సూచిక, అంటే pH, అంటే 6.5 నుంచి 7.5 వరకు ఉంటేనే అది ఉపయోగించుకోవాలి. ఎక్కువ ఉంటే అది వేస్తే నేలలకు చౌడుబారిపోతాయి కాబట్టి మనకు 6.5 నుంచి 7.5 వదలని సూచిక ఉండే ఒండ్రు మట్టిని మట్టుకే మనము ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకోవాలన్నమాట. తద్వారా చెరువు మట్టిలోని పోషకాలన్నీ కూడా భూమిలోకి కలిసి ఆ పొలమంతా కూడా సారవంతం అవుతుంది. తర్వాత ఈ చెరువుల్లో ఉండే పూడిక తీసేసిన దానివల్ల కూడా మనము ఈ వర్షపు నీటిని దాన్ని కన్జర్వ్ చేసుకునేసి ఇంకా నీటి నిల్వ కూడా ఎక్కువగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ చెరువుల్లో ఉండే మట్టిని, తర్వాత నీటి కుంటల్లో ఉండే మట్టిని కూడా తీసుకునేసి పంట పొలాలకు వేసుకోవాలన్నమాట. తర్వాత పశువులు ఉన్న రైతులు, ముఖ్యంగా పశువుల పేడను సుమారు 1-5 టన్నులు 1 హెక్టార్కు సరిపడే విధంగా తోలుకొని పంట వేసే ముందు ఆఖరి దిక్కులో ఈ పశువుల ఎరువు కానీ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత పంటల కోత అనంతరం, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలలో గొర్రెలు మేకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గొర్రెలు మేకలను కూడా మంద కట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఒక రాత్రి అంతా కూడా మంద పొలంలో ఉంచినట్లయితే గొర్రెలు మేకలు వచ్చే ఆ ఎక్స్క్రీటా అంతా కూడా, యూరిన్ అంతా కూడా భూమిలోకి భూసారాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎక్కడైతే ఈ గొర్రెలు మేకలు అందుబాటులో ఉంటాయో వాటిని మంద కట్టి రైతులు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకా కూడా ఇక్కడ గోదావరి జిల్లాలలో పరివాహక ప్రాంతాలలో కూడా కాలువల అంతా కూడా గుర్రపు డెక్క ఎక్కువగా ఉంటది కాబట్టి దాన్ని ఆ గుర్రపు డెక్కను కూడా తీసివేసి మనము దాన్ని కూడా 2:1 నిష్పత్తిలో పశువుల ఎరువుతో కలిపేసి ఈ గుర్రపు డెక్కను కంపోస్ట్ చేసుకునేసి సేంద్రీయ ఎరువుగా కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ చేసుకున్నట్లయితే కన్నా మనము ఈ సేంద్రీయ ఎరువులు వేసుకున్నట్లయితే నేల భూ భౌతిక పరిస్థితులు బాగా మెరుగుపరుచుకుని అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటది కాబట్టి ఇవి తప్పకుండా పాటించాలన్నమాట. తర్వాత ముఖ్యంగా వరి సాగు ప్రాంతాలలో ఎలుకలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలుకలు కూడా మనము రైతులంతా కూడా
వేసవి పంట లేని టైంలో ఈ వేసవి కాలంలో సామూహిక ఎలుకల నివారణ అనేది చేపట్టాలన్నమాట. ఒకే రోజు ఊర్లోని రైతులందరూ కలిసి కట్టుగా ఒకే రోజు విషపు ఎరలు తయారు చేసుకుని వాటిని పొలాల్లో మరియు బంజరు భూముల్లో కూడా పెట్టుకోవాలన్నమాట. మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి జింక్ ఫాస్ఫేట్ గాని, అల్యూమినియం ఫాస్ఫేట్ గాని లేదా బ్రోమోడయాలిన్ అనే మందును 96 పాళ్లు నూకలు, 2 పాళ్లు నూనె, 2 పాళ్లు మందు ఈ విధంగా తయారు చేసుకునేసి ఈ విషపు ఎరలను తయారు చేసుకున్న

తర్వాత ఎలుకలు బొరియల వద్ద ఉంచి నివారించుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ సామూహిక ఎలుకల నివారణ అనేది కూడా చేపట్టినట్లయితే మనము పంట నష్టాన్ని నివారించుకునేసి ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వర్షాధార సాగు రాయలసీమ ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలు, మార్కాపురం జిల్లాలలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే దాదాపు 60% అంతా కూడా పంట అంతా కూడా వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేసవిలో వచ్చే వర్షాలకు మనం వేసవిలో లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలన్నమాట. లోతు దుక్కులు చేసుకున్నప్పుడు మనకు ఈ వర్షపు నీటినంతా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే మనము డిస్క్ నాగలి లేదా 5 లేక 7 రెక్కల బాతు నాగలితో గానీ లోతు దుక్కులు చేసుకున్నట్లయితే వేసవిలో కురిచిన వర్షపు నీరంతా కూడా భూమిలోకి ఇంకిపోతుంది. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల తుంగ మరియు గరిక వేర్లు, దుంపల వేర్లు ఈ ఎండ వేడివి గురై చనిపోతాయి. అంతేకాకుండా తెగుళ్లు మరియు చీడపేయలు కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. ఇంకా కూడా లోతు తక్కువగా ఉండే ఎర్రగరపు నేలల్లో చిజిల్ నాగలి అంటాం, దాన్ని సబ్ సాయిలరు లేకపోతే సిజిల్ ప్లవ్ అంటారు. దాన్ని ప్రతి 2 మీటర్లకు కన్నా మనము అంటే ట్రాక్టర్ 2 చక్రాల మధ్య ఒకటే ఒక చిజిల్ నాగలి అమర్చుకునేసి ప్రతి 2 మీటర్ల డిస్టెన్స్ కు ఒక చిజిల్ నాగలితో 60 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి వాలుకడ్డంగా దున్నుకోవాలన్నమాట. ఇలాగా చేసుకున్నట్లయితే భూమిలోని లోపల గట్టి పొర పగిలిపోయేసి వర్షపు నీరంతా కూడా ఎక్కువగా నిల్వ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు నేల లోతు తక్కువగా ఉండే నేలల్లో అయితే ఈ చిజిల్ ప్లవ్ను ఉపయోగించుకునేసి వాళ్ళకు అడ్డంగా చేస్తున్నట్లయితే వర్షపు నీరు కూడా బాగా సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత పంటకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత లోతైన వేసవి దుక్కులు వాళ్ళకు అడ్డంగా దున్నటం వలన వర్షపు నీరంతా కూడా వృధా పోకుండా భూమిలో లోపల పొరలోకి చేరుతుంది. ఒకవేళ వాళ్ళకు అనుకూలంగా దున్నితే నేల కోతకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు అడ్డంగానే దున్నుకోవాలా. సాళ్ల వెంట వర్షపు నీరు పరిగెత్తి సారవంతమైన మట్టినంతా ఒరవడి గురువు చేసి భూమిని నిస్సారవంతంగా తయారు చేస్తుంది. కాబట్టి వాళ్ళకు అడ్డంగానే చేసుకున్నట్లయితే ఈ సమస్య అధిగమించబడి భూమి ఎక్కువ తేమను గ్రహించి వర్షపు నీరు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది అన్నమాట. సో లోతు దుక్కుల వలన నేలలోని నీరు ఇంకని పొరలకు తొలగిపోయి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. దీని వలన భూమిపై పడిన ప్రతి వర్షపు నీటి బిందువు అక్కడికక్కడే ఇంకి నీరు పరిరక్షించబడుతుంది. తద్వారా నీటి పరిరక్షించడమే కాకుండా నేల కోతకు కూడా గురి కాకుండా నివారిస్తుంది. ఈ వర్షాధార పంటల్లో కీలక దశల్లో బెట్టకు గురి అయినప్పుడు, తక్కువ వర్షం వచ్చినప్పుడు మామూలుగా వేర్లు లోతుగా పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తి కూడా చేకూరుస్తుంది అన్నమాట. ఈ లోతు దుక్కులు చేసేదాని వల్ల కొంతవరకు అధిగమించి పంట బాగా పెరిగేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా కూడా అంటే లోతు దుక్కులు కాకుండా కూడా పడిన వర్షాన్ని మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఈ వాటర్షెడ్ మేనేజ్మెంట్ లో ఒక ప్రిన్సిపల్ ఉంది. పరిగెత్తే నీటిని నడిచేటట్టు చేయాలా, నడిచే నీటిని భూమికి ఇంకేటట్లు చేయాలా అనే కాన్సెప్ట్ తో రైతులు లోతు దుక్కులు చేసుకోవాలా, పంట వేసిన తర్వాత నీటి సంరక్షణ సాళ్లు కూడా వేసుకోవాలన్నమాట. అంటే ముఖ్యంగా కంది, ఆముదము పంటల్లో ఒక సాల్ నుంచి ఒక సాలుకు దూరము దాదాపుగా 90 సెంటీమీటర్లు ఉంటది. కాబట్టి 2 సార్లు మధ్యలో నీటి సంరక్షణ సాళ్లు, దాన్నే గుడ్డు సాలు కూడా అంటారు. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే పడిన వర్షం కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా కూడా రైతులు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో, ఈ ఎండాకాలంలోనే అంటే పంట వేసే ముందే ఫారం పండ్లు, రైతులు MGNRA స్కీమ్ కింద కూడా ఫామ్ పండ్లు తవ్వుతారు కాబట్టి దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. సరే ఆల్రెడీ తవ్విండే నీటి కుంటలను కూడా వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే పంట పొలంలో ఉన్న పాత నీటి కుంటలను ఒండ్రు మట్టి తీసేయాలన్నమాట. ఒండ్రు మట్టి తీసేసి ఈ పంట పొలాలకు వేసుకోవాలి. ఈ నీటి కుంటలపై ఉండే గట్లపైన కూడా కలుపు మొక్కలు, లోతైన వేరు గల మొక్కలను తొలగించాలి. అలా చేయడం వల్ల నీటి కుంటలో ఉన్న నీరు వృధా కాకుండా నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ పాత నీటి కుంటలకు మరమ్మతులు చేసుకోవాలి. పొలంలో ఉన్న నీటి కుంటలను లైనింగ్ లేని చోట ఎర్రమట్టి మరియు సిమెంట్ కలిపి పూత పోసుకోవాలన్నమాట. అదేవిధంగా నీటి కుంటల్లో పూడికి తీయడం ద్వారా మరియు కాలువలు శుభ్రపరచుకోవడం వలన నీటి కుంటలో వర్షపు నీరు బాగా రావడానికి దోహదపడుతుంది. ఈ వర్షాధార పరివాహక ప్రాంతము మరియు వాల్ను అనుసరించి ఫారం పాండు పొలంలో లోతట్టు ప్రాంతాల్లో తవ్వుకోవాలన్నమాట. అంటే 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు, అంటే 250,000 లీటర్ల సామర్థ్యం ఉండే ఫారం పాండు ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ ఎర్ర నేలలో
దానికి లైనింగ్ చేసుకోవాలండి. పడిన వర్షం నీరు ఇంకిపోకుండా లైనింగ్ చేసుకోవాలి. ఎర్రనేలలో మట్టి మరియు సిమెంట్ 6 పాళ్ళు మట్టి 1 పాలు సిమెంట్ కలిపి నీటి కుంట అడుగు

0: మరియు పక్క వాళ్ళకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఈ సాయిల్ సిమెంట్ లైనింగ్ కాకుండా కూడా ప్లాస్టిక్ షీట్ లైనింగ్, అదే 500 జిఎస్ఎం జియో మెంబ్రేన్ షీట్స్ అని ఉపయోగించుకునేసి ఈ నీటి కుంటల్లో కూడా లైనింగ్ కూడా చేసుకోవచ్చు. ప్లాస్టిక్ షీట్ లైనింగ్ కూడా చేసుకుంటే మనము పడిన వర్షం నీరంతా కూడా ఫామ్ పాండ్ లో కలెక్ట్ చేసి దాన్ని ఎప్పుడైనా బెట్ట వచ్చినప్పుడు నీటిని మనం నీరు ఒక తడి ఇచ్చుకున్నట్లయితే పంట బెట్టను అధిగమించి అధిక దిగుబడులు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. సో ఈ నీటి కుంటలో కూడా ఇన్లెట్ మరియు అవుట్లెట్, ఈ సిల్ట్ ట్రాప్లు అనేటివి కూడా సెట్ చేసుకోవాలి. అవసరమైన మరమ్మతులని కూడా చేసుకోవాలి. తర్వాత తొలకరి వర్షాలు పడిన వెంటనే ఈ బహువార్షిక గడ్డి విత్తనాలను ఈ గట్ల మీద వేసుకోవడం వలన నీటి కుంట గట్లు కోతకు గురి కాకుండా ఉంటాయి, మరియు ఆ గడ్డిని పశువుల మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఉపాధి హామీలో పథకం భాగంగా ఫారం పాండ్స్ పథకాన్ని మెట్ట ప్రాంత రైతులు సద్వినియోగం పరుచుకునేసి ఫామ్ పాండ్ పొలంలో ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రైతులు అన్ని కూడా అంటే లోతు దుక్కులు, తర్వాత నీటి సంరక్షణ సాళ్లు, నీటి కుంటలు అన్ని చేసుకున్నట్లయితే మెట్ట వ్యవసాయంలో వాన నీటిని సద్వినియోగం చేసుకునేసి అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. 2026 సంవత్సరము ఎల్నినోగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో మనకు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఈ ఎల్నినో వల్ల వర్షం తక్కువగా వస్తుంది. సో వర్షం ఒక 10% కూడా తగ్గచ్చు. అంచనాలన్నీ కూడా IMD గాని వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ కూడా ఎల్నినో వస్తుంది కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా వర్షం తక్కువ వస్తుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ లో వర్షం తగ్గేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఎల్నినో వర్షాలు తక్కువ వస్తాయి కాబట్టి దాంట్లో కూడా ఏ పద్ధతులు పాటించాలంటే, ముఖ్యంగా నేను చెప్పినటువంటి పచ్చిరొట్ట పైర్లు చేసుకోవాలి, వర్షపు నీటి యాజమాన్యం చేసుకోవాలి, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేసుకోవాలి, తర్వాత ఫారం పాండ్స్, నీటి చెరువులు, కుంటలు, కమ్యూనిటీ ట్యాంకులు, వాటర్ షెడ్లు అన్నీ కూడా నీటిని నిల్వ చేసుకునే పద్ధతులన్నీ కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులు విధిగా పాటించాలి. చెరువులు, కుంటలు మొదలైన వాటికి సేకరించిన వర్షపు నీటిని బెట్ట పరిస్థితుల్లో పంట కీలక దశల్లో పంటకు 1 లేక 2 రక్షకతలుగా అందించినట్లయితే పంట దిగుబడులు 20-30% పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి సాగు చేసేటప్పుడు ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ అనే పద్ధతిని పాటించాలంటే, ఎండగట్టి ఆ పద్ధతిని పాటించినట్లే కొంతవరకు ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ ప్రాక్టీస్ చేసేదాని వల్ల మనకు కొంతవరకు నీటిని తగ్గించుకోవచ్చు. తర్వాత వరిలో కూడా డైరెక్ట్ సీడింగ్ నేరుగా విత్తే పద్ధతిని పాటించి కొంతవరకు నీటిని రిక్వైర్మెంట్ తగ్గించుకోవచ్చు. ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ పంటలను కూడా సిద్దం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నట్లయితే వేసవికాలంలో కూడా కూరగాయల ఉత్పత్తి ప్రభావం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మిద్దిపైన తోటల పెంపకము మరియు షేడ్ నెట్లు ఉపయోగించి పంటలను, కూరగాయ పంటలను పండించుకోవాలి. ఈ విధంగా రైతులు వివిధ వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల్లో చెప్పిన యాజమాన్య పద్ధతులన్నీ కూడా మేలైన మరియు సిఫార్సు చేసిన పంటలు మరియు రకాలు విత్తనాలను సేకరించుకుని ఖరీఫ్ పంటల నష్టాన్ని తగ్గించుకుని తద్వారా అధిక దిగుబడులు పొందాలని నేను రైతులనంతా కూడా కోరుచున్నాను.
1: ఖరీఫ్ పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి.
2: ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ గంగాధర్.
1: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి వచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
2: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
1: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని యొక్క ఉద్దేశము లక్ష్యాలేంటి?
2: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాటా తక్కువగా ఉంది. సో ఈ వాటాను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 200,000 పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
1: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు, అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
2: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018 ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకురు ఇప్పటి వరకు దాదాపు 2,125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందనమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, విలువల జోడింపు, మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని సంప్రదించాలంటారు?
2: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి వారికి ఉన్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
1: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం

0: వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
1: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామనమాట. ఒక యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాములు ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదనంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్లు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా ఒకే విలేజ్లో అయితే 4-5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ అందుకు అవసరమైన ప్రోట్రేస్ అంటామన్నమాట, నారుమడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకో పిట్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
0: సరే, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు, వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
1: సరే, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా, లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మి కంపోస్ట్ ను యూనిట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ను ఇంకా మెరుగుపరుచుకొని విస్తరించుకున్నాడు. సో ఈయన 1 సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మి కంపోస్ట్ ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈయన వర్మి కంపోస్ట్ తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మి వాసును ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మి కంపోస్ట్ ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమంలో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసెర్చ్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మి కంపోస్ట్ తయారు యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగున 6 మంది పురుషులు 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావెల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు, అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు అనమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 6,00,000 మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 2,70,000 నికరాదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్ను సవరించుకొని చిల్లులు గల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగున 2 పురుషులకు మరియు 2 మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
0: ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి.
1: సార్, ధన్యవాదాలు సార్.
0: ఆర్య పథకాన్ని ఉపయోగించుకుని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివెందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను.

0: ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మింగ్ కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
1: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో ఎస్ఎల్వి వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయోభిలాషుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
2: ఇంతవరకు ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కథ మారింది నాటిక. రచన శ్రీ తుర్లపాటి బాబ్జీ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. వినండి కథ మారింది నాటిక.
5: సత్తే బాగుండావా సత్తే? నానే అప్పల కొండను గుర్తున్నానటే.
6: కూడెట్టినోళ్ళ నెత్తి మీద కుండబోళ్ళ నుంచి వెళ్ళే నీలాంటి మొగుణ్ణి నేనంత తేలిగ్గా మర్చిపోతానేటి.
5: బుద్ధొచ్చినదే, ఇక యాడికి వెళ్ళను, మీతోనే ఉంటానే.
6: ఆహా, నిన్ను మళ్ళీ ఎడుకు చేరితే చివరకు ఈ బతుకులు కూడా మాకుండవు. నీ మీద జాలిని నువ్వు వెళ్ళినప్పుడు మేం గోదట్లు బొగ్గేసినాం, ఇక దయసాయి.
5: సత్తే నా మాట ఇరుకవే, తాగుడు మానేసినానే, నన్ను పూర్తిగా మారిపోయానే. సత్తే సత్తే నా మాట ఇనుకోవే.
6: ఇలాంటి సెత్తయాచ్చిన నా కాడ చేస్తే నేను నమ్ముతాను అనుకున్నావేటి. అమ్మాయి సుత్తే నిన్ను బండపూతులు తిట్టి తోలెత్తది, ఇసుకించక వెళ్ళహే.
5: ముగ్గురింటి ఎంత సొలగనైపోయాను నీకు. సరే సత్తే, నీ కూతురు పెళ్ళప్పుడు దాన్ని బాబు ఏడింటి ఏం చెబుతావి నువ్వు? వదిలేసినాడని చెప్తావా? అలా చెబితే ఎవడే దాన్ని పెళ్లి చేసుకునేది?
6: నీలాంటి తాగుబోతు మొగుడు నన్ను ఈడిచి దేశాలు పాలైపోయినాడని చెప్పేదానికంటే అసలు నేనంటే తప్పేంటంట?
5: చూస్తానే చూస్తాను, నీ కాలికాడికి వచ్చిన మొగుణ్ణి ఎంత సీపుగా చూస్తున్నావే నువ్వు. ఇప్పుడు వెళ్ళిపోతున్నా, మళ్ళీ వస్తే మాత్రం ఊరుకోను, అంతే.
6: నీ బెదిరింపులకు నాను దాడుతాను అనుకుంటున్నావేటి? శాపం.
5: ఏంది అలా కరుతున్నట్టు అరుతుండవు? చూస్తానే నీ ఎంత చూస్తాను.
6: అమ్మయ్యా, వెళ్ళిపోనాడు, ముండుకే సేడే ఉంటే సత్యవల్ల. బంగారు త్వరగా రాయే, వేగొచ్చి నీవి కొట్లో కుక్కుంటే నాను మార్కెట్కి వెళ్ళి సరుకులు తెత్తా. దాని బాబు వచ్చిన సంగతి బంగారుకి చెప్పకూడదు, చెప్తే అసలు ఎందుకు ఆడుతూ నువ్వు మాట్లాడవని నన్ను నిలదెత్తాది.
7: ఏంటమ్మా అలా కంగారు ఎట్టేస్తావు? అయినా ఇంత పొద్దున్నే సరుకులకు వెళ్ళాలా ఏంటి?
6: నీకేటి తెలుస్తుంది నా బాధ. ఇప్పుడు రూపాయి దాస్తే గాని నీకు పెళ్లి చేయడానికి ఈలుండదు కందా. నీకు ఆ 3 ముళ్ళు ఏంచి తోలెత్తనే గాని నా భారం తీరదు. మనమా మగ దిక్కులేని ఆడుకూతులు, ఏదో మన మంచి తనంతో ఈ షాపు సక్కంగా సాగుతోంది. అందమైన ఆడుకూతురు ఈ కొట్టు కూకుంటే కొన్ని కోతులు చుట్టూ చేరి ఈకిలిస్తాయి, అప్పుడు మనం అట్టు తోళ్ళాక సావాల. అందుకే మనం భద్రంగా ఉండాలి తల్లి.
7: ఏమిటమ్మా పొద్దున్నే ఈ క్లాసు నాకు?
6: నీ కలాసుగానే

0: ఉంటది, మనసు మాసడ్డది, అలుసితే కొత్త కొత్త కథలు బుర్రలోకి నెట్టేస్తాది. అర్థమైందా?
1: అర్థమైంది గాని ఇక నువ్వు వెళ్ళి తొందరగారా.
0: కొట్టుకు సరుకులకు వచ్చే వాళ్ళతో అతిగా మాట్లాడమాక, జాగ్రత్తగా ఉండో. వత్తా,
1: నన్ను పెళ్లి చేసుకుంటానన్న శ్రీధర్ సంగతి త్వరలో అమ్మకు చెప్పాల్సిందే. ఇంతకీ ఆ శ్రీధర్ ప్రేమని ఎంతవరకు నమ్మాలో తెలియటం లేదు. ఆలోచించాలి.
2: హలో బంగారి.
1: శ్రీధర్, ఎంతసేపు వచ్చి?
2: జస్ట్ ఇప్పుడే. కానీ నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు, ఎదురుగా ఉన్నా కనబడ్డం లేదు.
1: ఏం లేదు,
2: నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎన్నోసార్లు చెప్పాను, కానీ నీ అంగీకారమే ఆలస్యం అవుతుంది.
1: మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు నాకు తెలుసు, కానీ నాకే అది దురాశ అవుతోందని, మిమ్మల్ని చేసుకునే అర్హత నాకు లేదని అనిపిస్తోంది. అందుకే ఆలోచిస్తున్నాను.
2: ఇక ఇలాంటి ఆలోచనలు అనవసరం. నువ్వు ఎస్ అంటే మీ అమ్మతో మన పెళ్లి గురించి మాట్లాడతాను.
1: నిజంగా మాట్లాడతారా? ఎప్పుడు?
2: త్వరలోనే. నేను మాటిచ్చానంటే తప్పనే తప్పను, కానీ చిన్న కండిషన్.
1: ఏమిటది?
2: నేను పూర్తిగా శాకాహారిని అని నీకు తెలుసు కదా.
1: కానీ నేను మాంసాహారిని కదా. చికెన్ కర్రీ, రొయ్యల వేపుడు అంటే నాకు చాలా ఇష్టం. వారానికి 3 రోజులైనా తినకపోతే ఉండలేను.
2: అందుకే కండిషన్ అని అంటున్నాను. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ప్యూర్ శాకాహారిగా మారిపోవాలి.
1: అమ్మో, నా వల్ల కానే కాదు, మానడం చాలా కష్టం.
2: నాకు మాంసం తినేవాళ్ళన్నా తినాలన్నా ఎలర్జీ. నిన్ను పెళ్లి చేసుకుంటానికి నేను సిద్ధపడినప్పుడు కనీసం నా కోసం అలవాటు మానలేవా?
1: సరే, అలాగే మానడానికి ప్రయత్నం చేస్తాను. నా కోసం ఇంత త్యాగం మీరు చేస్తున్నప్పుడు నేను ఏమాత్రం చేయలేనా?
2: థ్యాంక్ యూ బంగారి, థ్యాంక్ యూ.
1: నాకు ఒక చిన్న సందేహం, అడిగితే ఏమనుకోరుగా?
2: ఏమనుకోను, అడుగు.
1: మీరు సొసైటీలో పెద్ద పెద్ద వాళ్లతో తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు మీకు మందు కొట్టే అలవాటు ఏమైనా ఉందా? ఉంటే మాత్రం వెంటనే మానుకోవాలి. నాకు తాగుబోతులంటే పరమ అసహ్యం. మా నాన్న తాగుడు అలవాటే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. అసలు ఆ మందు వాసనంటేనే నాకు గిట్టదు.
2: చచ్చా, అటువంటి అలవాటు నాకు అస్సలు లేదు. నీ మీదొట్టు.
1: మీది మంచి మనసే కాదు, మీరు మంచి మనిషి కూడా.
2: అదిగో మీ అమ్మ వస్తుంది, తర్వాత కలుస్తాను. వస్తా డియర్.
1: త్వరలో వచ్చి మన పెళ్లి సంగతి మా అమ్మతో మాట్లాడాలి మరి.
2: ఓ అలాగే, టాటా.
1: టాటా.
0: ఎవరికే టాటాలు చెప్తున్నావు? కొంప ముంచే బుద్ధి నీకు వచ్చినాదేటి?
1: అమ్మా, నీకు నిజం చెప్తున్నాను, నేను బ్యాంకులో పనిచేసే శ్రీధర్ గారిని ప్రేమిస్తున్నాను.
0: మతిపోయిందేటి? కొద్దో గొప్ప చదువుకున్నావు కదా, ఈ ప్రేమదోమ పెద్ద మాయం తెలీదేటి.
1: ఆయన త్వరలోనే నన్ను పెళ్లి చేసుకుంటారు, నీతో మాట్లాడతానన్నారు. ఆయన మాట మీద నాకు నమ్మకం ఉందమ్మా. ఆయన చాలా మంచివారు, అదృష్టం వెన్నంటి వస్తుంటే కాదనకమ్మా.
0: సరే అమ్మా బంగారి, కాసేపు ఏం ఇవ్వండు, నేను ఈ సరుకులు ఇంట్లో పెట్టి వస్తాను, నువ్వు వెళ్దు గాని.
1: అలాగేనమ్మా.
3: బంగారి, బంగారి, నానే అయ్యనే, నీ అయ్యనే.
0: ఎందుకొచ్చా? పెళ్లి కణించి
3: వెళ్తా, కాని నీకు మాట చెప్పిపోదా అని వచ్చానే.
0: అవసరం లేదు, వెళ్ళి ముందు ఇక్కడి నుంచి.
3: బంగారి, నిన్ను ప్రేమించే ఆవేశం పెండినే, నేను నీ అయ్యనైనా ఆయనకు తెలియదు. పలానా కిలిబడ్డి సత్యమ్మ కూతుర్ని ప్రేమించానని నాతో చెప్పేసినాడు.
0: ఆయన నీ ఫ్రెండ్ ఏమిటి? చస్తే నమ్మను.
3: బంగారే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నా ఫ్రెండ్, మందు ఫ్రెండ్. కాకపోతే ఆయన గారు క్లాసు మందు తాగుతాడు, నేను నాటు మందు కొడతా, అంతే. కాని కలిసేది ఒకే చోట.
4: నువ్వా బంగారి, నన్ను వెతుక్కుంటూ ఎంత అర్జెంటుగా వచ్చావేమిటి?
1: మీరు ఈ స్థితిలో ఉంటారని కలలో కూడా ఊహించలేదు. మేడిపండు చందాన, నీ వ్యక్తిత్వం ఇంత నీచంగా ఉందన్నమాట.
4: తాగుతున్నా అంతే కదా, వ్యక్తిత్వానికి తాగుడికి ఏమిటి సంబంధం? తాగుడు నా ఆలోచనకు సంబంధించింది, వ్యక్తిత్వం నా మనసుకు సంబంధించింది. నా వ్యక్తిత్వం యొక్క ఆశయం మంచిది గనుకనే కట్నం, అంతస్తు, కులం అన్నీ వదులుకుని నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని గ్యారంటీ కూడా ఇచ్చాను. ఇక తాగుడు అంటావా? నీకు అబద్ధం చెప్పినా

0: తర్వాత అయినా మానేద్దాం అనుకున్నాను, కానీ కంట్రోల్ కాలేకపోతున్నానే. దట్ ఈజ్ మై వీక్నెస్. సారీ, వెరీ వెరీ సారీ.
1: ఈ సంగతే మన పెళ్లైన తర్వాత తెలిస్తే నా గతి ఏమయ్యేది? తండ్రి తాగుపోతూ మొగుడు తాగుపోతని, మా అమ్మలాగే నాకు ఈ గతి పట్టిందని జీవితాంత నరకం అనుభవించేదాన్ని. మా నాన్న మాకు ద్రోహం చేసినా కూతురు జీవితం పాడైపోతుందని మీ గురించి నాకు చెప్పాడు. అబద్ధం చెప్పి మీరు నన్ను మోసగించినా, ఒక నిజం చెప్పి నా కళ్ళు తెరిపించిన మా నాన్నే మీకంటే చాలా నయం.
0: అన్నట్లు నువ్వు ఎన్ని తినడం మానేశావు కదా?
1: మానేశాను. 20 సంవత్సరాల నుండి అలవాటైన నాకిష్టమైన మాంసాహారాన్ని మీకోసం పూర్తిగా మానేశాను. నా బోటిదాన్ని పెళ్లి చేసుకుంటానికి సిద్ధపడిన మీకోసం నా ఇష్టాన్ని వదిలి కష్టమైన ఆచరిస్తున్నాను. పూర్తి శాఖాహారిగా మారిపోయాను. కాని మీలా అబద్ధం చెప్పి దొంగగడ్డి తినే అలవాటు మాత్రం నాకు రాలేదు, రాకూడదు కూడా.
0: మందు బాగా తలకెక్కిన టైంలో వచ్చి ఏవేవో చెబుతున్నారు. మన టైం బాగుండలేదు కాని తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో చెప్పి క్షమించమని అడిగేస్తాను. మన పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఆ తర్వాత మళ్ళీ తాగుడు జోలికి రానే రాను. నీకోసం పూర్తిగా మానేస్తాను.
1: కేవలం నా కోసం మీరెందుకండి ఈ అలవాటు మానుకోవడం దండగా?
0: మరి నా కోసం నువ్వు శాఖాహారిగా మారిపోయావు కదా.
1: నేను మనిషిని కాబట్టి, నిగ్రహం నీతి నమ్మకం ఉన్న అబలను కాబట్టి ఆచరించగలిగాను. ఈ అర్హతలు ఏవీ లేని మీకు ఎలా సాధ్యం చెప్పండి?
0: అంటే నీ దృష్టిలో నేను మనిషినే కానా?
1: కానే కాదు, నీ నిజాయితీ కేవలం బంగారు పూత పూసిన ఇనుము మాత్రమేనని కళ్ళారా చూశాను.
0: నన్ను అపార్థం చేసుకుంటున్నావు బంగారి, నీ బాధ అర్థమైంది. నీ ఘాటైన మాటలతో నా మత్తు దిగిపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగదు.
1: విషం తాగిన వాణ్ణి చూసి జారిపడి బతికించడానికి చెయ్యి అందించచ్చు, కానీ తనని తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నాశనం చేసే తాగుబోతు చస్తున్నా సహాయం చేయని మనస్తత్వం నాది. ఇక మీ దారి మీది, నా దారి నాది.
0: అంత మాట అనద్దు బంగారి, నేను భరించలేను. నిన్ను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.
1: ఇది ప్రేమ కాదు, వ్యామోహం. పెళ్లి మాట ఒట్టి బోటకం. మీకే నిర్మలమైన మనసనేది ఉంటే, మీ ప్రేమలో నిస్వార్థత నిజం ఉన్నట్లయితే ఈ తాగుడు మీకు పెనుభూతల్లా కనిపించేది. బంగారిని మోసం చేయకూడదనే తపన మీ ఆలోచనల్లో ఉండేది.
0: అలా అనకు బంగారి, తాగుడు నా బలహీనత, నీ మీద ప్రేమ వాస్తవం.
1: తాగుడనే బలహీనతను జయించలేని మీకు ప్రేమని ఆరాధించే హక్కు లేదు. మీది నిజమైన ప్రేమే అయితే ఇలాంటి బలహీనతలు మీ దృష్టిలో ఉండవు. నాదండి, నాది నిజమైన ప్రేమ. అందుకే నా బలహీనతను తరిమేశాను. మీరు కోరినట్లు మాంసం తినడం పూర్తిగా మానేశాను. కానీ మీరేనండి నన్ను మోసం చేశారు.
0: అందుకే బంగారి క్షమించమంటున్నాను.
1: అది సాధ్యం కాదు.
0: బంగారి అంతేనా, నన్ను నమ్మలేవా? నేను చెప్పింది నిజం.
1: కన్న కూతురికి మీ గురించి చెప్పిన మా నాన్న నిజాయితీలో నిజం ఉంది. ఎప్పుడు నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నన్ను అనుక్షణం జాగ్రత్తగా ఉండమ్మా అని హెచ్చరించే నా తల్లి మాటల్లో నిజం ఉంది. తమరు బుద్ధిమంతులని చెప్పి నన్ను మోసగించాలని చూసిన మీ ప్రేమలో నిజం లేదు, అవసరం ఉంది, అబద్ధం ఉంది.
0: అయితే మన బంధం?
1: బంధం మంచి బుద్ధులకు బద్దులు కానప్పుడు కొన్ని బంధాలు అనుబంధాలు కావు.
0: నువ్వు రాజీ పడితే ఎందుకు కావు?
1: రాజీనా? ఇది జీవిత సమస్య, కుదరదు.
0: ప్లీజ్ నా మాట విను, నేను ఈ కఠిన శిక్ష భరించలేను.
1: ఇది నేను వేసిన శిక్ష కాదు శ్రీధర్, మీ దురలవాటు మీ భవిష్యత్తు మీద వేసిన శిక్ష. దానికి మీరే ఫలితం అనుభవించాలి. వెళ్లే ముందు ఒక మాట, మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా మీకున్న ఈ తాగుడు అలవాటును చెప్పి మరీ పెళ్లి చేసుకోండి, లేదా మీలో ఉన్న ఆ తాగుబోతుని చంపి మీరు మీరుగా బ్రతికి అప్పుడు పెళ్లి మార్గం వెతుక్కోండి. వస్తా.
0: చచ్చ, ఈ తాగుడితో నా కథ మారింది. నా కథ మారింది.

మీరింతవరకు కథ మారింది నాటిక విన్నారు. రచన శ్రీ తుర్లపాటి బాబ్జీ, నిర్వహణ శ్రీ ఆళ యోగానందీశ్వరరెడ్డి.

0: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర, ఉదాహరణలు, ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేతార్ రామసూర్య ప్రకాష్ గారు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి అందిస్తున్న తుఫాను హెచ్చరిక.
2: నైరుతి బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాను కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఈ తుఫాను ప్రభావం వల్ల కోస్తా జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో
3: విన్నారా, ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారమవుతున్న ఒక తుఫాను హెచ్చరిక. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆకాశవాణి నిరంతర సేవలను అందిస్తుంది అనేది నిర్వివాదాంశం. కాలం మారినా, సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా, విపత్తుల యాజమాన్యంలో ఇప్పటికీ ఆకాశవాణి పాత్ర ఎంతో కీలకం. ఈ అంశం గురించి శ్రీ బేతా సూర్యప్రకాశరావు గారు ఉదాహరణలతో, ప్రత్యక్ష సాక్షుల కథనాలతో మీకు వివరిస్తున్నారు, వినండి.
4: ఆకాశవాణి స్థాపితమైన నాటి నుండి ప్రజల మనసులను దోచుకుంటూ శ్రోతల జీవన విధానంలో భాగమైపోయింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో శోభిల్లుతుంది. విపత్తులకు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సమాచారం ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఉండాలే గాని భయభ్రాంతులను చేసే విధంగా ఉండకూడదు. తుఫాన్లు, వరదలు, ఉప్పెన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు, కలరా, కరోనా వంటి వ్యాధులు విజృంభిస్తూ ఉన్నప్పుడు వీలున్నంత మేరకు ముందస్తు సమాచారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరమైతే రౌండ్ ద క్లాక్ ప్రసారాలకు చేపట్టి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానకర్తగా ధైర్యాన్ని, సహకారాన్ని అందించి కష్టాల్ని, నష్టాల్ని తగ్గించిన సందర్భాలు ఆకాశవాణికి ఎన్నో. 2014 అక్టోబర్ నెలలో హుద్హుద్ తుఫాను సృష్టించిన ప్రళయాన్ని, విధ్వంసాన్ని విశాఖపట్నం వాసులు ఎప్పటికీ మరిచిపోరు. ఆనాడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందించిన సేవలను తెలియజేస్తున్నారు నాటి ప్రధాన కార్యక్రమ నిర్వహణాధికారి, విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు.
5: యలమంచిల నుండి భీమిలి మధ్యలో తీరం దాటుతుందన్న సమాచారం అందుకొని 24 గంటల ప్రసారాలని మొదలుపెట్టాం. హుద్హుద్ తుఫాను ధాటికి మా 100 కిలోవాట్ల అగనంపూడిలోని మా టవర్ పడిపోయింది. ఇక మిగిలింది FM 3 కిలోవాట్ శక్తితో పనిచేసే ట్రాన్స్మిటింగ్ టవర్. దాని సహాయంతో దానికున్న పరిధిలో 24 గంటల ప్రసారాలు దాదాపు 6 రోజుల పాటు తిరిగి మామూలు పరిస్థితులు కొనసాగే వరకు FM విశాఖపట్నం కేంద్రం కొనసాగించింది. అది జీవితంలో నాకు దొరికిన ఒక సేవ చేసే అపూర్వమైన అవకాశంగా భావించాను. ఈ విపత్తుని ఎలా అధిగమించాలో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయాల గురించి శ్రోతల్ని అవేర్ చేస్తూ ప్రసారాలు కొనసాగించాం.
4: వచ్చిన సమాచారాన్ని రెండంచెల విధానం ద్వారా క్రోడీకరించి, రూఢి చేసుకుని నిర్ధారించుకోవడం, అవసరమైతే 3 అంచెల విధానం ద్వారా ఖచ్చితపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ స్టేషన్లలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత

0: ఆకాశవాణి ఈ నేషనల్ క్యాలమిటీస్లో నిర్వహించిన పాత్ర గురించి చెప్పాలంటే ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఉప్పెన 77 మన దివిసీ ఉప్పెన టైంలో ఆకాశవాణి అనౌన్స్మెంట్స్ వలన, ఈ ఆథెంటిక్ వార్తల వల్లనే కలెక్టర్లు అందరూ కూడా యాక్షన్ తీసుకుని నిర్ణయాలు తీసుకుని ప్రజలకి సహకరించగలిగారు. అలానే ప్రపంచంలోనే చాలా పెద్ద ఎర్త్క్వేక్, లాఠూర్ ఎర్త్క్వేక్ టైంలో కూడాను ఆకాశవాణిలో ఆ రోజు రాత్రి ఏదో రికార్డింగ్ కారణంగా ఉండిపోయిన కొందరు సేవ్ అవర్ సోల్ SOS అనౌన్స్మెంట్స్ ఇవ్వటం వలన అది హ్యామ్ రేడియో వాళ్ళు క్యాచ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు కలెక్టర్కి ఇన్ఫామ్ చేసి అట్లా ఆ విధంగా జనానికి హెల్ప్ చేయడానికి అవకాశం కలిగింది. దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి, కలెక్టర్లకు కానీ మిగతా సిబ్బందికి కానీ చర్య తీసుకోవడానికి అవకాశం కలిగింది ఓన్లీ ఆకాశవాణి వల్లనే అనేది నిర్వివాదాంశం. అది
1: ఈ మధ్య సామాజిక మాధ్యమాల ఉనికి బాగా పెరిగిపోయింది. వ్యక్తులు, సంస్థలు అనేక రకాలైన మాధ్యమాల ద్వారా వార్తలు, విశ్లేషణలు, చర్చా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్నైతే తమ తమ వ్యక్తిగత ఆలోచనలను నిజమైన ఆలోచనగా, తామే సత్యశోధన గావించినట్లు ప్రజలకు చేరవేస్తున్నాయి. అదే నిజమని భావించి భ్రమించి ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ తమ కథను నిరూపితమైతే మేము ఆనాడే చెప్పామంటూ క్రెడిట్ తీసుకునేందుకు ముందుకు వస్తారు. కానీ నిరూపితం కాని తమ కథనాల్ని ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించిన సందర్భాలు మనకి కనబడవు. అందరికంటే నేనే ముందు సమాచారాన్ని అందించాలనే భావన, పోటీ ఆకాశవాణికి ఉండనే ఉండదు. కేవలం ఖచ్చితత్వమే. 2018 సంవత్సరం ఆఖరిలో పెటాయ్ తుఫాన్ కోస్తా తీరం వెంబడి విజృంభించింది. అప్పుడు కొంతమంది మత్స్యకారులు రేడియో విని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు, ప్రాణాలు రక్షించుకున్నారు. ఆనాడు విజయవాడ కేంద్రంలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ గంటా విజయ్ కుమార్ నాటి ఘటన గుర్తు చేసుకుంటూ,
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8:30 ఆ సమయంలో నాకు ఫోన్ వచ్చింది. మత్స్యకారులు 30 చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు. వాళ్ళు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్ళకి వెళ్ళటం లేదు. వాళ్ళు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరో ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నా. వెంటనే నా వాయిస్ రికార్డు చేసి ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది, అయితే చీరాల సమీపంలో 30 వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్లారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 ఒకసారి ఈ ప్రకటన FM రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి.
1: నవంబర్ 19 దివిసీమ ఉప్పెన ఒక పీడకల, ఎన్నో వేల మందిని కబళించిన మరిచిపోలేని విషాద దుర్ఘటన. ఆనాటి ఆకాశవాణి హెచ్చరికలను అప్పటివారు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. ఆ కాళరాత్రి గురించి ఆ ప్రాంతపు వాసి, ప్రత్యక్ష సాక్షి శ్రీ అద్దంకి పాండురంగారావు గారు.
3: అది కృష్ణా జిల్లా కోడూరు మండలం గొల్లపాలెం అనే గ్రామం. ఈ గొల్లపాలెం అనే గ్రామానికి 1977 నవంబర్ 19 ఒక కాళరాత్రి, ప్రపంచ చరిత్రలోనే ఇంత భయంకరమైనటువంటి తుఫాన్ని అంతకితం ఎవరు చూడలేదు.

0: ఇంకా చూడబోడు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మా గ్రామం సముద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రమే కబలిస్తుంది 10,000 మంది జనాన్ని, కొన్ని లక్షల పశు పక్షాదులను కూడా కబలిస్తుందని చెప్పి ఎవరు ఊహించలేరు. కానీ ఆ రోజుల్లో ఆకాశవాణి ఒకటే అక్కడ ఆధారం, అంతకన్నా ఏమీ లేదు. మా మేనమామ వాళ్ళ ఇంట్లో రేడియో ఉంది. ఆకాశవాణి సూచనలు విని జాగ్రత్త పడ్డ వాళ్ళు కొంతమంది సేవ్ అయ్యారు.
1: తాను కర్నూలు కేంద్రంలో పనిచేసినప్పుడు వచ్చిన వరదలు, ఆకాశవాణి చేపట్టిన చర్యల గురించి కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
2: అది 2007 సంవత్సరం జూలై మాసం. ఒకరోజు విపరీతంగా వర్షం వస్తోంది. సాయంత్రం 4-5 గంటల నుంచి మొదలైంది. అలా వాన విపరీతంగా పడతా ఉంది. వెంటనే కర్నూలు జిల్లా DPRO భాషగారికి ఫోన్ చేశా. సార్, ఇప్పుడు కర్నూలు FM మరి ఈ చీకట్లో మునిగిపోతున్నటువంటి కాలనీవాసులకి ఏం హెల్ప్ చేయలేదా అని అడిగాను. అయ్యో, మీరు హెల్ప్ చేస్తారంటే అంతకన్నానా అని వెంటనే భాషాగారు కలెక్టర్ గారితో సంప్రదించారు. కలెక్టర్ గారు వెంటనే అర్జెంటుకు మొదలు పెడదాం, FM ద్వారా ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మనకి అన్నారట. అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు దానకిషోర్ గారు అప్పటికప్పుడే ఏ ప్రాంతపు ప్రజలు ఏ ప్రాంతం పునరావాస కేంద్రానికి వెళ్లాలో మరి ఆయన ఫోన్లోనే చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా రాత్రి 3:15 వరకు కలెక్టర్ గారు ప్రతి 15-20 నిమిషాలకి ఆయన పరిస్థితులను చెప్పటం, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, పునరావాస కేంద్రాల్లో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన వివరంగా చెప్పేవారు. ఎప్పటికప్పుడు ప్రసారం చేసేవాళ్ళం. అప్పుడు అక్కడ మునిగిపోతున్నటువంటి కాలనీలకి ఒకే ఒక సమాచార మాధ్యమం అందుబాటులో ఉంది, ఆకాశవాణి కర్నూలు FM. ఈ విధంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే 2009 సంవత్సరం అక్టోబర్ 1 రాత్రి నుంచి వాన పడతానే ఉంది. ఇక అక్టోబర్ 2 కల్లా తుంగభద్ర పరివాహక ప్రాంతాలన్నిటిలో కూడా మరి నీరు విపరీతంగా స్ప్రెడ్ అయింది. నదికి 2 వైపులున్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోవటం మొదలైంది. ముఖ్యంగా తుంగభద్ర నదికి కుడివైపునున్నటువంటి కర్నూలు నగరంలోకి విపరీతంగా నీరు వచ్చేసింది. ఆ వరదలకి అల్లకల్లోలం అవుతుంది. ఆ స్థితిలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏం చేయాలని ఆలోచించి ఒక హెల్ప్ లైన్ మొదలుపెట్టింది. ఒకవైపు జిల్లా అధికారులు హెల్ప్ లైన్ నడుపుతున్నారు, దాంతోపాటుగా ఆ జిల్లా యంత్రాంగం అనుసంధానంగా మేము నడిపినటువంటి ఆ హెల్ప్ లైన్ కి వరదల్లో మునిగిపోతున్నటువంటి ప్రజల నుంచి అనేక కాల్స్ వచ్చేవి. ఆ కాల్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిస్టిక్ కలెక్టరేట్ లో నడుస్తున్నటువంటి ఈ హెల్ప్ లైన్ అనుసంధానం చేస్తూ వాళ్లకు సమాచారం ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా అధికారుల సహాయంతో బయటకు వచ్చినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. మా ద్వారా కర్నూలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా కొంత లబ్ధి పొందటం అనేది మాకు మంచి ఆనందం ఇచ్చినటువంటి విషయం.
1: శ్రోతలకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్య పహల్గాంలో తీవ్రవాదులు దాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి చెబుతూ విస్మయం కలిగించే ఇతరత్రా ఏ మాటలు కథనాలు నమ్మవద్దని, అవసరమైన సమాచారాన్ని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సదరు మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రమే అందిస్తామని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దేశభద్రత, ప్రకృతి వైపరీత్యాలు వంటి సందర్భాల్లో సమాచార వ్యవస్థ కుదేలైనప్పుడు ప్రజల సంక్షేమం కోరి వాయుతరంగాల ద్వారా అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ముఖ్య భూమిక వహిస్తూ వస్తుంది ఆకాశవాణి. స్వచ్ఛమైన సత్యం కొంచెం సమయం తీసుకోవడం సహజం కదా. ప్రభుత్వ సమాచార వ్యవస్థ కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత ఆకాశవాణిదే. అయితే ఈ రోజుల్లో శాటిలైట్ వ్యవస్థ వల్ల సాంకేతికత అభివృద్ధి చెంది అనేక రకాలైన సాధనాల ద్వారా ఎప్పటికప్పుడు వర్తమాన సమాచారం ప్రజలకు చేరువవుతున్నప్పటికీ విపత్తుల సమయంలో ప్రభుత్వ సాధనమైన ఆకాశవాణి ఇచ్చే నిర్దిష్టమైన సమాచారం కోసం ఎదురుచూసే శ్రోతలు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు.
2: ఇదండి విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి చేసినటువంటి సేవల గురించి మచ్చుకొక కొన్ని మాత్రమే. నమస్తే, మీ సేవలో ఆకాశవాణి.

విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర. ఉదాహరణలు, ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేతార్ రామసూర్య ప్రకాష్ గారు అందించిన ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్ నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. వార్తల వివరాలు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ నార్వే 2 దేశాలు నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను, దౌత్యాన్ని విశ్వసిస్తాయని అన్నారు. కేవలం సైనిక ఘర్షణతో ఏ సమస్యను పరిష్కరించలేమని అన్నారు. ఉక్రెయిన్ పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ శాంతిని త్వరగా పునరుద్ధరించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు ఇరు దేశాలు మద్దతు ఇస్తాయని చెప్పారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నార్వేలో పర్యటించిన ఆయన నార్వే ప్రధాని జోనాస్ గహర్స్టోర్తో కలిసి ఓస్లోలో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు అంగీకరించారు. అనంతరం నిర్వహించిన ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: ఎక్సలెన్సీ, ఆర్కిటిక్ సే ఔటర్ స్పేస్ తక్, గ్రీన్ షిప్పింగ్ సే బ్లూ ఎకానమీ తక్, ఎనర్జీ సెక్యూరిటీ సే లేకర్ ఫుడ్ సెక్యూరిటీ తక్, హమారా సహయోగ్ నయే ఫ్రంటియర్స్ కో చూ రహా హై. ఆయే హమ్ అప్నే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే మాధ్యమ్ సే ఏక్ ట్రస్టెడ్ ఫ్యూచరిస్టిక్ ఆర్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కా నయా అధ్యాయ లిఖే. ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్.
0: అంతకుముందు స్వీడన్ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలకు సరికొత్త వేగం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఉమ్మడి పరిశోధనల కోసం జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0, శాస్త్ర సాంకేతిక రంగాల బలోపేతానికి భారత్ స్వీడన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ను ప్రారంభించామని చెప్పారు. 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దిగుమతులకు అంతరాయం ఏర్పడినప్పటికీ దేశంలోని రిఫైనరీలు యథావిధిగా పనిచేస్తున్నాయని, భారతదేశం వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ మీడియా సమావేశంలో పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సహజ వాయువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని చెప్పారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత ఏర్పడలేదని, అయితే వదంతులు వ్యాపించడం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలతో అధిక కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అపర్ణ ఎస్ శర్మ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల లభ్యత 50% పైగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి గణనీయంగా సుమారు 86.2 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉందని ఆమె వివరిస్తూ,
2: availability of fertilizer for the season, that is kharif season, more than 51% across the states, and about 200.98 lmt of fertilizer is available across the country. There's no major change in the mrp of major fertilizer. Domestic production after the crisis period has been substantial, that is 86.2 lmt, and about more than 22 lmt of imports have reached our shores. So overall the position is comfortable.
0: కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలో

0: సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట 13వ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వాళ్ళని సూచించింది. వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ద వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న మ్యాజిక్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5 గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లఖింపూర్ ఖేరీలో ఊంచ్ గ్రామంలోని సిసయ్య జాతీయ రహదారిపై ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 12 మందికి పైగా రోజువారీ కూలీలతో ప్రయాణిస్తున్న ఈ వాహనం అదుపు తప్పి ముందు వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు మే 26 కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD ప్రకటించింది. సాధారణంగా ఇవి ప్రతి ఏడాది జూన్ 1 కేరళకు చేరుకుంటాయని, ఈసారి 6 రోజుల ముందుగానే చేరుకునే అవకాశముందని IMD అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు ఈ రోజు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని IMD వెల్లడించింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: South West monsoon has further advanced into some more parts of Southeast Arabian Sea, some parts of Comorin area, some more parts of Southwest and Southeast Bay Bengal, most part of Andaman Sea, entire Andaman and Nicobar Islands and some parts of East Central Bay of Bengal. Then isolated heavy to very heavy rainfall is likely over Northeast India and over Andaman and Nicobar Island, Sub-Himalayan West Bengal and Sikkim during next 6 to 7 days and over Tamil Nadu, Puducherry, Karaikal, Kerala, Mahe, Lakshadweep and South Indian Karnataka during next 3 days.
0: నీట్ యూజీ 2026 ప్రశ్న పత్రం లీకేజ్ కేసుతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA సంస్కరణల అమలుపై సమీక్షించాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు చర్చల కోసం NTA చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి సహా ఇతర ఉన్నతాధికారులకు కమిటీ నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ NTA సంస్కరణలపై ఈ నెల 21 విద్యామంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని రాజ్యసభ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మరోవైపు ప్రశ్న పత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో సీబీఐ 5 వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మొటెగావ్కర్ను కూడా అరెస్టు చేసింది. ఇప్పటి వరకు న్యూఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాలలో 10 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈ రోజు ప్రమాణం స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఏ ఆకాశవాణి విజయవాడ హై ప్రస్తుత హై హిందీ కార్యక్రమ గజరా. మై హూ ఆప్కా దోస్త్ ఇస్మాయిల్. ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే ఆప్ సునేంగే శ్రీమతి ఎం జానకి కి వార్త. శీర్షక్ హై ప్రకృతి కా మత్ కర శోషణ్, బచావ్ పర్యావరణ్. శ్రీ మెహబూబ్ జాన్ కి కవితాయే, రజియా సుల్తానా కి కహానీ భీ సునేంగే. ఆయే కార్యక్రమ్ కే పహలే సునతే హై శ్రీమతి ఎం జానకి కి వార్త. శీర్షక్ హై ప్రకృతి కా మత్ కర శోషణ్, బచావ్ పర్యావరణ్.
2: మానవ ధరతి పర్ జీవన్ జీనే కే లియే భగవాన్ సే హమే బహుమూల్య ఔర్ కీమతి ఉపహార్ కే రూప్ మే పర్యావరణ్ మిలా హే. హమారా పర్యావరణ్ హమారే లియే జీవన్ జీనే కా ఏక్ మహత్వపూర్ణ హిస్సా హే. పర్యావరణ్ సబ్ కుచ్ హే జో హమారే ఆస్ పాస్ హే, జైసే పానీ, హవా, భూమి, పేడ్, జంగల్, పహాడ్, నది, సూరజ్, చాంద్, ఆకాశ్, సముద్ర ఆది. పర్యావరణ్ కా హర్ స్వరూప్ బహుత్ శక్తిశాలి హే జో హమారా పాలన్ పోషణ్ కర్నే కే సాథ్ హీ నాశ్ కర్నే కీ క్షమతా భీ రఖతా హే. మానవ హస్తక్షేప్ కే ఆధార్ పర్ పర్యావరణ్ దో భాగో మే బాంటా జా సక్తా హే, జిస్మే పహలా హే ప్రాకృతిక్ యా నైసర్గిక్ పర్యావరణ్ ఔర్ మానవ నిర్మిత పర్యావరణ్. అబ్ హమ్ ప్రకృతి పర్యావరణ్ కే బారే మే జాంతే హే. పహలే కే దినో మే లోగ్ శాంతి సద్భావ్ మే రాతే తే, ఖుద్ కో పర్యావరణ్ కే అనుకూల్ డాల్ లేతే తే. లేకిన్ ఆధునిక యుగ్ మే హమ్ అప్ని జరూరత్ ఔర్ సువిధా కే అనుసార్ పర్యావరణ్ డాల్నే కా ప్రయాస్ కర్ రహే హే. ఆజ్ కే దినో మే సభీ కే పాస్ ప్రకృతి కా ఆనంద్ ఉటానే కా కమ్ సమయ్ హే. బడతీ బీడ్ మే హమ్ ప్రకృతి కా సుఖ్ లేనా ఔర్ అప్నే స్వాస్థ్ కో కాయం రఖనా భూల్ గయే హే. కయీ బార్ హమారీ ఛుట్టియో మే హమ్ అప్నా సారా సమయ్ దూరదర్శన్ సమాచార్ పత్ర కంప్యూటర్ కేలో మే ఖరాబ్ కర్ దేతే హే. లేకిన్ హమ్ భూల్ జాతే హై కి దర్వాజే కే బాహర్ ప్రకృతి కే గోద్ మే భీ బహుత్ రోచక్ దృశ్య హే. హమారే లియే సుబహ్ జల్దీ ఉఠకర్ ప్రకృతి కే గోద్ మే టహల్నే సే స్వాస్థ్ ఔర్ భీ మజబూత్ బన్తే హే. సుబహ్ జల్దీ ఉఠకర్ ప్రకృతి కే గోద్ మే టహల్నే సే స్వాస్థ్ ఔర్ భీ మజబూత్ బన్తే హే. సాథ్ హీ ఏ హమే కయీ సారీ ఘాతక్ బీమారీ జైసే డయాబెటీస్, ఉచ్చ రక్తచాప్, లివర్ సంబంధి పరేషానియా, పచన్ సంబంధి సమస్యాయా, దిమాగ్ సంబంధి సమస్యావం ఆది సే భీ దూర్ రఖతే హే. ప్రకృతి కే గతి కే అనుసార్ చల్నే కే కారణ్ పహలే జమానే కే లోగ్ సౌ సాలోన్ సే జాదా జీవన్ సుఖమయ్ సే బితాయా. ప్రకృతి సభీ జీవోం కీ మా హే, ఇస్లియే కోయీ భీ జీవ్ ప్రకృతి సే బడా నహీ హో సక్తా హే. లేకిన్ ఆజ్ కల్ మానవ్ ఖుద్ కో ప్రకృతి సే బడా సమజ్నే లగ్తా హే. హమ్ జానే అంజానే మే ప్రత్యక్ష యా పరోక్ష రూప్ సే పర్యావరణ్ కో నుక్సాన్ పౌంచా రహే హే. విజ్ఞాన్ కే క్షేత్ర మే నవీనతమ్ తక్నీకీ ప్రగతి నే హమే అధిక్ సశక్త బనా దియా హే, జిస్సే ముజే లగ్తా హే కి హమే అనావశ్యక్ రూప్ సే పర్యావరణ్ కే సంసాధనోం కా ఉపయోగ్ అధిక్ రూప్ సే కర్ రహే హే. ఇస్కే లియే మై ఏక్ ఛోటా సా ఉదాహరణ్ ప్రస్తుత్ కర్తీ హూ. బినా జరూరత్ కే హమ్ ఘర్ కే సారే లైటోం కో జలా కర్ రఖతే హే. హమ్ బేమతలబ్ బిజ్లీ కా ఇస్తేమాల్ కర్తే హే జో గ్లోబల్ వార్మింగ్ కో బడావా దేతా హే ఔర్ బదలే మే హానికారక్ రసాయనోం ఔర్ ప్రదూషణ్ కే అలావా కుచ్ భీ నహీ దే రహే హే. ఏ పరిణామ్ విశ్వభర్ మే పర్యావరణీయ సమస్యావోం కా జన్మ దే రహే హే. జలావు లకడి తదా ఇమారతి లకడీ కి ఆవశ్యకత కే లియే భీ వృక్షోం కో అందాదుందా కాటా జాతా హే. జైవ వివిధత కా నుక్సాన్ వాయు, జల్, ధ్వని, రసాయనిక్ ముద్ర, రేడియో

0: అనేక అకాల్ పడేగా, భూమికి ఉర్వర శక్తి ఘటేగా, ఔర్ ఫసలోంకి పైదావర్ కమ్ హోతీ జాయేగి, పశు నష్ట హోంగే, పక్షి ఘటేగే, వన్ వినాశ కా అభిషాప్ జిన్ పాంచ్ ప్రేతోంకి భయంకర్ విభీషక బన్కర్ కడాకర్ దేగా, వేహై బాడ్ సూకా ఘర్మీ అకాల్ ఔర్ బీమారి, హమ్ జానే అంజానే మే వన్ సంపద నష్ట కర్తే హే ఔర్ ఉస్సే జో పాతే హే ఉస్కి తుల్నా మే కహీ అధిక్ గవాతే హే. ప్రాచీన కాల్ మే ఋషి ముని అప్నే ఆశ్రమ కే పాస్ వన్ లగాతే థే, ఉన్హే పర్యావరణ సంరక్షణ కే విషయ మే జరూర్ పతా రహా హోగా, వే వృక్ష వనస్పతియోం కో ప్రాణీ జగత్ కా జీవన్ మాన్తే థే. ధర్మశాస్త్రం మే తులసి వట్ పీపల్ ఆది వృక్షోం కో దేవ్ సంజ్ఞా మే గినా గయా హే, వృక్ష మనుష్య పరివార్ కే హి అంగ హై, వే హమే ప్రాణవాయు ప్రదాన్ కర్కే జీవిత్ రక్తే హే, వే హమారే లియే బహుత్ అధిక్ ఉపయోగీ హై. మై అబ్ సే ఆశా కర్తీ హూ కి హమ్ సభీ హమారే దిన్ ప్రతిదిన్ కే జీవన్ మే ఇన్ ఉపాయోం కో లాగూ కరేంగే ఔర్ హమారే పర్యావరణ్ కి రక్షా కే లియే ప్రయాస్ కరేంగే.
1: ప్రకృతి కా మత్ కరో శోషణ్, బచావ్ పర్యావరణ్. ये थी श्रीमती एम जानकी की वार्ता जो अभी तक आपने सुना. अब सुनते हैं श्री महबूब जान की कविताएं.
2: मेरी पहली कविता का शीर्षक है मेरा प्यारा वतन. प्यारा प्यारा मेरा वतन, न्यारा न्यारा मेरा वतन, जन्नत का नजारा मेरा वतन, वही है मेरा सुंदर भारत. ప్యారా ప్యారా మేరా వతన్, న్యారా న్యారా మేరా వతన్, జన్నత్ కా నజారా మేరా వతన్, వహీ హై మేరా సుందర భారత్. హిమాలయ కే గోజీ మే ఖేలతే హై, హిమాలయ కే గోజీ మే హై ఖేలతే, హజారు విముల జల కే సుర సరితాయే, జల జల కల కల నాదసే బహతే హుయే, వతన్ కీ సౌభాగ్య మే చార్ చాంద్ హై లగాతే. హిమాలయ కే గోజీ మే హై ఖేలతే, హజారు విముల జల కే సుర సరితాయే, జల జల కల కల నాదసే బహతే హుయే, వతన్ కీ సౌభాగ్య మే చార్ చాంద్ హై లగాతే. ఒక ఉత్తంగ మహాన్ హిమశిఖర్, ఒక ఉత్తంగ మహాన్ హిమశిఖరే వహ లహరాతా హై విజయీ తిరంగా, భారత మాతా కా వహీ హై సిరమౌరే, జన్ జన్ కా జయ వందనా హై లేత. వహ ఉత్తంగ మహాన్ హిమశిఖరే వహ లహరాతా హై విజయీ తిరంగా, భారత మాతా కా వహీ హై శిరమౌరే, జన జనకా జయ వందనా హై లేత. పావన సురసరితా హమారి గంగా మాతా, పావన సురసరితా హమారి గంగా మాతా, జనతాకి భవ్య భాగ్య విధాత, హరే భరే ఫసలోంకి పుణ్య ప్రదాత, సునహరా భారత్ కి సజల ప్యారీ మాతా. కోహినూర్ కా ఖాన్ హై మేరా దేశ్, కోహినూర్ కా ఖాన్ హై మేరా దేశ్, తాజ్ మహల్ కా ప్రేమ్ కా దేతా హై సందేశ్, వేద మంత్రోం కా రసమయ జీవన సారాంశ్, ఫైలాయా హై మేరా భారత్ దేశ్ విదేశ్. కోహినూర్ కా ఖాన్ హై మేరా దేశ్, తాజ్ మహల్ కా ప్రేమ్ కా దేతా హై సందేశ్, వేద మంత్రోం కా రసమయ జీవన సారాంశే, ఫైలాయా హై మేరా భారత్ దేశ విదేశ్. వీర సూరోన్ సే భరపూర్ హై మేరా దేశ్, త్యాగధనియోం కో ఖిల్లా హై మేరా దేశ్, భాయిచార్య కా ప్రతీక హై మేరా దేశ్, వహీ హై మేరా ప్యారా వతన్. వీర సూరోన్ సే భరపూర్ హై మేరా దేశ్, త్యాగధనియోం కో ఖిల్లా హై మేరా దేశ్, భాయిచార్య కా ప్రతీక హై మేరా దేశ్, వహీ హై మేరా ప్యారా వతన్. వహీ హై జయ జయ భారత సుందర భారత్, వహీ హై జయ జయ భారత సుందర భారత్. దూసరీ కవిత కా శీర్షక హై గావ్. జహా దేఖో తహా లహలహరాతే హుయే హరే భరే ఖేత్, జహా దేఖో వహా లహలహరాతే హుయే హరే భరే ఖేత్, తాలాబ్ డబరే ఝర్నోం కే విముల జల కే స్త్రోత్, భీనీ భీనీ స్వచ్ఛ హవా కా ఓత ప్రోతే, వహీ హై సుందర గావోం కా దేశ హై భారత్. జహా దేఖో వహా లహలహరాతే హుయే హరే భరే ఖేత్, తాలాబ్ డబరే ఝర్నోం కే విమల జల కే స్త్రోతే, భీనీ భీనీ స్వచ్ఛ హవా కా ఓత ప్రోతే, వహీ హై సుందర గావోం కా దేశ హై భారత్.

దిల్ దిల్ మే భోలాపన్, దిల్ దిల్ మే భోలాపన్ సచ్చాయి మే బచ్చోం కామన్, దిల్ దిల్ మే భోలాపన్ సచ్చాయి మే బచ్చోం కామన్, గాం గాం కా వహీ గమన్ వహాం వాస కర్తా హై భగవాన్. సూరజ్ కీ పహలీ కిరణోన్ సే జాగ్తా హై గాం, సూరజ్ కీ పహలీ కిరణోన్ సే జాగ్తా హై గాం, నిరంతర మెహనత్ కర్నా హీ సమచకర అపనా కామ్, ఖేతో మే భోలాపన్ కా సోనా ఉగాకర్ పరోపకార కా నైవేద్య చడాతా హై జనతా కో నిరంతర్. సూరజ్ కీ పహలీ కిరణోన్ సే జాగ్తా హై గాం, నితాంత మెహనత్ కర్నా హీ సమచకర అపనా కామ్, ఖేతో మే భోలాపన్ కా సోనా ఉగాకర్ పరోపకార కా నైవేద్య చడాతా హై జనతా కో నిరంతర్. కిసాన్ మజ్దూర్ సబ్ హై వహా భాయీ భాయీ, కిసాన్ మజ్దూర్ సబ్ హై వహా భాయీ భాయీ, ఏక్ దూసరే సే కర్తే హై వహా ప్రేమ్ కీ సగాయి, వహా ఏక్ దూసరే సే కర్తే హై ప్రేమ్ కీ సగాయి, ఖుషియోన్ సే ఝూమ్ ఉఠతే హై నిరంతర గ్రామవాసీ, విమల హృదయోం కా వహా హోతా హై హర్ రోజ్ దీవాలి, విమల హృదయోం కా వహా హోతా హై హర్ రోజ్ దీవాలి. ఘర ఘర మే ఖుషియోం కే దీప్ జల్తే హై, ఘర ఘర మే ఖుషియోం కే దీప్ జల్తే హై, సదా వహా ప్రేమ్ కే మంజుల్ ఫూల్ ఖిల్తే హై, శాంతి సౌభాగ్య కే హమేషా వహా తారే చమక్తే హై, పరోపకార కే మశాల్ లేకర్ లోగ్ వహా చల్తే హై. భాయీచారా గాం కా ధర్మ హై, భాయీచారా గాం కా ధర్మ హై, పరోపకార గాం కా కర్మ హై, సుఖ శాంతి గాం కా మర్మ హై, సత్యం శివం సుందరం వహీ గాం హై. భాయీచారా గాం కా ధర్మ హై, పరోపకార గాం కా కర్మ హై, సుఖ శాంతి గాం కా మర్మ హై, సత్యం శివం సుందరం వహీ గాం హై. కిసానోన్ కే ఖూన్ పసీనే సే బన్ కర్ మెహనతే, ఫసలోన్ సే లహలహరాతే హుయే సుందర ఖేతే, గాం గాం మే ఉగతే హై ఖుషియోం కా ప్రభాత్. తబ్ ఘర్ ఘర్ మే కర్తా హై ధాన్యలక్ష్మి కా స్వాగత్ సుస్వాగత్. భారతవాసియో గాం హీ స్వర్గ కా నజారా హై, భారతవాసియో గాం హీ భారత కా నజారా హై, గాం హీ హమారా హితైషీ హై, భోలాపన్ కా హీ వహీ ప్రతీక హై, సుఖ చైన్ కా వహీ పతాకా హై. అగలీ కవిత కా శీర్షక హై ఫూల్ కా సీఖ్. మధుబన మే ఫూలోం కా బహార్ లాయీ హై వసంత మోహిని, మధుబన మే ఫూలోం కా బహార్ లాయీ హై వసంత మోహిని, కుహు కుహు రాగోం కో ఆలాప కర్ రహీ హై మధుర గాయని, కుహు కుహు రాగోం కో ఆలాప కర్ రహీ హై మధుర గాయని, ఝూమ్ ఝూమ్ కే నాచ దిఖా రహీ హై మంజుల మోరని, హవా కే ఝోకోన్ సే బన్ రహీ హై బనరాని దీవాని. మధుబన మే ఫూలోం కా బహార్ లాయీ హై వసంత మోహిని, కుహు కుహు రాగోం కో ఆలాప కర్ రహీ హై మధుర గాయని, ఝూమ్ ఝూమ్ కే నాచ దిఖా రహీ హై మంజుల మోరని, హవా కే ఝోకోన్ సే బన్ రహీ హై బనరాని దీవాని. డాలీ డాలీ మే ఫూలోం కా ముస్కాన్, డాలీ డాలీ మే ఫూలోం కా ముస్కాన్, పేడ్ పేడ్ పర్ ఖగోం కా ప్రేమాయన్, ఇన్ నజరోన్ సే దీవానా బంతా హై మన్. డాలీ డాలీ మే ఫూలోం కా ముస్కాన్, పేడ్ పేడ్ పర్ ఖగోం కా ప్రేమాయన్, ఇన్ నజరోన్ సే దీవానా బంతా హై మన్, యహీ హై ఒక న్యారా న్యారా ప్యారా ప్యారా బృందావన్. మధుప మండరాతే హై ఫూల్ ఫూల్ పర్, మధుప మండరాతే హై ఫూల్ ఫూల్ పరే, ఖగ ఖుషీ సే మౌజ ఉడాతే హై పేడోం పరే, మంద హవా ఘూమ్తీ ఫిర్తీ హై పూరా వనభరే, యహా కిసీ కో కిసీ సే నహీ బైర్. ఫూలోం మే హోతే హై అనేక రంగే, ఫూలోం మే హోతే హై అనేక రంగే, ఫూల్ ఫూల్ మే మహక హోతా హై అపనా ఢంగే, ఫూల్ ఫూల్ మే మహక హోతా హై అపనా ఢంగే, వే నహీ ముడతే దేఖ కర్ ఏక దూసరే కా రంగే, వే నహీ ముడతే దేఖ కర్ ఏక దూసరే కా రంగే, వే కభీ నహీ మచాతే హై ఛువా ఛూత కా ఢోంగే, వే కభీ నహీ మచాతే హై ఛువా ఛూత కా ఢోంగే. హోతే హై మనమోహక రంగ బిరంగే ఫూల్ అనేక, హోతే హై మనమోహక రంగ బిరంగే ఫూల్ అనేకే, కుచ భగవాన్ కే చరణో మే అర్పిత కర్తే హై అపనా జాన్, కుచ భగవాన్ కే చరణో మే అర్పిత కర్తే హై అపనా జాన్, కుచ ప్రేమీ మాలా మే బింధ కరే

ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో చల్లా ప్రభావతి గారి వయోలిన్ వింటారు. చల్లా ప్రభావతి గారి వయోలిన్ వాద్యం వింటారు.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారి మృదంగం వింటున్నారు. మీరు విన్నది అమ్మా ఆనందదాయిని గంభీర నాటం, ఆది తాళం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి రచన. రెండవ అంశం మహాగణపతి తోడిరాగం రూపక తాళం ముత్తుస్వామి దీక్షితార్.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారు మృదంగం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పరాత్పర వాచస్పతి. పరాత్పర వాచస్పతి రాగం ఆదితాళం పాపనాశనం శివన్ రచనా.

ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చెల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వాడ అనంతి గారి మృదంగం విన్నారు. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరి మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్. తర్వాత వేసవికాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ వెంకట శివారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం నీలం సంజీవరెడ్డి జయంతి విశేషాలు వింటారు, పఠనం కె పద్మావతి. తర్వాత లలిత గీతాలు. 9 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో జువ్వలదిన్నె వెంకటేశ్వరులు గారి నాదస్వర వాద్యం వింటారు, ప్రత్యేక డోలు జి రాంపండు. 10 గంటలకు పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం, ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక సమర్పణ. 10:30 ప్రముఖ కవి చలం జయంతి సందర్భంగా సమకాలీన స్త్రీవాదం చలం దృక్పథం గురించి వావిలాల సుబ్బారావు గారి ప్రసంగం వింటారు. 11 గంటలకు గుర్తు చేసుకుందాం, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు. సంగీత రాగాలైన సైంధవి ద్విజావంతి రాగాలపై శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి ప్రసంగం వింటారు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఇక 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో గర్భాశయంలో పాలిప్స్ ఫైబ్రాయిడ్స్ చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం రాత్రిపూట తినకూడని పళ్ళు సంబంధించిన విశేషాలు వింటారు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో పెనుగంచి ప్రోలు ఎంపీపీ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో వేసుకోదగ్గ కొర్ర రకాలు డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం జానపద గీతం, తర్వాత బీట్రూట్ సాగును గురించిన విశేషాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం. కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు, పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 తెలుగు ప్రసంగ కార్యక్రమంలో 3వ ఆశ్రమం డాక్టర్ జడ సుబ్బారావు గారి కథానిక వింటారు. 10:00 స్వామి అయ్యప్ప హరికథ గానం వింటారు శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతారు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. తన లోపం ఎరిగిన వాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:13 దాటి 30 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు.